0: Purushottamananda spent the whole night in that cave.
1: Idi Purushottamananda charitra.
0: This is the history of Purushottamananda.
1: Akkada nunchi vachina tarvata ikkada chusi Shivananda oke kopam.
0: Shivananda is full of anger.
1: Akkada rendu dinalu unnaru ikkada undaledi maa shastram undapula atla aitlu chaala baadhapaddadu.
0: Shivananda felt very sad. Bhagavan, you stayed there with Purushottamananda for 2 days and now you are not staying with us. He was very angry, upset. Let anyone think as they feel, but Bhagavan is not bothered. I stayed there with Purushottamananda. Let anyone feel as they wish, but Swami is not bothered.
1: అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
0: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
1: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
0: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్డ్.
1: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
0: Bhagavan said, if you are all happy, I am happy. That Vasishtha cave is as it is even this day. Even now it is like that. When Bhagavan visited Delhi and Bhagavan made everybody to join bhajan.
1: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
0: There are many sages and saints who are yearning, praying for Bhagavan.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: నందు ప్రవృత్తి వృత్తులని కొన్ని నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపమునైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward at a time.
0: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
1: As one follows the outward, one has to follow the inward path.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
1: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేయము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all purohits and will be handed over to the bride's
0: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
1: On the following day, the bride's party, all ladies will go in a procession and will handle the wedding invitation.
0: సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలు జరుపుతూ వచ్చారు మొదటి దినము.
1: The same thing went on from morning till the evening on the first day.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
1: బేసింగ్ ఆన్ ద రాయల్ ప్రెస్టీజ్, దే ఎక్స్ప్రెస్ దేర్ గ్రాటిట్యూడ్.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshwaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
1: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
0: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునికి దక్కేటువంటిది కాదు.
1: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్డ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీ ఈజ్.
0: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు. కనుకనే అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
0: కనుకనే ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: expression of one's own gratitude is a matter of festival.
0: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Mithilapura.
0: Mithilapura nagaramunu mottamota nimi aneetunti maharaju inni prarambhinchadu.
1: It was the king Nini who started this Mithilapura.
0: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
1: Hundreds of kings have taken care of this kingdom.
0: Kanukane vaashi vaari yokka poshana bharam chetane ee Mithilapuramu వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
1: They were never egoistic, thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude.
0: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore, gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరులందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: On the second day of the wedding, the expression of gratitude is the routine.
0: ఇంకా మూడవది.
1: Third.
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను, దూడలతో కూడినటువంటి గోవులను, బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే, కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్ to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the around the horns.
0: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
1: The four types of mothers.
0: మొదలు భూమాత.
1: The first mother earth.
0: రెండవది వేదమాత.
1: Second mother Veda.
0: మూడవది గోమాత.
1: Third one mother cow.
0: నాలుగవది దేహమాత.
1: The fourth one the physical mother.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము.
1: Fourth day.
0: కన్యాదానము.
1: Wedding, కన్యాదాన.
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: It is the day when the daughters will be offered in marriage to sons of Dasharatha.
0: జనక మహారాజు ఒకవైపున సీతను, మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక బ్రాట్ సీత అలాంగ్ విత్ ఊర్మిళ.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు, అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
1: ద అదర్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: ఇస్ కుశికుమార హూ బ్రాట్ దీస్ టూ.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కృషధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
1: కుశధ్వజ, బ్రదర్ ఆఫ్ జనక.
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasharatha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: సీత, ఊర్మిళ ది అదర్ టూ డాటర్స్.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ది బ్రైడ్.
0: ఇక్కడ కన్యాదానం జరిగిన తరువాత, సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామ వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి, మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్, మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
0: కానీ వినిపించుకోలేదు.
1: బట్ రామా డిడ్ంట్ హియర్ ఆల్ దిస్.
0: తిరిగి రెండు మూడు పర్యాయం చెప్పాడు, ఇదం సీత ఇక్కడ ఉంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: అండ్ జనక రిపీటెడ్ ట్వైస్ ఆర్ థ్రైస్, హియర్ ఇస్ సీత, యూఆర్ లుకింగ్ ఇన్ అదర్ వే.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
1: హి హస్ నాట్ టైడ్ దట్ మంగళసూత్ర, ద సీక్రెట్ థ్రెడ్.
0: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపం.
1: ఇట్ ద వర్స్ట్ టు ది సిన్స్ టు లుక్ ఎట్ అన్ అన్మ్యారీడ్ వుమన్.
0: ఇచ్ఛాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
1: విల్ బి బ్రింగింగ్ ది ఇక్ష్వాకు క్లాన్ టు డిస్రిప్యూట్.
0: కనుక నేను చూడను ఉన్నాడు.
1: సో ఐ వాంట్ లుక్ ఎట్ హర్.
0: దీనిని పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్, దట్ హి హాడ్ వన్ వైఫ్.
0: ఒకే మాట,
1: వన్ వర్డ్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే అంబు,
1: వన్ ఆరో.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka emperor.
0: Veelu minchina mikkutalu streelake ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutaadu iddarinokka eedu joduga gucchinaadu sitaku taguvaadu sri ramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడకపోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
0: ముందర దర్బార్లు,
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
0: సీతకు రాముడు
1: అండ్ రామ ఫర్ సీత
0: సూత్రము గట్టుతాడు,
1: ఈజ్ రెడీ టు టై అప్ మంగళసూత్ర,
0: ఇద్దరి నొక్క ఈడు,
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్,
0: జోడుగా గుర్చినారు,
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
0: సీతకు తగువాడు శ్రీరాముడు,
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
0: చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము,
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళసూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తరువాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా ఆజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్.
0: సీత అతనికంటే చాలా తక్కువ హైట్.
1: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
0: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
1: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెయిన్.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ షీ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిన్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: రామ ఇస్ సో టాల్.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: నోటీసింగ్ ద దిస్ రామ సైన్డ్ టు లక్ష్మణ.
0: అనగా ఏమని సైగు?
1: వాట్ ఇస్ ది సైన్?
0: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అని అనే.
0: అందుకోసమే త్యాగరాజకుడును చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సెడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
0: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
1: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
0: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ్?
0: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
1: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
0: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
1: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
0: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
1: దాట్స్ ద వర్బ్.
0: అప్పుడు
1: దెన్
0: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైం ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
0: కనుకనే
1: సో
0: ఈ లక్ష్మణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువనా కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత.
1: షీ ఇస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్.
0: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
0: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
0: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: సీతా చేతులు నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
1: Sita was wearing bangles, very big bangles.
0: ఇప్పుడే మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
1: అహల్య వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్.
0: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ ది లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్ టు.
0: నేను మారను కానీ ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: This truth is known.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: లక్ష్మణ has taken the cloth he was wearing.
0: రాముని పాదం తుడిచాడు.
1: He was wiping the feet of Rama.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: Later he said, wash his feet.
0: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆయొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled a few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల
1: after taking oath
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: హి సే ఐ యాక్సెప్ట్,
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్,
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
1: రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మా ఇక్ష్వాకుల వంశము,
1: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్,
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుక కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుక లేదు.
1: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్య కూడాను ఒక పదార్థమే.
1: Even woman is also matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు
1: ఈ
0: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the Purohita,
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: Both have the same problem.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: That's very divine form.
0: పుడమి పరమాత్మ.
1: This earth
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే, ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
0: అప్పుడు చెప్పాడు రాములు.
1: Then Rama said,
0: దీనికి నేను అంగీకరించను.
1: I am not going to accept this.
0: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
1: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
0: ఒకవేళ ప్రజాక్షేమంకు అడ్డు తగిలితే నేను సీతనైనా వదులుతాను, కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: అందువలననే ఒకానొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు, కానీ తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
0: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
1: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
0: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
1: వాట్ ఈస్
0: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్, హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినా మమా మమా మమా అని గ్రుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా, ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ అక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాడు రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ అక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దేర్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are
0: well. జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, Vishwamitra came.
0: రామలక్ష్మణ, ఇది నా కడపటి ఆశీర్వాదము.
1: This is the ultimate blessings I'm conferring.
0: ఇక్కడ నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: I don't
1: want any
0: position.
1: Now the only thing is to drop this body.
0: Later, you don't
1: find Vishwamitra name anywhere in Ramayana.
0: Kanuka atani Vishwamitrini saganampi.
1: He sent Vishwamitra.
0: Dasaratha Maharaju. కంటిదారలు కార్చుకుంటూ
1: షెడ్డింగ్ టియర్
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: Karukane shabda pramanamato kudinatundi oka astramulu kudanu ee ramuniki andinchadu.
1: Rama Vishwamitra gave all powerful weapons.
0: Rama deni kosam neeku istunnanu.
1: Why am I giving?
0: Deeniki sarvashaktulu ichinatundi vaadu neeve.
1: In fact you gave all power.
0: Neevu sarvagnudavu.
1: You know all.
0: Sarvavyapakudavu.
1: You are all pervasive.
0: Sarvashaktimayudavu.
1: Powerful.
0: Ivi nee daggara undavalsinde kaani naa daggara undavalsindi kaadu.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చిన,
1: సో ఐ గేవ్ యూ,
0: నావి కాదు ఇవన్నీ,
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శ్రుతకీర్తి మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శ్రుతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శ్రుతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శ్రుతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శ్రుతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శ్రుతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
1: శ్రుతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వై ఆర్ యు బదర్డ్ అబౌట్
0: స్వరూపము
1: The time is his hand.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు.
1: His time.
0: కాలకాల స్వరూపుడు.
1: His time.
0: కాల నియమితుడు. అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
1: He is the time is beyond time. You don't need to be mindful of
0: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడా కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహా కర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను
1: సచ్ అన్ ఎంపరర్ జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది unity.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకి ఏం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును తన సర్వస్వమును తన శక్తినంతా కూడాను వీరికి అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: అనేక మంది దాసులను పంపించాడు.
1: He sent so many servants.
0: రథములు గజములు తురగములు వేనక అంతా కూడాను పంపించాడు వీరితోనే.
1: And he sent the chariots and horses and
0: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
1: They started moving from Mithila.
0: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
1: Loud sound around.
0: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
1: As they reached the half way, they heard very loud sound like thunder.
0: నిలు నిలు అన్నాడు.
1: He said stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని దైవశక్తినింత కూడా అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికి వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామ బికాస్ యూఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పరశును దీన్ని విరుచు అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి
1: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్
0: పరశురామ
1: పరశురామ
0: నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హి త్రూ దట్ అసైడ్.
0: ఒక్క తూరు తీశాడు రాములు విరిచాడు.
1: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: God has 16 facets.
0: And ee 16 kalalu lopala 12 kalalanta kudanu Sri Ramachandrunivi.
1: 12 belong to Sri Rama.
0: Inka 3 kalalu kudanu Bharata Shatrughna Lakshmanivi.
1: The remaining 3 belong to Bharata.
0: 15 ayipoyinayi.
1: 15 over.
0: Parashuramuni daggara oka shakti untundali.
1: Parashurama has one more faculty.
0: Danini Sri Ramachandruniki andinche nimittamai inta arbhatam cheskuntu vachadu.
1: Yet to put up all this show to surrender the remaining facet with him.
0: తనని తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీన్ని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
0: 16 కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ వర్ ఫియర్స్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని
1: ఎవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితిని ఎందుకు కూడాను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకు అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతున్నారు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
1: It's only the divine who has got out all the radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను.
1: All those people there in Ayodhya.
0: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై.
1: To welcome them.
0: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one.
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రమ్మా నీ దయరాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయ, రామా నీ దయరాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals. All citizens extended their courtesies and paid their respects. But God will not receive anything from
0: anyone.
1: God's hand is always giving and giving.
0: Never.
1: So his hand will always be upper. But for one thing only he stretches. That's love. God always treads along the path of truth and righteousness. In order to demonstrate divinity, it's only possible by observing Satya Dharma. Where there is truth, there is God. Where there is Dharma, there is God. Where there is no truth and Dharma, there is no Daiva God, but there is Daya the demon.
0: కనుకనే దయ ధర్మములనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: In order to acquire these twins, the truth and righteousness, we should offer.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా,
1: as time passed by,
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 long years రామలక్ష్మణ spent all the time with దశరథ serving him, learning this political administration.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ
0: సలహాలు ప్రభు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: ఆనాటి యొక్క రాజుల యొక్క ధర్మము, రాజుల యొక్క పటుత్వము, రాజుల యొక్క దివ్య శక్తులను ఏ విధంగా గుర్తిస్తూ వచ్చారు.
1: That was those days when they could know that divine
0: power. I have
1: no control on my body.
0: నా హస్తములే నా స్వాధీనంలో లేదు.
1: My hands are not.
0: ఇలాంటి వాడిని ఇంత రాజ్యాన్ని నేను ఏ రీతిగా ఏలగలను?
1: How can I administer?
0: నాకు అర్హత కాదు.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: He summoned Vasishtha.
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: Next morning, Rama should be coronated.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: You know the modern administration.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, ట్రైన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane. They cannot even write. They don't have even proper eyesight. They can't listen properly.
0: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి యొక్క దుర్భిక్షకు గురి అయిపోయింది. తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠుల వారు చెప్పారు.
1: Vasishtha said.
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూముకు వెళ్తుండాది రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్.
1: రామలక్ష్మణ భరత శత్రుడు అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రాములు నవ్వలేదు.
1: రామ డిడ్ లా.
0: కానీ లక్ష్మణ భరత శత్రుడు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడాను పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుడు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ది లా?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్డ్ ది బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ది లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: Rama has put me to shame. Since then she was angry with
0: him. ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: with an anger
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: She became just the opposite.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: Anger should not be there any trace.
0: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: సూర్పణక కామము,
1: the desire of
0: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: The krodha, the anger, kama, the desire are responsible for Ramayana.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముని అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
1: It led to the separation of nature and God.
0: ఈ వియోగమైనటువంటి బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: All the suffering that we find in Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will have all problems and obstacles in committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: రామా ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠ ద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎ
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో,
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యూ బీ రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: కోరుకో.
1: యూ డిజైర్
0: ఈ విధంగా రామునే మొట్టమొట్ట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముని విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రామునంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: మోర్ దెన్ హర్ ఓన్ సన్ షీ లవ్డ్ రామా మచ్ మోర్.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: బోత్ ఆఫ్ దెమ్ నో దిస్ సీక్రెట్.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: వెరీ హ్యాపీ వైల్ గోయింగ్.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోఆర్డినేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కూడా సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. సామాన్యురాలు.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ది లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం. ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రామునితో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows.
0: సరయూ తీరం దాటారు.
1: దే క్రాస్ సరయూ రివర్.
0: సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణములు తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ and they said they cannot leave the company of Sri Ram.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: Why should we see all this?
0: మా బ్రతికెందుకు? మా బ్రతికెందుకు?
1: What for?
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్
0: విజిటెడ్ కౌసల్య. జరుగుతుంటారు. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
1: ఏ
0: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: Ayodhya. Aranyam.
1: For me, this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీ సెపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ఠ
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణమే మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్స్.
0: రథములో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్
0: బాడీ. అప్పుడు నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
0: భరత శత్రుఘ్నుడు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ది డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నుడు
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ ద షో అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: గజాలు తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉన్నప్పుడు.
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్
0: బాడీ. అప్పుడు కూడా చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
0: భరత

0: జనపదాల్లో తిరిగేటువంటి కుక్కలు కూడా నువ్వు విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద,
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత,
0: తండ్రి మరణించాడు, కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో, తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్ట కడపడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణునికే దక్కింది.
1: Ramalakshmana could be there when the Sarada was dying.
0: అని చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ, అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్, హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్?
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga oka dani kante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi. Oka dani kante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu Bharatashatrughnulu.
1: Bharatashatrughnulu loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండం కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ, హీ సెడ్.
0: కాని వశిష్ఠుల వారు సమాధాన పరిచి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: రైట్. నీ వంత కూడా కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్డ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వి హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినట్టు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: them. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్ దట్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రేయర్.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ నాట్ హియర్. టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు

0: మందరితో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైకా అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యములో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: Sita Ramulu Parnasala daggara untunte
1: Sita Ramulu
0: Lakshmana oka pedda vrutchanni ekki chuchadu.
1: Lakshmana climbed up the tree top.
0: Kanukane Tyagaraju kuda ade cheppadu, Kapivarati daatuna.

0: కొలతునా సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా. అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
2: somewhere?
1: Bharata is very intelligent.
2: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
2: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
2: Chuchadu.
1: He saw.
2: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
2: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
2: Pachulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
2: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
2: ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
2: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
2: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
2: కనుక ఆ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
2: బలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
2: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ టు ప్రొసీడ్.
2: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
2: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
2: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ ఈజ్ వెరీ ఫార్మల్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
2: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
2: దేనికోసం?
1: వాట్ ఫార్?
2: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
2: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
2: రాములు నవ్వాడు.
1: Rama smiled.
2: Lakshmana.
1: Lakshmana.
2: ఇంతకాలం పెరిగకూడను భరత శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: Having stayed so long, you could not the qualities
2: of Bharata. శాంతి స్వరూపుడు.
1: Bharata is one of peace.
2: రాములంటే నేనంటే భరతునికి చాలా ప్రాణము.
1: Bharata takes messages like
2: that. అలాంటి వాణిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: You cannot blame him like that and take bad idea.
2: వేచి ఉండు.
1: Wait.
2: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముని పాదాలపైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
2: అన్నా రక్షించు రక్షించు క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: బ్రదర్ ప్రొటెక్ట్ మీ పాడన్ మీ సార్.
2: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫర్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
2: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
2: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
2: రామ్ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
2: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
2: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
2: అన్న
1: brother
2: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation.
2: Bhasma aipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
2: Viyogagni,
1: what is that? It is the fire of separation.
2: Tachchane vinnadu.
1: He heard it.
2: Naluguru cheraru.
1: All the four assembled.
2: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
2: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
2: Neevu raaka tappadu.
1: You were bound to return.
2: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return, I will stay there.
2: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
2: Kani
1: but
2: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
2: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
2: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
2: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: Here my kingdom
2: is all of చేసి ఋషుల్ని పోషించాలి.
1: Therefore I should take care of these.
2: నేను ఋషి మానస సంచారి.
1: I move in the hearts of the
2: people. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: So I will administer my kingdom.
2: వెళ్ళమని చెప్పాడు.
1: He said you go back.
2: కానీ వినకపోవటం చేతని.
1: But he didn't hear.
2: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: He collected the divine sandals and returned back.
2: అనగా రామాగ్ని అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
2: అనగా దైవాజ్ఞ ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
2: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
2: దుముకు దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
2: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
2: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
2: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
2: యాజ్ సీతారాము ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దేవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
2: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ్.
2: లక్ష్మణ
1: లక్ష్మణ,
2: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్.
2: అన్న ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
2: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
2: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
2: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
2: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
2: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫీల్ వెరీ సాడ్.
2: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
2: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యు సాడ్?
2: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
2: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హట్ వేర్ యు వాంట్
2: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
2: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
2: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్.
2: ఇష్టమైన చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
2: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
2: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
2: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the children.
2: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own
2: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
2: don't feel so sad." నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
2: ఇదిగో పలాని చోట్లోపు నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built. లక్ష్మణ was
2: happy. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
2: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
2: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
2: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
2: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
2: మాత్రము, ఒకటి మాత్రము, ఒక నియమం నియమించాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
2: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
2: నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
2: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
2: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
2: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
2: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
2: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
2: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
2: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
2: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
2: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
2: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
2: భర్త మాట భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
2: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
2: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
2: శిష్యులు ఏమాత్రం కూడాను గురువును కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
2: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
2: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
2: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
2: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
2: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama.
2: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
2: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
2: ఏమాత్రం కూడా యోచించకూడదు. అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు. దైవాజ్ఞను శిరసావహించాలి. మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ
2: ఫాలో. దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
2: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
2: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
2: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names, and all that you see around is a manifestation of that one and only entity.
1: Pogaku moolamu nippula punjamunda. రైలు పరువుకు నడిపించు డ్రైవర్ ఉండా, ఆటోమేటిక్ లైటుకు అవధులుండా, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature?
2: Prema Sarupula.
0: Embodiments of love.
2: Inadu lokamulo vaijnanikamna manava jati entayo pragatini sadhinchinadi.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
2: Vijnana sanketa shastrakamana brahmandamaina vijayanni kudanu sadhinchinadi.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: Plastic, electronic, computers dwara వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: అణుశాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు, సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: Rajakeeyanga aarthikanga kallolamulu perugutu vachinavi.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: Desiya mata kula bedhamulu perugutu vastunnavi.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: Pramtiya duragamanavulu marinta perugutu vastunnavi.
0: Narrow regional outlook is on the ascendancy.
2: Vidyendu andolanalu abhivruddhi avutu vastunnavi.
0: There is chaos in addition, agitation in the field of education.
2: Ee vidhamaina vikruta shaktulu prapanchamantayikudunu swechcha viharamu salputunnadi.
0: Such detrimental forces are on the rampage, the world around.
2: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటిని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology. And on the other hand, these delusive tendencies pertaining to his ethical and moral existence.
2: Naitikanga, mata, adhyatmikanga, manavuni yokka hrudayamu inta digidari povataku kaaranam enti?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితమునకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: యూనిటీ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: అండ్ సర్వీస్ టు సొసైటీ ఇస్ ద ట్రూ మెజర్ ఆఫ్ హిస్ ప్రోగ్రెస్.
2: ఒక్కసారి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: యూ హ్యావ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ అండ్ యూ వుడ్ నో వాట్ ద హోల్ థింగ్ ఇస్ అబౌట్.
2: భారతదేశమునకు 10,000 miles దూరం నుండి ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: England yokka bhoobhagamu kevalamu 92,000 chadrapu mailu maatrame vistirnam.
0: If you look at the area of this country England, it's about 92,000 square miles.
2: Dani yokka janaba chustama 5 kotla mandi janaba aanadu.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who are valiant and valorous and mighty.
2: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 crores పీపుల్ అండ్ 16 lakh స్క్వేర్ మైల్స్ కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యూ హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 crores అండ్ ఏరియా ఎ మియర్ 92,000 స్క్వేర్ మైల్స్ వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: Manavudu marinappude jagattu marutundi.
0: When man transforms, so would the world around him also.
2: Vyakti manchi vaadainappude samajam kuda manchidi avutundi.
0: If an individual were to be good, the society also would be good.
2: Kanukani ee naadu rajakeeyanga aarthikanga నైతికంగా వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకునలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నుండునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పదార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పదార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
2: పదార్థము శక్తి.
0: When you talk of pararta, that is beyond, that is shakti or strength.
2: Okati prani.
0: One is this prani.
2: Rendavadi pranam.
0: The second is called prana.
2: Okati moolamu.
0: One is the basis, moola.
2: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
2: Ivi rendu kudunu paraspara viruddhanga matram laukikanga gochanam ainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికును పరిణామమును పురస్కరించుకొని ఒకటి మ్యాటర్ రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉండటకు వీలు కాదు.
0: Without this component of energy, in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The saying in the ఆధ్యాత్మిక parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two. And go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుకొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
2: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ee vishalamainatundi oka jagattunandu galinaatundi chitra vichitramainatundi srushtulu chuste manavuni oka shaktiki atheetamanga kanipistunnayi.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ee naadu chandramandalam cheyeetundi vijayam aneetundi ee reethiga unnadanaga samudramulo oka kaaki retta vale untundadi.
0: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetakaanatunna samayamlo srushtikartanu ee reethiga gurtinchadaniki veelavutundi.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatunna yokka sahaja dharmamunandu సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
0: బట్ దెన్ యాజ్ గంగూలీ జస్ట్ నౌ సెడ్ ఇన్ మ్యాన్స్ డే టు డే లైఫ్ ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ షుడ్ సర్టన్లీ ఫార్మ్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
2: సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ సెర్చ్ ఫర్ గాడ్.
0: ద సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ వెరీలీ ద సెర్చ్ ఫర్ గాడ్.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
2: గాడ్ ఈజ్ బికాజ్ ట్రూత్ ఈజ్ గాడ్.
0: బికాజ్ ట్రూత్ ఈజ్ గాడ్.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: నౌ యూ మస్ట్ డిసైడ్ అపాన్ దిస్ వాట్ ఇస్ ట్రూత్.
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: నౌ దిస్ ఇస్ వేర్ వి టెండ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ బిమ్యూస్డ్.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ సత్య?
2: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: దస్ ట్రూత్ కన్సిస్ట్ ఇన్ రిలేటింగ్ ఆర్ రికౌంటింగ్ వాట్ యూ హావ్ సీన్.
2: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
0: ఆర్ వాట్ యూ హావ్ సీన్ రికౌంటింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ ఇట్ ట్రూత్?
2: ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ సో.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి. రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: అది సత్యమే.
0: That certainly is truth.
2: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
0: That is truth, all right. But when you have seen the person.
2: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందినటువంటిది. భూత భవిష్యత్ వర్తమానములు ఎందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
0: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on the path of satya.
2: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ఉదచ్యతి. ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు కలుపుతున్నాము.
0: Now we are certainly undertaking, understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
2: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా చూచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: సో వెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇన్ టూ, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సీ.
2: ఆ సీ నే సైన్స్.
0: దట్ సీ ఇస్ యువర్ సైన్స్.
2: ఇది పూర్ణము కాదు.
0: దట్ సీ ఇస్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
2: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
2: కనుక ఆధ్యాత్మికం నందు కూడా సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
2: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
0: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ ఇస్ పర్టైనింగ్ టు దిస్.
2: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
2: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
2: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we will do well to quote what Eddington once said, the famed British scientist.
2: The great end of life is not knowledge, but action.
0: The real end of life is not knowledge, but action.
2: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కాని ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science. But what we are thus collecting, we are not translating into action.
2: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటివి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
2: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: Now one is the one which is extremely weak, the other which is extremely strong. This is what
2: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
2: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now Eddington again said, universe is a thought of God.
2: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
2: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును కోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
2: everything. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంటాయి.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
2: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింపజేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
2: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితమును వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
2: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు, తత్వవేత్తలు, మహనీయులు, జ్ఞానులు, మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
2: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెజించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
2: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
2: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
2: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove the selfishness from you, then you will understand that which is beyond you.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
2: ee panchabhutamulu yende pancha pranamulu kudanu cheri untunnavi.
0: And in these five we talk about the pancha prana, the five prana.
2: Modati di suryudu,
0: the first, the sun.
2: Ee suryuni yendu kevalamu prana shakti adhikanga untundadi.
0: Now in this sun we have got this life giving force.
2: Anekamandi suryuni yokka tattvamu హైడ్రోజన్, హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
2: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
2: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
2: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
2: భూమి నుండి అపానవాయువు వస్తుంటుండాలి.
0: And from the earth you have the అపానవాయువు.
2: ఇంకా ఆకాశం నుండి కూడాను సమానవాయువు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a సమానవాయువు.
2: ఇంకా జలము లోపల వానవాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vanavayu.
2: ఈ వ్యానవాయు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vanavayu, is the most important thing.
2: అగ్నిలో ఉదానవాయు వస్తుంటుండాలి.
0: And in agni we talk of ఉదానవాయు.
2: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: Now in every being in this body you have 72 crores of nerves.
2: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: And in these 72 crores of nerves, this vyanavayu tends to permeate freely.
2: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
2: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాది.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
2: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: Even these five elements have to be so in a certain balance.
2: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: But what's happening today?
2: మనము చేసేటువంటి పరిశోధన లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: Researches that we are undertaking, we do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
2: ye vignanavetta inappudikini vishalamainatundi bhavamuto deenini parishodhana talipinappudu idi desha kalyanam yerpadutundi.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, సర్లీ ద కంట్రీ విల్ అచీవ్ ప్రోగ్రెస్.
2: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: బట్ ఇంక్రీజింగ్లీ హీ మేక్స్ యూజ్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
2: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: హీ క్లేమర్స్ ఫర్ హిస్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్.
2: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: దట్స్ ది రీజన్ వై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో అవుట్ ఆఫ్ బ్యాలెన్స్, టెండింగ్ టు బి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్.
2: ఈ యొక్క పంచభూతములతోనో వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: నౌ ది సైంటిస్ట్ ఆర్ వేజింగ్ ఏ వార్ యాజ్ ఇట్ వర్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: చెలగాట మాడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: దే ఆర్ లిటరల్లీ ప్లేయింగ్ ఫైర్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: యాజ్ ఎ రిజల్ట్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ది ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఈ విధమైనటువంటి యొక్క అలజడకు కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ప్రజెంట్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ క్రియేటింగ్ ఆఫ్ దీస్.
2: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్స్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్, సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
2: ఒక ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచం అంతా కూడా 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now, talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
2: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now, how mad the whole state of affairs is.
2: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: You use your weapons once, the world gets destroyed. Now, you have capacity to destroy 10 times.
2: Kaluka ee matalanta kevalamu jagattunu bedirinchetunte kaani idi sariyainatti hrudayam matalu kaadu.
0: So these words that are being uttered now by them are threatening the very security of the world.
2: Idu kitakamaina chestundi melu mahetudaina cheyadu. Manchi cheyatamlo mana science ni abhirudhi cheyalu kaani chedda cheyatamlo kaadu manam abhirudhi chesukotam.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly you try and do that which will be beneficial to you.
2: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబుస్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean.
2: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
2: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go. What destruction
2: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీలమును ఇస్తుందో యోచించటం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
2: ఈ చీలం వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
0: And this milk which is damaged thus, if taken, can lead to any number of
2: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
2: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
2: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
2: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
2: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
2: అయితే ఇట్టి విశాల హృదయము, ఈ పవిత్రమైన భావము, నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
2: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
2: అప్పుడే ఈ వాతావరణము కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
2: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
0: The water also would get purified, the drinking water.
2: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
2: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
2: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలు అయింది.
0: Now since the Mahabharata war was waged a period of 5500 years.
2: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
0: But then when you look at the history of the country since that time, In these 5,500 years, at least 15,000 wars would have been waged.
2: ఇంకా ఎన్ని వారు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
2: కారణం ఏమిటి?
0: What's the reason? Again?
2: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
2: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటి శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
2: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from
2: you. ఈ పశుత్వం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
2: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
2: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికి ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
2: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యహో. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
2: మనోమూలం ఇదం జగత్తు. సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such rests on this, is pivoted on this mind.
2: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
0: So when you purify the mind, you certainly recognize the underlying truth of all that's around you.
2: కానీ seeing is science అని అంటున్నాం.
0: You talk of seeing is science.
2: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: But this certainly does not convey the fullest meaning.
2: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: Now you say that my mind is in a state of agitation.
2: మనసును చూడగలుగుతున్నావా?
0: But then are you able to see the mind?
2: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
0: It's only a case of experience.
2: I am very unhappy అంటారు.
0: Then you say I am very unhappy.
2: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: Are you able to see what you call is happy and what is unhappy?
2: ఎంత నమ్ముతున్నాం మనం?
0: Then how are you believing this statement?
2: ఇది ఎక్స్పీరియన్స్.
0: This is from experience.
2: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
0: So you talk about faith now in this context, and faith is beyond
2: reason. అనేటువంటిది లేదు.
0: Faith is beyond reason. It has no reason as such.
2: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: So the first thing is that try and cultivate this element of faith in you.
2: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకమునకు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: Now before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
2: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని నిర్ణయం చేశాడు.
0: ఆఫ్టర్ హీ హాడ్ కంక్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ద ఫైండింగ్ హీ సెడ్ ద ఎర్త్ హాస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
2: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: బట్ దెన్ డస్ ఇట్ మీన్ దట్ ద ఎర్త్ డిడ్ నాట్ హావ్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్?
2: కానీ తనకు కనపడలేదు.
0: ఇట్ డిడ్ హావ్ ఆల్ రైట్ బట్ ఇట్ వాస్ నాట్ సీన్ అబ్జర్వ్డ్ బై ఎనీబడి.
2: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ యూ సే దట్ ఇట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బికాజ్ యూ డిడ్ నాట్ సీ టిల్ దెన్?
2: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
0: Now today when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
2: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటాయి.
0: And today what you have decided upon yourself at one point of time could be new.
2: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: So in this manner you find that there are any number of things the knowledge of which you do not have.
2: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవడానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
2: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness,
2: that
0: will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
2: కాని ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమీ చెప్పగలరు.
0: But then the whole thing is shielded from view, just a tiny wee bit is shown. What can you decide now?
2: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
2: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
2: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
2: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: So man confined as he is to this mere knowledge pertaining to his vidya and buddhi can never hope to comprehend God, which is
2: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: He cannot measure or gauge God through these faculties of his.
2: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: Now he is something which is so very diverse and vast.
2: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: So today the need of the day is a broad vision.
2: Kotta vidya kaadu manam ee naadu koravalsinatvanti.
0: We don't need to have a new form of
2: knowledge. Kotta samasthanu kaadu manam koravalsinatvanti.
0: Nor a set of new organization.
2: Kotta vidhanamu kaadu manam koravalsinatvanti.
0: Nor a new format or a new way.
2: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: వాట్ వీ నీడ్ ఈస్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎ ప్యూర్ అన్సలీడ్ హార్ట్.
2: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: సో క్లీన్లీనెస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ ఈస్ నెససరీ టుడే.
2: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: వెన్ కెన్ దిస్ బి పాసిబుల్? ద డే వెన్ యూ హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ ఈగో ఇన్ యూ.
2: ఇదికి ప్రేమను పెంచాలి.
0: ఫర్ దిస్ యూ మస్ట్ డెవలప్ అండ్ కల్టివేట్ లవ్.
2: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టెన్ మెథడ్ ఫర్ ఇట్. ఎ సర్టెన్ థింగ్ నెసెసరీ.
2: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై ఆర్ క్లెన్స్ యువర్ హార్ట్?
2: ఇదే ప్రేమ.
0: దట్ మీడియం ఇస్ లవ్.
2: ఈ నిర్మలమైన ప్రేమ ఏనాడు మనయుచ్చినందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
0: వెన్ యూ హ్యావ్ ప్యూర్ అన్సలీడ్ లవ్ స్ప్రౌటింగ్ అండ్ స్ప్రింగింగ్ ఇన్ యూ, that will be the day when all individuals will come together.
2: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat there are 70 crores of people living.
2: కాని ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
2: భారతదేశమునందు పుట్టి భారతీయులు
0: డెవలప్ అండ్ కల్చర్
2: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టెన్ మెథడ్ ఫర్ ఇట్. ఎ సర్టెన్ థింగ్ నెసెసరీ.
2: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: నౌ వాట్ ఇస్

0: సత్యమునందు పుట్టి భారతీయులమనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటలేదు.
1: Born in India, brought up in India, and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shores.
0: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
1: యు డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడీ ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్
0: లాస్ట్? ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి?
1: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫర్.
0: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
1: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైరెక్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
0: ఈ ప్రేమతత్వం నుండే సర్వస్వం కూడా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
0: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
1: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary. No doubt.
0: ఇహమున సిగ్గింప హేమతారక విద్య పరమున సిగ్గింప బ్రహ్మ విద్య, మానస శాంతి దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
1: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
0: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
1: But between the two, the comfort of the body is not that necessary.
0: దేహం ఒక్క కార్ట్ వంటిది.
1: The body is like the cart.
0: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
1: The mind is like the horse.
0: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
1: You have the horse in the front and the cart in the rear, then you can have a safe journey.
0: కాని ఈ నాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
1: But today, with the increase in knowledge around you, you have put the cart before the horse.
0: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
1: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
0: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
1: You do build mansions.
0: Air conditioners పెడుతున్నాం.
1: Talk of air conditioning comfort.
0: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
1: Want to rest and recline on Dunlop sofas and
0: beds. కానీ మానసిక శాంతి లేదు.
1: But you have no mental peace.
0: దీనికి ఇక్కడ సుఖం ఇస్తోంది. Body cool అవుతోంది, mind heat అవుతోంది.
1: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
0: Kanuka ee naadu manam koravalsindi emiti, manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
1: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
0: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
1: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
0: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
1: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
0: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
1: దిస్ వాట్ ద వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
1: వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ కంఫర్ట్.
0: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి యొక్క వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: This peace of mind could be obtained through the medium of love, and this is what all your efforts should be.
0: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
1: You talk of observation, you talk of experimentation in an endless way.
0: ఈ పరిశోధన జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
1: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
0: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటి పైన తైలపు పుట్టు మాదిరి ఏకాకిగా ఉండరాదు.
1: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
0: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా నువ్వు కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: Along with the scientist, you must have the component in the form of industrialized.
0: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
1: So when you have both of them coming together, you have your machinery coming through.
0: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్ సుక్షేమంగా ఉంటుంది.
1: And when you have machinery, then the world can enjoy comfort.
0: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపర్, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
1: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
0: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు ల్యాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చి పెడుతున్నారు.
1: This is simplicity at its best, not asking for anything beyond. And today you have expenditure running into crores for your experiments in the lab.
0: సెన్సుకు మనం బానిసలు కారాదు.
1: We should never become slaves to the senses.
0: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
1: The senses should be in our hold.
0: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
1: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్, బట్ ద సెన్సెస్ అస్ సచ్

0: కమింగ్ డౌన్.
1: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
1: కనుక మనం సమాజం ఏ గతి పెట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది path with the world is taking? Who's asking such questions?
1: కేవలం నేరవ మైండ్ లోపల సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: Nobody is. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
1: కనుక ఈనాటి సైంటిస్టులు అంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
1: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
1: నిజంగా సైంటిస్టులు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువల్.
1: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
1: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈస్ ఎ వెరీ నారో అవుట్లుక్.
1: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
1: కనుక అందరి యందు ఒక్క దైవత్వం ఉండాలనేటువంటిది ఈ ఆధ్యాత్మికములోనే నిరూపిస్తుంది.
0: It is the ఆధ్యాత్మిక, the spiritual domain which proves beyond doubt the point that in all individuals
1: ఏకోహం బహుశ్యాం
0: resides the one and the only one. The one manifests as the many.
1: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అదే నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
1: కేవలం knowledge ని develop చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: Merely a furtherance of knowledge is of no use.
1: ఈ knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
0: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
1: Practical no లేనటువంటి ఒక knowledge ప్రయోజనం ఏమిటి? Useless.
0: That knowledge which cannot be transferred into practice is useless.
1: What knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
1: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
0: So what you have learned, try and show it in practice.
1: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకంలోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
1: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
0: How much of it is being thrown up in the society?
1: లేదు, ఇది ఏమాత్రం కూడా లేదు.
0: Not an iota of it.
1: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
0: So try and use it for the brothers. After all, everybody around you is your own brother.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము, భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
0: Embodiments of love. What you must understand is, what you call science, what you call spirituality, or that dealing with God.
1: ఈ రెండు కూడాను ఒక్కటే.
0: They are not two disparate or different entities. The two are essentially one.
1: ఇది ఒక్కటి. ఏమిటి ఇది?
0: Now this is, what is this? A piece of cloth.
1: ఇది cloth కాదు, bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: కానీ threads కాదు, cotton.
0: It's not threads again, it's cotton.
1: Cotton, thread, cloth, గుడు ఒక్కటే.
0: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
1: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మికం మూడు ఒక్కటే.
0: సో హియర్ యూ హ్యావ్ లౌకిక, భౌతిక అండ్ ఆధ్యాత్మిక ఆల్ ద సేమ్.
1: యూ ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యూ ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యూ ఆర్, ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
0: ద ఫస్ట్ ద వన్ యూ థింక్ యూ ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యూ ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యూ రియలీ ఆర్.
1: కనుకని వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటిని ఏకం చేయాలి.
0: సో యూ టాక్ అబౌట్ ద సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
1: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
0: వి టాక్ ఆఫ్ వర్క్ త్రూ ద మీడియం ఆఫ్ హ్యాండ్స్.
1: వర్షిప్ నీవు మనస్సుతో చింతించాలి.
0: టాక్ ఆఫ్ వర్షిప్ ద మీడియం ఆఫ్ హార్ట్.
1: విజ్డమ్ బుద్ధితో విచారణ చేయాలి.
0: అండ్ యూ టాక్ ఆఫ్ విజ్డమ్ ద ఇంటెలెక్ట్ కమ్స్.
1: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
0: వాట్ యూ ట్రై టు దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్క్వైరీ త్రూ ద మీడియం ఆఫ్ ఇంటెలెక్ట్ ఇస్ జ్ఞానం.
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
0: అండ్ వే యూ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ దట్ ఇస్ భక్తి.
1: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
0: And doing beneficial acts is karma.
1: Kalukane, work, worship and wisdom is the three W's niu kavali.
0: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
1: Idi e nijamainatvanti yokka మానవత్వానికి తగినటువంటి ఉత్తమ మార్గం.
0: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
1: నిజంగా మన హృదయం యొక్క పరిశీలితను మనం ఏమాత్రం చూడటం లేదు.
0: But today we really not concerned about the welfare of the heart or the purification of it.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
0: You must try and protect and safeguard the purity of the heart.
1: ప్రపంచములో ఒక విధమైనటువంటి ఉపకారమును కాని అపకారమును కాని ఏక మనసే ఆధారం.
0: Now either for good to the society at large or for the bad, it's the mind
1: which is responsible. Either
0: for weakness or for strength, it's the mind again which is the cause.
1: కనుకనే బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
0: ఏ పవర్ఫుల్ పర్సన్ టెన్స్ టు టేక్ అప్ ఎనీ నెంబర్ ఆఫ్
1: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
0: ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్స్.
1: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
0: ద వన్ ఎండోర్డ్ విత్ అ స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ and develop it.
1: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్ ఉపయోగమే.
0: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
0: So both these two things are necessary for man for your day to day life.
1: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
0: So the first thing is faith of belief as your strength.
1: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
0: The faith should see no reason whatsoever.
1: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
0: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
1: నీ ఫెయిత్తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
0: ఇట్ ఈస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డు యువర్ కర్మ.
1: లేకపోతే మన క్షణమ కూడా నివసించడానికి
0: వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యు కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకునైనా మనం సాధించవచ్చు.
0: ఆర్మ్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
1: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
0: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
1: ఇది అర్థం కాని మాటలు.
0: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
1: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
0: This is meaningless. What you talk of faith or belief is just one. Not you can't have two types of faith. One
1: foolish. విచారణ చేయకుండా నిర్మల మనస్తో నమ్మకమే ఒక మూఢ మనస్సు అంటున్నారు వీళ్ళు.
0: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk,
1: ఇది అనవసరమైనటువంటి యొక్క విచారణ కలిపి కన్ఫ్యూజన్ అయిపోయి కట్టగడిపడి ఫ్యూజ్ పోగొట్టుకోవటమే నమ్మకం అంటున్నారు.
0: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
1: కనుక మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
0: So try and believe in everybody through this medium of heart.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: Don't criticize or ridicule anyone.
1: కారణం ఏమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
0: Now when you have no fault in you, you have the right to criticize others.
1: Manalo ye naadu ye nimishamlo ekkadi ye vidhamaina petti dosham erpadutundo.
0: But you never know at what time, at what point of time and when you have these faults in you.
1: Sarvulanu preminchetuvanti oka tattvanni manam penchukovali.
0: Try and develop that nature where you can love everyone.
1: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఒకవైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటిని చేర్చేటువంటి విధానం చూడాలి.
0: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
1: కనుక మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
0: సో వాట్ యూ మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
1: Aithe ee naadu manam veru veru chestunnam
0: science and spirituality, but today we are dividing the two. This is not the correct thing to do.
1: Ekoham bahusyam, ekam nunchi anekam ayipothundari.
0: From the one have come the many.
1: Idi sareyindi kaadu.
0: Now what you are trying to do, providing this division,
1: anekam nunchi ekam chestu raavali.
0: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
1: ఒక్క వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
0: In a single tree you have flowers of any number.
1: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
0: Any number of fruits.
1: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటుంటాయి.
0: Any number of branches.
1: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
0: Any number of roots.
1: కానీ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
0: And also any number of leaves.
1: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచే వస్తున్నాయి.
0: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
1: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
0: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
1: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
0: Now God is the seed.
1: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
0: This creation is the huge big tree.
1: ఈ విశ్వములో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
0: And in this tree you have flowers, our thoughts.
1: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
0: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
1: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
0: అవర్ రిలేషన్షిప్ ఆర్ లైక్ ద బ్రాంచెస్.
1: దీని ఫలం ఉన్నటువంటి ఫలమే మన క్యారెక్టర్.
0: And that fruit that comes through is a character.
1: కింద ఉన్నటువంటి రూట్ మనకు విశ్వాసము.
0: That root down below is this element of faith.
1: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
0: When you have root below and the fruit above, then you have the tree.
1: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్వుడ్ అయిపోతుంది.
0: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
1: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: So the cause for all this is one.
1: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
0: So through this love, try and develop character.
1: The end of education is character.
0: The end of education is character.
1: The end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge is
1: the
0: love.
1: End of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: ఈనాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
0: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
1: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
0: What you have really is freedom in excess. As a result, mental derangement.
1: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
0: For everything, there is a limit.
1: నశ్రేయో నియమం వినా.
0: Everything bound within a certain limit.
1: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
0: Without this limit, you cannot have a degree of comfort.
1: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటువంటిగా చేయాలి.
0: So all our efforts today should be directed towards the furtherings of man's life as such.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
0: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్సన్ టు ద హార్ట్, డిసీజెస్ లైక్ క్యాన్సర్.
1: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి.
0: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్, ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
1: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ ద డేస్ గాన్ బై such diseases.
1: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
0: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them or diagnose them. This is a mistaken notion.
1: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
0: Now the reason is that the air that you inhale is not pure.
1: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
0: The water that you drink is not pure.
1: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
0: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
1: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
0: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
1: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్.
1: కారణం ఏమిటి?
0: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
1: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్.
0: దట్ రిజల్ట్ ఈస్ ద ఎక్స్‌పెరిమెంట్స్ దట్ హావ్ బీన్ డన్.
1: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
0: నౌ ఇన్ దిస్ నేచర్ దేర్ ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్.
1: పైన టాప్ లోపల ఎనర్జీ.
0: At the right at the top you have energy.
1: దానికి skill.
0: Then you talk of skill.
1: దీనికి మధ్యలో balance.
0: And before that you talk of balance.
1: Down low insight.
0: And under that you have insight.
1: పైన ఉన్నటువంటి knowledge ని ఈనాడు మనం skill చేయటం లేదు, kill చేస్తున్నాం.
0: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
1: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పవుతాం.
0: అండ్ బిఫోర్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్
1: బ్యాలెన్స్ తప్పవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతాం.
0: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్ యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
1: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
0: సో యువర్ నాలెడ్జ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మేడ్ ఇంటు ఎ స్కిల్.
1: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
0: అండ్ దాట్ విచ్ టెల్స్ యూ హౌ టు మేక్ దిస్ ఇంటు ఎ స్కిల్ ఇస్ ఆధ్యాత్మిక.
1: కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇస్ సర్టన్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ బట్ హీ డజంట్ నో వేర్ టు గో.
1: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
0: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లన్స్ యూ హ్యావ్ అన్ ఇంటర్మీడియట్ లెవెల్ ద హ్యూమన్.
1: ఈ హ్యూమన్ లెవెల్ లోపల ఉంటున్నాడు.
0: The intermediate level is the human level.
1: కింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
0: అండ్ బిఫోర్ దాట్ అండ్ బిలో దాట్ యూ హ్యావ్ ద లెవెల్ ఆఫ్ మ్యాటర్.
1: పైన డివినిటీ ఉంటుండాలి.
0: అండ్ అబౌట్ దిస్ హ్యూమన్ లెవెల్ యూ హ్యావ్ డివినిటీ.
1: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
0: సో హియర్ యూ హ్యావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌవ్. సారీ,
1: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
0: యూ హ్యావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్. In between human and at the top divinity.
1: కనుకని divinity దూరం అయిపోతుండాలి.
0: Now today the man instead of going up towards divinity is coming down to the level of matter. He is getting far removed from divinity.
1: మనం కిందికి చూడకూడదు.
0: So you should never look down.
1: Low aim is crime అన్నాడు.
0: A low aim is a crime.
1: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు. విశాలమైన పై దృష్టి. Look up.
0: Never look down. Look up always.
1: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలకు మనం పోవాలి.
0: All the while try and get yourself motivated by thoughts.
1: దాంట్లో మనం సక్సెస్ అయిపోతున్నా ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
0: Have a high goal and aim. Once you succeed once, there's nothing like success.
1: Success begets success అన్నారు.
0: Success begets success as they say.
1: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
0: This is the type of success that we must try to achieve.
1: కాన మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
0: Try and make spirituality and science. Take them together. Don't make a division between the two.
1: ప్రపంచం అంతా కూడా సైన్స్.
0: The whole world is science.
1: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
0: And the world at the same way.
1: అది లేదు.
0: Is spirituality. Without one, the other has no meaning.
1: ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్.
0: One is negative, the other is positive.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
0: And there you have the two coming together.
1: నెగటివ్ నెగటివ్ గా పోతే పాజిటివ్ పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
0: You have a positive result. Negative by itself, positive by itself, you can't achieve anything.
1: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: And today try and bring them together. That should be your endeavor.
1: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
0: But today scientist says he has no place for spirituality.
1: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
0: He said that blind faith.
1: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
0: But he should not really go that way.
1: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
0: One who really believes so is no scientist at all.
1: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
0: A true scientist gives due credence for both.
1: రెండింటినీ ఏకం చేయాలి.
0: Tries to synthesize the two.
1: ఈ ఏకం చేసినటువంటిదే నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
0: And one who can bring about the synthesis is one who has got the total picture.
1: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆధేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
0: One who has the total picture in mind. Now, embodiments of love. You must have God as the basis and try to look for something which is resting on it.
1: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
0: One who tries to seek to understand this nature around him is a scientist.
1: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంట్.
0: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
1: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్ ఇస్ ద సైంటిస్ట్.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్. వన్ ఇస్ ద సెయింట్, ద అదర్ ఇస్ ద సైంటిస్ట్.
1: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
0: నౌ వెన్ యూ లుక్ అట్ ఇట్ క్లోజ్లీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ క్లోజ్లీ లింక్డ్. ఆల్ రైట్, యూ డోంట్ హావ్ టు మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్.
1: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
0: బట్ ద నీడ్ ఆఫ్ ద డే ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ లవ్ యూ కెనాట్ లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: అండ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
0: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
1: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది.
0: So also, an extremely wealthy person is related to you. You derive a lot of strength from that.
1: అదే విధంగాని భగవంతుడే నా బంధువు భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
0: In the same manner, if you were to say, God is my relative, God is my friend, how powerful and secure should you feel?
1: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
0: So the true relation of yours is really God.
1: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
0: These relatives of yours through the meaning of this body, so long as you have your life.
1: మిత్రుడు నిజంగా.
0: So long as you have life in you.
1: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
0: Who's your true friend then again? God.
1: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
0: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way.
1: Tanklo water undinanta varaku nu frogs anni vachi cheripothayi.
0: When there is water in the tank or the pond, all the frogs collect there.
1: Water dry aipothane okka single frog kuda
0: undu. Once the pond dries up, you can't find even a single frog.
1: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యూ హ్యావ్ సంథింగ్.
1: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
0: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసపియర్.
1: కానీ నిరంతరము కూడా మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
0: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
1: మనం విశ్వసించి జగత్తును కూడా అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడా గుర్తించటము, ఇది సహజమైన జీవితము.
0: So believe in a God of this nature. and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
1: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయిన సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటి ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
0: The day the scientists, through their medium of research and experiments, come to the realization that spirituality is not something which is different from science, that will be the day of prosperity and peace for mankind at large.
1: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
0: We certainly have to observe and experiment on everything.
1: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
0: But never do so with a prejudiced mind.
1: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించాలి.
0: Do so by way with an open mind.
1: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
0: Now there lies a true path of observation.
1: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
0: Observe thus, experience thus, and reach and become one with the Lord.
1: దీనికి నీదిగానే వేరుగాజం చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
0: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
1: ఈనాడు వ్యక్తులైనటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
1: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
0: What they know is hardly anything, very little, but they tend to become arrogant.
1: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
0: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
1: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
0: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
1: నిజముగా విద్యావంతుడంటి అహంకారం అక్కడ ఉండకూడదు.
0: They feel they have understood everything in terms of a big pumpkin.
1: ఎవరు విద్యావంతుడు అతనికి అహంకారం ఉండదు.
0: One who is truly educated has no trace of ego in him.
1: విద్యె వినయ సంపన్నే అన్నారు.
0: Vidya or education confers humility on a certain person.
1: ఇది నిజమైనటువంటి విద్య.
0: This is the indication that a person is educated.
1: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
0: When you have this humility, you can move freely with others.
1: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
1: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మానసిక పరిణామం తప్ప ఇంక ఎన్ని పరిణామములు వచ్చినా జగత్తు మంచిది కాదు.
0: I'm hoping and blessing that you would do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
1: మనసు మారితేనే జగత్తంతా మారుతుంది.
0: When the mind changes, the world also would change.
1: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
0: So for the sake of changing the mind, develop this love.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
0: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక చిరునవ్వు తోడా.

0: If all the tasks thought over or reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum Rasovaisaha, the center of God in a sense, that is the personification.
1: Premasarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంత్యము గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
1: కాని దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు?
0: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
1: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
0: The five elements in this universe, they are divine.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
0: The world cannot sustain nor maintain without the five elements.
1: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
0: God has no specific, definite name.
1: కేవలము శబ్ద స్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
0: The five senses constitute the divinity.
1: ఇందులో మొదటిది భూమి.
0: The first one is earth.
1: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
1: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
1: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములు ఉన్నవి.
0: You have mountain range over earth.
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: కొండలున్నవి.
0: Hills.
1: సముద్రం ఉన్నది.
0: Oceans.
1: నదులున్నవి.
0: Rivers.
1: గ్రామములున్నవి.
0: Villages.
1: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
0: With so many, the organic and inorganic, the earth is so heavy, the entire creation.
1: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్.
1: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
0: బట్ సైంటిస్ట్ హస్ ప్రూవ్డ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్.
1: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి యొక్క పర్వతములు కూడాను తిరగాలి కదా.
0: As the earth revolves, its natural corollary that mountains also
1: నదులు కూడాను తిరగాలి కదా.
0: So also rivers.
1: సముద్రం కూడాను తిరగాలి కదా.
0: The ocean also should move.
1: అడవులు కూడాను తిరగాలి కదా.
0: And forests too.
1: ఇవి ఏవి తిరగటం లేదు.
0: They don't move, they don't shake.
1: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి అందున్నది.
0: ద ఎర్త్ హెస్ గాట్ దట్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ స్టేబుల్ అండ్ స్టడీ.
1: కదిలేటువంటి ట్రైన్కు కింద పట్టములు ఉంటున్నాయి.
0: ద ట్రైన్ దట్ మూవ్స్ హెస్ గాట్ ద సపోర్ట్ ఆఫ్ ద ట్రాక్ దట్ డస్ నాట్ మూవ్.
1: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
0: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
1: కనుకనే ఈ భూదేవి యందే సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
0: This planet Earth has got all the potentialities.
1: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
0: ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్.
1: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ మ్యాన్ నీడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎర్త్.
1: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి.
0: Therefore, it is the planet Earth that protects the entire humanity.
1: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
0: man is not able to know this truth.
1: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
0: Man moves about, carries on his livelihood thinking that there is some other mighty power behind this protection.
1: కాదు కాదు.
0: No.
1: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
0: Five elements protect every being, every creature.
1: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
0: In fact, for all the human activity, the nature is the foundation.
1: ఈ భూమియే స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
0: If the earth remains standstill, the whole creation comes to a stop.
1: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
0: ఎర్త్ డస్ నాట్ మీన్ మియర్లీ ద శాండ్ దట్ యు ఫైండ్.
1: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాది చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
0: ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ది ఎర్త్ హ్యాస్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ చేంజెస్ such that it has got ups and downs at various levels.
1: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
0: Earlier the earth was plain enough.
1: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుపుగా వర్షం కురిచింది.
0: The earth that was plain went through the downpour of rain crowds and crowds of years ago.
1: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయినాయి.
0: Because of the water there appeared the ups and
1: samudram kudum yerpadindi.
0: There formed the ocean.
1: Antakapuram emiyu ledu ee yokka jagattunandu.
0: Prior to that there is nothing whatsoever in this creation.
1: Inka rendavude ainatundi jalamu.
0: The second is water.
1: Ee jalamu ikkada akkada ani ekkada cheppina sarvatra nindinatundi.
0: The water is present everywhere.
1: Kani itti jalamayamainte yokka samudramu జలమయమైనటువంటి నదులు జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
0: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In fact, every human notices water in the form of sweat.
1: ఆ జలమే లేకపోయినా మానవుడు క్షణమైనా జీవించలేడు.
0: Without water in him, man cannot live.
1: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
0: Therefore water is life in one way.
1: ఇంకా మూడవది ఉష్ణము.
0: Third one is heat.
1: ఈ ఉష్ణము మీకందరికీ తెలుసును.
0: You all know about this heat.
1: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
0: The heat maintains life.
1: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
0: without heat
1: 98.4 అనేటువంటి ఒక ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
0: Without heat in the human body 98.4 it cannot continue to live.
1: Inta maatrame kaakunda prati manavuni yokka jataragni endukodanu agni prajwalilutu untunnadi.
0: In fact there is fire in jatara, the dormant part.
1: Ee vidhanga oka raatiki raatiki kottinappudu raayi endukodanu agni unnadi.
0: When you strike two stones against each other you find the fire.
1: గాలికి కొమ్మలు కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడాను అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: Likewise when two branches rub against each other you find the fire.
1: సముద్రమునందు కూడాను అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: There is fire in the ocean also.
1: దానిని బడభాగ్ని అన్నారు.
0: The fire of the ocean is called
1: అగ్ని. అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: The fire has got so many forms and names that we make use of.
1: ఇంకా నాలుగవది,
0: the fourth one,
1: వాయు.
0: the wind.
1: ఈ వాయువే సర్వ జీవులకు ప్రాణము.
0: Wind is the life of living beings.
1: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్న ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
0: Man carries on his life sojourn breathing.
1: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
0: This wind is present all over.
1: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
0: You cannot specify the location for the wind
1: as it is everywhere.
0: Wherever you find, wherever the place is there, there is wind.
1: దీనివల్లనే అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ సో మెనీ క్రీచర్స్ లివ్.
1: ఇంకా ఐదవది ఆకాశం.
0: ద ఫిఫ్త్ వన్ ఇస్ ద స్పేస్.
1: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
0: ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ద సౌండ్.
1: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి ఒక భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్.
1: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివి కనుక
0: since they have come out of this space, the sky,
1: ఈ భూమి,
0: the earth,
1: ఏక జలము,
0: water,
1: అగ్ని,
0: fire,
1: వాయువు,
0: the wind,
1: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
0: They are all the products of this space of the sky.
1: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
0: All the five elements are spread all over this universe and sustain the living
1: world. కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు.
0: Therefore the five elements that protect us in every way.
1: మానవుడు గుర్తించుకోలేక
0: are not understood by man.
1: తనను రక్షించేటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడని.
0: And he thinks that God is elsewhere.
1: ఇతను ప్రత్యేకించినటువంటి రూపం కలిగినటువంటి వాడని.
0: That God has a specific form.
1: సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉన్నాడని.
0: That though he is everywhere that he is not seen.
1: అనేక మంది అనేక రకములుగా దీనిని వర్ణిస్తూ వచ్చారు.
0: People interpret and narrate in various ways.
1: ఇది కేవలము వారి ఊహములే కాని ఇది సత్యములు కాదు.
0: That's all their imagination but not the reality.
1: దీనిని గుర్తించుకోవడానికి బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేశాడు.
0: To recognize, to experience, Buddha undertook so many spiritual endeavors.
1: గ్రంథములన్నీ కూడాను పఠించాడు.
0: Has gone through all sacred texts.
1: పెద్దలందరినీ దర్శించాడు.
0: He met many noble people.
1: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
0: He listened to all conversations.
1: కట్టగడపడికి మనసుకు తృప్తి లేకపోయినది.
0: He had no satisfaction.
1: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
0: He could know that the five elements are the mighty powers.
1: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
0: The mighty power has got to be cognized.
1: అని విచారణ చేసినప్పుడు
0: when he investigated
1: అంత తనయందే కనిపించినది.
0: He could notice all elements within him.
1: భూమి,
0: the earth,
1: జలము,
0: water,
1: అగ్ని,
0: fire,
1: వాయువు,
0: the wind,
1: ఆకాశము అంత తనయందే ఉంటున్నది.
0: Are all within him.
1: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకు సంచరిస్తూ ఉన్నవి.
0: The physical five elements are present in a subtle form within a living being and operate.
1: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు.
0: This space ఆకాశ is called ఆత్మా.
1: ఆకాశం గగనం శూన్యమన్నారు.
0: And it's empty and infinite.
1: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
0: Atma, the self, has no form.
1: కనుకని దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
0: Buddha made several attempts to visualize the self or Atma.
1: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: Where is this self, Atma?
1: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: He just investigated further by turning inwards.
1: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
0: Then he could see the effulgent, brilliant form.
1: ఈ తేజస్సు కూడాను అగ్నియే.
0: This brilliance is the fire.
1: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడాను చింతించాలి.
0: So one has to think of the divinity in the form of the spark. Of the fire.
1: దీనిని జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
1: ఈ విధంగా సంచరిస్తూ రాగా
0: యాజ్ హీ వాస్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్
1: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
0: You could also notice so many of the beings and the creatures moving about with the three basic attributes.
1: ఇందు లోపల కొన్ని భేదములు కనబడుతూ వచ్చాయి.
0: You could also find diversity.
1: ఒకరిని ఒకరు తిట్టుకోవటము.
0: One accuses the other.
1: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
0: One extols the other.
1: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
0: One respects the other.
1: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
0: One humiliates the other.
1: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
0: When things were happening so, he went on interpreting.
1: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
0: He has put unto himself all these queries.
1: తిట్టినది ఎవరు?
0: Who accused you?
1: తిట్టించుకున్నవాడెవరు?
0: Who is the accuser? The accused.
1: పూజించేది ఎవరు?
0: Who praises you?
1: పూజింపబడేది ఏమిటి?
0: Who worships? Worship.
1: అవమానపరిచేది ఎవరు?
0: The who humiliates?
1: అవమానం అనుభవించేది ఎవరు?
0: Who is humiliated?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే అన్నింటి ఎందుకు ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
0: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
1: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
0: for the man to develop of many attributes,
1: dvesha asoya himsalnu abhivruddhi parchukodaniki,
0: for all the rise of the bad tendencies like hatred, jealousy,
1: chintinchadam chetane ee rakamainatundi bhedattvamu praptistu vachi,
0: he goes on thinking of the people, there lies the diversity or the differences.
1: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
0: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ, వన్నెస్ దట్ ప్రివైల్స్.
1: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
1: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
0: The object has no form.
1: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
0: Living beings have no form.
1: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
0: They have no form as such.
1: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
0: But the whole world is in the form of energy, the power.
1: అందు నుంచి కొన్ని రకమైనటువంటి ఒక స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Out of this we find so many sounds.
1: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
0: And the sounds lead to forms.
1: కనుక ఉన్నది ఒకే శక్తియే.
0: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
1: ఆత్మశక్తి.
0: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
0: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
1: పూజించిన వారి యందు, పూజింపబడినటువంటి వారి యందు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
1: ఉన్నది ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
1: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
1: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
0: టు గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాక్ ఇట్ టు మెనీ.
1: ఎవరికి ఎవరు?
0: హూ ఈజ్ హూ?
1: ఈ దేహములే మాత్రమే మార్పు.
0: ఓన్లీ చేంజ్ ఈజ్ నోటీస్ ఇన్ ద బాడీ.
1: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ, బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
1: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
0: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ రిలేట్ టు ద బాడీ ఓన్లీ.
1: కనుక నీ దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
1: తాను గొప్ప రాజకుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ బిలాంగ్స్ టు ద రాయల్
1: ఫ్యామిలీ. తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
0: హీ హింసెల్ఫ్ ఈజ్ ఎ కింగ్.
1: కానీ బిచ్చమెత్తడానికి ఏమి కారణము?
0: What made him to beg?
1: అదనికి ఏమి తక్కువ?
0: What is that he runs short of?
1: కాదు కాదు కాదు.
0: No dearth.
1: తక్కువై కాదు.
0: Not a shortage.
1: ఏదో ఒక విధంగా విచ్ఛాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం, శీతలం కోసం వస్త్రం ధరించాలి.
0: The food is required for the maintenance of the body, so also the cloth to wrap the body.
1: అన్నం భుజించాలి.
0: So one has to eat.
1: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదం లేవు.
0: The hunger and protection is beyond the two.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self is same.
1: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
0: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్,
1: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
1: అందరూ కూడా ఒక్కటి.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
0: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్, we'll have that unity, the divinity, giving no scope for diversity.
1: Upanishadulu anni kudunu ekatma bhavanni prabodhisthu vachayi.
0: So the teaching of the Upanishads is only that of oneness.
1: Ekam sat vipra bahudha vadanti.
0: Truth is one. Scholars refer to it.
1: Satyam okate gaani rendu kaadu.
0: Truth is one, not two.
1: రెండుగా ఉంటే సత్యం ఎట్లవుతుంది?
0: When it is two, you can call it truth.
1: ఏకం సత్.
0: Truth is one.
1: సత్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది సత్ ట్రూత్?
1: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
0: యు మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
1: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: దీనిని గుర్తింపు చేసేటువంటి శక్తి.
0: చిత్ helps you to recognize
1: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
0: The combination of such chit is equal to bliss.
1: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
0: not merely in
1: మృగముల యందు కూడా ఆనందం ఉంటున్నది, పక్షుల యందు కూడా ఆనందం ఉంటుంది, కాదు యందు కూడా ఆనందం ఉంటుంది,
0: ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్
1: ఇంకా చీమల యందు కూడా ఆనందం ఉంటుంది, దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: ఇన్ యాంట్స్ అండ్ మస్కిటోస్ టు దేర్ ఇస్ బ్లిస్.
1: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడా సర్వజీవులు యందు కూడా ఉంటున్నవి.
0: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్ రెస్ట్.
1: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
0: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
1: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
0: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు
1: కమ్యూనికేట్, నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
0: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
1: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుని అని చెప్పగలదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: ఆత్మ ఒక్కటైనప్పటికి
0: దౌ ద స్పిరిట్
1: దేహము చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
0: Though the spirit, the self being the same, basing on the nativity, the language
1: ఈ భాషల కోసం లొంగి
0: one submits to the language
1: భావాన్ని మనం మర్చిపోతున్నాము,
0: and we go by the language and forget the spirit.
1: చేత మనం లొంగి
0: we submit to the illusions
1: బ్రహ్మను మర్చిపోతున్నాము,
0: and we are submit to the భ్రమ, the imagination.
1: బ్రహ్మ చేతనే మనం సర్వమును అనుభవించాలి, కానీ బ్రహ్మ చేత అనుభవించినటువంటి అస్థిరములే.
0: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
1: బ్రహ్మను మనం దూరం చేయాలి.
0: So we have to give up this imagination.
1: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: To reach the state, one has to understand the five elements.
1: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
0: When the nature of the elements is understood, he can know the unity.
1: కనుక పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
0: God is the very personification of the five elements.
1: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: God has no specific name.
1: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మనుష రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
0: ఎక్స్పర్ట్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ సే గాడ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దే గివ్ హిమ్ ఎ నేమ్ అండ్ డిస్క్రైబ్
1: విష్ణు అని, అతనికి సహస్ర శిష్యములు కలవని,
0: that he has got thousands of heads.
1: Vedamananda cheppinattuga sahasra shisha purusha sahasraksha sahasrapat,
0: as it is said in Veda, God has thousands
1: of heads. Aneka veda netramulu untunnavi ani chepparu,
0: and it said that he has thousands of eyes.
1: Aneka shirasulu untunnavi ani chepparu,
0: and he said that he has thousands of heads.
1: Alaga ee shirasulu okarike aneka shirasulu kaadu.
0: Not that one has made thousands of heads.
1: ఒకరికే అనేక హస్తములు కాదు.
0: Not that one has thousands of heads.
1: ఉన్నటువంటి వారందరికీ ఎన్ని శిరస్సులో ఉంటున్నాయి?
0: All of your heads.
1: ఎన్ని హస్తములో ఉంటున్నాయి?
0: You have hands too.
1: ఎన్ని నేత్రములో ఉంటున్నాయి?
0: So also eyes.
1: కనుకనే ఇవన్నీ కూడా కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
0: All hands are his, all heads are his. All belong to the divine.
1: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు వన్ ఎంటిటీ.
1: ఇవన్నీ కూడా కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
0: దట్ ఇస్ ఆల్ ది పెయింటింగ్ ఆఫ్ రవివర్మ, అండ్ సో వి థింక్ గాడ్ హ్యాస్ మెనీ హెడ్స్.
1: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
0: ద పెయింటర్ ఇస్ రవివర్మ.
1: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
0: అండ్ కవివర్మ ద పోయెట్.
1: అతని కవి ఇతను రవి.
0: వన్ ఈస్ రవి.
1: కవి రవిల యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
0: దేర్ఫోర్ ద రవి అండ్ ది కవి ద బోత్ టుగెదర్ బ్రాట్ ఫార్వర్డ్ దిస్ ప్లూరాలిటీ.
1: కనుక రవి కవులను మనం దూరం పెట్టి,
0: సో వీ హావ్ టు బి అవే ఫ్రమ్
1: దేహాభిమానం దూరం గావించి,
0: గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్,
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
0: డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్,
1: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
0: దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
1: మన యొక్క జీవితము,
0: అవర్ లైఫ్,
1: పంచభూతములతోనే ఉన్నది.
0: ఇస్ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
0: ద లైఫ్ కెనాట్ కంటిన్యూ విత్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్.
1: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
0: ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ నెసెసరీ బి ప్రెసెంట్.
1: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ద షార్టేజ్ ఆఫ్ ఎయిర్, నేచురల్లీ యూ నీడ్ ఆక్సిజన్.
1: ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
0: ఈ వన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ మిస్సింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, దే ఆర్ సప్లై టు యూ ఆర్టిఫిషియలీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవతత్వాన్ని గుర్తించడానికి,
0: టు నో ద డివినిటీ,
1: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
0: బి రెస్పెక్ట్ఫుల్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
1: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
0: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్.
1: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్స్ రివాల్వింగ్.
1: అక్కడ లైట్ వేసుకున్నావు.
0: యు పుట్ ఆన్ ద లైట్.
1: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
0: ద లైట్ షెడ్స్ లైట్.
1: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్.
1: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ యూ బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
1: ఈ ఫ్యాన్ కూడాను అమితంగా వేసుకుంటే నీవు కూడాను భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
0: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్ యూ ఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంత దుష్టులమైపోతున్నామని భావించాలి.
0: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
1: సమస్త దుఃఖములకు,
0: ఫర్ ఆల్ ద మిజరీ,
1: సమస్త బాధలకు,
0: ఫర్ ఆల్ సఫరింగ్,
1: సమస్త విచారములకు,
0: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
1: పంచభూతములు దుర్వినియోగం చేసి ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్.
1: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్

0: విచారములకు పంచభూతములు దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈజ్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి ఒక్కటి కూడా భగవత్ యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
0: ప్రతి క్షణం కూడాను కణం కూడాను ప్రతి భగవంత్ యొక్క ఆకారమే.
1: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
0: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
1: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
1: వి స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
0: మన నాలుగు పైన ఎన్నో 3 కోట్ల టేస్ట్ బడ్స్ అంతా ఉన్నాయి.
1: ద టంగ్ హ్యాస్ గాట్ 3 crores ఆఫ్ టేస్ట్ బడ్స్.
0: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
1: బికాస్ ద టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: కన్నుల యందు కాంతి,
1: ద లైట్ ఇన్ ది ఐ,
0: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
1: అండ్ ఇట్ హాస్ గాట్ లక్స్ ఆఫ్ ఫార్మ్స్.
0: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
0: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: అనగా ఇది మనం చిన్న విషయంలో మనము సాక్షాత్కరించుకోవచ్చును.
1: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
1: హియర్ యు ఫైండ్ ద లైట్.
0: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మచక్షువును నీవు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
1: యు కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
0: దీని అర్ధనిమేష నేత్రంతో చూడు.
1: వాచ్ విత్ ది హాఫ్ క్లోజ్డ్ ఐ.
0: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి.
1: You find the light rays.
0: ఈ కిరణములంతా ఏమిటి?
1: What are they?
0: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములే.
1: They are all the reflections of the fire.
0: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఫాలో ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అన్ని కూడా పంచభూతములు అంటే మనకు గోచరమవుతుండీ.
1: We find everything contained within five elements.
0: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత
1: because of many of students today
0: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
1: భగవాన్ is relating in terms of science.
0: కానీ నేటి సైన్స్ దకడను కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But modern science is nothing to do with the inquiry of God.
0: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటది.
1: In fact they feel it is an insult to think of God.
0: కేవలం అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
1: Whereas magnetism they understand well.
0: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
1: లైట్ దే కన్సిడర్ టు
0: బి అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
1: ద ఫైర్ దే కన్సిడర్
0: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
1: దే కన్సిడర్ మాగ్నెట్ మైటీ.
0: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
1: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్
0: ఇవన్నీ కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపం లేదు.
1: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మాగ్నెట్.
0: దీనిని
1: దిస్
0: ఒక సైంటిస్ట్
1: వన్ సైంటిస్ట్
0: అతను చెప్పాడు.
1: హీ సెడ్
0: ఇవంతా అనేకములు కాదు.
1: దట్ ఇస్ నాట్ మల్టిప్లిసిటీ.
0: అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ మాగ్నెటిజం.
0: దీనిని న్యూటన్.
1: దిస్ వాస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: న్యూటన్ చాలా గొప్పవాడు.
1: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
1: He has observed the gravitational force.
0: తానున్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
1: Gravitation is not limited.
0: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది. ఈ ఆకర్షణ శక్తి,
1: the gravitational force is present all over earth.
0: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
1: సో ఎవ్రీ పవర్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
0: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్.
0: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీవే.
0: కాంతి కిరణము కాదు.
1: నాట్ ఇల్లీ లైట్ రే.
0: స్వయం శక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద.
0: ఇదంతా కేవలం ఒక్క ఏక శక్తి చేతనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
0: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
0: ఆత్మనే చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
1: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
0: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుండి వచ్చింది.
1: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: సర్వత్రా నిండినటువంటి కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్
0: ఆల్ ఓవర్. అది దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ.
0: అది చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
1: ద డివైన్ ఎనర్జీ
0: ప్రెసెంట్ పరిమితము గావించుకుని
1: ఇట్ జస్ట్ బ్రాట్ డౌన్ టు లిమిటెడ్
0: రేంజ్. ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా
1: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్డ్ ద
0: బల్బ్ ఒక దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
1: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
1: వెన్ ద డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మ. ద స్పిరిట్
0: ఒక పరిమితమైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
0: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
1: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్టు కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి

0: In fact, the rest you find are interpretations of the scientists, nothing to do with the reality. The scientist, though he knows a fraction, he considers himself omniscient. After all, he knows a fragment so little and subtle. If he considers
1: yourself
0: so great, knowing so little, how does he feel if he knows everything?
1: కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
0: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హస్ ఎక్స్‌పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
1: మన వెంకట్రామన్ కూడాను,
0: అవర్ వెంకట్రామన్
1: సార్ సివి రామన్ దగ్గర,
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్,
1: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
0: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
1: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
0: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణ మార్పు చెందుతుంది.
0: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
1: అనంతమైనటువంటి ఒక శక్తి,
0: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
0: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
0: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
1: ఎప్పటికీ మారదు,
0: ఈస్ చేంజ్లెస్.
1: దాని ఏ విధంగా అనుకుంటే,
0: and how is it?
1: సర్వత్రా గాలి ఉంటుండాలి.
0: You find the air all over.
1: గాలిని మనం చూడలేము.
0: You cannot see it.
1: గాలిని మనం పట్టలేము.
0: You cannot catch hold of it.
1: కానీ ఒక బెలూన్ తెచ్చి దాంట్లో ఊదినప్పుడు ఆ బెలూన్ రూపాన్ని ధరిస్తుంది ఆ గాలి.
0: But you can blow the balloon and then inflate the balloon.
1: అయితే ఈ బెలూన్ కు ఎంతవరకు థిక్నెస్ ఉండాలో అంతవరకు ఉబ్బుతుంది.
0: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
1: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
0: As it gets inflated more and more, it bursts all of a sudden.
1: కనుకనే
0: సో
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
0: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఈస్ టు బి రికగ్నైజ్డ్.
1: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
0: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఇస్
1: కాల్డ్ విల్ పవర్. కానీ జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
0: బట్ యు కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
1: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
0: The transcendental energy,
1: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
0: దట్ విచ్ ఇస్ బియాండ్,
1: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
0: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే,
1: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత,
0: ఇఫ్ యూ గో స్టిల్ బియాండ్,
1: ఫ్రీ విల్ అన్నారు.
0: యూ కాల్ ఇట్ ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
0: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి తప్ప అందరి ఎందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
1: మానవునికంతా కూడా ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
1: తను ఎంతవరకు చదవగలడు,
0: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్
1: రీడ్, ఎంతవరకు అర్థం చేసుకోగలడు,
0: టు వాట్ ఎక్స్టెండ్
1: హీ కుడ్ అండర్స్టాండ్, అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
0: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్.
1: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్.
1: అదే న్యూస్ చెప్పాడు.
0: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్.
1: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
0: దేర్ఫోర్ న్యూటన్ సెడ్ ఇట్ ఇస్ చేంజ్.
1: న్యూటన్ ఈ యొక్క ఐన్స్టీన్ అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ చేంజెస్.
1: అయస్కాంతం ఏనాటికి కూడా చేంజ్ కాదు.
0: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
1: ఎవరు సృష్టించలేరు.
0: నో వన్ క్రియేట్.
1: ఎవరు మార్చలేరు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: దీన్ని అనేక రకములుగా కొన్ని రూపంలో మార్చవచ్చు.
0: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
1: అనే విధంగా ఈ సైంటిస్ట్ ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానము మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈస్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్. ఐన్స్టీన్ అనేటువంటి
1: వాడు చాలా గొప్ప సైంటిస్ట్.
0: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
1: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రము చోటు ఇవ్వక,
0: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
1: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
0: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
1: భారతీయులందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికని వెళితే,
0: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్,
1: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు.
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
1: దగ్గరికి పోయేటప్పటికే అతను అందరిని తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ ను చూపించాడు.
0: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
1: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
0: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
1: Einstein అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈ యొక్క భగవద్గీతను ఉపనిషత్తును ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు.
0: In fact, Einstein relied totally depended on
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను
0: the modern scientist today
1: ఒక PhD తీసుకున్నామనంతటికే
0: by the time they get a PhD
1: అహంకారంగా తిరుగుతూ ఉంటాడు.
0: He is highly egoistic and terribly proud.
1: సైంటిస్ట్ కు అహంకారమే ఉండకూడదు.
0: A scientist should never be egoistic.
1: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
0: Because very little power.
1: What is this? దీనిపైనే పోతున్నాడు తాను.
0: He goes on investigating, experimenting. What is this?
1: గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను What is that? అని పోయారు.
0: But a great scientist questions this way. What is that?
1: అనగా దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది.
0: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
1: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది.
0: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యూ.
1: దేనికి దగ్గరగా ఉంటుందది? సెన్సెస్ కు దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
0: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో
1: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
0: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
1: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
0: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
1: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
0: సైన్స్ ఇస్ మిస్టేకెన్.
1: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ ద సైంటిస్ట్ నో
1: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్ ఫామ్
1: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
0: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసంలే లేవు.
0: అండ్ సైంటిస్ట్ హస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
1: విశ్వాసమే లేనిటువంటి వాడికి దేన్ని వాడు నమ్మగలడు?
0: వితౌట్ ఫెయిత్ వాట్ ఇస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
1: కనుక నీ విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
0: దేర్ ఫోర్ ద వన్ వితౌట్
1: వాడు సైంటిస్ట్ కాదు.
0: హీ నాట్ ఎ సైంటిస్ట్.
1: అలాంటి వాడు సరైనటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ షీ డెవలప్ దిస్ ప్రజ్ఞాన దిస్ స్పిరిచువాలిటీ.
1: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ యు నో ఎవ్రీథింగ్ దో యాక్చువల్లీ యు నో లిటిల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సైన్స్ నందు కానీ ఆధ్యాత్మిక నందు కానీ నైతికం నందు కానీ భౌతికం నందు కానీ అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ ఎనర్జీ ద డివైన్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఎథిక్స్ స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
0: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్.
1: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆమ్లం అనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది
1: ఆమ్లం
0: because of this acid amlamo within him he is able to see so many.
1: ఇది ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where from he got this?
1: దీని చక్కగా మనం విచారణ చేస్తే
0: if you inquire well
1: చింతపండు పులుసు నుంచి వస్తుంటుందది.
0: And this acid is out of this tamarind.
1: ఇంతే కాదు,
0: not on this
1: నిమ్మ పులుసు నుంచి వస్తుందది.
0: And you also get out of
1: ఆపిల్ నుంచి వస్తుంటుందది. ఆపిల్ నుంచి,
0: ఆపిల్ ఫ్రూట్.
1: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడాను ఈ ఆమ్లం.
0: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యు పార్టే.
1: ఇవన్నీ కూడాను మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
0: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఈ శక్తులంతా కూడాను మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
1: దిన్నము మనం ఊరగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
0: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీడే వి థింక్ కాల్
1: నిమ్మకాయ ఊరగాయ చాలా గొప్ప ఆమ్లాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
0: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
1: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
0: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
1: కనుక ఇట్టి శక్తిని మనం ఎక్కడి నుంచినో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
0: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
1: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
1: కనుకని చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
0: అండ్ ది టామరిండ్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
1: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
0: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
1: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్ లిమిట్స్
1: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్డ్.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ క్లారిటీ.
1: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి.
0: వి హావ్ టు గో త్రూ ద టీచింగ్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది?
0: వాట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
1: ఉపసమీపేన ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చీదశ మన్యత్ ఉపనిషత్ అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
0: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
1: దైవత్వం యొక్క సమీపత్వాన్ని నిరూపించేటువంటి ఉపనిషత్తుడు.
0: It proves clearly the proximity, nearness to God.
1: ఉప అనగా సమీపము.
0: ఉప means near.
1: నీ కూర్చో.
0: నీ సిట్.
1: సత్.
0: సత్.
1: ఉండు.
0: Remain.
1: ఈ విధంగా ఉప నీ సత్. అది ఉపనిషత్తు.
0: ఉప నీ సత్ means sit down
1: close.
0: Near.
1: షత్ అనగా సిట్ అని.
0: షత్ మీన్స్ సిట్.
1: కూర్చో.
0: సిట్ డౌన్.
1: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్న.
0: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
1: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
0: వేర్?
1: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
0: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ టీచర్స్.
1: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
0: సిన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
1: దగ్గరగా కూర్చో.
0: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
1: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
0: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
1: మెల్లగా చెప్తాడు గురువు.
0: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
1: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మారిపోతున్నాయి.
0: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
1: కనుకనే గురువుకు సమీపంలో కూర్చో.
0: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: వినయంగా నీవు ఆలకించు.
0: బి హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
1: ఉప నీ షత్.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉప నీ షత్. సిట్ డౌన్.
1: ఒక్కొక్క అక్షరమునందు కానీ,
0: ఎవ్రీ లెటర్,
1: ఒక్కొక్క పదమునందు కానీ,
0: ఎ వర్డ్,
1: ఒక్కొక్క వాక్యమునందు కానీ,
0: ఎ సెంటెన్స్,
1: ఎన్నో రకమైనటువంటి యొక్క ఈ అర్థములంతా ఉంటున్నాయి.
0: సో మెనీ మీనింగ్స్.
1: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీలో తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
0: Whereas we want to verify our dictionary and know the meanings of words.
1: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటివి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు ది
1: డిక్షనరీ. నుంచి వచ్చేటువంటివి హిస్టరీ నుంచి వచ్చే.
0: నథింగ్ టు ది డిక్షనరీ ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ.
1: కనుక ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
0: కృష్ణదేవరాయూ
1: తిక్కల సోమయాది, ఎర్రాప్రకడ, మాధగారి మల్లన, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాలి, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజాలుగా ఉంటున్నారు.
0: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
1: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
0: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
1: తిక్కన తాను జవాబు చెప్తూ వచ్చాడు.
0: అండ్ అదర్ వన్ వాజ్ గివింగ్ రిప్లై.
1: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
0: రామరాజభూషణ వాజ్ ఇంటర్ప్రిటింగ్.
1: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చాడు.
0: రామకృష్ణ వాజ్ లిసనింగ్ సైలెంట్లీ.
1: అతనే తెనాలి రామకృష్ణుడు అన్నారు.
0: హీఈస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
1: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
0: అండ్ దేర్ వాజ్ క్వశ్చనేర్ దేర్.
1: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
0: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
1: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
0: అండ్ ఎ వర్డ్ దట్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
0: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
1: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
0: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
1: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
0: టు నో దిస్ హి స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
1: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: ఈ ఐదు అక్షరములు,
0: ఫైవ్ లెటర్స్.
1: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
0: అండ్ ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్
1: ఐదు భాషల్లో కూడా ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
0: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్, ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
1: ఐదు భాషలుగా ఉండాలి.
0: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్.
1: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
0: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
1: నేను రేపటి తెల్లవారు ఏడు గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
0: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ సెవెన్ ఈస్ గోయింగ్ టు రివార్డెడ్.
1: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
0: as it was not possible for Ramakrishna to go all the way and
1: return. Babagar intilone ade gramamlone aa ratri jeevisthu vachadu.
0: He was residing in his relation's house.
1: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
0: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హి వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్.
1: బావగారు క్షమించండి,
0: ప్లీజ్ ఎక్స్క్యూజ్.
1: నేను రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
0: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్.
1: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదంతా డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
1: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
0: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
1: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
0: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గో డౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
1: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి ఒంటి గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
0: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్ డెలివర్డ్.
1: అప్పుడు తలుపు కొట్టాడు ఆవులు కొట్టం నుంచి.
0: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
1: బావా బావా బావా బావా అన్నాడు.
0: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
1: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
0: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
1: బావా ఆవు ఈనుతుండాలి వచ్చి చూసుకోండి అన్నాడు.
0: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
1: ఏ ఆవురా బావా అని ప్రశ్నించాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్ విచ్ కౌ.
1: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
0: ఈచ్ కౌ హాస్
1: సపరేట్ లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి సరస్వతి, ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
0: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
1: ఏ ఆవురా బావా అని ప్రశ్నించాడు.
0: అండ్ హి ఆస్క్ విచ్ కౌ బావా.
1: ఈ ఐదు పదములు చేర్చాడు.
0: అండ్ ఆల్ ద ఫైవ్ వర్డ్స్ జాయిన్.
1: అప్పటి నుంచి ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా.
0: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్ ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా.
1: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
0: అండ్ విత్ బ్రదర్ లా కేవి
1: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
0: అండ్ హీస్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్ ఏ ఎవరా బావా విచ్ కా.
1: ఏదో రాత్రి నిద్ర లేకోకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావు గారు లోపలికి వెళ్లిపోయారు.
0: అండ్ బ్రదర్ లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
1: ఇతను ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
0: హీ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏ ఎవరా బావా. Spend the whole night and got up next morning, went to the
1: court. Krishna Devaraya
0: has put this question, who came with the answer?
1: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
0: రామకృష్ణ got up.
1: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకుని రాలేదు.
0: No one has any reply.
1: ఐదు భాషలు రావాలి.
0: ఫైవ్ లాంగ్వేజెస్ షుడ్ బి.
1: ఐదు భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
0: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్.
1: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్ కు అదే అర్థమే ఉండాలి.
0: ది మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ దట్ అనదర్ లెటర్.
1: చాలా అసాధ్యం అనేటువంటిది అనుకున్నా.
0: ఎవరీబడీ థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
0: బట్ దెన్ రామకృష్ణ ఇస్ ఎ డివోటి అండ్ హి హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
1: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ సెడ్ ఐ యామ్ విత్
1: ఎన్ ఆన్సర్. చెప్పావను ఏ ఆవు రా బా వా ఇది ఐదు అక్షరాలు అన్నాడు.
0: ఇట్ ఈస్ నౌ ఫైవ్ సెంటెన్స్ ఏ ఆవు రా
1: ఏ ఆవు రా బా వా.
0: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ ఏ ఆవు రా బా వా.
1: ఏమిటి ఐదు అక్షరాలు తెస్తే దీనికి ఏం అర్థం అండి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్?
1: ఏ మరాఠీలో రా అని అర్థం.
0: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
1: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
0: ఏ మరాఠీ ఇస్ కమ్.
1: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
0: ఇన్ హిందీ ఆవ్ కమాన్.
1: రా తెలుగులో రామని అర్థం.
0: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
1: బా కన్నడంలో రా అని అర్థం.
0: బా ఇన్ కెనడా కమ్.
1: వా అంటే మన యొక్క తమిళ్ లోపల రా అని అర్థం.
0: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్.
1: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
0: సో ఏ ఆవ్ రా బా వా మీన్
1: మరాఠీ, హిందీ, కన్నడము, తమిళ్, ఈ విధమైన తెలుగు, ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
0: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
1: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
1: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
0: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
1: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గో
1: టు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
0: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్, ఇన్వెస్టిగేట్, ఎక్స్ప్లోర్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
0: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
0: రామకృష్ణ went on thinking of God as that night.
1: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైనటువంటి కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
0: విత్ ద డివైన్ సపోర్ట్ హీ వాస్ ప్రిపేర్డ్ టు ఆన్సర్.
1: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు, గొప్ప హాస్యగాడు అని కూడా అర్థం.
0: దేర్ఫోర్ తెనాలి రామకృష్ణ స్టాండ్స్ ఫర్ ఫన్, హ్యూమర్ అండ్ ఫ్రాలిక్.
1: కానీ ఫన్ అని అంటున్నారు కానీ అది కాదు, సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ దట్ that humorous, but he gives correct meaning of every word.
1: ఈ విధంగా భాషలు ఎందుకని, పదములు ఎందుకని, అర్థమయ్యేందుకు కాని ఆనందమునందు కాని ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
1: ఐదు ప్రాణములు.
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఐదు ప్రాణములు ప్రతి మానవుని యందు ఉంటున్నాయి.
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ ఎవరీవన్.
1: అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ఐదు ప్రాణములు మానవుని యందు కూడా ఉంటున్నాయి.
0: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ప్రాణములే లేకపోతే మానవుడు నిలచలేడు.
0: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
1: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
0: ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రీత్స్.
1: ప్రతి చీమ మొదలుకొని దెమ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ యాండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దీన్ని
1: ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
1: అనగా కొన్ని మందిరములు కడితే
0: then mandir temple is built.
1: మొట్టమొదటి ప్రాణ శక్తిని పూజిస్తూ వచ్చారు.
0: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఇస్ వర్షిప్డ్.
1: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదటి ఆరాధన చేస్తూ వచ్చాను.
0: తిరుపతి ప్రాజెక్ట్
1: ప్రాణమే అన్నింటికీ మూలాధారము.
0: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
1: ఈ ప్రాణమే శివము.
0: ద లైఫ్ ఇస్ శివం.
1: ఇది పోతానే శవం.
0: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం, ద డెడ్ బాడీ.
1: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
0: దట్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
0: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
0: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్షన్. అంత
1: దూరం మీరు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన్ లోపల.
0: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
1: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
0: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
0: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
1: సారీ గామా పాదాని
0: అండ్ యూ గెట్ ఆల్ దీస్ సౌండ్ సారీ గామా పాదాని
1: సారీ గామా పాదాని
0: సారీ గామా పాదాని.
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్థంతో వస్తుంటున్నాయి.
0: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కన్వే ది మీనింగ్.
1: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
0: బట్ ది సేమ్ ఎయిర్
1: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
0: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్
1: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
1: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకని
0: సో
1: ఆనాడు
0: దట్ డే
1: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
0: టు ఎక్స్ప్లెయిన్ ది డివినిటీ
1: శంకరాచార్యుల వారు కూడాను
0: శంకరాచార్య
1: అనేక పరిశోధనలు చేసి
0: ఎక్స్పెరిమెంట్
1: అనేక సంస్కృతం నందు భాషలంతా ఉచ్చరింపజేసి
0: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్.
1: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయి అన్నాడు.
0: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మ.
1: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
0: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
1: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
0: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్. సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
1: చరాచరమయ్యి ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది.
0: Sound has got this motility, mobility.
1: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
0: That is present in your heart that comes out as expression.
1: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
0: And that gives you eternal bliss.
1: Paratramayi.
0: That is supreme bliss.
1: Mayamayi.
0: And this is our illusion. And that's one of affluence.
1: నిత్యానందమయీ
0: ఆత్మరమయీ
1: మాయామయీ శ్రీమయీ.
0: Illusion.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయీ.
0: They are all out of this sound.
1: శబ్దం నుంచినే వచ్చినాయి.
0: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద సౌండ్.
1: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే.
0: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్.
1: అదే ఆకాశం నుంచి శబ్దము.
0: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
1: ఆఫ్ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
0: అండ్ ది డివినిటీ యూ ఫైండ్ దేర్ ది సౌండ్.
1: దీంట్లో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
0: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు.
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
0: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో కనిపిస్తుంటాయి. కానీ
0: దే ఆర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్స్.
1: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
0: నో వన్ ఎవర్ సా దిస్.
1: దర్శించలేదు.
0: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
1: అయితే
0: హౌఎవర్
1: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
0: బట్ హౌ ఇస్ దట్ దే ఆర్
1: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
0: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
1: కనుక
0: సో
1: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: బ్రహ్మ మాతృదేవి.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
1: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదు.
0: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్.
1: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది.
0: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
1: కానీ విష్ణువు
0: అండ్ విష్ణు
1: తన రక్షకుడు.
0: ఇస్ అ సస్టైనర్.
1: అతనే తండ్రి.
0: సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
1: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
0: బికాజ్ ది చైల్డ్ హాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై ఫాదర్.
1: నేర్పించాలి.
0: అండ్ ద ఫాదర్ హాస్ టు ట్రైన్.
1: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి.
0: అండ్ ఫాదర్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
1: శక్తి కలిగినటువంటి అతనికి విష్ణువు అన్నారు.
0: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
1: ఇంకా ఈశ్వరుడు.
0: దెన్ ఈశ్వర
1: మహేశ్వర.
0: మహేశ్వర
1: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకొని,
0: అండ్ ఇఫ్ ఎనీ టీచర్ కమ్స్
1: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణనం చేసి వానికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్మనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడాను మాతాపిత గురువులు.
0: దేర్ఫోర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ మదర్ ఫాదర్ అండ్ టీచర్.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
0: సో ఇట్ సేస్ దట్ మదర్ is God, father is God, teacher is God.
1: ఆచార్యుడు కూడా ఒక గురువే.
0: సో
1: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
0: సో టీచర్ ఇస్ డివైన్.
1: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మాట మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
0: Therefore, divinity has been propagated and taught in varied forms.
1: కాన మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
0: Therefore, we should never act depending on all that you hear.
1: అది వారి వారి భావాన్ని పురస్కరించుకుని ఉంటాయి.
0: People speak basing on their feelings.
1: నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: If you say yes, you get the response yes. If you say no, you get the answer no. Yes, no relate to our tongue.
1: సాంఘికము సాంస్కృతము సనాతనము సాంఘిక సాంస్కృతిక సనాతనం ఈ మూడింటికి మాత్రం ఎస్.
0: దేర్ఫోర్ గాడ్ సేస్ ఎస్ టు సోషల్ స్పిరిచువల్ అండ్ దట్ విచ్ ఈస్ ఎన్షియంట్.
1: ఈ మూడింటి ఎందుకు దైవత్వం ఎస్ ఎస్ ఎస్.
0: ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ గాడ్ సేస్ ఎస్.
1: మిగతా దానికంతా కూడా బ్లాక్.
0: బట్ ది రెస్ట్ ఆఫ్ ది సిమ్స్ సింపుల్ బ్లాక్ దే ఆర్ నో.
1: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
0: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్లీ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
1: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్ని కూడాను చలించనమైనటువంటివి.
0: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్, అండ్ దట్ విచ్ ఇస్ థాట్ ఆఫ్ బై ద మైండ్.
1: మార్పు చెందేటువంటి వాటినంతా మనం భుజించి చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్?
1: మార్పు చెందనటువంటి దానిని మనం దర్శించాలి. మార్పు చెందనటువంటి దానిని మనం స్మరించాలి. అది ఏ దైవత్వము?
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ.
1: ఆ డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎగ్జిస్టెన్స్ ఉనికి.
1: కానీ పూలీషులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు చేసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకొని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
0: Therefore, fools do not understand artha, the meaning. They go by the diverted distortion, anartha, and ruin their lives.
1: కనుకనే ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
0: నెవర్ పే హీట్ టు ది ఫూలిష్ వర్డ్స్.
1: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
0: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
1: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
0: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
1: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
0: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్ స్పాయిల్స్.
1: జయ దుర్దన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ ఆల్ ద టైమ్.
1: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
0: ఇఫ్ యూఆర్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: వాడికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
0: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
1: వాడు ఎట్లా బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
0: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
1: ఆ బ్యాడ్ బ్యాడే.
0: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
1: నీ గుడ్ కావాలి.
0: బట్ యూ షుడ్ బి గుడ్.
1: తేజజుజ్జన సంసర్గం.
0: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
1: సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: అదే సత్
0: కంపెనీ. దట్ సత్ సంఘ.
1: అదే సత్.
0: దట్ ఈస్
1: సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
0: ది సత్ ఈస్ ఎటర్నల్.
1: చెప్పాను సత్ చిత్ ఆనందము.
0: సత్ చిత్ ఆనంద.
1: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: సత్ చిత్తులే ఆనందము.
0: సత్ and chit are the combination.
1: Chit rendu lekapothe aanandame ledu.
0: There cannot be bliss ananda without sat and chit.
1: Sat chakkara.
0: Sat is the sugar.
1: Eppatiki teepu gane untadi.
0: Sat the sugar is always.
1: Ye padartham anna vesthaagu teeyagane untadi.
0: You can mix it with any material.
1: Ye vantalaina cheyi adi teeyagane untadi.
0: You make any preparation.
1: Ye padartham anna nevu cheyi teeyagane untadi.
0: Anything you can make.
1: Ye maatram marpu raadu.
0: And there is no change in the taste.
1: Adhe sat.
0: That is sat which is changeless.
1: Chaitanyam tho chernatvanti oka water.
0: Chit is the water awareness.
1: కాబట్టి ఇది వాటర్.
0: వాటర్
1: చిత్ చక్కెర.
0: షుగర్ ద
1: చక్కెర వాటర్ రెండు విడిగా తెచ్చుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
0: అండ్ సత్ the sugar and chitta water are separate useless.
1: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
0: And the sugar and water have
1: to mix. సత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
0: When you combine, join both, there will be bliss, ananda.
1: కల్పనే సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును,
0: the eternal truth,
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును,
0: the worldly principles,
1: మనం ఏకం చేయాలి.
0: Have got to be unified.
1: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: Then you will attain divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
0: There is no place where divinity does not exist.
1: డివినిటీ లేనిటువంటి వ్యక్తి లేవు.
0: No person without divinity.
1: సర్వత్రా ఉంటుంది డివినిటీ.
0: Divinity is present everywhere.
1: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
0: Never doubt that he is here.
1: అందుకోపకతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అన్నా.
0: Wherever you search, you will certainly find him there.
1: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
0: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
1: అంత ఒక్కటి.
0: And everything is one.
1: ఉపనిషత్తు చెప్పని, వేదం చెప్పని, ఖురాన్ చెప్పని, బైబిల్ చెప్పని, ఏదైనా చెప్పని, గ్రంథరాజం అన్నిటి యందు సత్యం ఒక్కటే.
0: వాట్ ఎవర్ మైట్ బి ఉపనిషత్ ఆర్ గ్రంథరాజ్ బైబుల్ ఆర్ ఖురాన్, ఎసెన్స్ ఇస్ సేమ్.
1: పేర్లు వేరు వేరే కానీ
0: నేమ్స్ ఆర్ డిఫరెంట్,
1: సత్యం ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక పంచభూతముల యొక్క తత్వము ఏ మతమైనా కూడా అంగీకరించక తప్పదు.
0: ఎవ్రీ రిలీజన్ విల్ బి యాక్సెప్టింగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
0: నో రిలీజన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వర తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ బ్రహ్మా విష్ణు మహేశ్వర,
1: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
1: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రమూ గుర్తించడానికి వీలు లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ యాస్ డైవర్సిటీ.
1: చాలా చెడ్డ.
0: దట్స్ వెరీ బ్యాడ్.
1: కాదు, అది
0: ఇట్స్ నాట్ సో.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ అబ్జర్వ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
0: అండ్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ, యూ నో ద రియాలిటీ.
1: యూనిటీ కావాలి మనకిప్పుడు.
0: యూనిటీ ఇస్ నెసరీ.
1: యూనిటీ లేకపోవడం చేతనే,
0: బికాస్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ,
1: హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
0: దేర్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్.
1: ఎనిమిటీ వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
0: And when there's enmity in our heart, what will happen to our life?
1: హృదయమే కాదు,
0: is no heart at all.
1: రాతి కప్ప.
0: And it's a stone so hard.
1: కనుకని భగవంతుడు అన్నింటి యందు చూచుకుంటూనే ఉంటున్నాడు.
0: And in fact, God is everywhere.
1: కళ్ళనల్లి హుట్టిదా హూగువ ప్రాణిగే అల్లి ఆహారమును నిర్మించినవియారు. కర్ణంలో చెప్పాడు పురంధరదాసు.
0: పురంధరదాస్ సెడ్ ఇన్ కర్ణం.
1: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
0: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
1: బెట్టి హుట్టిదా వృక్షకే కట్టియను కట్టి నీరులు తెవియారు. కొండపైన రాతిపైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
0: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: అది అంత దైవమే.
0: ఇస్ ఓన్లీ గాడ్.
1: మంచి మెత్తని నేల్లో పెట్టి మంచి చెట్టు తెచ్చిపెట్టి నిత్యము నీరు పోస్తున్నా కానీ అది బ్రతకదు.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ సర్టన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో.
1: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే విడియారు.
0: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్ లోపల
1: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
0: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ వితిన్ ద స్టోన్.
1: దానికి ఎక్కడ ఆహారము?
0: హౌ డస్ ఇట్ ఫైండ్?
1: బండను కొట్టినప్పటికీ అది చీడిపోతే ఆ బండను ఒక కప్ప బయలుదేరుతుంది.
0: యాజ్ యూ బ్రేక్ ది స్టోన్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ జంపింగ్.
1: కనుకనే దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
0: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ టు ఆల్.
1: ఇదే అదే అనేటువంటి భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్స్.
1: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
1: కానీ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోర్ మ్యాన్.
1: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
0: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
1: ఏది చెప్పినా కానీ కాదని వాదించుకోవటం.
0: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
1: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
0: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
1: ఇది ఒక చెడ్డ వ్యాధి.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
1: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
0: ఇట్ హాస్ నో క్యూర్.
1: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
0: క్యాన్సర్ హాస్ ఎ క్యూర్.
1: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హాస్ నో క్యూర్.
1: ఇంతతోనే హతం.
0: And in fact, he is killing himself by entertaining doubt. Human life is highly sacred. Human life is divine. It is blissful. The blissful life cannot be spent crying all the way.
1: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
0: We find weeping faces.
1: ఆనంద ముఖమైనటువంటిది కనిపించదా?
0: We don't find smiling faces.
1: ఏమి కర్మ?
0: Why? What is it?
1: ఏమి దురదృష్టము?
0: What a bad luck it is.
1: Bad luck.
0: It is the bad luck.
1: ఇది మంచిది కాదు.
0: It's not good.
1: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉండాలి.
0: Bear smiling faces.
1: Smiling face.
0: Smiling face.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: That is the expression of
1: divinity. Happiness. Happiness is union with God.
0: Happiness is union with God.
1: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంది.
0: Because you are not in the company of God, you cry.
1: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బి హ్యాపీ.
1: ఆనందమే దైవత్వానికి సరి అయినటువంటి రాజమార్గము.
0: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది డివైన్.
1: ఎన్నైనా రాని ఎన్నైనా పోని.
0: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
1: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
0: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
1: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
0: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
0: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
1: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
1: స్టార్ట్ ఎర్లీ.
0: స్టార్ట్ ఎర్లీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: రీచ్ సేఫ్లీ.
0: రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
0: And you should learn pick up spirituality at this age.
1: తర్వాత ధనం సంపాదించుకోండి.
0: You can earn money later.
1: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
0: And follow your parents.
1: ఏ విధమైన యొక్క మార్గమైనా అనుభవించండి.
0: You can experience it.
1: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
0: But in respect of God you should have strong determination.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షను పూనినటువంటి వాడే అదృష్టవంతుడు.
0: The one with spiritual determination is lucky soul.
1: బుద్ధునికి ఏమి తక్కువ ఉండాలి?
0: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
1: అన్ని రాజకుమారుడు.
0: హిస్ ది ప్రిన్స్.
1: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
0: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్?
1: రామునికి ఏమి తక్కువ?
0: రామ వాట్ ఇస్ హి రన్ షార్ట్ ఆఫ్?
1: అన్ని సత్యంగానే ఉంటున్నాయి, అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
1: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
0: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
1: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ అండ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
1: లక్ష్మణ భరత శక్తులంతా పిలుచుకుని వచ్చేసి వాళ్ళతోనే భుజించేటువంటి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ భరత.
1: ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
0: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వ్ టు హిమ్ అలోన్.
1: కానీ ఎప్పుడు చూసినా కూడాను.
0: బట్ ఎవ్రీ టైం
1: తల గోక్కుంటూ.
0: But he scratches his
1: head. ఏదో పరధ్యానంలో ఉంటుంది.
0: And he's absent minded.
1: చేతులు తిప్పుకుంటూ.
0: And he went on waiting.
1: ఏదేదో ఒక విధమైనటువంటి యొక్క నాటకం ఆడుతుండేటువంటి.
0: And he was just acting some drama.
1: వశిష్ఠులు వారిని పిలిపించి.
0: And he summoned Vasishtha.
1: రాముని యొక్క ఈ చర్యలకంతా మూల కారణం ఏమిటి అన్నారు.
0: What how is that Rama is acting this way?
1: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు.
0: And Vasishtha sat in meditation.
1: కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ.
0: He said this is the action of the divinity.
1: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
0: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్స్.
1: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
0: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్.
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు.
0: అండ్ హి ఇస్ అటాచ్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
0: అండ్ దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
0: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్
1: విశ్వామిత్రుడు వచ్చాడు.
0: ఇన్ ది మీన్ టైమ్ విశ్వామిత్ర కేమ్.
1: విశ్వామిత్రుడు రామును తీసుకుని పోవడానికి వచ్చాడు.
0: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ.
1: సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ రామ వాస్ రెడీ.
1: చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: వాస్ వెరీ రెడీ.
1: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
0: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం.
1: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
0: అండ్ హి ఫాలోడ్ విశ్వామిత్ర.
1: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
0: అండ్ హి డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్.
1: చిన్నవాడే, రాక్షసుల్ని ఎప్పుడు చూడలేదే, వాళ్ళు చూస్తే భయపడతాడు ఏమో, ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
0: ద ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎన్ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హి కాంట్ బేర్ ద సఫరింగ్ దేర్.
1: రాముని చెప్పాడు నాకే భయము లేదు.
0: రామా సెడ్ ఐఎమ్ ఫియర్లెస్.
1: వశిష్ఠులు వారు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
0: విశ్వామిత్ర ఆల్సో సెడ్
1: ఇతను బాలుడు గాని భావిస్తున్నావు దశరథ.
0: దశరథ యు కన్సిడర్ మీ బాయ్.
1: బాలుడు కాదు, బాలుడు కాదు.
0: హి ఇస్ నాట్ ఎ బాయ్.
1: బ్రహ్మదేవుడు ఇతను.
0: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాల, బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
1: నా వెంట పంపు అన్నాడు.
0: సెండ్ హిమ్ అలాంగ్ విత్
1: మీ. నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు
0: సచ్ విశ్వామిత్ర హూ ఆల్సో
1: నైస్లీ సరియు తీరమునకు వెళ్ళేటప్పటికే
0: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్
1: టు ద రివర్ రా అన్నాడు.
0: హి కాల్డ్ రామ క్లోజ్ బై.
1: నీవు ఏనాడు కూడా రాక్షసం చూడలేదు.
0: యూ హ్యావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
1: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
0: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
1: చూస్తే నీకు భయం వేస్తుంది.
0: యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
1: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
0: సో ఐ విల్ టీచ్ యూ సమ్ మంత్రస్.
1: అది మాయా.
0: దట్ ఈస్ ఇల్యూజన్.
1: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ బ్రహ్మ. అది
1: మాయా వచ్చి అడ్డం చేసింది.
0: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్.
1: చేయించాడు.
0: అండ్ దేర్ఫోర్ హి సెడ్
1: బలా అబల.
0: అండ్ హి టాట్ దిస్ టు బలా అబల.
1: బలా అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు?
0: బలా అబల ఆర్ టాట్ టు హిమ్.
1: ఇక్కడ దీక్షను పూనాలి.
0: యజ్ఞ
1: దీక్షను పూనాలి.
0: వాట్ డిటర్మినేషన్.
1: కానీ యజ్ఞ దీక్షను పూనినప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు?
0: అండ్ దెన్ హూ ఆర్ దే? దే టు కుక్ ఫర్ దెమ్.
1: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు.
0: దేర్ ఆర్ నో కుక్స్ దేర్.
1: డైనింగ్ హాల్ లేదు.
0: దేర్ నో డైనింగ్ హాల్.
1: డ్రాయింగ్ రూమ్ లేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్.
1: చెప్పాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర
1: రామా, నీకు చేతగా కాదు, భయమవుతుందని కాదు, నేను ఈ మంత్రం నేర్పించి ఆకలి తప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
0: సో దట్ యూ కెన్ అఫర్డ్ టు బి స్లీప్లెస్, యూ విల్ నెవర్ బి హంగ్రీ.
1: బలా ఆకలి లేకుండా పోయింది.
0: బలా విల్ మేక్ యూ టు బి
1: అబలా అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది.
0: అబలా యూ కెన్ బి స్లీప్.
1: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
1: నిద్ర లేకుండా
0: యూ కెన్
1: ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలు అంతా చెప్తూ వచ్చాయి.
0: దిస్ టీచింగ్ ఇస్ గివెన్ టు యూ to be aware beyond the sleep and hunger.
1: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి యొక్క సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
0: God does so many things basing on the situation and the reason.
1: కనుక
0: సో
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్స్,
1: జయమ్మ చెప్పింది,
0: అన్ని
1: దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి, కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
0: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్.
1: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
0: స్వామి హ్యాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
1: టైం ఇంపార్టెంట్.
0: టైం ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
1: టైం వస్తే నేను వస్తుండే ఉంటాను.
0: అట్ అప్రోప్రియేట్ టైం
1: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
0: Earlier, Bhagwan used to visit Anantapur every week.
1: Saturday, ikkada bayaladeri chesthe akkada Sunday anta undi Monday poddunne vacchetundi
0: vaadu. He used to spend the whole Sunday there and return next day.
1: Kaani appatiki ippatiki chaala maarpulu vachesindi.
0: But there are so many changes all along.
1: Kaaranam emiti?
0: Why?
1: Paristhithulu yokka prabhavamu,
0: the effect of the circumstances,
1: konchi manavulu yokka prabhavamu,
0: and also human influences,
1: bhaktulu yokka saddalu,
0: and the steadfastness of devotees.
1: Ee vidhamante gumpulanta raavadam cheta akkada pothe veellandaru akkada poi cheripotaru.
0: As so many groups started coming, they may all go over there.
1: ఒక్క కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
0: When Swami starts in a single car, that will followed by hundreds of cars.
1: ఎవరు అన్నం పెడతారు?
0: And who will feed them there?
1: నాకు పర్వాలేదు, నేను ఎట్టేనే ఉంటాను.
0: Swami can remain.
1: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
0: But they need food.
1: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
0: Swami will feel so bad if they are not fed.
1: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
0: And Bhagwan is reflection.
1: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
0: There are so many reasons why Bhagwan has not visited that place.
1: అక్కడ ఉండేకి వీలు లేదు.
0: It's not possible for his stay.
1: ఉండేకి రూములు ఉన్నాయి.
0: There are rooms there.
1: కానీ అది సరైనటువంటిది కాదు.
0: But it's not right one.
1: నేను ఆదర్శ మానవుడను.
0: Bhagwan is ideal.
1: ఆదర్శ శక్తిని.
0: He is an ideal power.
1: ఆదర్శ పురుషుడను.
0: And an ideal man.
1: ఆనందాన్ని.
0: And the bliss.
1: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
0: And girls are there in that college.
1: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది?
0: How can he Bhagwan
1: is ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
0: అండ్ దిస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్
1: సెలబ్రిటీ. నేను అక్కడ వెళ్ళటం లేదు.
0: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
1: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
0: అండ్ దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం.
1: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
0: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
1: కానీ పాప వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
0: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
1: స్వామి ఒక్క తూరి ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
0: స్వామి యు కమ్ హియర్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవినింగ్.
1: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పుడు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
0: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
1: నేను సంతోషం సంతోషం సంతోషం.
0: యు విల్ సే yes it is good.
1: స్వామి నాకు కడుపు నొప్పిగా ఉంటుంది, చాలా సంతోషం అంటాను.
0: యు విల్ సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్.
1: స్వామి మా బిడ్డ చనిపోయినాడు అన్నాడు, చాలా సంతోషం అంటాను.
0: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్, చాలా సంతోషం, గుడ్.
1: మా నాన్నగారు పోయినారు అంటారు, చాలా సంతోషం.
0: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్, ఇట్
1: గుడ్. నేను సంతోషమే సంతోషమే సంతోషం.
0: యు విల్ సే సంతోషం, గుడ్ గుడ్ ఆల్ ది టైమ్.
1: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పాము పదము.
0: దట్ ఈస్ ద వర్డ్ దట్ హి ఆఫర్.
1: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
0: హ్యాపీ హ్యాపీ.
1: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
1: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
0: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
0: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
0: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: ఈ వరండా లేదు.
0: There was no veranda earlier.
1: 4 అడుగులు వరండా మాత్రమే ఉండేది.
0: And that's a very small veranda. 4 feet.
1: ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
0: And Bhagavan asked, why are you crying?
1: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
0: స్వామి, మై హస్బెండ్ డైడ్.
1: చాలా సంతోషం ఉన్నా.
0: He said, very good.
1: ఆమె కోపం వచ్చింది.
0: She was so angry.
1: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
0: స్వామి, why are you happy when I lost my husband?
1: నేను చెప్పాను నాకు ఎప్పుడూ ఆనందమే కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
0: Swami, I'm always happy, so now also I'm happy.
1: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్
1: ఆనందం నా యొక్క స్వరూపము.
0: బ్లెస్ ఈజ్ హిస్ ఫార్మ్
1: నవ్వటం నా యొక్క స్వభావము.
0: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్
1: ఎప్పుడు నేను నవ్వకుండా ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
0: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్ ఫేస్.
1: లవ్ ఈజ్ మై ఫార్మ్ టూత్ ఈజ్ మై బ్రెడ్ బ్రీస్ ఈజ్ మై ఫుడ్ లవ్ ఈజ్ మై ఫార్మ్ టూత్ ఈజ్ మై బ్రెడ్ Bliss is my food. My life is my message. Expansion is my life. No season for love. No reason for love. No birth. No death. Love is my form. Truth is my bread. Bliss is my food. ఇది నా యొక్క స్వభావము.
0: This is Bhagavan's nature.
1: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
1: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
0: హిస్ ఆల్వేస్
1: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్
1: జెలస్. సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
0: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
1: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే. పెద్ద హాస్పిటల్లంతా కట్టారు. పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు. చదువు సంస్థలంతా పెట్టాడు. ఒక్కటైనా వరి చేయటం లేదే.
0: అండ్ ఇట్ డజంట్ వరీ.
1: ఎందుకు వరి?
0: Why worry?
1: ఎందుకు వరి?
0: Why should you worry?
1: జరగవలసిన జరిగేటువంటి
0: what is bound to happen will happen.
1: సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరి లేనే లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వరి ఎట్ ఆల్.
1: ఎప్పుడు లేదు ఎప్పుడు రాదు.
0: He never worried nor would ever in future.
1: Kanuka nenu eppudu aanandangane untanu.
0: Bhagavan is always blissful.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Nenu ento oka vidhamainatundi evaranna baadha padutunte వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తారు.
0: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
1: ఏదో విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
0: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
1: నాకు ఏం చేసినా రావటం లేదు.
0: హి ఇస్ నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
1: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
0: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్.
1: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు వస్తుంది నాకు. కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి నాకు ఎప్పుడు అర్థం కాదు.
0: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్నాచురల్.
1: అదంతా కూడా న్యాచురల్.
0: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
1: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
0: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్.
1: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్.
1: నాకు ఎంతో డబ్బు కావాలి.
0: హి నీడ్స్ సో మచ్ మనీ.
1: ఎంతో పనులు చేయాలి.
0: సో మెనీ ప్రాజెక్ట్స్
1: ఎన్నో కోట్లంత ఖర్చు పెట్టాలి.
0: క్రోర్స్ హావ్ టు బి.
1: కానీ దేనికి నేను విచారం చేయటం?
0: భగవాన్ నెవర్ వరీస్.
1: ఎందుకు ఈ విచారం చేయాలి?
0: వై షుడ్ యూ వరీ?
1: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
0: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: దానికి విచారం చేస్తే రాదు.
0: ఇట్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా ఎంతో నేను చెప్పాను.
0: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
1: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
0: హి వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ వే.
1: హాస్పిటల్ కట్టాము.
0: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
1: ఈ హాస్పిటల్ అంతా నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
0: అండ్ హాస్పిటల్ వుడ్ మెయింటైన్.
1: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
0: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్?
1: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
0: యు షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
1: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన మార్గాన్ని చూపించాలి.
0: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
1: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
0: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
1: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా పైసా.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ నయా పైసా ఇస్ టు బి ఆఫర్డ్ దే గో ఆన్
1: క్రై. ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
0: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
1: దేశాలకంతా సంచరిస్తున్నారు.
0: దే గో అబ్రాడ్.
1: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఏరోప్లేన్ టికెట్ ఉంటారు.
0: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారిన్ కంట్రీస్.
1: తిరిగి తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు బెగ్గర్స్.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
1: కానీ అలాంటిది నాలో ఎప్పుడూ లేదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
1: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి.
1: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
0: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
1: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
0: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్స్ విల్.
1: నేను ఉన్నట్టుగానే, నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి ఒక 800 కోట్లు అంతా వచ్చేసేసింది.
0: యాజ్ హీ విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
1: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్?
1: పోయి బ్యాంక్ వాళ్ళు అడుగు.
0: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
1: నన్ను ఎందుకు అడుగుతావు?
0: వై డూ యూ ఆస్క్ భగవాన్?
1: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
0: అండ్ ద బ్యాంక్ పీపుల్,
1: ఈ చిక్కులో కూడా నేను చేరను.
0: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
1: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
0: భగవాన్ హాస్ నో డిజైర్.
1: నాకున్నది ఒకే ఆశ.
0: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
1: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
0: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్.
1: సుఖినో భవంతు.
0: హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
1: నాకు ఇది అది అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
0: హాస్ నో డిజైర్ దట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
1: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
0: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
1: విచారము లేవు.
0: భగవాన్ హాస్ నో వరీస్.
1: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
1: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
0: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ అట్ వన్స్.
1: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికిం
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanamu.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatuvanti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu nathudainatunte vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు తనకు తానే గురువు
1: ఎవ్రీవన్ హ్యాజ్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాజ్ నో మాస్టర్ ఓవర్ హిమ్
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాజ్ నన్ అబౌవ్ హిమ్

0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి ఎస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హ్యాస్ మూషిక అనగా చారియట్
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద రాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద రాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ గివింగ్ అప్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాట్స్ ఎవర్ యు డూ అండ్ ఐ కన్ఫర్ లిబరేషన్ అన్ టు యూ.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు సమస్త దుఃఖములు సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ వరీ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద థాట్ ఒరిజినేట్స్ ఇన్ దిస్ బాడీ.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushtiye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchataku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యు కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి సమష్టి వ్యష్టి పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti creation samishti society vyashti the individual parameshti the divinity are all present within the vyashti the individual.
0: కనుకు మొట్టమొదట మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with we have to understand the individual vyashti.
0: వ్యష్టి జీవుడు సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ will be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: ఇది నిజమైనటువంటి బుద్ధి.
1: దిస్ రిఫ్లెక్ట్స్ ద ట్రూ ఇంటెలెక్ట్.
0: ఇది గా అనేటువంటి పదమునకు వచ్చిన అర్థమే ఈ యొక్క ప్రాణి.
1: దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ సిలబుల్ గా.
0: ఇది ఏ బుద్ధి?
1: దిస్ ఈజ్ ది ఇంటెలెక్ట్.
0: నా అనేటువంటిదే విజ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్ఞాన, విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వమే వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద చీఫ్ ఎయిమ్, ద మెసేజ్ ఆఫ్ వినాయక లైజ్ ఇన్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: ఈనాటి లోకములో వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వీ డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజించినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: హీ హాజ్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ దట్ వర్షిప్ వినాయక, బట్ యూ డోంట్ కమ్ అక్రాస్ వినాయక వర్షిపింగ్ ఎనీ వన్ ఎల్స్.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: వీ ఫైండ్ ఈశ్వర ద వెరీ ఫాదర్ వర్షిపింగ్ ద సన్ వినాయక, అండ్ యూ డోంట్ ఫైండ్ వినాయక వర్షిపింగ్ ఎనీబడీ.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడే వినాయకుడు.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నింటికీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ఫాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: Enniyo manchi chettalu jarugutunnavi.
1: Good and bad do happen in this world.
0: Kaani manchi chettalaku moolakaranamu kevalamu manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chedda sankalpamula cheta chedda bhavamulu erpadtayi.
1: Because of bad feelings within we find bad thoughts.
0: Manchi sankalpamula cheta మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవులకు చింత లేనటువంటి యొక్క సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండి చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించడం ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: చింత చింత,
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్రెషర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దే లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ విదౌట్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివినిటీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: ద లేటెంట్ పవర్ ఇన్ మ్యాన్ కెనాట్ బి సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ కాంప్రిహెండ్ ది ఇమ్మనెంట్ డివినిటీ.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: ది కెపాసిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ఫార్ రీచింగ్.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: విజ్డమ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకునకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: Nuvulu rubbi,
1: the til seeds are grinded.
0: Into bellam kalipi,
1: jaggery is mixed.
0: Biya pindam teesi,
1: rice flour.
0: Dani aavirtho udikinchi,
1: and is boiled in steam.
0: Aa aavir lopala petti,
1: and kept in steam.
0: Dani kudumulu undraallu aneetundi perito naivedyam istuntaru vinayakunaku.
1: A special offering, sacrificial food by name kudumulu and undraallu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda povatam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinche vaadu kalukane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: దేర్ఫోర్ in order to be healthy one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవి తత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారాన్ని భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food, he has got a very big broad stomach but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతేకాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: He has another name, Vigneshwara.
0: ఎట్టి బాధలకు కాని ఎట్టి సుఖములకు కాని ఎట్టి సంతోషములకు కాని విఘ్నములు సంభవించవు.
1: There will be no obstacles. There will be no problems in between on his way to bliss and happiness.
0: విఘ్నాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడా దూరం అయిపోతుంటాయి.
1: By praying to Vinayaka, you'll be free from all obstacles.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటుంది, ప్రాకృతమైనటువంటివి.
1: Praying to Vinayaka, you will also have the fulfillment, success, achievement in the world.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: God manifests in two ways, inward and outward.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: The outward manifestation is the body.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: The inward expression is the intellect.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: That which is related to intellect is changeless.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: The physical changes happen quite often.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: Through our food and other habits, we should make every effort to reduce the body attachment.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: The weight is because of the food and habits.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: And when you have overweight, the heart will not be in a position to pump.
0: మన దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it could reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: The body gets tired. Supplying blood to 12,000 miles of distance.
0: దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: With increasing obesity, the circulation of blood becomes a problem.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: Obesity makes the heart weak.
0: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: The heart beat increases because of overweight.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ది డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుకో మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి మొదలు పెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయకా ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడిపైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
0: కనుక మనకు విజ్ఞాయకుడు నిర్ణాయకుడు అనగా చీకటియే.
1: So it is darkness only.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటి తెలియదు.
1: We do not know the weight of ignorance.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there's a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwara were playing dice.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధమైన నందిని పెట్టుకున్నారు.
1: As an umpire, Nandi was nominated.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయకుడును ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: Umpire Nandi was declaring Ishwara won in the game of dice.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: But Parvati, who lost, was very furious.
0: ఇది కేవలము వంచన చేస్తుండాది నంది.
1: And he thought the umpire Nandi is cheating.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: And mother Parvati cursed Nandi.
0: నీవు కుష్టి రోగంతో చీరించిపోవుగాక.
1: Let you suffer from indigestion.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: Nandi went on to pray like this, Mother, it's not any cheating or any deceit like that.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: The will of God is so strong.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: God's will happen.
0: ఆ సంకల్ప పరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: It is the will of God that's behind the victory.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: So Nandi said, Pardon me.
0: అప్పుడు చెప్తాడు
1: Then he said,
0: పార్వతి, భాద్రపద చతుర్దశ దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంటది గరక.
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి, మతి, గతి, సంపత్తి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లూయెన్స్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందున్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు,
1: not only this,
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడా నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామక్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: Desires have no bounds.
0: Oka vaanchi teerin tachame rendo vaanchiku prayatnistuntadu.
1: When one desire is fulfilled, we move on to the next.
0: Deeniki antyame ledu.
1: It has no end.
0: Kanukane idi kaamam.
1: This is
0: krodhamu.
1: Then anger.
0: Krodhamu anetundi chaala cheddadi.
1: And this is very bad.
0: Idi tananu తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్ యువర్ ఫ్రెండ్స్ యువర్ నియర్ అండ్ డియర్.
0: కోపము కలిగిన వారికి
1: ద వన్ హూ ఇస్ యాంగ్రి
0: ఏ పనియు ఫలింపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: ఎగ్గును గలుగును
1: హీ విల్ హావ్ డిఫికల్టీస్
0: పాపపు పనులను చేయుచు
1: హీ విల్ బి కమిటింగ్ సిన్ఫుల్ యాక్ట్స్
0: పొమ్మని పించుకునుట చేకూరుచుమే
1: అండ్ హీ విల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
0: తన కోపం తన శత్రువు
1: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
0: తన కోపం తనకు సచ్చ
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెన్ హ్యాపీనెస్ గివ్స్ యు ప్రొటెక్షన్ అండ్ యువర్ కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
0: తన సంతోషమే స్వర్గము.
1: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
0: తన దుఃఖమే నరకమండ్రు
1: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: దేర్ ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద డిక్లైన్ అండ్ ద రూయిన్.
0: ద్వేషము
1: అండ్ హెట్రెడ్
0: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హెట్రెడ్ ఈజ్ మోర్ డెవిలిష్ ఎవరిని
0: మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramlike cheenchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
0: because
1: of his bad.
0: Ee kamakrodha deshamulu vallane thana yokka aayushanu kodanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెంచుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికి ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికి ప్రాణం మాత్రం పోదు.
1: వీ మే బి మెట్ విత్ ఎనీ యాక్సిడెంట్ ఇన్ ఫ్యూచర్ బట్ విల్ నెవర్ లూజ్ అవర్ లైఫ్.
0: మన దుర్గుణమనే ఇవి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
0: kanuka,
1: reflection, desire.
0: ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore, we should kill these three evil traits, the anger,
0: వచ్చినా కూడాను
1: మనం
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: Nenu pashu kaadu.
1: I am not animal.
0: Nenu manishi.
1: I am a human being.
0: Ani aa manishi aneetundi tattvanni manasulo unchukunnappude ee pashu lakshanalu manlo praveshinchadaniki veelundadu.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: kaani
1: quality.
0: Kaani ee vayasu lopalle pillalu chaala ee oka gunamulnu penchukuntunnaru.
1: We develop desires grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: ఫోర్త్ వన్ రినన్షియంట్.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ఎ ఫోర్ స్టోరీ బిల్డింగ్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: ద ఫౌండేషన్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ సెలిబసీ.
0: ఈ యువకులు ఎందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: దిస్ షుడ్ బి సేఫ్ అండ్ సో స్ట్రాంగ్.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation which is properly laid and ensured its strength, the rest of the three states
0: ee brahmacharyamante ee naati baluru mukkalu bhagam life nanta kudanu nasanam cheskuntunnaru.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: Daivanni prarthinchamante maa kaalam chikkadu.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించబట్టంటే మాకు సమయం చిక్కదు.
1: ఐ హావ్ నో టైమ్ టు థింక్ ఆఫ్ గాడ్ ఫర్ 5 మినిట్స్.
0: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైమ్ ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: అది ఏ బ్రహ్మచర్యము?
1: దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సెలిబేట్.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: సెలిబేట్ బ్రహ్మచారి మీన్స్ ద వన్ హూ మూవ్స్ అబౌట్ బ్రహ్మ.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: నాట్ మియర్లీ రిమైనింగ్ అన్మ్యారీడ్.
0: నిరంతరము బ్రహ్మ ఎందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: This is the true meaning of brahmacharya, the celibacy.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య its true sense lies in contemplation, constant contemplation.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను నీవు దైవత్వాన్ని స్మరించు.
1: Under any circumstances,
0: దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant his name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: యు సీ ద వాల్,
0: భవనం కనిపిస్తుంది.
1: యు సీ ద బిల్డింగ్,
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: యు సీ ది బ్యూటీ అండ్ ఎలివేషన్,
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యు డు నాట్ సీ.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
0: డెకరేషన్. గోడలకు ఒక రాళ్ళంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
0: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం బద్దం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యం అనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: ప్రిసెప్టర్స్ సే టుడే.
0: ఆచార్యుడు అంటాడు.
1: ఏ ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate is a
0: teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు. కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడు అనేటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ will help you to control your mind.
0: అందుకోసమే ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, Dronacharya and Bhishmacharya.
0: Dronacharya Pandavulakanta guru ayyadu.
1: Dronacharya is the preceptor of all Pandavas.
0: Idi kevalamu deha vidyalanta kuda nerpinchadu.
1: He taught them all expertise in archery.
0: Bhishmacharyudu hrudayaniki matrame guru ayyadu.
1: Bhishmacharya was the master of their
0: heart. Sankalpamulanta kuda nu pavitram gavistuntu vachadu.
1: He sanctified all the thoughts.
0: Kanukone talli matanu javadatakunda.
1: He obeyed the command of the mother.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: అండ్ హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్
0: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
1: యాజ్ హీ ఒబేయ్డ్ హిస్ పేరెంట్స్ హీ వాజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ విజ్డమ్?
0: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is
0: wisdom. ఒక్క దైవత్వము తప్ప అన్యము స్మరించకూడదు.
1: One should not think of anything other than
0: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ విత్యార్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యార్థంగా శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavaru
1: for 58 days
0: dehamanta kodanu ambulu jaatukoni unnadu.
1: And there arrows all over, pointed arrows.
0: Kani
1: yet
0: oka neeraina kodanu gutikichi taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kani talli premaku paathru kavali.
1: But he wants to receive the grace of mother.
0: Talli anugrahaniki taanu guri kavali.
1: He should certainly enjoy the love of mother.
0: Kattagadaviki poye munduga
1: before leaving the body
0: అర్జున్ని పిలిచాడు.
1: అర్జున
0: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టాం కాదు, అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులతో ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ
0: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
0: ఈ యుద్ధ సమయం నందు అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: In the battlefield, we don't observe the harm of
0: it. You shot arrows at me, so I did. You
1: shot arrows at me, so I did. You shot
0: arrows at me, so I did. And in fact, the arrows that you shot, they
1: went straight to Krishna. And therefore, the
0: కృష్ణుడు దేహమంతకు రక్తమయమైపోయింది.
1: And therefore, the whole body was bleeding.
0: కానీ దీనికి మీరేమైనా వస్తున్నారా?
1: Are you suffering because of that reason?
0: ఇది యుద్ధ సమయము.
1: It is battle time.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: During war there's no
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: It is only the triumph, victory that matters.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58th dinam pranam modalutunnanu.
1: 58th day I'm leaving this body.
0: Kanukane na tallini techi na notlo poyamannadu.
1: See that my mother shower water.
0: Talli Ganga Devi.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: Aa tallini techi na yokka notlo poyamann cheppadu.
1: See that Ganga water is brought to me.
0: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాజ్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదేవ్.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: హీ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞాన
0: సంపన్నుడు.
1: హీ హస్ గాట్ ఆల్ ఫ్రూట్.
0: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
1: హీ డిడ్ ఎవ్రీథింగ్.
0: ఎవరికి అపకారం కోరడు.
1: హీ డిడ్ హార్మ్ ఎనీబడీ.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
1: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హీ ఎండెడ్ హిజ్ లైఫ్.
0: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము, అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
1: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
0: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
0: అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
0: శ్రీశైలం లోపల కూడాను
1: దేర్ ఇన్
0: అర్జున మల్లికార్జున బ్రహ్మరాంబాని ఉంటుండాలి.
1: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
0: మల్లికార్జున బ్రహ్మరాంబ
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ
1: భ్రమరాంబ.
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీ బీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీ బీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar and then gets its life redeemed.
0: కనుకొని అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
1: Arjuna has got so many interpretations and meanings.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: Arjuna is a great soul.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason that Arjuna is extolled?
0: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విజయను ప్రయోగ పెట్టిన వాడు కాదు.
1: In fact, he didn't fight with anybody without any reason.
0: ఏదో యుద్ధములు చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
1: He had to fight in war times.
0: కానీ కృష్ణుడు కూడాను,
1: కృష్ణ
0: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
1: You are sending me as an emissary. Whom should I
0: call? జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
1: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బి ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనక్కర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: వాట్ డస్ ఇట్
0: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
1: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్రం?
0: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
0: కానీ బుద్ధి లేదు.
1: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
0: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
1: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
0: సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
1: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
0: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
1: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కే.
0: అర్జున,
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాస్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవస్తున్నావు?
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో?
1: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. those who are not in
0: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
1: వర్ నాట్ ఇన్ ద రాంగ్ సైడ్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. కృష్ణ
0: అర్జున,
1: అర్జున,
0: యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
1: దోజ్ హు ఆర్ రెడీ టు ఫైట్ విల్ బి దేర్ ఆన్ ద బ్యాటిల్ ఫ్రంట్, నాట్ అదర్స్.
0: కనుకనే యుద్ధంలో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్.
0: కానీ కృష్ణ,
1: కృష్ణ,
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: ఇట్స్ గ్రాస్ ఇన్జస్టిస్ బికాస్ దే ఆర్ యాక్సెప్టింగ్ టు ఫైట్.
0: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: కౌరవర్స్ వర్ నెవర్ ప్రాపర్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: అండ్ దే ప్రేడ్ టు దేర్ బ్రదర్.
0: ధర్మజాల దగ్గరికి పోయాడు.
1: దే వెంట్ టు ధర్మజ.
0: ధర్మజకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: ధర్మజ డస్ నాట్ లైక్ ఎనీ వార్ ఆర్ ఫైట్.
0: సరే, అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: హీ టు హ్యాంగ్ టు కన్సీడ్.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
1: యు సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హి సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్.
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయం చెందించబేళ.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషములు జల్ల వీల.
1: And is it proper to
0: bite the avagilo malle poola vedalu leela?
1: Is it possible to throw flowers on fire?
0: Mushkarunde brola
1: in front of if
0: he talktune meela
1: with the listen to good word
0: jala yele ee sandhi maatalika gopala.
1: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
0: Is it gopala?
1: No more of speaking anymore
0: an cheppadu.
1: He said so.
0: Siddham ayyaru.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున was fear stricken.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
0: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్ దట్ క్రియేటెడ్
0: ఫియర్ బికాజ్ సిద్ధం అవుతారే కానీ
1: గుడ్ పీపుల్ ఆల్సో
0: ఎవరిని చంపుతామో ఏమో.
1: Who are going to be killed? He doesn't
0: know. ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: The parents will certainly feel miserable.
0: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: Many people will feel very bad about this.
0: ఈ బాధంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: They will certainly face all these difficulties in succession.
0: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: That was the feeling of Arjuna.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఇంక వద్దాం.
1: Let's go.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: Let's go back.
0: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళుదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హ్యావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
0: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ కమ్ హియర్ when you are fear stricken, afraid?
0: Indari bandhu putra puruvutu guru putrunu champi bharinchutettilu.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guru putrunu champi bharinchutettilu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Na kallulu tirugutunnavika.
1: my head is reeling.
0: కాలము గడుపు కదలం ఇంటికి అన్నాడు.
1: Let us return, turn back this chariot.
0: ఇందుకోసం వచ్చావు నీవు
1: అర్జున,
0: తిరిగి పంద అన్నాడు కృష్ణుడు.
1: Krishna said, have you come for this purpose? What a shame it is you are
0: coming. ఇంత మాత్రమే నీవెందుకు రావాలి?
1: Why should you come now?
0: అని చెప్పాడు.
1: He said so.
0: అప్పుడు కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: The teaching of Krishna has gone to the head of Arjuna and
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: He was ready to fight now.
0: కాని తాను చేయలేకపోయాడు.
1: But yet he could not pick up strength.
0: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
1: And Krishna jumped into the chariot.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: I am ready to fight, he said.
0: యుద్ధము చేయనని చెప్పావు.
1: In the beginning you
0: మీరు యుద్ధం చేస్తే మీ మాటను ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటను మాత్రం ఓడిపోకూడదు.
1: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్ టువర్డ్స్ హిమ్.
0: కుప్పించియగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొరగాయి.
1: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
0: ఒక ఉర్వంలో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: నేడు భీష్ముని చంపుదు.
1: I'm ready to kill Krishna.
0: నిన్ను కాదు.
1: I'll protect you, Arjuna.
0: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
1: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
0: కరలి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
1: Therefore God only should come to my refuge.
0: ఎవరు నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: Krishna who is prepared to kill me now can only protect me.
0: Chuchara evaru champadaniki vachunnaro athine naaku dikku annadu.
1: The killer will be the protector.
0: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu tanaki priyamainatti vaadu.
1: Bhishma was very much adored by all those people, the friends and enemies.
0: Ilanti gnanamunu kurinchinatunte vaade Bhishmacharyudu.
1: Bhishmacharya is the one of wisdom.
0: Bhishmudiki poorthi gnaname.
1: Bhishma represents the totality of wisdom.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు.
1: Bhishma, the wise.
0: కట్టకడకు తన అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై.
1: To fulfill his desire.
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: And he drank the water, the gift of his mother.
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: And then got himself pacified, remained peaceful.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను.
1: The history which is sacred.
0: ఎన్నో అంతరాత్మంతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి.
1: Has got so many subtle secrets behind.
0: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
1: But the students do not read the history.
0: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
1: But they read novels and stories.
0: ఈ కథల్లో ఏమాత్రం కూడా మీనింగ్ ఉండదు.
1: The novel stories are meaningless.
0: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
1: It is all yatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిది అంతా కూడా చరిత్రలు.
1: The history shows you the divine path.
0: ఏంటి ఆ హిస్టరీ?
1: What is the history?
0: His story is history.
1: His story is history.
0: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: It is the history of God.
0: దాన్ని మనం చదవాలి.
1: We should read that.
0: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
1: There is useless to read remaining.
0: కనుక మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకనే సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికి పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము.
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
0: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
0: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుని దగ్గర పెడతారు.
1: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
1: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
0: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
1: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
0: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ grace is more important and not అగ్రహ the anger.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సేక్రెడ్. హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ

గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు స్నే

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know the time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your name.
0: The whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపైన ఆధారపడి ఉన్నది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకులు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకులు యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight, and the affluence, prosperity of the country will go.
1: Manavudanaga emiti?
0: Who is a human being?
1: Satyame neeti.
0: Truth is the true conduct.
1: Dharmame reeti.
0: Righteousness is the procedure way.
1: Tyagame khyati.
0: And sacrifice is the true reputation.
1: Neeti, reeti, khyati. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: ద హ్యూమన్ రేస్ ఈజ్ ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ ఆఫ్ మొరాలిటీ, ద ప్రొసీజర్ అండ్ సాక్రిఫైస్.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: వేర్ ఫ్రమ్ ద హ్యూమన్ రేస్ హెస్ ఎరిజన్?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: ది ఎంటైర్ క్రియేషన్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ఇట్ గెట్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ ట్రూత్.
1: సర్వ మహిమ చేని సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ వేర్ దేర్ ఇస్ నో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్? నో, ఇట్ ఇస్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం భూజాత్, ప్రియం భూజాత్,
0: బేసింగ్ ఆన్ దిస్ ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Nabhuyat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga emiti?
0: What do you mean by speak truth?
1: Desham yokka naitika viluvane satyam bruyat.
0: The moral values are essential principles of truth.
1: Morality. Manavatvamlo neetiye lekundina manava jatiye ledu.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: Kanuka deshamunaku neeti atyavasaramaitundi.
0: Therefore morality is most essential for any country.
1: Aa neeti ni poshinche nimittamai yuvati yuvakulu satyamunu poshinchali.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: satyamunu aacharinchali.
0: They should practice truth.
1: Satyamunu mee jeevitamlo practical ga pettali.
0: In fact, the truth has got to be practiced in our daily life.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: This is what is meant by Satyam Bruyat.
1: ఇదియే మానవుడు ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: It is the main duty of every human being.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: The whole world is highly confused because of so many problems.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: We find injustice, unrighteousness, corruption, dancing.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతీ యువకులే దీనికి తగిన సమర్థులు.
0: Young men and women are proper people to put under check these things going on in the world rampant.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: When once we uphold morality, there can be equality, the freedom and fraternity.
1: Brotherhood of man. కనుకనే నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి.
0: Therefore, morality is most essential for this world.
1: ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్.
0: In order to uphold this morality, one has to speak truth.
1: రెండవది నబ్యూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యమును చెప్పకూడదు.
0: Never tell the truth which is unpalatable, unacceptable.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యమును చెప్తూ ఉన్నావు, కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: You are speaking truth, no doubt, but it should be said in a pleasing way, in a sweet manner.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: It should also demonstrate that it's quite pleasing, acceptable, it's quite good and it's blissful.
1: అది ఏ దేశమునకు ధర్మము.
0: And dharma.
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: దట్స్ మోరల్ వాల్యూ, దిస్ ఇస్ ధార్మిక్ వాల్యూ.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్.
1: ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ ఫాలో, వీల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ స్పిరిచువల్ పవర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: భారతదేశంలో సరిహద్దులు హిమాచల పర్వతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్రాంటియర్స్, ద బార్డర్స్ ఆఫ్ భారత్, వీ హావ్ గాట్ ది రేంజ్ ఆఫ్ హిమాలయ.
1: హిమాచల పర్వతములు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ హిమాలయాస్?
1: హిమం అనగా చల్లని ఐసు.
0: హిమ స్టాండ్స్ ఫర్ ద ఐస్,
1: తెల్లని ఐసు.
0: ఇట్స్ వైట్ అండ్ బ్రైట్.
1: తెల్లదనమునకు నిర్మలము.
0: White stands for purity.
1: Chaladanamunaku prashanti.
0: The cold represents the peace.
1: Achalamunaku sthiramu.
0: That which is non-motile.
1: Nirmala, nischala, prashantamainatuvanti yokka Himachalamule India deshamunaku sarihaddulu.
0: Therefore, that which is pure, that which is steady, that which is unwavering, they are present symbolizing over there the Himalayas.
1: Bharata deshamulo Ganga, Yamuna, Saraswati ee moodu kudanu manavuni yandu ప్రసరించేటువంటి యొక్క రక్త ప్రసరములే.
0: ద సీక్రెట్ రివర్స్ లైక్ గంగా, యమున, సరస్వతి ఆర్ లైక్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ మ్యాన్కైండ్.
1: ఈ యొక్క గంగా, యమున, సరస్వతుల యొక్క ప్రభావం చేతనే మానవుడు ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు.
0: బికాస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది సీక్రెట్ రివర్స్ హ్యాస్ లైఫ్ బ్రెత్, లైక్ ది బ్లడ్ స్ట్రీమ్, మ్యాన్ ఈజ్ ఏబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: వివేకమును వికసింపజేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఇంటెలెక్ట్ బ్లాజమ్స్.
1: ఇంకా రామాయణ, మహాభారత, గీత.
0: ఫర్దర్ వి హావ్ గాట్ సీక్రెట్స్ లైక్ రామాయణ.
1: ఈ రామాయణ, భారత, భాగవతములు మూడు కూడాను మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటి యొక్క మహాసూత్రములు.
0: దేర్ఫోర్ ద సీక్రెట్ ఎపిక్స్ లైక్ రామ, భారత, భాగవత, దే మేనిఫెస్ట్ ద సింబలైజ్ ద సీక్రెట్.
1: పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయులు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: It's not enough if one is called a Bharatiya, citizen of Bharat by name. One has to follow the principle and practice the reality.
1: Bharata. Yemiti din artham?
0: Three letters. Bharata.
1: Bhava.
0: Ba, first letter, feeling.
1: Ra, raga.
0: Ra is raga, the tune.
1: Ta, talam.
0: Ta is talam.
1: Bava raga, talamulato, sammilitamelipunte Bharatadesam.
0: Bharata is a combination of the tune, of the feeling and the beat.
1: Ba anaga kanti.
0: Ba also
1: prakashamu.
0: Radiance.
1: Velugu.
0: Light, effulgence.
1: Itti velugunu aasinchetuvanti Bharatiyudu.
0: Bharatiya
1: ittini kantini prakashimpajesetuvanti varu Bharatiyudu.
0: Bharatiya show that radiance, brilliance.
1: Itti velugunu andinchetuvanti varu Bharatiyudu.
0: They just pass on, share this brilliance.
1: Meeku etti chaduvulu lekapoyinappudikini.
0: You may not have any formal education. You may not have position.
1: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ
0: యు మే నాట్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్స్.
1: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ ఎందు గట్టిది ఒకటి ఉంది.
0: దేర్ ఇస్ వన్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ విత్ ఇన్ యు.
1: నేను భారతీయుడిని, భారతీయుడును, భారతీయుడును. ఇదే మీ క్వాలిఫికేషన్.
0: యువర్ కరెక్ట్ క్వాలిఫికేషన్ ఈస్ ఐఎమ్ భారతీయ, ఐఎమ్ భారతీయ.
1: ఈ భారతదేశం యొక్క పవిత్రత చెప్పడానికి వీలు కాదు.
0: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారతీయ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వము ప్రసరింపజేసినది భారతదేశం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ భారత దట్ హెస్ షేర్డ్ ది ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే అన్ని దేశములు ఎందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
0: దేర్ ఫార్ ఇట్ ప్రొనౌన్స్ ప్రేడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమే కాకుండా అన్ని దేశములు ఎందుకును అందరు కూడా జీవులు ఒక్కటే.
0: Not only in Bharat. In fact, all are one, be that whatever country you may
1: belong to. Jeevatattvam okkate.
0: In fact, there's only one.
1: Prematattvam okkate.
0: Love is one.
1: Tyagatattvam okkate.
0: The principle of sacrifice is one.
1: Yogatattvam okkate.
0: All are one.
1: Ekatvanga undinatvanti divyatvanni meer enduku vibhajinchutunnaru.
0: In fact, the divinity is unity. Why do you fragment it? Why do you divide it?
1: Kevalam naa desamu nee desamu anetvanti vibhajinchukokoodadu.
0: You should never divide yourself, calling yourself.
1: Desamulu veru kavachunu.
0: Countries may be different.
1: దేహములు వేరు కావచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్.
1: భావములు వేరు కావచ్చును.
0: ఫీలింగ్స్ మే
1: బి డిఫరెంట్. దాంతులు వేరు కావచ్చును.
0: ఐడియాస్ మే బి
1: డిఫరెంట్. కానీ ఆత్మతత్వం ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: చూడండి, ఇక్కడ ఎన్నో బల్బులు అంతా వెలుగుతూ ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ షైనింగ్.
1: బల్బులు ఎన్ని రకములుగా చూచినప్పటికీ,
0: దేర్ మే బి సో మెనీ బల్బ్స్ ఏ వెరైటీ.
1: విడివిడిగా మనకు కనిపించినప్పటికీ,
0: దేర్ మే బి సెపరేట్.
1: కరెంట్ ఒక్కటే.
0: బట్ ది కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇట్టి ఏకత్వాన్ని ఈనాడు యువతి యువకులు ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దట్ హెస్ గాట్ టు బి ప్రాపగేటెడ్ బై యూత్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: బట్ అర్త్ ఈజ్ వన్.
0: బట్ అర్త్ ఈజ్ వన్.
1: జ్యూల్స్ ఆర్ మెనీ.
0: జ్యూల్స్ ఆర్ మెనీ.
1: గోల్డ్ ఈజ్ వన్.
0: గోల్డ్ ఈజ్ వన్.
1: Stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Cows are many.
0: Cows
1: milk
0: are
1: is
0: many.
1: One.
0: Cows are many. Milk is one.
1: Dehamulu veru.
0: Bodies are many. Different.
1: Kani atma tattvam okkate.
0: But the spirit atma is one and the same.
1: Ee ekatvanni meeru gurtinchi pavitramainatvanti sevalu yendu palgonnappude sarvulu yendu aanandanni anubhavinchavachchu.
0: Understanding the principle of unity, if we associate ourselves in sacred service activity, we can lead a blissful life.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Prema manavuni yandu cheerinchipovatam chetane,
0: as the love is
1: deshamunandu kani vyaktulu yandu kani rashtramulu yandu kani anni vidhamulaina ashanti prabalipoyindi.
0: As love is decreasing day by day, either in individual or in society, country by and large,
1: manam premanu penchukovali.
0: We should develop love.
1: Manam prema nundiye puttam.
0: In fact, we have taken birth.
1: Premalone jeevisthunnamu.
0: We live in love.
1: Prema yende antyamaipothunnamu.
0: And we end up in love.
1: Bharatadesham gani ee desham enduku ani manava janmamunaku moolakaana mattiye.
0: And in fact, either in Bharat or any other country, we are born of the dust.
1: Dust,
0: dust, dust and dust alone.
1: Matti nundi pantalu pandi,
0: and we grow the harvest.
1: Aa panta nundi మన ఆహారంగా మారి,
0: అండ్ వీ టేక్ పార్ట్ ది క్రాప్.
1: ఆ ఆహార స్వరూపమే మానవత్వాన్ని ధరిస్తుందని.
0: అండ్ ఇట్స్ ద వెరీ ఫుడ్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే మట్టి మానవునికి జన్మను అందిస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద డస్ట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: చెట్టు గాలిని అందిస్తుంది.
0: అండ్ ది ట్రీ దట్ గివ్స్ అస్ ద బ్రీత్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇదే ఆక్సిజన్.
0: This wind has got oxygen.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంతా కూడా అది స్వీకరిస్తుంటుంది. అది కార్బన్ డైఆక్సైడ్.
0: The carbon dioxide exhaled, breathed out, is accepted by the tree.
1: మానవుని చెట్టునంతా అది తీసుకుంటుంది.
0: In fact, tree accepts all that is bad.
1: మానవునికి మంచిని అందిస్తుంది.
0: And tree gives you all that is good.
1: ఇంకా గాలి.
0: And then we have
1: పంచభూతములు యందున్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: And this the air, this important.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రాప్తి చేస్తుంది.
0: And it's the air that is the life principle which is responsible for our breath.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: the sun shines,
1: ప్రాణమును అందించి
0: gives us life,
1: సమస్త లోకమునకు వెలుతురును అందించి
0: in fact gives life to everybody, to all the world,
1: జీవితాన్ని కూడా కాపాడుతుండాలి.
0: And sustains the life.
1: అట్టి భూమి యందు, భూమి యొక్క వడి యందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం?
0: Having been born on earth, having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice,
1: తల్లి వడి యందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: Right where on the lap of Mother Earth, but we have not understood its sacrifice.
1: Earth, భూమి అనేటువంటిది ఏ ఒక ఫలితాన్ని ఆశించడం లేదు.
0: In fact, earth is selfless, does not accept.
1: సర్వ విధములైనటువంటి ఒక ఫలమును అందిస్తుంది.
0: And it gives us all fruits.
1: Selfless love.
0: It demonstrates selfless love.
1: అట్టి selfless love అనేటువంటి ప్రకృతి అందు పుట్టి మనం ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి?
0: Having been born in this nature, the stand for selfless love. Why can't we
1: చూసినప్పుడు స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము.
0: Everywhere we find selfishness and self-interest.
1: ఈ యువతి యువకులు ఎందు ఈనాడు ఈ స్వార్థము నిర్మూలన చేయాలి.
0: Young men and women should kill this selfishness totally.
1: All are one, my dear son. Be alike to everyone, అన్నాడు జీసస్.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: అందరూ ఒక తల్లి బిడ్డలమే.
0: In fact, all are the children.
1: అందరూ ఒక మట్టి యొక్క స్వరూపములే.
0: We are all out of dust.
1: అందరూ గాలిని పీల్చేటువంటి వారే.
0: We all breathe.
1: అందరూ కూడా ప్రాణమును విడిచేటువంటి వారు.
0: And we are bound to leave this.
1: ఇలాంటి ఏకత్వమందున కూడాను మనం భిన్నత్వాన్ని ఎందుకు పాటించాలి?
0: Having been this principle of unity, why are you carried away by diversity?
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: We should be away from diversity.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this unity.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువతి యువకులు చేయవలసినటువంటివి.
0: This is thing that should be taken up by young men and women.
1: ఏదో విలేజెస్ సేవ చేస్తున్నాము, బిడ్డల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే.
0: We say we take rural development program. We say we serve poor people. That's all artificial.
1: అది మానవుని యొక్క కర్తవ్యము.
0: That's your responsibility of man.
1: సేవ కాదు.
0: It's not service.
1: మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే.
0: In fact, we are born to serve.
1: ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: Having been born to serve, but you want to be a leader, is a mistaken idea.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: So you should be servants throughout.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: In fact, the feeling that is a true servant is a true leader.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: Therefore, we should join with the rest of the brothers in society and work for their progress.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: జపము, ధ్యానము, యోగము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైన ప్రాకృతమైనటువంటి సాధనలు.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation, ఏమిటి దీని అర్థం?
0: Meditation, what does it mean?
1: ఎవరైనా గుర్తించుకుంటున్నారా?
0: Has anyone recognized it?
1: Meditation అంటే ఏమో చేస్తున్నారా?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: On whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు?
0: When you don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరు దేవు స్వరూపమే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరని దేవుడని మెడిటేషన్ చేస్తున్నావు?
0: Then who can you decide God?
1: మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం?
0: You just sit for meditation. What does it mean?
1: Concentration is meditation అంటారు.
0: And you say concentration is not meditation.
1: అది కేవలము ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: Concentration is done with the help of the senses.
1: దీనికి తర్వాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
0: బియాండ్ ద సెన్సెస్ దర్ ఇస్ కాంటెంప్లేషన్.
1: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
0: అబౌ ద లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ దర్ ఇస్ మెడిటేషన్.
1: అబౌ సెన్సెస్ ఇది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ ద స్టేట్
1: బిలో సెన్సెస్ కాన్సన్ట్రేషన్.
0: కాన్సన్ట్రేషన్ ఇస్ ప్రెసెంట్
1: బిలో సెన్సెస్. తో నీవు పనిచేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
0: వైల్ యాక్టింగ్ బిలో ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్ యూ కాల్ ఇట్ మెడిటేషన్. ఇట్స్ ఓన్లీ యాక్షన్.
1: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: When you meditated on specific time,
1: way of life is meditation.
0: The way of life is meditation.
1: ఏది చేసినా మనం మెడిటేషన్.
0: Whatever we do, it is meditation.
1: అంతా దైవం యొక్క లీలలే.
0: Everything is God's.
1: అన్ని దైవం యొక్క ప్రేమలే.
0: Everything is divine.
1: అన్ని దైవం యొక్క రూపములే.
0: All forms are divine.
1: ఏది చేసినా కూడాను ఇది మెడిటేషన్.
0: Whatever you do, that amounts to meditation.
1: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి అదంతా మెడిటేషన్.
0: Whatever you do with love, it is meditation.
1: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు.
0: Without love, even if you sit for hours and hours, it is no meditation.
1: Love is important.
0: Love is important.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
0: Spend the whole of your life with love.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no God higher than above love.
1: ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చేయి.
0: You may do anything with love.
1: అది దైవం యొక్క సాధనే.
0: And it is a spiritual practice.
1: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి అదంతా దైవం యొక్క త్యాగమే.
0: You may do any job. It amounts to divine work.
1: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
0: We have to grow love.
1: హృదయమునందు ప్రేమనే లేకుండినా ఏ ప్రయోజనము ఉండదు.
0: When there is no love in our heart, everything is useless.
1: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
0: Therefore, the heart without love is a barren land.
1: ఎటువంటి ప్రేమ?
0: What sort of love?
1: స్వార్థ ప్రేమ కాదు.
0: It's not selfish.
1: లౌకిక ప్రేమ కాదు.
0: It's not worldly love.
1: భౌతిక ప్రేమ కాదు.
0: Physical love.
1: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
0: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is ఆత్మిక.
1: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to understand there's only one principle of love, which is uniform in everybody.
1: అయితే అందరికీ ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేజ్.
1: కనుకనే క్రమక్రమేణ ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
0: గ్రాడ్యువలీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
1: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
0: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
1: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ పైన అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
0: Therefore, the child has to pass through the primary school level, secondary school level, then
1: అదే విధంగానే ఈ ప్రాప్తమైనటువంటి సాధనలు మనం చేయాల్సిందే.
0: We have to do the worldly practices.
1: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలస్తుంది.
0: The day when we go inward, we can give up these outward practices.
1: కనుక ప్రాప్తమైనందుకు కూడాను ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: Therefore, even in worldly practices, we should
1: ఆధ్యాత్మిక లక్ష్యం నందుంచుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
0: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
0: టూ ఆర్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ద ట్రూత్ అండ్ లవ్.
1: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ మోర్ దాన్ ట్రూత్ అండ్ లవ్.
1: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
0: In fact, Satya is the correct name of God.
1: Prema daivaniki oka chakkani peru.
0: And love prema is the correct name of God.
1: Idi manam pettukunna perule kaani idi nijameyem kaadu.
0: In fact, these are names that we have given.
1: Premane adanu.
0: And it's God is love.
1: కాబట్టి ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without understanding the principle of love, what is the fun of doing several things?
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీ హృదయాల లోపల పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ సీక్రెట్ థాట్స్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: త్యాగ భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
1: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
0: కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైనటువంటి సాధన చేసి కూడా ప్రయోజనం లేదు.
0: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
0: త్రూ సెన్స్ కంట్రోల్
1: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
0: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ద హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
1: కోపం వచ్చింది.
0: యువర్ యాంగ్రీ.
1: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
0: ఇమీడియట్లీ డోంట్ గో ఇన్ దట్.
1: అది మీ యొక్క సహజమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ యువర్ నేచురల్ క్వాలిటీ.
1: నాట్ హ్యూమన్ వాల్యూ.
0: ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ వాల్యూ.
1: ఇట్ ఇస్ అనిమల్ వాల్యూ.
0: Anger is animal value.
1: That time you think. I am not dog. I am man. I am not dog. I am man. Kopam dog yokku kudam.
0: Anger is the quality of a dog. When you are angry, just think, I am not dog. I am man.
1: కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకుని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా నీకు లభ్యమవుతుంది?
0: హ్యావింగ్ డాగ్స్ క్వాలిటీ, హౌ కెన్ ఐ కాల్ మైసెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఎ హ్యూమన్ వాల్యూ?
1: చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ.
0: Wavering nature is the quality of a monkey.
1: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్ అవుతుంది.
0: యూ కెన్ నాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
1: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
0: గివ్ అప్ దట్ మంకీ క్వాలిటీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రో, డెవలప్
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఏ నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూస్.
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్రస్నెస్, ద పీస్.
1: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
0: Veda declares it as love.
1: అనగా ఈ ప్రేమకే సర్వవిధమైనటువంటి రూపములు ధరించింది.
0: లవ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: ప్రాణము, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు ప్రాణములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, అదర్ నేమ్స్ ఆఫ్ లవ్.
1: ఆ ఐదు కుడును సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వచ్చింది.
0: దే ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
1: నీలో సత్య మార్గమే లేకుండగినపోతే నీలో ఒక ప్రాణం పోయింది.
0: When there is no truth, you have lost one life principle.
1: నీలో ధర్మ మార్గమే ఆశ్రయించకుండా పోతే నీలో రెండో ప్రాణం పోయింది.
0: When there is no righteous conduct, you have lost one life breath.
1: ప్రేమతత్వము, ప్రేమనే లేకుండా కఠినంగా నీవు ప్రవర్తిస్తుంటే నీతో మూలో ప్రాణం కూడా పోయింది.
0: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
1: శాంతి ఎట్లా లభిస్తుంది? మూడు పోయిన తర్వాత శాంతి కూడా పోతుంది.
0: When these three are not there, how do you expect peace?
1: శాంతి కూడా పోయిన తర్వాత నాలుగో ప్రాణం కూడా పోయింది.
0: With the loss of peace, you lose on the fourth one.
1: ఈ నాలుగు పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
0: Then how do you expect to develop non-violence?
1: ఐదో ప్రాణం కూడా పోతుంది.
0: The fifth life principle, non-violence.
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
0: Is there any man with the truth that is steady?
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా ధర్మాచరణ జరుగుతుందా?
0: Is there any man who is practicing dharma?
1: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం. ఏనాడు మానవుడు సత్యమును అభివృద్ధి పరచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
0: దట్ డే వెన్ వి హోల్డ్ ద ట్రూత్, వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ టు బి లివింగ్.
1: కనుకనే సత్యమైనటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
0: సో వీ హావ్ టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
0: వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ ధర్మ.
1: మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: There emanates love.
1: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: ద మూమెంట్ ఇస్ లవ్, దెన్ యూ విల్ బి
1: కరెక్ట్. మొట్టమొదట సత్యమును, సత్యము, సత్యం, దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్య.
1: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
0: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
1: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
0: దేర్ యూ హావ్ ఫెయిత్.
1: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: అక్కడే శాంతి లభిస్తుంది.
0: దేర్ యూ ఫైండ్ ద పీస్.
1: ఎక్కడ శాంతి లభిస్తుందో,
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: అక్కడే సత్యం లభిస్తుంది.
0: దేర్ యూ ఫైండ్ ట్రూత్.
1: ఈ సత్యం ఎక్కడనో,
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: అక్కడనే దైవం.
0: దేర్ ఇస్ గాడ్.
1: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
0: వేర్ దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ బ్లిస్.
1: కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది. సో కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
0: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
1: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
0: దిస్ బ్లిస్ ఇస్ బ్రహ్మిక్ క్వాలిటీ.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమసుఖదం,
0: సుప్రీం,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: ఎయిమ్స్ అండ్ అల్టిమేట్,
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: విమలం,
1: అచలం, సర్వదీ సాక్షిభూతం, ఇది బ్రహ్మానందం.
0: ప్యూర్ అన్వేవరింగ్ ఎటర్నల్ విట్నెస్.
1: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి?
0: ఎంజాయ్ దట్ ఎటర్నల్ ప్యూర్ అన్సెలెక్టెడ్.
1: ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
0: ఇట్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
1: నీలో ఉన్నటువంటి పాడు గుణములను నువ్వు త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైనటువంటి యొక్క గుణములను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్.
1: ఈనాటి యువకుని యందు హృదయం నిండు గుణము, దుర్గుణములు, దురాలోచనలే నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
0: గాడ్ హాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
0: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
1: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్ లవ్.
1: మన హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
0: ద హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ స్పాయిల్డ్ ది వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
1: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: లెట్ us cleanse our hearts which are actually dirty now.
1: ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ ఎవరీ యంగ్స్టర్.
1: ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నం కూడా చేయాలి.
0: అండ్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ అప్ సర్టన్ టాస్క్స్.
1: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
0: వితౌట్ ఎఫర్ట్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
0: When I want that flower, my hand goes over there and picks up that flower.
1: దానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
0: Everything requires effort.
1: అది ఏ సాధన?
0: That is practice.
1: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలము చూచావు నువ్వు.
0: You find a tree bearing a fruit.
1: చూచినది కన్నులే.
0: Is the eye that watched.
1: కానీ తక్షణమే ఆ ఫలం లభిస్తుందా?
0: Can you get the fruit immediately there?
1: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
0: యూ హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
1: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
0: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నో.
1: నడుము వంగాలి.
0: యూ హావ్ టు బెండ్.
1: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
0: బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నో.
1: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
0: దెన్ యూ హావ్ టు పిక్ అప్ ఎ స్టోన్ విత్ ది హ్యాండ్.
1: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
0: దెన్ బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: ఆ రాతిని తిరిగి ఆ ఫలాన్ని కొట్టాలి.
0: అండ్ యూ హావ్ టు త్రో ద స్టోన్ అండ్
1: అప్పుడే ఆ ఫలం క్రింద పడుతుంది.
0: దెన్ ద ఫ్రూట్ ఫాల్స్.
1: క్రింద పడినటువంటి ఫలమును తిరిగి వేంతు వేడుతో మనం అందుకోవాలి.
0: అండ్ విత్ ఫింగర్స్ యూ హావ్ టు పిక్ అప్ ద ఫ్రూట్.
1: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు స్టార్ట్ ఈటింగ్.
1: నోటిలో పెట్టుకున్న తర్వాత పండుతో నమలాలి.
0: అండ్ యూ హావ్ టు చూ ఇట్ వెల్.
1: పండుతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు స్వాలో.
1: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది.
0: అండ్ ఇట్ విల్ గో టు ద స్టమక్. దేర్ విల్ బి డైజెస్టెడ్. ఎసెన్స్ విల్ బి సప్లైడ్.
1: చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
0: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
1: కనుకని ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి.
0: In order to get the results, you should put in effort.
1: అందుకోసమే ఈ కాయాన్ని అందించింది.
0: Therefore, the body is gifted for that reason.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు లీడ్ ఎ ధార్మిక్ లైఫ్, లైఫ్ ఆఫ్ రైట్.
1: అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము, ఇదేనా మనకు శరీరం యొక్క?
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్. అల్టిమేట్లీ
1: దీనికోసం కాదు మనం రావటం.
0: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
1: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
0: వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
1: ఒక ఆదర్శాన్ని సమాజంలో మనం పంచాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ దిస్ ఐడియల్.
1: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
0: అండ్ వీ షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్ ద ఎగ్జిస్టెన్స్.
1: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
1: ఈ దేహం వచ్చింది దేనికోసమని మీరు గుర్తించాలి.
0: అండర్స్టాండ్ వై దిస్ బాడీ ఇస్ గివెన్.
1: సర్వ శక్తులు కూడా ఇచ్చి ఈ దేహాన్ని సృష్టించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ గిఫ్టెడ్ దిస్ బాడీ విత్ ఆల్ ద పవర్స్ అండ్ ఫ్యాకల్టీ.
1: అన్ని శక్తులు తనయందే ఉంటుంది.
0: ఇట్ ఆల్ పవర్స్ ఆర్ లేటెంట్ ఇమనెంట్.
1: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
0: ఫర్ ఎనీ లిటిల్ థింగ్
1: ఈ ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
0: And never be selfish.
1: దేవుని దర్శించాలి.
0: You want to see God.
1: ఎవరు దర్శించాలి?
0: Who is to see?
1: నీవు మాత్రమే, అందరికి కాదు. ఇది
0: ఇస్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ ఎవ్రీబడి.
1: కాదు, ఒక్క వ్యక్తి కోసం నువ్వు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇండివిజువల్ లెవెల్ ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్.
1: సమస్త జగత్తు కూడా ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క నిస్వార్థం?
0: లెట్ ది హోల్ వరల్డ్ బి బ్లిస్ఫుల్, దేర్ లైఫ్.
1: అది ఏ నిజమైన పరార్థము?
0: దట్ ఈస్ ది సుప్రీమ్.
1: ఇది స్వార్థము.
0: దిస్ ఇస్ సెల్ఫిష్.
1: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది సెల్ఫిష్ లైఫ్, వాట్ ఎవర్ స్పిరిచువల్.
1: ఈనాడు ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
0: యూ మెడిటేట్, ఇట్ సెల్ఫిష్నెస్.
1: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ పర్పస్ యూ మెడిటేట్.
1: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యూ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇట్ సెల్ఫిష్నెస్.
1: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యు రిపీట్ హిస్ గాడ్స్ నేమ్.
1: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం!
0: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
1: దట్ ఈస్ అన్ట్రూత్.
0: దట్ ఈస్ అన్ట్రూత్.
1: కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
0: వీ స్పీక్ అన్ట్రూత్.
1: దేవుని నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
0: వీ సే ఐ మెడిటేట్.
1: చేస్తున్నావు, చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు?
0: యూ మెడిటేట్ ఫర్ హూ సేక్?
1: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
0: యూ డూ ఇట్.
1: నీ కోసం నువ్వు భుజిస్తున్నావు.
0: యూ ఈట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
0: యూ స్లీప్ ఫర్ యువర్ ఓన్
1: సేక్. నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
0: యూ డ్రింక్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: నీ కోసం నువ్వు ఆనంద పడుతున్నావు.
0: యూ వాంట్ టు బి హ్యాపీ.
1: ఇది సేవ ఎత్తు అవుతుంది.
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ సర్వీస్?
1: ఇది సేవనే కాదు, స్వార్థమే.
0: ఇట్ ఇస్ నాట్ సర్వీస్, ఇట్ ఇస్
1: సర్వీస్. కనుక సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరమ సేవ చేయి.
0: ఇఫ్ యూ కాల్ ఇట్ సర్వీస్, రిపీట్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్.
1: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
0: You are serving a poor man.
1: ఆ సేవ చేస్తున్నాడు అతనే దేయము అనుకో.
0: Consider weak person is God.
1: బుద్ధుడు,
0: బుద్ధ,
1: ఒక శవాన్ని చూచి
0: saw the dead body.
1: ఒక రోగిని చూచి
0: saw a patient.
1: ఒక కురూపిని చూచి
0: and saw ugly person.
1: మనసు కరిగిపోయింది.
0: And his mind changed.
1: ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
0: వి సీ మెనీ అగ్లీ పీపుల్.
1: ఎంతమంది, ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
0: డోంట్ వి సీ మెనీ డెడ్?
1: ఎన్ని రోగస్తులను చూస్తున్నాము?
0: వి సీ మెనీ సిక్.
1: ఎట్టుంది మన మనసు? ఏమీ మార్కం లేదు.
0: హౌ ఇస్ అవర్ మైండ్? ఇట్ ఇస్ నాట్ చేంజింగ్.
1: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
0: బుద్ధ హాస్ గాట్ హిస్ మైండ్ చేంజ్ కుడ్ అటైన్ లిబరేషన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
0: బికాస్ హిస్ హార్ట్ మెల్టెడ్.
1: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుంది.
0: అవర్ హార్ట్ ఇస్ సో హార్డ్.
1: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
0: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్ వి ఆర్ neglecting him.
1: కానీ బుద్ధుడు ఆ బాధపడేటువంటి వాడిని చూచి తన మనసు కరిగిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ బుద్ధ లుక్డ్ అట్ ది సఫరింగ్ పీపుల్ అండ్ హిస్ హార్ట్ మెల్టెడ్ అట్ ది సఫరింగ్.
1: ముక్తి అనేటువంటి కానీ నిర్వాణం అనేటువంటి కానీ మనకు ప్రాప్తించాలంటే దాంట్లో లీనమైపోవాలి మనం.
0: In order to attain that liberation or nirvana, one should identify with the suffering.
1: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
0: We should tread along the truthful path.
1: ధర్మ మార్గంలో మనం ఆచరించాలి.
0: We should also practice
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: We should tell the principle of
1: శాంతి జీవితాన్ని గడపాలి.
0: And then we should lead the life of peace.
1: అందుకోసమే ఈ యొక్క లైఫ్ మనకు రావటం.
0: For that purpose life is gifted.
1: Bend the body.
0: Bend the body.
1: Bend the senses.
0: Mend the senses.
1: Bend the mind.
0: Bend the mind.
1: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
0: The mind has to be annihilated.
1: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
0: When?
1: Mend the senses.
0: Mend the senses.
1: ఈ సెన్సెస్ మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
0: వెన్ వన్స్ వీ మెండ్ ద సెన్సెస్ దట్ మైండ్ ఎండ్స్.
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడా సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
0: అండ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ బేస్డ్ ఆన్ థాట్.
1: ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ థాట్.
1: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
0: అండ్ థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
1: ఈ మైండ్ అనేటువంటి దాని నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద బిహేవియర్ ద కాండక్ట్.
1: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
0: దేర్ ఫోర్ ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ట్రూత్ఫుల్.
1: కనుక మైండ్ అనేటువంటి అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
0: దెన్ ద మైండ్ కెన్ బి
1: ఎనీథింగ్. మన సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
1: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
0: వై వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద ప్రెసెంట్
1: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
0: Man is not conducting himself in the way he should.
1: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
0: All his thoughts are bad.
1: కాబట్టి జగత్ ఎట్టు సుఖంగా ఉంటుంది?
0: How do you expect the world to be
1: జగత్ ఎట్టు కళ్యాణంగా ఉంటుంది?
0: How do you expect
1: జగత్ ఎట్టు జీవంగా ఉంటుంది?
0: How do you expect security?
1: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
0: When once you develop the thoughts which are truthful, then the whole world
1: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
0: The whole world will be blissful.
1: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Right from dawn to dusk we are filled with selfishness, selfishness only.
1: ఇంకా ఎప్పుడు నీకు పరాత్వం వచ్చేది?
0: Then when do you think of spiritual
1: life?
0: Right from the time you get up
1: మరి నిద్ర పోయేడు దాకా.
0: Until you retire and go to sleep.
1: పొట్టకై హద్దును పద్దు లేక.
0: Without any limitations
1: you
0: live. You waste your life.
1: నీ విద్యల దరవోసి.
0: You spend all your time for learning.
1: అరవింద దలాచుని విస్మరించి.
0: You forget God.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
0: What great comfort you have in heaven.
1: యోచన చేయు మానవా.
0: Oh man, inquire within yourself what happiness you are getting.
1: నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
0: Until you time you get up from the bed and go back to bed.
1: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
0: You don't have any limitations, restrictions.
1: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
0: Then where is the time to think of God?
1: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్లా నీకు లేపిస్తుంది?
0: In fact, when you don't think of God, how do you expect?
1: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
0: Whatever work you may do, consider it as God's
1: whatever
0: work.
1: You do, it is God work, God work, God work.
0: Whatever you may do, take it as God's work, God's work.
1: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటి కూడా ఎంత విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థ ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, యూ బ్రీత్.
1: శ్వాసను విదులుతున్నావు.
0: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
1: ఇదే దైవ స్వరూపము.
0: దాట్ ఈస్ డివైన్.
1: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సో హమ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
1: సో దట్ హమ్ దిది
0: హమ్ దిస్
1: తత్వం అసి నేనే అది.
0: తత్వం అసి దట్ దౌ ఆర్ట్ ఐఎమ్ దట్
1: నేనే అది.
0: ఐఎమ్ దట్
1: కనుక నే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
0: గాడ్ హాస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్స్.
1: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ బిహైండ్ ఇట్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ట్రూత్.
1: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
1: గుడ్ ను మనం స్వీకరించాలి.
0: వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
1: బ్యాడ్ ను విసర్జించాలి.
0: అండ్ వీ హావ్ టు గివ్ అప్ bad.
1: Phalam tintunnam.
0: You are eating fruit.
1: Kani malani visarjistunnam.
0: And you excrete the bad matter.
1: Bhagavantudu entati margani chupinchadu.
0: What a path God has
1: ore
0: given
1: us. Ore nayana, neevu tinavalsindi phalam kani malam kadu.
0: Oh man, what you are supposed to eat is only good, not anything bad.
1: Neevu manchini tinu.
0: Eat that is good.
1: Chettanu vadilipettu.
0: Bad be excreted.
1: Manchi swasanu teesuko.
0: Take good breath.
1: Chetta swasanu vadilipettu.
0: And the bad may be given exhaled.
1: Oxygen ni teesuko. Carbon dioxide vadilipettu.
0: And receive oxygen as you breathe in and breathe out carbon dioxide.
1: Ee vidhanga cheyavalsinatundi ee pavitramaina dehamu.
0: The body which is to be in a sacred way.
1: Adi chusukovatam ledu.
0: Is not mindful of this.
1: Soham soham soham anetundi soham padamu. Oka dinamunaku 21600 tullu jarugutundali.
0: Soham, this breathing process takes place at the rate of
1: 21,600 times a day. 21,600
0: times. It is the conscience that tells you that you are God. Every day,
1: 21,600 times.
0: You go to the altar and repeat God's name and consider yourself a devotee.
1: ఇది భక్తియే కాదు.
0: It is not devotion.
1: శ్వాసంతో కూడినటువంటిదే భక్తి.
0: And is that which is
1: శ్వాసం స్వస్వరూపం.
0: The breathing process is your reality.
1: ఈ పవిత్రం నిమిత్తమే ఈ దేహాన్ని అందించాడు భగవంతుడు.
0: You understand this reality.
1: దేహం ప్రతి ఒక్క అంగం కూడాను ప్రతి దీని కూడాను అంగాంగములతో కూడినటువంటి.
0: In fact all the limbs of the human body are
1: మానవుని యొక్క దేహము దైవత్వంతో సంబంధించినటువంటి.
0: Human body is essentially divine.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఇది ఏమిటి చెయ్యి.
0: This is the hand.
1: ఇది ఏమిటి చెవు.
0: This is the
1: ఇది ఏమిటి ముక్కు.
0: This is the nose.
1: ఇది ఏమిటి నోరు.
0: This mouth.
1: ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం.
0: All these parts constitute the body.
1: ఈ చెయ్యి కాలు ముక్కు నోరు చెవులు లేకపోతే ఇది దేహమే కాదు.
0: Without these parts you cannot call it the body.
1: కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము.
0: Therefore body has got all these limbs.
1: ఈ దేహమును
0: the body
1: అనేక దేహముతో కూడినటువంటిది సమాజము.
0: Therefore the combination of many bodies constitute the society.
1: ఈ సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము.
0: Therefore when once the human nature, the individual level is understood, the level of the society,
1: ఈ సంఘం అనేటువంటిది భగవంతుడికి ఒక అంగము.
0: And the society is anga, the part of God.
1: కనుక ఈ ప్రకృతి భగవంతుని యొక్క అంగమే.
0: So nature is the part of God.
1: ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే.
0: And this nature is the part of humanity.
1: మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగమునకు అంగమే.
0: So human body has got so many parts.
1: ఈ దేహం పుట్టి కట్టగలబడికి దైవత్వంతో సంబంధంగా మారుతుండాలి.
0: Therefore body has got a direct connection
1: ఎక్కడ చూసినప్పటికీ అంగాంగముల యొక్క సంబంధమే.
0: After all the world we find a kind of interlinks, close relationship between different parts.
1: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుండాలి.
0: The same intimate relationship.
1: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీల్లేదు.
0: Without this intimate relationship nothing.
1: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికీ ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుండాలి.
0: అమెరికా మే బి ఓవర్ దేర్, ఇండియా హియర్. దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
1: ఏ టెలివిజన్ కు ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
0: When there is a relationship at the level of the TV and phone, don't you think a living person has got relationship?
1: అది కల్పితమైనటువంటి యొక్క సంబంధము.
0: That is artificial relationship.
1: హృదయ సంబంధము.
0: This is the relationship based on heart.
1: సర్వ సంబంధములు ఉంటున్నాయి.
0: Man has got every relationship.
1: ఎక్కడైనా నీ విను, నీ చెవికి వినపడుతుంది.
0: You may hear anywhere, but your ear hears.
1: చూడండి, ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
0: As you make phone call, the two types.
1: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు.
0: When you make a phone call, number call, anyone can pick up the receiver.
1: ఎవరైనా మాట్లాడవచ్చు.
0: Anyone can talk to you.
1: కానీ నంబర్ కాల్ కాదు.
0: It's not number call.
1: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు.
0: బట్ దేర్ ఇస్ ఇండివిజువల్ పర్సనల్ కాల్, దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
1: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్.
1: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
0: జస్ట్ డోంట్ ఎంటర్టైన్ నంబర్ కాల్, స్టార్ట్
1: పర్సనల్ కాల్. ఐ వాంట్ గాడ్, గాడ్, గాడ్, గాడ్.
0: The personal call, I want God.
1: ఆ గాడే వచ్చి మాట్లాడతాను నీకు.
0: That personal call will make God respond.
1: కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు?
0: బట్ యూ గో ఆన్ మేకింగ్ నంబర్ కాల్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు టాక్ టు యూ?
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగిటివ్ థాట్స్.
0: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ థాట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
0: యువర్ హార్ట్స్ ఆర్ వెరీ.
1: నీ జన్మలు చాలా శుద్ధమైనటువంటివి.
0: And your lives are
1: pure. మీ యొక్క సాత్వికమైనటువంటి జన్మను ఎత్తినారు మీరు.
0: And you should work for the redemption.
1: కానీ పాజిటివ్ థాట్స్ ని పెంచుకోండి.
0: Entertain positive thoughts.
1: ఈ పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఉండి ప్రయోజనం లేదు.
0: Without positivity all the negative is useless.
1: నా ముందు ఈ స్పీకర్ ఉంది.
0: a speaker in front of me.
1: కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి?
0: Without current, what is the fun of speaking in front of me?
1: కాబట్టి కరెంట్ పాజిటివ్.
0: Current is positive.
1: ఇది నెగటివ్.
0: And this mic is negative.
1: ఈ నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది కానీ లేకపోతే పనికి రాదు.
0: Negative is useful only in combination with the positive.
1: అది దేహం అనేటువంటిది ఒక నెగటివ్.
0: Body is a negative.
1: Mind అనేది ఒక నెగటివ్.
0: Mind is negative.
1: బుద్ధి అనేది ఒక నెగటివ్.
0: Intellect is negative.
1: కేవలం దేహం అనేది ఒక నెగటివ్.
0: Body is
1: negative. అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
0: Everything is full of
1: negative. వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు.
0: All your desires are negative.
1: కాదు కాదు, దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా.
0: But there is conscience positive which you have to go by.
1: ఆ కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకు అర్థం కావటం లేదు.
0: You don't know what conscience
1: ప్రతి మానవుని ఎందుకు ఉన్నది ఒకే కాన్షియన్స్.
0: In fact, same conscience is uniform.
1: ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు ప్రవేశించింది.
0: The same conscience is present in every body which is a bulb.
1: కనుకనే all are one.
0: All are one.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anybody.
1: ఎవరిని మనం హింసించకూడదు.
0: Don't harm anybody.
1: ఎవరిని నొప్పించకూడదు.
0: Don't hurt anybody.
1: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగురాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు.
0: You should not hurt anybody. You should not get hurt in turn. And you
1: should be పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి.
0: That is a sacred practice you should understand.
1: నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి.
0: True spiritual practice does not mean meditation or chanting, repeating.
1: Every work is God work.
0: Every work is God work.
1: Where is God there?
0: Everywhere God is there.
1: కనుక God is there.
0: God is there everywhere.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: Everywhere God is there.
1: పరిశుద్ధుని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి.
0: God's feet, God hands, God eyes, God ears are spread all over, everywhere.
1: ఎవ్వరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నా అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు.
0: యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సీక్రెట్లీ, బట్ గాడ్ సీస్ యూ.
1: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: నీ కన్ను చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు.
0: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, దేర్ లైస్ గాడ్.
1: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్.
0: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్, దేర్ ఇస్ గాడ్.
1: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు.
0: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, యూ ఫైండ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది?
0: హౌ డు యు డెవలప్ ఐసైట్?
1: ఈ చూపుకి ఎవరు ఆధారం?
0: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్?
1: గాడ్.
0: గాడ్.
1: కనుకనే సర్వమునకు గాడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: కదలదు నేను, సంకల్పము లేనిది.
0: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్ మూవ్.
1: గడ్డి పోచేయును.
0: ఈవెన్ గ్రాస్.
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్
1: విత్ విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి చెందరు, పుబ్బిని కొందరు. వివేకమును వర్తించదని కను వెర్రవేగదని కానీ కడపటికి ఏమి చెందురో తెరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు.
0: యూఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్.
1: ఎన్నెన్నో చేస్తున్నామని గర్వపడుతుంటారు.
0: సో ఈగోయిస్టిక్, ఫీల్ ప్రౌడ్ దట్ యూ డూ.
1: అవకాశమే లేదు.
0: నో స్కోప్.
1: అన్ని తానే చేస్తున్నాడు.
0: ఇట్స్ గాడ్ హూ డస్.
1: తానే తాను అనుభవిస్తున్నాడు.
0: ఈ ఎక్స్పీరియన్స్
1: తానే ఆనందిస్తున్నాడు.
0: ఈ
1: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి.
0: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా.
1: నీకేదైనా దుఃఖం వచ్చింది.
0: యూఆర్ మిజరబుల్.
1: ఈ దుఃఖం నాది కాదు.
0: దిస్ మిజర్ ఇస్ నాట్ మైన్.
1: దేవుడు చేసేటువంటి యాక్షన్.
0: ఇట్స్ గాడ్స్ యాక్షన్.
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. దట్ షుడ్ బి ది స్పిరిట్.
1: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: ఒక మనిషికి రోగం వచ్చింది.
0: ఐ మ్యాన్ సఫరింగ్.
1: ఒక జ్వరం వచ్చింది. హై టెంపరేచర్.
0: ఎస్, హై టెంపరేచర్.
1: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
0: డాక్టర్ హాస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్ గా ఉంటుంది, చేదుగా ఉంటుంది.
0: క్వినైన్ మిక్చర్ ఇస్ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
0: వెన్ వన్స్ ది పేషెంట్ యాక్సెప్ట్ the bitter quinine mixture, he'll be relieved of the suffering.
1: Quinine mixture nin taaganan pote ni jaram akate untuntadi.
0: If you are not prepared to take up that bitter quinine mixture, you continue to suffer.
1: Edo ni roga nivarana kosamane kashtam vachindi.
0: And this difficulty has come only to as a cure.
1: Dukkam kuda ni roga nivarana kosamane vachindi.
0: As a cure of your disease.
1: Bhagavantudu edi kudanu kaaranam ledi karyam cheyadu.
0: God will not act without any reason.
1: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్
1: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
0: ఇట్స్ ఆల్ రిలేషన్షిప్.
1: ఆ కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
0: మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ హి గోస్ ఆన్ బ్లేమింగ్ గాడ్. గాడ్ ఈస్ పుట్టింగ్ మీ దిస్ సఫరింగ్ నౌ.
1: అదేది తానే. అనుభవించేది తాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్ అండ్ హస్ టు.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్.
1: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
0: యు సే సమ్వన్ అక్యూజ్డ్ యు.
1: అప్పుడు నీవు బాధపడతావు.
0: యు ఫీల్ సో సాడ్.
1: బాధపడకూడదు.
0: డోంట్ నెవర్ ఫీల్ సాడ్.
1: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్ ఇన్ ద అక్యూజర్?
1: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
0: హూ ఇస్ ద వన్ హూ ఇస్
1: అక్యూజ్డ్? ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్.
1: కాబట్టి తన్ను తాను తిట్టుకున్నాడు.
0: సో ఇట్ అమౌంట్స్ టు రిప్రిమాండింగ్ స్కోల్డింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి.
0: దిస్ ఈక్వానిమిటీ వి షుడ్ డెవలప్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
1: ఇట్టి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ నీటి బుడగ కోసం,
0: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ,
1: సరి అయినటువంటి నడత నడచాలి.
0: వి షుడ్ కండక్ట్ ఎ లీడ్ ఎ రైట్ఫుల్ లైఫ్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు వేరుగా భావించకండి.
0: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
0: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను.
0: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
1: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
0: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్.
1: కాలేజ్ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
0: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
1: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
1: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
0: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
1: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
0: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్ సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
1: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
0: వన్స్ హీ వేర్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
0: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
1: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది.
0: అండ్ ఆకర్ రోబ్స్.
1: దీన్ని చూసిన తక్షణమే
0: ద మూమెంట్ యూ సీ ఆకర్ రోబ్స్
1: మీరు సర్వసంగ పరిత్యాగులు అని అర్థం వస్తుంది.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద టోటల్ రెనన్షియేషన్.
1: సర్వసంగ పరిత్యాగులో కాదో తెలియదు.
0: వెదర్ దే మే బి టోటల్ రెనన్షియేషన్.
1: కానీ ఆ పవిత్రతను మనకు గుర్తింపు చేస్తుంది.
0: బట్ ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ రెనన్షియేషన్.
1: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
0: సమ్వన్ హెస్ బీటెన్ యూ.
1: వాడు నన్ను కొట్టినాడు అని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
0: బికాస్ యూ ఆర్ బీటెన్ యూ వాంట్ బీట్ హిమ్ అగైన్. హిస్ ప్యూరిటీ.
1: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
0: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్ సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
1: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
0: వన్స్ హీ వేర్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: కాబట్టి చూసి

0: నిన్ను వచ్చి కొట్టినాడు.
1: సమ్వన్ హెస్ బీటెన్ యూ.
0: వాడు నన్ను కొట్టినాడని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
1: బికాస్ యూ ఆర్ బీటెన్ యూ వాంట్ టు బీట్ హిమ్ అగైన్.
0: కొట్టింది దాంతో ఎవరున్నారు?
1: హూ ఇస్ దేర్?
0: కొట్టించబడినటువంటి దేహంలో ఎవరున్నారు?
1: ఇన్ఫాక్ట్
0: రెండు దేహంలో ఉన్న ఆత్మనే ఒక్కటే.
1: ద వన్ హూ బెట్ యూ, ద వన్ హూ ఇస్ బీటెన్, సేమ్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు.
1: అసో గాడ్ హాస్ బీటెన్ హింసెల్ఫ్.
0: ఈ భగవంతుడే సర్వ విధమైనటువంటి మోన యాక్ట్ చేస్తుంటాడు.
1: ఇట్ ఇస్ ఆల్ ది మోన యాక్షన్ ఆఫ్ గాడ్.
0: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
1: హి బీట్స్ అండ్ హి గెట్స్ బీటెన్ ఇన్ టర్న్.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: అందరినీ ప్రేమించండి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
1: దెన్ యూ కెన్ డెవలప్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఇన్ ది సిట్యుయేషన్.
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
1: అట్ దిస్ యంగ్ యాజ్ యంగ్స్టర్స్ యూ హావ్ మెనీ డిజైర్స్.
0: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
1: ఇట్ హాస్ బికమ్ వెరీ బిగ్ లగేజ్.
0: పెద్ద భారంగా ఉంటుంటుంది.
1: హెవీ లగేజ్.
0: ఈ హెవీ లగేజ్ లోపల చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
1: పడుతుంది? యు హావ్ టు గెట్ డౌన్ ది నెక్స్ట్ స్టేషన్. హౌ డు యు గెట్ డౌన్ విత్ ది హెవీ లగేజ్?
0: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు ఎగ్జర్ట్.
0: అప్పుడు శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్.
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్.
1: మోర్ కంఫర్ట్.
0: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
1: ప్రాక్సిమిటీ ఈజ్ లిబరేషన్.
0: అదే ఒక నిర్వాణము.
1: ఇట్ ఇస్ నిర్వాణ.
0: అదే నిశ్చింతన.
1: దట్స్
0: అదే ప్రశాంతము.
1: దట్స్
0: అట్టి ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతినంతా కొట్టుకుని పోవాలి?
1: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
0: ఎంతవరకు అంతవరకు ఉండాలి?
1: యూ షుడ్ హ్యావ్ డిజైర్స్.
0: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
1: Why food?
0: Bichannam deharachatham.
1: The food is given to protect your body.
0: Vastram sita nivaranam.
1: And the clothing to protect your body.
0: Dehan rakshinchukune kosam deha idi batta.
1: And the cloth is given only to protect your body.
0: Ante kani alankaram kosam kadu batta.
1: Is not for decoration.
0: ఈ నాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దేర్ దే హావ్ మెనీ మెనీ డ్రెస్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ మెన్ కెన్ వేర్ ఎనీవే.
0: ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు.
1: లేడీస్ షుడ్ నెవర్ ట్రావెల్ టువర్డ్ ఫ్యాషన్.
0: దీనివల్ల అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్ దే హావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
0: కట్టుకోవాల్సిందే, ఉండవలసిందే చక్కగా సంతోషంగా.
1: ఎస్ యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్.
0: దాన్ని నేను వద్దని చెప్పను.
1: భగవాన్ వీళ్ళు ఎవరు డినై?
0: కానీ ఈ చూచే సినిమాలంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ.
1: బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్ మూవీస్.
0: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
1: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
0: క్రియేషన్ ఈజ్ డివైన్.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
1: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
1: ఎస్ హ్యావ్ ఎ క్లాత్ ఎనఫ్.
0: తిండి పొట్ట నిండుకు తిండి తిను.
1: అండ్ ఈట్ వెల్.
0: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడీ విల్ సే నో.
0: కానీ దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్లు వస్తాయి ఇక్కడ.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫ్యాషన్స్ ఈవెన్ ఫర్ ఈటింగ్, వాట్ ఈస్ టు బి డన్?
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఈ విధమైన గుణముల చేత మన యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
0: మనం సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛనంతా అరికట్టుకుంటూ పోవాలి.
1: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
0: పతంజలి చెప్పాడు.
1: పతంజలి సే
0: యోగః చిత్తవృత్తి నిరోధకః.
1: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: అది ఏ మన యోగము?
1: దట్ ఇస్ టు యోగ.
0: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
1: కంట్రోలింగ్ ద సెన్సెస్ ఇస్ టు యోగ. వాటిని
0: విచ్చలవిడిగా విడిచటమే మన రోగము.
1: వేవర్డ్ నేచర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగములకు గురి అవుతున్నాం.
1: వేవర్డ్ నేచర్ మేక్స్ యూ సఫర్ ఫ్రమ్ డిజీజెస్.
0: కనుక మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి స్పిరిచువల్.
0: భోగంతో యోగం రాదు.
1: అవుట్ ఆఫ్ ప్లెజర్ భోగా యూ కెనాట్ హ్యావ్ యోగా స్పిరిచువాలిటీ.
0: ఈ యోగంతో రోగం రాదు.
1: అండ్ విత్ దిస్ యోగా వెన్ వన్స్ యూ హ్యావ్ యోగా యూ నెవర్ హ్యావ్ రోగా.
0: విరుద్ధమైనటువంటిది.
1: అండ్ దట్ జస్ట్ ఆపోజిట్.
0: కనుకనే మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి.
0: యోగం అనగా ఏమిటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగం.
1: Yoga, spirituality does not mean getting into the forest.
0: Yoga managa cherika.
1: Yoga means joining together.
0: Jnana yogamu, bhakti yogamu, patanjali yogamu. Yoga managa dantu koodinadi.
1: Yoga means joining bhakti yoga, jnana yoga.
0: Motta motta vishada yogamu vachindi.
1: First vishada yoga.
0: Vishadamto koodinadu vaadu.
1: Because Arjuna
0: dukkamto koodinadu, adhe vishada yoga.
1: Vishada misery, even that misery becomes yoga.
0: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
1: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
0: కూడిక భక్తి అనగా ప్రేమ యోగం.

0: మనం భుజించాలి.
1: లెట్ దిస్ యోగా, ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
1: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
0: ఇది నిజమైన యోగం.
1: దిస్ ఇస్ ట్రూ యోగ.
0: చాలా మంది కొన్ని పదములకు అర్థం కూడా తెలుసుకోలేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
0: యోగం అంటే ఏదో కాలు పైన కాలు వేసుకుని, ఒంటి కాలు పైన నిల్చుకుని, అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం.
1: యోగా దే థింగ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్, రివర్సింగ్ ది బాడీ, టర్నింగ్ అప్ అండ్ డౌన్.
0: ప్రాకృతమైన వేషములు ఇవన్నీ.
1: దే ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వరల్డ్లీ ఎక్సర్సైజెస్.
0: ఇది యోగం కాదు.
1: దిస్ నాట్ యోగ.
0: ఇది ఒక విధమైన రోగమే.
1: దిస్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రోగా డిసీజ్.
0: భగవంతుడు దేనిని ఆశించడు?
1: God does not expect anything.
0: Nana ni yogam cheyi, ni dhyanam cheyi, ni japam cheyi, naaku santosham avutundi ani eppudu bhagavantudu cheppadu.
1: God will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
0: Nana ni prema hrudayuduka.
1: He will say, have the love in
0: your heart.
1: And you be the embodiment of love.
0: Satya hrudayuduka.
1: Be the embodiment of
0: shanti hrudayuduka.
1: Have peace.
0: Adanne bhagavantudu aashistuntadu.
1: That's what God expects from you.
0: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తారు.
1: We act in the reverse way, in the negative direction.
0: ఏ సమయంలో ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
1: God gives us what we need at the moment.
0: నీవు అడగనక్కర్లేదు.
1: You don't need to pray for it.
0: అడుగకువేవో మనస, అడుగకువేవో మనస.
1: Oh mind, don't ask. Oh mind, don't ask.
0: అడుగుకోలది అది అడుగునబడునని.
1: The more and more you ask, it will be neglected.
0: అడుగకున్న పని వడిగానగునని.
1: Without asking, things would be done better, speeder than otherwise.
0: Oh mind, don't ask. Adugani sabarini aadarinchade.
1: Without asking, sabari was given refuge.
0: Adugakattana kai madiyu jatayu kadakuniyegi sadgati galiginchade.
1: Without asking, jatayu bird was offered last rites by God.
0: Adugakkaledu.
1: You don't need to ask.
0: Aane vachi chusukuntadu.
1: God himself will come and do it.
0: చిన్న బిడ్డ ఉంటుంటుంది.
1: హియర్ ఇస్ ఎ చైల్డ్.
0: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటుంది.
1: మదర్ ఫీడ్స్ అండ్ పుట్స్ ద బేబీ ఇన్ ద క్రేడిల్.
0: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
1: బట్ ద బేబీ క్రైస్ వెన్ ద బేబీ ఇస్
0: హంగ్రీ. అమ్మా నాకు పాలు కావాలని అడుగుతుందా?
1: బేబీ విల్ నెవర్ ఆస్క్ మదర్ ఐ వాంట్ మిల్క్. నో.
0: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
1: మదర్ నోస్ వెన్ ద చైల్డ్ నీడ్స్ మిల్క్.
0: కాబట్టి అది ఏ సరెండర్.
1: దట్ ఈస్ సరెండర్.
0: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందని.
1: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: యు. కావాలి అది కావాలి అది కావాలి ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలు చేస్తుంది తల్లి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
0: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
1: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
0: వంట వాడిని పోయి అడుగు అక్కడ పెడతాడు తిను అంటుంది.
1: అండ్ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్, యూ గో దేర్ గెట్ ఇన్ ద కిచెన్ కుక్ విల్ సర్వ్.
0: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకే తల్లి పోయి పాలు త్రాపుతుంది.
1: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్, మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్
0: అండ్ అడిగేటువంటి అహంకార సత్వము.
1: The one who demands ask is a sign.
0: వాడు కేవలం ఈ వరల్డ్లీ లైఫ్ లో ప్రవేశించాడు.
1: హీఈస్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్.
0: కనుకనే ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
1: Therefore he goes on requesting, demanding.
0: ఇది లేకుండా, చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
1: Without any thought, if you think of the mother, you can have
0: తల్లి చూసుకుంటుంది సర్వము.
1: God, mother will take care of him.
0: తెలుసును.
1: You know that.
0: ఝాన్సీ లక్ష్మీబాయి,
1: ఝాన్సీ లక్ష్మీబాయి
0: యుద్ధానికి బయలుదేరింది.
1: She went there to wage war.
0: యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధం చేసే తీరాలి.
1: Yes, she must fight there.
0: విజయాన్ని సాధించాలి.
1: She must return.
0: కానీ చంటి బిడ్డ ఉంటుంది వెంట.
1: But she has got the child with her.
0: Child, small child.
1: Small child is with her.
0: కానీ ఇది కూడా నా కర్తవ్యమే.
1: Yes, this also my responsibility.
0: ఆ చంటి బిడ్డను వెనక్కి కట్టుకుంది.
1: And she tied the babe to her back.
0: చేతికి తీసుకుంది.
1: She held the sword on hand.
0: పైన ఎక్కింది, యుద్ధం చేసింది.
1: And she was riding the horse since she started it fighting.
0: యుద్ధం చేస్తున్నా గానీ బిడ్డ పైన ప్రేమ తప్పలేదు.
1: But yet she continued to love the babe. She held on her back.
0: ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం తప్పదు.
1: One must discharge the duty necessarily.
0: కానీ చేయవలసింది చేయాల్సిందే.
1: యూ మస్ట్ డూ ఇట్ వాట్ యువర్.
0: కానీ లక్ష్యం దేనిపైన పెట్టాలో దాన్ని పెట్టాలి.
1: బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ దాట్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్.
0: నర్తకులంతా అనేక రకములుగా ఆటలు చేతులు తిప్పుతుంటారు.
1: యూ నో డాన్సర్స్ విత్ మెనీ ఆఫ్ జెస్చర్స్.
0: కానీ అనేక రకములుగా చేతులు తిప్పుతుంటారు.
1: దే గో అండ్ మూవ్ ఇన్ ద హ్యాండ్స్.
0: కానీ కాలి తాళం మాత్రం మరవరు.
1: బట్ దే విల్ నెవర్ మిస్ ద బీట్.
0: దాని తాళంను పురస్కరించుకునే చేతులు తిప్పుతుంటారు.
1: అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ డిపెండ్ ఆన్ ద బీట్.
0: అదే విధంగానే మనం ఈ జగత్తు లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
1: వి హావ్ టు లీడ్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాడు, మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
1: బట్ అవర్ మైండ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ లైఫ్ సో జర్నీ.
0: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది మనం చేయవలసిన పని.
1: దాట్స్ వాట్ వి ఆర్ సపోజ్
0: టు డు. చేతితో పని చేయి,
1: వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింతి.
1: అండ్ థింక్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మైండ్.
0: నీవు ప్రత్యేకంగా కాలం కూడా నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ స్పెసిఫిక్ టైం.
0: ప్రత్యేకమైన సాధన కూడా అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ స్పెసిఫిక్.
0: ఏ చేస్తున్నా కానీ నీవు జ్ఞాపకం ఉన్నంత వరకు వాట్ ఎవర్
1: యూ మే డూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అన్ని పనులు చేసుకో.
1: do everything that possible. Nothing wrong.
0: కానీ
1: బట్
0: ఈ పంచభూతమైన దేహమునకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవిగా
1: ఉంటాయి. Physical body needs good food, pure food.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
1: Many have many desires.
0: కానీ ఆ వాంఛల్లో కూడా కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
1: There are certain bad desires too.
0: అలాంటి ఆహారం మాత్రం ముట్టకూడదు.
1: Never touch such kind of food.
0: మద్యపానము,
1: డ్రింకింగ్,
0: మాంస భక్షణ,
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
0: ధూపదీప నైవేద్యాలు,
1: ఇంతే
0: కాదు,
1: నాట్ ఓన్లీ
0: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డూ అవర్ ఓన్ వర్క్.
0: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు
1: భగవాన్. సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
0: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
1: దిస్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఎంతమందో తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హు డోంట్ హావ్ ఫుడ్.
0: మీకు వడ్డించినటువంటి వన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
1: ఇఫ్ యు జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ది
0: ఎంత పాపం ఇది.
1: It is worst for the sins.
0: నువ్వు తినేటటువంటి తిను, తప్పులేదు.
1: If it's possible, come on, eat.
0: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికన్నా అందవలసినటువంటిది అందలేదు.
1: బట్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
1: యూ నో ది సఫరింగ్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా.
0: ముద్దు అన్నం చిక్కారంటే చాలా కష్టము.
1: దే కుడ్ నాట్ హ్యావ్ మార్సల్ ఆఫ్ ఫుడ్ టుడే.
0: వాళ్ళకి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
1: యూ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ నౌ.
0: ఇక్కడున్న వాళ్ళకి అన్నం అంటే ఏమిటో వాడికి అర్థం కాదు.
1: వేర్ ద పర్సన్ హియర్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్.
0: కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
1: సో భగవాన్ టెల్స్ యూ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
0: కనుకని డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్,
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: దీన్ని పాడు చేసినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
0: నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి,
1: యూ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
0: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
1: వెన్ యూ హ్యావ్ ఫైన్ టైమ్, కమ్ ఆన్, వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: నీ వాష్, నీ యొక్క గుడ్డలు నీ వాష్ చేసుకోవటంలో తప్పేం లేదు.
1: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: దాని కూడా ఒక చాకలవాణికి వేయటము.
1: Yes, you get to wash.
0: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
1: And you pay money.
0: నువ్వు సంపాదించావు 5 రూపాయలు.
1: Is that your money?
0: నీ తల్లి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
1: It's all your father's money. Why do you waste it?
0: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
1: You should not waste money. Waste of money is very bad.
0: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
0: సంపాదించినా సరే, లేక తల్లిదండ్రుల ధనమైనా సరే, వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ, ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
0: కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.
1: వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: వేస్ట్ ఆఫ్ టైం,
1: వేస్ట్ ఆఫ్ టైం.
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైం ఇస్ వెరీ హై.
0: కాల కాలాయ నమః, కాల జపనమః, నమః కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత. భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాలం పైన.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ రిఫరింగ్ టు ద టైమ్, దట్ ఈస్ ది కమాండర్ ఆఫ్ ది టైం.
0: టైం వేస్ట్ చేస్తే దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం, ఇట్ యూ విల్ బి వేస్టింగ్ డివినిటీ.
0: ఆ టైం నువ్వు నువ్వు టేస్ట్ చేయాలి.
1: Taste the time.
0: ఆ టైం చిక్కిందా? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్, అది టేస్ట్ అవుతుంది.
1: When you find the time, chant the glory of God.
0: జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా, కృష్ణ కృష్ణ, ఏ నామైనా తెలుసుకో, తప్పు లేదు.
1: లెట్ బి ఎనీ నేమ్, జీసస్ ఆర్ అల్లా, రామ, కృష్ణ, డజంట్ మ్యాటర్.
0: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం.
1: What a taste you will enjoy at that moment.
0: ఆ టేస్ట్ నువ్వు వదిలిపెట్టి లోకమైన టేస్ట్ లో పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
1: యూ లీవ్ దిస్ టేస్ట్ బట్ యూ గో బై వరల్డ్లీ టేస్ట్ అండ్ వేస్ట్ టైం.
0: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది.
1: బికాజ్
0: తినేది.
1: బికాజ్ యువర్ గాట్ మనీ ఇన్ యువర్ పాకెట్ యూ గో టు హోటల్ అండ్ ఈట్ ఇట్.
0: లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ చేస్తుంది, పేకాట ఆడేది.
1: ఆర్ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లే కార్డ్.
0: ఈ జూదాల లోపల ఈ యువకులు ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: యంగ్స్టర్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు గ్యాంబ్లింగ్, ప్లేయింగ్ కార్డ్.
0: గ్యాంబ్లింగ్ చాలా చెడ్డది.
1: గ్యాంబ్లింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: కనుక ఈ డోంట్ డో వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఏమిటి ఈ ఎనర్జీ?
1: వాట్ ఎనర్జీ?
0: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ,
1: నాట్ మీరు
0: చూసింది కూడా ఎనర్జీనే, వినింది కూడా ఎనర్జీనే. ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి.
1: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో పెట్టాము.
1: హియర్ యు గాట్ ఎ రేడియో.
0: రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
1: యు హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
0: ఆ వేసేటప్పటికే బర్రన్ శబ్దం వచ్చింది.
1: అండ్ దెన్ యు లిసన్ టు సౌండ్.
0: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికీ ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది.
1: సో మచ్
0: యూనిట్స్ కరెంట్ వేస్ట్ అవుతుంది.
1: సో మచ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
0: వేస్ట్ చేయటం కదా పవర్.
1: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
0: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేమొచ్చింది?
1: నేను
0: విన్నాను ఈ పాట, సంతోషం అయిపోయింది.
1: ఐ లిసన్ టు సాంగ్, దట్స్ ఇట్.
0: కానీ విన్నదానికి ఎవరిస్తారు?
1: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్?
0: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్
0: మనీ. అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: అండ్ మనీ అండ్
0: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ of bad looks, bad audition, bad talk, by these ways basing on all this, the sages, seers of this country observed silence.
0: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైన కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాట లేకుండా.
1: అట్లీస్ట్ వన్ డే ఇన్ ఎ వీక్ అబ్జర్వ్ సైలెన్స్.
0: నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను టాక్ లెస్ మోర్ వర్క్ అని.
1: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
1: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
0: పవిత్రమైన విషయమంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవడం కోసమని.
1: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
0: దానివల్ల జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది.
1: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
0: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
1: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
0: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ లూజ్ యువర్
0: కుదరదు.
1: యూ లూజ్ యువర్ మెమరీ.
0: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
1: అండ్ యూ బికమ్ వీక్.
0: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి మెమరీ పవర్ పోయింది.
1: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
0: పోయింది బుక్ తో చదువుతుంటాడు ఇంకేమిట్రా సమాచారం ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది ఈ క్రికెట్ ఏమైంది ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
1: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on another side and the worldly issues on the other way.
0: వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
0: మెమరీ? ఈ మెమరీ ఉండడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
0: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్ కి పోతాడు.
1: హి ఇస్ అపియర్ ఫర్ ఎగ్జామ్ సెకండ్
0: డే. రావాలంటే చదువుకునేది గురించి జ్ఞాపకం రాదు.
1: హి విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హి రెడ్.
0: మానవుని ఎందే ఉంటుంది అది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
0: మర్చిపోయేది మానవుడే.
1: ది ఫర్గెట్ఫుల్ నేచర్.
0: జ్ఞాపకం తెప్పించుకునేది మానవుడే.
1: రికాపిటులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు మ్యాన్.
0: కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
0: ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఇలాంటి దీనివల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
1: ఫర్ దట్ రీజన్ వీ లూజ్ అవర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ. ఒక
0: క్షణమైన కూడా నువ్వు ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా నువ్వు గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈవెన్ యంగ్స్టర్స్ టైనీ థాట్స్ కుడ్ హావ్ కాన్సన్ట్రేషన్.
0: ఆశ్రమాల్లో చేరి
1: they joined ashram
0: meditation vini
1: they listen to their gurus
0: vaaru vinnattuga vaaru bhavinchi
1: and they recapitulate
0: e maatram kuda papers ledu
1: they didn't have any stationery paper
0: pens ledu
1: they didn't have any pens
0: vaaru raaskunedi ledu
1: they could not write
0: teachers cheppedi maatram matre vinatam
1: they just follow they just hear what are they
0: vinikiri chetane anta chadugulu chadivara annadu
1: by mere listening they could have very high education
0: ee naadu pustakale kaadu notes e kaadu inka em kaadu అన్ని ఉండి కూడా వీడికి ఏమాత్రం జ్ఞాపశక్తి లేదు.
1: దే హ్యావ్ బుక్స్ అండ్ పెన్స్ వాట్ నాట్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ మెమరీ.
0: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్.
0: కనుక యువతి యువకులారా
1: యంగ్స్టర్స్ మెన్ అండ్
0: మొట్టమొదటి మీ శక్తిని మీరు పోషించుకోండి.
1: కీప్ అప్ ప్రొటెక్ట్ ప్రిజర్వ్ యువర్
0: శారీరక శక్తిని మానసిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిని ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
1: ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ your physical power, the psychological power, and the spiritual power.
0: ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే మీకు మించినటువంటి యోగి లేడు, మీకు మించినటువంటి దైవమే లేదు.
1: When once you preserve these three, you are divine. Nothing is more than that.
0: శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు.
1: Make use of the body for proper work.
0: మైండ్ ని మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు.
1: Let mind entertain good thoughts.
0: బుద్ధిని భగవంతుల్లో ఏమర్చు.
1: Let the intellect merge in God.
0: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: ద మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇదంతా పని చేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే.
1: అండ్ వన్స్ దే డిశ్చార్జ్ యు టు గివ్ అప్.
0: ఎప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు.
1: డోంట్ గో బై ది ఇన్స్ట్రుమెంట్ త్రూ అవుట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ దట్ మేక్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్.
0: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
1: టుడే ఎవ్రీవేర్ యూ హియర్ ఆఫ్ కంప్యూటర్.
0: ఎగ్జామినేషన్ పోవటం కంప్యూటర్సే.
1: ఎగ్జామ్
0: కంప్యూటర్సే. లైఫ్ అంతా కంప్యూటరే. కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
1: వి టేక్ ఎగ్జామినేషన్స్ ఆన్ కంప్యూటర్స్. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer. You are a composer.
0: ఏమిటి కంప్యూటర్ చేసే పని?
1: What is that computer?
0: మనం అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుండాలి.
1: After all, computer tells you what all that is
0: ready to. అన్ని పనులు చేస్తుండాలి అనుకుంటుంటారు చాలా మంది.
1: You think computer.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: పోనీ అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో. Where is my husband? అని అడుగు. చెప్తుందా?
1: If you think computer does everything, go near the computer and say, where is my husband? Will he tell you?
0: No. Voice boy, where is my wife? అంటే వాడు చెప్తుందా?
1: If you ask the computer, where is my wife? Do you get the answer?
0: చెప్పదు.
1: No.
0: మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తుంది.
1: So computer responds basing on the matter you feed.
0: మన చేతులారా మనం దాన్ని పెంచుకుంటున్నాము.
1: You just supply the information.
0: పూర్వం మన కంప్యూటర్ ఇది.
1: కంప్యూటర్ బ్రెయిన్ ఇస్ అవర్ కంప్యూటర్.
0: బ్రెయిన్ ఇస్ మై కంప్యూటర్.
1: బ్రెయిన్ ఇస్ మై కంప్యూటర్.
0: పూర్వం అంతా అక్కడ ఒక షాపింగ్ పోయి
1: షాప్స్ అర్లియా
0: టు సీ శారీస్ బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే తక్షణమే దానికి కూడికి వేసేసి తక్షణమే వాళ్ళకి డబ్బు ఇచ్చి వచ్చేవాళ్ళు.
1: దే గో టు షాప్ వెన్ దే వాంట్ టు బై టూ బ్లౌజెస్ అండ్ టూ సారీ పీస్ టూ టవల్స్ దే విల్ యాడ్ అప్ మేక్ టోటల్ అండ్ పే ద బిల్.
0: టూ బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేటర్ వస్తుంది.
1: టుడే ఇఫ్ హి మేక్స్ ఎనీ పర్చేసెస్ హి విల్ మేక్ యు ద క్యాల్కులేటర్ మేక్ టోటల్.
0: మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా కూడా ఈ విధమైనటువంటి వీక్నెస్ లో పడిపోతున్నారు.
1: మెన్ అండ్ విమెన్ దే హావ్ గాట్ దిస్ వీక్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి మెదడు ఏమైపోయి ఉంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద బ్రెయిన్?
0: దాన్ని ఎందుకు ఉపయోగపెట్టకూడదు?
1: వై విల్ మేక్ యు యువర్ బ్రెయిన్?
0: కొరకునే మీరు స్వయం జీవితం జరపాలి.
1: యు బి సెల్ఫ్ రిలయంట్.
0: సెల్ఫ్
1: రిలయంట్.
0: అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ ప్రాస్పర్.
0: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడద్దు.
1: డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్.
0: ఓన్లీ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: You receive help from God only.
0: ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు.
1: గాడ్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: అతని పనే అది.
1: దట్స్ హిస్ జాబ్.
0: కనుకనే నీవు కూడా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో యూ ఆల్సో ఫాలో దిస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సేక్రెడ్.
0: వ్యాసుడు కూడా చెప్పింది అది.
1: సేమ్ థింగ్ ఇట్ సేస్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: Helping others is merit. Harming others
0: మనం
1: ఇతరులకు
0: అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం.
1: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
0: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: మీరు మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
0: ఐక్యమత్యమే సరైనటువంటి జీవితం.
1: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్
0: లైఫ్. యూనిటీనే లేదు.
1: దేర్ నో యూనిటీ.
0: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
1: బికాస్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
0: ప్యూరిటీ లేకపోవడం వల్ల డివినిటీ పోయింది.
1: యాజ్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
0: మొట్టమొదట యూనిటీ.
1: ఫస్ట్ యూనిటీ.
0: సెకండ్ ప్యూరిటీ.
1: సెకండ్ ప్యూరిటీ.
0: థర్డ్ డివినిటీ.
1: థర్డ్ డివినిటీ.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు. డివినిటీ కావాలి, డివినిటీ కావాలి.
1: దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ బట్ దే వాంట్ డివినిటీ. డివినిటీ లైక్ దాట్.
0: డివినిటీ రావడానికి వీలే లేదు.
1: నాట్ పాసిబుల్ టు హ్యావ్ డివినిటీ.
0: కనుకనే మనం చేయవలసింది ఒక చిన్న సాధన చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఎ స్మాల్ ప్రాక్టీస్.
0: ఆ సాధన కూడా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ప్రొసీజర్ టు ఫాలో.
0: ఆ ప్రొసీజర్ సరైనట్టుగా ఉంటే
1: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
0: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
1: అండ్ యూ విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్.
0: దేన్ని కోరినా కూడా తక్షణమే లభిస్తుంది.
1: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ఫ్రక్టిఫైడ్.
0: నాకు పెన్ కావాలనుకున్నావు.
1: యు వాంట్ ఎ పెన్.
0: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
1: With the divine power,
0: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ ని జోబులో చూస్తుంది.
1: ద పవర్ విల్ మేక్ ద పెన్
0: తప్పక తప్పక వస్తుంది వస్తుంది.
1: ఇట్ విల్ కమ్. ఇట్స్ బౌండ్ టు కమ్ విత్ ద డివైన్ పవర్.
0: ఆ పవిత్రమైన హృదయాన్ని నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద సీక్రెట్ హార్ట్.
0: ఆ పవిత్రమైన హృదయమే ఉంటే సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
1: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
1: It's impossible for anybody
0: to know.
1: You are not able to know your nature.
0: Who are you?
1: You don't know who you are.
0: నిన్ను నీవే తెలుసుకునేప్పుడు దైవం అంటే ఎట్లా తెలుసుకో?
1: When you don't know yourself, how do you expect to know God?
0: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
1: Many people may think that I have come to know God.
0: దైవం అంటే ఎటువంటి వాడు ఎట్ట ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
1: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్ వేర్ హి గాడ్ ఈజ్ వెల్ ఇట్ మే.
0: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రానక్కర్లేదు.
1: ఐ హావ్ నో యు డోంట్ నీడ్ టు కమ్ హియర్.
0: నువ్వు ఇక్కడికి వచ్చిగానే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు బి హియర్.
0: నిన్ను నీవు తెలుసుకో.
1: యు షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
0: వచ్చింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
1: యు కమ్ హియర్ టు నో యువర్ సెల్ఫ్.
0: నన్ను తెలుసుకోవడం ఎవరికి తరం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో భగవాన్.
0: కనుకనే మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
1: వీ షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
0: ఒక నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ వన్
0: ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
1: కీప్ వన్ ఎయిమ్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
1: ఈజ్ ఎ విలేజ్.
0: ఆయన తిరువన్నామలు వచ్చాడు.
1: ఈకేం తిరువన్నామలే.
0: ఏకాగ్రత చేయాలి.
1: యూ వాంట్ టు కాన్సెంట్.
0: ఎక్కడ ఏకాగ్రత చేసేది, ఎట్లా చేసేది?
1: హౌ టు కాన్సెంట్రేట్? వేర్?
0: ఒక మిద్ది పైన కూర్చున్నాడు.
1: హి సాట్ ఆన్ ది
0: రాత్రి పూట ఒక్క చుక్కను దక్షిణంలో పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
0: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్.
0: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
1: దేర్ హి డెవలప్డ్
0: మారినటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
0: ఆ చుక్కనే చూస్తూ కట్టగట్టు ఆ చుక్క లోపల లీనమయ్యాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్. హి గాట్ మర్జ్డ్ ఇన్ దట్ స్టార్.
0: ఈ అది ధ్యానశక్తి అన్నారు.
1: అండ్ దట్స్ వాట్స్ కాల్డ్ టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ఇది ధ్యానశక్తి, అది త్రాణశక్తి.
1: దిస్ మెడిటేషన్ దట్స్ ద టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ఈ త్రాణశక్తి ద్వారానే
1: త్రూ దిస్ ఐడెంటిఫికేషన్
0: ప్రాణశక్తి లభిస్తుంది.
1: అండ్ దేర్ కమ్స్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
0: ఈ ప్రాణశక్తి ద్వారానే
1: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
0: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
1: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
0: కనుకనే ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ట అంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
1: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
0: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సమయం వచ్చినప్పుడు ప్రాణాన్ని అయినా లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
1: Doesn't matter even if you have to lose your life, but follow this spiritual path.
0: That's
1: what sages followed their path in those
0: days.
1: The power of the sages is not possible for anyone today to adopt.
0: Kanva Maharshi,
1: Kanva,
0: ashramamlo untundi,
1: while he was in hermitage,
0: sarva vidhamaina shaktini sadhistu oka gurukulanni pettadu.
1: He had all the powers and maintained Gurukula, center of learning.
0: అక్కడ శకుంతల కూడా ఉంటుండాలి.
1: దేర్ వాస్ శకుంతల దేర్ ఇన్ ది హెర్మిటేజ్.
0: ఆమె కూడా గురువును ఆశ్రయించి సాధన చేస్తూ ఉండేది.
1: షీ టు అప్రోచ్ ది గురు అండ్ షీ డిడ్ ప్రాక్టీస్.
0: ఆడవారికి అందరికీ కూడా ఆమె లీడర్ గా అక్కడ ఉండి వారిని సమర్థన చేసుకుంటుంది.
1: అండ్ షీ వాస్ ది లీడర్ ఆఫ్ అదర్ లేడీస్ దేర్.
0: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
1: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
0: చూచాడు.
1: హీ సా హర్.
0: ఈ కన్నులు పాడు కన్నులు,
1: బ్యాడ్ లుక్స్.
0: శకుంతలను చూచాడు, ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేశాడు.
1: హీ సా శకుంతల దేర్ అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ హర్.
0: ఆమెకు కుమారుడు పుట్టాడు.
1: అండ్ షీ హాడ్ ఎ సన్.
0: వాడే భరతుడు.
1: దట్ సన్ ఇస్ భరత.
0: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కన్ను నుంచి వాడికి తన తత్వానికి ఎంత భేదం ఉంది.
1: వాట్స్ నాట్ వాట్ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
0: తండ్రి దుష్యంతుడు.
1: ఫాదర్ ఇస్ దుష్యంత.
0: ఆయన రాజు.
1: ఇస్ ద కింగ్.
0: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
1: దుష్యంత హ్యాడ్ ఇస్ ఎడ్యుకేషన్ హ్యాబిట్స్
0: వచ్చినాయి వాడికి.
1: హస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్స్.
0: ఈ టౌన్ యొక్క బిహేవియర్ వచ్చింది వాడికి.
1: హస్ గాట్ అర్బన్ బిహేవియర్.
0: కానీ భరతుడు ఆశ్రమ వాసి.
1: భరత స్పెంట్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
0: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది. కనుకనే అక్కడ నేను శీలమును పెంచుకున్నాడు.
1: హేర్ హీ డెవలప్డ్ హిస్ క్యారెక్టర్.
0: ఆ యొక్క ఆశ్రమవాసి అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
1: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
0: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల,
1: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్,
0: దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
1: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
0: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
1: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
0: కనుక ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతి తాగులను అతనికి బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ బికాస్ హి స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల, ద సెంటర్ ఆఫ్ లర్నింగ్ ఇన్ దోస్ డేస్, హి కుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: భరతరాజ్యము.
1: అండ్ దిస్ ఇస్ కాల్డ్ భారత్ బికాస్ దిస్ వాస్ రూల్డ్ బై భరత.
0: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ వీ లివ్.
0: అది ఆశ్రమము.
1: దట్ ఇస్ హెర్మిటేజ్.
0: ఇది టౌన్.
1: దిస్ ఇస్ ద టౌన్.
0: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
1: దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్.
0: అది ఆశ్రమం. శ్రమ లేనటువంటిది అది.
1: దేర్ ఇన్ హెర్మిటేజ్ దేర్ నో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
1: అండ్ యంగ్స్టర్స్ షుడ్ లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఈనాడు
0: కాలేజీకి పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట, ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
1: ది కాలేజ్ లైఫ్ టుడే, పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్, దే హావ్ లాస్ట్ ఆల్ ప్రాబబిలిటీ.
0: కాలేజీకి పో.
1: యు గో అటెండ్
0: ద చదువు.
1: స్టడీ దేర్.
0: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
1: హావింగ్ గాన్ దేర్ టు స్టడీ, కీప్ దట్ యాజ్ యు చీఫ్ ఎయిమ్.
0: లక్ష్యం పెట్టద్దు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది.
1: దెన్ యూ
0: మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అక్వైర్ స్కిల్స్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్,
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
1: క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
0: నథింగ్ ఈజ్ లాస్ట్. ఈనాడు
1: టుడే ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఈనాడు క్యారెక్టర్ లాస్ట్ అయితే ఏమి నథింగ్ ఈజ్ లాస్ట్.
1: బట్ టుడే నోబడి బాదర్స్ ఇఫ్ క్యారెక్టర్.
0: ఈనాడు
1: బట్ టుడే
0: మనీ ఈజ్ లాస్ట్, ఓ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడే మనీ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: పూర్వం అట్ట కాదు.
1: ఎర్లియర్
0: మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇన్ ఎర్లియర్ టైమ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: Health is lost, something is lost.
1: Health is lost, something is lost.
0: Character is lost, everything is lost.
1: Character is lost, everything is lost.
0: ఈ విధంగా ఆనాడు జీవితాన్ని గడుపుతూ.
1: That was the type of life in those days.
0: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ క్యారెక్టర్ ఇన్ వ్యూ ఇన్ అవర్ లైఫ్. ఈ
0: విధమైన జీవితాన్ని గడిపినప్పుడే యూతులు సరైనటువంటి గుణములు కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
1: When youth develop this character, they will cultivate all sorts of virtues and they will set an ideal to the rest of the society.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: నేను ఈ విధంగా మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు టాక్ టు యూ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: అయితే
1: అన్నెసెసరీ
0: మాటలు నేను మాట్లాడను.
1: బట్ హీ విల్ నెవర్ టాక్ అన్నెసెసరీ.
0: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
1: హీ విల్ నెవర్ యూజ్.
0: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ, భగవాన్ విల్ టాక్ టు యూ.
0: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
1: You have to lead a sacred life.
0: సత్యసాయి సంస్థల లోపల,
1: in such an organization,
0: ముందు మీరే దీని బాధ్యతంత వహించవలసిన వారు.
1: You are to take the responsibilities in such an organization.
0: ఈనాడు జరిపేటువంటి వారందరికీ వాళ్ళు కొంతవరకు వయసు ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా లీడర్గా నిర్ణయించాలి.
1: Today we have people who are aged with so many responsibilities, who have strained a lot in the past. Now we have to take up the responsibility of such organization.
0: అందరూ బాధ్యత వహించాలి.
1: ఆల్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ పవర్స్ మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దీస్ పవర్స్.
0: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్ ది స్పిరిచువల్
0: పవర్. అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
1: బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ పాలిటిక్స్.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
1: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
1: అండ్ యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
0: దానికోసం ఎంతైనా పాటు పడండి.
1: యూ స్ట్రగుల్ హార్డ్.
0: తప్పు లేదు. అదే గొప్ప తపస్సు.
1: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
0: అంతకంటే మించి పెనెంట్ లేదు.
1: నథింగ్ బియాండ్.
0: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
1: హ్యావ్ ద ఫెయిత్ఫుల్ లైఫ్ in order to be prepared to accept responsibilities.
0: Prashanthanga undinanta varaku matram chaala manchiga untundi baitiki pothane appude thookalu tippakoddu.
1: In prashanthanilayam you are perfect and orderly. By the moment you step out you go to the same old rut.
0: Appudu thookalu tippesesthe meer monkey mind avutundi.
1: And then once you start waving your tail it's a
0: divine mind.
1: Have the divine mind.
0: Divine mind lo undandi kaani deep wine mind lo matram pokoddu.
1: Be in the divine mind but not in the deep wine mind.
0: ఆ దీన్ని మనం ఏమాత్రము ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ దాట్.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
1: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: వారందరూ నాకు సమీపులే.
1: దే ఆర్ సో క్లోజ్ టు భగవాన్.
0: మై డియర్ ఫ్రెండ్స్.
1: దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ బాబా.
0: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
0: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను.
1: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్. భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్. వేర్ ఎవర్ యు స్టే.
1: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్.
0: ఐ విల్ కమ్ దేర్.
1: భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ ఆమ్ విత్ యూ.
1: ఐ ఆమ్ విత్ యూ.
0: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
1: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that Bhagavan is in you, with you, around you.
0: Buddhulu meelo abhiruddhi parchukunte,
1: if you have that determinate feeling,
0: I am not separate from you.
1: Bhagavan is not separate from you.
0: I and you are one.
1: Bhagavan says I and you are one.
0: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
1: Have the sense of one.
0: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి. పెంచుకోండి.
1: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ.
0: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
1: యూ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నింటి ఎందుకు కూడా మీరు అభివృద్ధి ఉంటారు.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యూ విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
0: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
1: అండ్ యూ విల్ బి లీడర్స్.
0: కనుక ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకొని
1: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: నిరంతరము దైవ చింతన చేస్తూ
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పిబరే ప్రేమ రసం రసనే.

0: వాహేగురు ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ప్రిన్సిపల్.
0: మీ సత్య గురువు
1: గాడ్ ఈస్.
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఈస్ యువర్ ట్రూ.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హీస్ అవర్ గోల్.
0: ధన్యము. మీ జన్మనే ధన్యము.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ మీరు చేర్చి,
1: యు ఆల్సో షేర్ ది,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించండి.
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ఎవరీవన్.
0: మీ స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత పది మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇదే ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వి హావ్ ది కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వి షుడ్ షో దెం ఇన్ అవర్
0: ప్రవర్తనలో. మనం నిరూపించండి.
1: వి షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సార్,
0: సేవ లోపల మీకు తగినటువంటి ప్రాప్తి కలుగుతుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ది ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటిది మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనాం సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బీ సెల్ఫ్ లెస్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్.
0: నిష్కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను ఇన్ని గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామ సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యూ గాట్ ఓన్లీ ది గోల్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ యువర్ వ్యూ, వెల్ దేర్ నో యూజ్ ఆఫ్ రూరల్.
0: నువ్వు చేస్తురా, తప్పకు తానే ఇస్తూ వస్తా.
1: యు గో ఆన్ డూయింగ్ అండ్ గాడ్ విల్ గ్రాంట్.
0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలంలో అనానుకూలంలో చూడుకోకుండా ఎంతనో ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: మెనీ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్ ఆర్ హియర్. దే ఆర్ నాట్ బాదర్డ్ ది ఇన్కన్వీనియన్సెస్ దే ఫేస్డ్ హియర్ డ్యూరింగ్ దేర్ స్టే.
0: మీకు ఫుడ్, తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: యూ మైట్ నాట్ హావ్ హ్యాడ్ ద ఫుడ్ దట్ యూ వాంటెడ్.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: నాట్ ద ఫుడ్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్.
0: హెడ్.
1: యూ థింక్ ఆఫ్ హెడ్, నాట్ ద ఫుడ్.
0: గాడ్.
1: దెన్ గాడ్.
0: అది చూడండి, ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫుడ్ అలోన్.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: బికాస్ వీ ఈట్ టు లివ్.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ ఈట్. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్, దట్స్ ఆల్. నాట్ లివ్ టు ఈట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాలు గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ
1: భగవాన్ బ్లెసెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిత చేకూరకున్నచో

లేక వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని

0: At this tender age, at this moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunena Vidyarthi Vidyarthiniyulara.
0: Embodiments of divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్యమానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యూవెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.
1: ఈ దృశ్యకల్పితమైన ఈ ప్రపంచము,
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
0: ఈజ్ క్రియేటెడ్, సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్, ద పీస్.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండేటకు ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద బ్యాడ్.

0: run away from the bad company, join the good company, day and night do good activity, every all the time fervently think of the eternal and ephemeral things.
1: దుర్జన సంసర్గాన్ని దూరం చేసుకోవాలి నేటి యువకులు.
0: The modern youth should get away from the bad company.
1: దుస్సంఘము కేవలము దుష్టత్వమును మాత్రమే అందించడం కాదు.
0: The bad company not only makes you
1: మానవత్వాన్ని నిర్మూలముగా విస్తుంది.
0: It ruins the human quality.
1: మానవుని యొక్క విలువలను కేవలము నిరర్థకము చేస్తుంది.
0: The human values are devalued.
1: ఈనాడు మానవుని యొక్క విలువలు కోల్పోవటం చేతనే ఆకార మానవునిగా రూపిస్తున్నాడే కాని ఆచరణ మానవుడిగా కనిపించటం లేదు.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: ఇది దుర్జన సంసర్గము విషపురుగుతో సమానం.
0: The bad company is equal to a poisonous germ.
1: రాముని కూడాను విభీషణుని చూచినప్పుడు విభీషణ దుర్జనుల యొక్క సంహాసము కంటే నరకములో నివసించటమే హాయి అన్నాడు.
0: రామ సెడ్ టు విభీషణ, ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ద హెల్ ఇస్ మచ్ బెటర్.
1: దుర్జన సంసర్గము చేత తనలో ఉండినటువంటి యొక్క సద్గుణములను సదాచారములను సత్ప్రవర్తనను కూడాను క్షణములో నిర్మూలము గావించుకుంటాడు.
0: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: ఇవన్నీ కూడాను మానసిక వికారముల యొక్క స్వభావములే.
0: That's all the nature of the aberrations of the mind.
1: మనస్సు అనేక విధములైనటువంటి స్వరూపాన్ని ధరించి మానవత్వములో ప్రవేశించి మానవుడనేటువంటి సార్థక నామానికి నిరర్థకం చేస్తుండాలి.
0: Mind assumes different forms and enters into human life and then spoils the human quality.
1: దుర్జనుల యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: The words of bad people are sweet.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతకుడను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet but their mind is poisonous.
1: కాని మానవుడు వాడు కాదు.
0: They are no human beings.
1: చెప్పు మాటలకును చేసెడి చేతలకును సమ్యమున్నది వాడే మానవుండు.
0: హీ ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ వెన్ హీ హాస్ నాట్ దిస్ యూనిటీ బిట్వీన్ వాట్ హీ సేస్ అండ్ వాట్ హీ డస్.
1: మనసులోని మాట మాటలో క్రియలు చేతు ఎందు చేర్చ చేరు మనిషి.
0: వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్ వాట్ హీ సేస్ మస్ట్ బి దేర్ ఇన్ యాక్షన్.
1: మనసు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ యూనిటీ బిట్వీన్ ద థాట్ ద వర్డ్.
1: ఇది మంచివాని యొక్క సుగుణములు.
0: దిస్ ఇస్ ది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: అతనే నిజమైన మానవుడు.
0: హి ఇస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్ వాట్ స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈనాటి యువకుడైనటువంటి మీరు
0: యూత్ టుడే
1: దివ్యమైన భావాలను పెంచుకుని
0: డెవలప్ డివైన్ ఫీలింగ్స్
1: నవ్యమైనటువంటి యొక్క గుణములను చేర్చుకుని
0: హ్యావ్ న్యూ థాట్స్
1: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని
0: పార్టిసిపేట్ ఇన్ సెక్రెట్ యాక్టివిటీ
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: కానీ దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్టభావములను కూడాను హృదయములో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు ఎంటర్టైన్ దీస్ ఫీలింగ్స్ ఈగో పాంప్ జెలసీ అండ్ లైస్.
1: దుష్టభావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ద మెయిన్ ఎనిమీ టు ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ శత్రుత్వములు పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: When you kill the enemy totally, the human life will shine.
1: కనుకొని శత్రు శేషము అగ్ని శేషము రుణ శేషము రోగ శేషము లేకుండా చూసుకోమని చెప్పి బోధించింది వేదాంతం.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: రుణమంతా తీరినప్పటికీ ఏ కొద్ది మాత్రమూ ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగ నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధములు సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure. The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడా ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రుశేషం.
0: Third enemy remaining.
1: శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలము గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వి సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద పాయస్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ద నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ ది హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వాడికే ఈ భయభ్రాంతుడు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వెన్ దే స్టార్ట్ ఏ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్
1: ఉండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వాడి

0: అణచివేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, when they start as small waves, we must have full control.
0: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
1: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
0: చిన్నదాండి మొక్క వంగనప్పుడు చెట్టై వంగుతుందా అంటారు. కనుకనే మొక్కగా ఉండినప్పుడే దాని చక్కనైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: When it is a tender plant, you should keep it straight. Later,
0: ఇది
1: you cannot correct it.
0: పెద్ద వృక్షమైన తర్వాత దీనిని ఏమాత్రం కూడా మనము అదుపులో పెట్టుటకు వీలు కాదు.
1: When it grows into a gigantic tree, it is impossible to control it.
0: కనుకని లేత వయసునందు ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
1: So at this tender age, at this moment, the modern youth in the proper way.
0: ఈ చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
1: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్. దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
0: జ్ఞానము అనుకుంటారు.
1: వి థింక్ ఇట్స్
0: కాదు కాదు, చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
1: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
0: ఎన్ని విద్యను నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఆల్వేస్
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
1: దేర్ఫోర్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ వాట్ ఫార్ ఇస్ వర్త్.
0: పాత్ర శుద్ధి లేని పాకమేళ.
1: Without the cleanliness of the container, why cooking?
0: Atma shuddhi deni acharam adi ela.
1: Without the purity of the self, why tradition?
0: Kanuka mottamota manamu chitta shuddhi gavinchukovali.
1: Therefore we should have purity of mind.
0: Durbhavamulanu duralochanalu duschintanalu hrudayamulo praveshinchukunda chuchukovali.
1: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
0: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
1: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
0: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
1: Either we should catch hold of it and throw it out or kill it completely.
0: కనుక చిత్తం అనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
1: Therefore this mind which is a poisonous germ is moving about.
0: దీనిని మనము కొంతవరకు దూరం గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: We should make an effort to keep it at a distance.
0: ఈనాటి యువకులు,
1: the youth today,
0: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసు అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
0: ఎవరు ఈ మనిషి?
1: Who is man?
0: మనసు గలవాడే మనిషి.
1: The one with mind is a human being.
0: ఈ మనసు అంటే ఏమిటి?
1: What do you mean by mind?
0: Sankalpa vikalpam yokka swaroopame manasu.
1: The mind is a bundle of thoughts.
0: Ee sankalpam ettivo mana pravartana attiviga untayi.
1: As is the thoughts, so is our behavior.
0: Kanukane sat sankalpamunu manu abhruthi gavinchukunnappudu mana nadathalu sariyainattiviga untayi.
1: Therefore when we develop good thoughts, our behavior will be corresponding like
0: that. Kani hrudayam pavitram ainappatikini dushtangam cheta aneka vidhamaitundi durgunamulu praveshisthayi.
1: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
0: Idi nippu.
1: This is fire.
0: Idi boggu.
1: This is coal.
0: Idi boggu boggu gaane undi, nippu nippu gaane untadi.
1: Fire and coal remain as they are.
0: Idi nippu daggara chechinappudu,
1: when you bring them together,
0: ee boggu lo undinatvanti yokka andhakaram poyi nippu yokka prakasham andulo praveshistundi.
1: The black color of the coal will go and the red color of the fire will enter into the coal.
0: Aithe enta varaku idi praveshistundi?
1: To what extent they enter?
0: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
1: The part of the coal which is present with the fire only converts.
0: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
1: When you put on the fan above, the coal and fire become one.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This is called the knower of Brahman.
0: సత్సంగమందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
1: In good company you will have good feelings.
0: సత్సంగమునకు సమీపుడు కావాలి.
1: One should be close to good company.
0: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
1: Is not enough if you are close to good company, you should love good company.
0: కనుకనే near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
1: Therefore two should be near, they should be dear, then the knower of Brahman. కానీ
0: సత్సంగం కూడా ఆ విధంగా జరుగుతుంది.
1: It happens in the case of bad company.
0: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.

0: flower hand,
1: aa pushpamulo sugandhame untunte,
0: if there is fragrance in the flower,
1: aa sugandhamu mana chetulaku mana vastramulaku mana intiloni godalu kudanu ee sugandham praveshistundi.
0: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth and all the walls.
1: దుర్గంధంగా ఉంటున్నప్పుడు,
0: if it has foul smell,
1: ఆ దుర్గంధం మన వస్త్రములకు మన దేహములకు మన ఇంటిలోని గోడలు కూడాను ప్రవేశిస్తుంది.
0: The same foul smell will go to our body, the hand.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: Therefore good and bad has got the property of percolation.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
0: When you are bad, what is the reason? Bad company.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: To decide what you are, it can be said, taking care of your company.
1: కనుకని ఐన్స్టీన్ చెప్పాడు, tell me your company, I shall tell you what you are అని.
0: So Einstein said, tell me your company, I shall tell you what you are.
1: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
0: Therefore our good and bad rest on the company.
1: భుజబలంబు మంచి బుద్ధి బలముండి దైవ బలము లేక దాసుడగును.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokudu itti manchi maata.
0: Do not forget this good word.
1: Karnudu mahabalashali.
0: Karna is mighty, powerful.
1: Mahabuddhimantudu.
0: Is intelligent.
1: Mahavidyashaktivantudu.
0: He is highly educated.
1: కాని దుష్టుల సంగత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
1: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
1: దైవాన్ని విస్మరించి,
0: హి ఫర్గాట్ గాడ్,
1: దుష్టంగాన్ని విశ్వసించి,
0: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
1: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
0: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
1: దైవమును దూరం గావించుకున్నాడు.
0: హి ఇస్ అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
0: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్,
1: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
0: ఇఫ్ హస్ ద డివైన్ పవర్, ద అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
0: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్.
1: దుష్ట బలములు పెంచుకుంటున్నారు.
0: వీ డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ.
1: దురాలోచనలో మునుగుతున్నారు.
0: వీ డ్రింక్స్ అవర్ సెల్ఫ్ ఇన్ బ్యాడ్
1: థాట్స్. దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
0: వీ హావ్ బ్యాడ్ బిహేవియర్.
1: జీవితమే ఒక విధమైనటువంటి దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
0: ద లైఫ్ హస్ బికమ్ ఎ ఫౌల్ లైఫ్.
1: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
0: దిస్ ఇస్ నాట్ బ్లాసమింగ్ ఆఫ్ హ్యూమన్.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
0: దిస్ ఇస్ నాట్ ద లైట్ ఆఫ్ లైఫ్.
1: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్.
1: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
0: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
1: శాంతి,
0: పీస్
1: ఎప్పుడు మనకు చిక్కుతుంది? శాంతి,
0: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
1: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభలయందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
1: శాంతి,
0: వేర్ ఇస్ దిస్ పీస్?
1: అస్తమున అణుబాంబు ఉంచుక,
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
1: అరచుచుందురు శాంతి శాంతిని.
0: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
1: చంద్రు చేయడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
0: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఏమిటిది? దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది? శాంతి
0: హ్యావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
1: దుష్టభులమును విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
0: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
1: కనుక మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
0: Therefore individual must have peace.
1: వ్యక్తిలో ఉండేటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
0: He should get away from all bad qualities.
1: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
0: When the individual is at peace, there will be peace at home.
1: కనుక మొట్టమొదటి వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
0: Therefore peace at the individual level must go to the family.
1: గృహం శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
0: When there is peace in the family, it will go to the village.
1: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
0: If their entire village is at peace, the whole state
1: రాష్ట్రాలన్నీ శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: When states are peaceful, the country will have peace.
1: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
0: But today we are not spreading the peace at the
1: country. తనకేమైన వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడాను అశాంతిమయం చేస్తుంటాడు.
0: The restlessness of the individual spreads to the family.
1: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామమంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
0: When the family is disturbed, the whole country.
1: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడా కేవలము అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కాని శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
1: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
0: Therefore, students today are the leaders tomorrow.
1: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యూత్.
1: కనుక ఈనాటి విద్యార్థులు
0: స్టూడెంట్స్ టుడే
1: మనస్సును అదుపులో ఉంచుకొని
0: కంట్రోలింగ్ ద మైండ్
1: సత్యభావమును అభివృద్ధి పరచుకుని
0: డెవలపింగ్ గుడ్ థాట్
1: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
0: హీ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
1: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
0: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులు
0: బట్ స్టూడెంట్స్ టుడే
1: కర్తవ్యాన్ని విస్మరించారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద డ్యూటీ.
1: రైట్ కై ఫైట్ పడుతున్నారు.
0: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
0: Students, men and women, man has no authority.
1: ఈ అధికారం అనేటువంటిది మనకు మనమే పంచుకుంటున్నామే కాని మానవునికి కర్తవ్యమే ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
0: Authority is the one that we develop ourselves.
1: అది ఏ నిజమైనటువంటి యోగము.
0: That is true yoga.
1: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతే.
0: Discharging duty is yoga.
1: కర్తవ్యాన్ని విస్మరించి
0: forgetting the duty
1: అధికారాన్ని విశ్వసించి
0: having faith on the position
1: మానవత్వాన్ని పెడమార్గం పట్టిస్తున్నారు.
0: Human life is on perversion.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ పోతే అధికారం మనమల్నే వరిస్తుంది.
0: When we discharge our duty properly, the positions will run after you.
1: Right and responsibility రెండు కూడాను పచ్చిక రెండు రెక్కల వంటివి.
0: Right and responsibility are the pair of wings of a bird.
1: రథములకు రెండు చక్రముల వంటివి.
0: There are two wheels of a chariot.
1: అదే మానవ జీవితానికి కూడాను ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
0: That is the principle of righteousness for human life.
1: Right and responsibility rendu untundali.
0: So right and responsibility should be there.
1: Kaani ee naadu responsibility ane rekkana tegagottaru.
0: But today we have cut off the wing of responsibility.
1: Kartavyanni emi chestunnam manam?
0: What responsibility we
1: discharge? Kartavyanni poorthi vismaristunnam.
0: We have forgotten responsibilities totally.
1: Right ani fight chestunnam.
0: We fight for rights.
1: Idi kevalam adharmam sambandhamainatundi okka yuddhame.
0: This is unrighteousness battle.
1: ఈ రైట్కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
0: యు హావ్ నో రైట్ టు ఫైట్ ఫర్ రైట్.
1: నీవు అధికారాన్ని సంపాదించాలంటే
0: ఇఫ్ యు వాంట్ పొజిషన్
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: యు మస్ట్ డూ యువర్ డ్యూటీ.
1: ఏమిటి నీ కర్తవ్యము?
0: వాట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ?
1: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
0: టు టేక్ ది హ్యూమన్ లైఫ్ ది హ్యూమన్ నేచర్ టు ద స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నేను నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలోనే నిలిచిపోరాదు.
0: It should never remain stable between I and my family.
1: దీని సమాజం వరకు కూడా మన యొక్క ప్రారంభం నడక ప్రారంభం కావాలి.
0: వీ షుడ్ ట్రావెల్ టు ద పొజిషన్ ఆఫ్ సొసైటీ.
1: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
0: రైట్ ఫ్రమ్ సొసైటీ వీ షుడ్ గో టు ద కంట్రీ.
1: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
0: దెన్ హ్యూమన్ లైఫ్ ఆబ్జెక్టివ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
0: బాడీ ఇస్ ఫార్ రైచువస్ యాక్షన్స్.
1: శరీరం ఎందుకోసం వచ్చింది?
0: వాట్ ఫార్? ద బాడీ ఇస్ గిఫ్టెడ్.
1: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
0: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
1: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
0: It's that reason Buddha also said in the beginning.
1: Yemiti dharmam saranam gacchami.
0: The first thing, dharmam saranam gacchami.
1: Ee kattakalapadadi.
0: This is the ultimate.
1: Eppudu manam dharmam kosam manu praveshinchali.
0: When should we take this righteous act?
1: Buddham saranam gacchami. Mottamoti neevu buddhiki saranagutudu kavali.
0: First you should surrender to the intellect.
1: ఈ బుద్ధిని పవిత్రమైన యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
0: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
1: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఇంటెలిజెంట్ వన్.
1: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘంలో ప్రవేశపెట్టాలి.
0: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
1: ఈ సంఘంలో సమాజాన్ని సక్రమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరే నీవు ధర్మం శరణం గచ్చామి.
0: After shaping the society along the righteous way, ee samajam
1: dharma margamulo pravesh pettali.
0: This in society there should be righteousness.
1: Sarika motta motta buddhi,
0: first intellect,
1: rendavadi samajamu,
0: second society,
1: moodavadi dharmamu,
0: third righteousness.
1: Sharira madhyam kalu dharma sadakam. Dharmamulo praveshinchalante deeniki munduga karmamulo praveshinchali.
0: Therefore if the body is to go into righteousness, it should enter into dharma.
1: Kalu deeni upanishattulanni kudanu.
0: Therefore all upanishads,
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం అందించారు.
0: I've given special place to karma, action.
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the significance by giving special place to action?
1: ధర్మమంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
0: The entire righteousness is full of action.
1: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
0: You think of Brahman after.
1: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
0: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
1: Oka pendiki manam povali anukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
0: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the
1: cloak. Oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobulo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
0: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee wearing footwear.
1: Nee walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethulo pettukoni daniki siddham avutunnamu.
0: Even for walking you need a walking stick and also chappal.
1: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
0: We don't want to attend wedding, you can cancel as well.
1: Lek cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu rep dinam povachunani.
0: When you want to go to cinema you can postpone either.
1: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు సిద్ధము?
0: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్
1: జర్నీ.
0: లాస్ట్ జర్నీ
1: యాచింతాభూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ.
0: That kind of thought you have got on the business and the daily life, on the family and
1: prosperity. యాచింతాధనధాన్య భోగయస్య సాభయ సదా జాయతి.
0: You always think of the family and the reputation, the wealth.
1: కాచింతా యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
0: At the time of last journey
1: సాచింత భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే క్షణే క్షణే.
0: Out of all that if we spend for a moment
1: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
0: How much you exert yourself?
1: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
0: How you suffer?
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
0: How much of effort?
1: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
0: How much of time you are wasting?
1: కానీ భగవంతుని చింత చేయటానికి 2 నిమిషాలైనా కూడా నీవు దాన్ని వ్యక్తం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
0: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యూ డోంట్ స్పెండ్ ఈవెన్ 2 ప్రెషస్ మూమెంట్స్.
1: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు,
0: సో మచ్ ఆఫ్ టైం
1: ఎంత ధనమునో వ్యర్థం చేస్తున్నావు,
0: యు వేస్ట్ మనీ.
1: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు,
0: యు సఫర్.
1: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
0: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
1: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు ఎందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
0: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
1: విద్యార్థి విద్యార్థినియులారా,
0: Therefore students, men and women,
1: నీ జీవితము క్షణభంగురమైనటువంటిది కాదు.
0: Your life is not momentary.
1: Long journey, దీర్ఘ ప్రయాణము.
0: Your life is a long journey.
1: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
0: Bodies may change but beings won't change.
1: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
0: Bodies you just drop like
1: clothing. Death is the dress of the life.
0: Death is the dress of life.
1: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
0: You change but your life journey won't come to an end.
1: సాగిపోతుంటుంది.
0: It goes on.
1: కనుకని ఈ దీర్ఘ ప్రయాణము లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
0: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ వాట్ షుడ్ యు డు?
1: లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈ లగేజ్ ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ లగేజ్?
1: డిజైర్స్ ఏ లగేజెస్.
0: Desires are luggages.
1: మన డిజైర్స్ ను తగ్గించుకోవాలి.
0: We should reduce our desires.
1: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
0: We should have the desires necessary.
1: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
0: Because of excessive desire we are restless.
1: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
0: Man should have a control over the desires.
1: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
0: You can have the desires needed for life.
1: దురాశలుగా మారకూడదు.
0: It should not be excessive.
1: కనుకని శంకరుల వారు కూడా చెప్పాడు.
0: సో శంకర ఆల్సో సెడ్,

0: O man, you will never quench the thirst for wealth.
1: ఎంత వరకు దరదాహం ఉంటుండాలి? కొంత వరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనములో.
0: To satisfy the thirst of wealth, you should have the limit.

0: Have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? దుఃఖంకరణే దుఃఖంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈజ్ రిపీటింగ్ దుఃఖంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు.

0: नहि नहि नहि रक्षति दुक्करणे भजे गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaj Govindam, O foolish man, at the time of death, at the last journey, at the last minute,
0: Ancha
1: this grammar will not come to your rescue.
0: Ye vidhamain putti Govindudu neeku addam raadu.
1: At the last moment, no one will come.
0: Neevu chesinatvanti yokka manchi karyame neeku adupulo unchukoni ini sakshatkaristundi.
1: It's only good you have done will manifest in front of you.
0: Kaga ee vidyalanni kuda nu kevalam prakrutamain putti vidyale.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అదుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీను అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తలతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివి ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టుతున్నాయి.
1: దేర్ఫోర్ యాంగర్ అండ్ ద లస్ట్ అండ్ ద గ్రీడ్ దే ఆర్ అవుట్ వర్డ్.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడా హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ ది హార్ట్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనము సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: వెన్ వీ టేక్ దీస్ వర్చ్యూస్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విత్ఇన్ దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: కనుక ప్రవృత్తి కూడాను మనకు ఉండవలసింది.
1: Therefore, the outer world is also necessary.
0: ఇహమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: To enjoy the world of knowledge, we should learn all these things. And to enjoy thereafter, Brahma
0: knowledge.
1: We should be successful in both the aspects.
0: ఉత్తీర్ణుడు కావాలంటే మనం ఏం చేస్తున్నాము?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు.

0: having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: Why should we study and die? We should study to reach
1: immortality.
0: All this education
1: చావటం అంటే ఏమిటి?
0: What is death?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: All that we learn, we forget.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: Nothing is in the time.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: What is that education? Deathless.
1: సోహం. సోహం. ఆ విద్యను నేర్చుకోవాలి.
0: We should know that education. సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: What is the significance of this education?
1: సోహం. సోహం. నేనే అది తత్వం.
0: సోహం. ఐ ఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్.
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము. నేనే దైవము. నేనే దైవని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కానీ ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యూ స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers
1: bliss. Ee bhautika vidyato paatu atma vidyanu kuda nuvu abhyasinchali.
0: Along with formal education you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nu laukika vidyalaku manase kaaranam.
0: For the worldly knowledge mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుండదు అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో.
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Establish peace in the country, we should have
1: ప్రేమ తత్వం. హలో హలో హలో హలో. ఇది కాదు ప్రేమ తత్వం.
0: The nature of love is not merely saying hello hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరియందు ఉండినటువంటి యొక్క ఆత్మ తత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తివా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that, then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను.
0: This Upanishad.
1: Sarva jiva namaskaram kesavam pratigacchate anindi. Anaga evariki neevu namaskaram chesina kesavudiki namaskaram chesinatti endukitte athari endu ee kesavudu untunnadu.
0: The Upanishad say whomsoever you offer your salutations they go to Lord.
1: Manavudi endukunu atma swaroopiga untunnadu bhagavantudu.
0: God is present in the form of self in every human being.
1: నీవు ఎవరికి వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా నువ్వు స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple. కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో జున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు.
0: Instead of going round the temple made up of rock and stone and the mortar, why don't you go up the live temple? దానికంటే
1: సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make an effort to serve and worship the living God in human form.
1: విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: The feelings of nationalism are lost among the youth today.
1: మన దేశము,
0: our country,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డివినిటీ. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీ ఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్ల ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం తిరస్కరించినప్పటికి మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్ సో ఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్ సో ఎవర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్.
1: మధ్యలోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow of the river may merge in ocean grace.
1: అని దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహమునకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bun is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం ఈ ఎనిమిది అక్షరాలతో కూడా శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bun on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షరరావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకం లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If we have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in faith.
1: భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there's nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: The entire universe is the form
1: of God. సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive divinity.
1: మనం తుచ్చమైన విషయాలను మనం నమ్మి జీవిస్తున్నాం.
0: We carry our daily life having in full faith the routine, mean, low thing.
1: జగత్తు జగత్తు
0: the universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: form. నీవే దైవము.
0: You are God.
1: ఈకంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop your God.
1: ఆ యొక్క సుగుణములు నీలో లేకపోతే నీవే దయ్యం.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్గుణములే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to demon. దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైనటువంటి గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of the Lord.
1: సర్వమునకును దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: సర్వమునకును దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వమును ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

காஞ்சி நடத்த கோரபோரு మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు.

0: The entire humanity wants to have very good time, good positions, and good living. But yet, none of us desire for the wisdom, good behavior, and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inati Manavudu. ప్రపంచం నందంతైను అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హి ఆల్సో రికగ్నైజెస్ the varied situations and conditions.
1: Inka parishodhanalu yendu ye vidhamainatundi takku ledu.
0: There is no shortage in research and experimental
1: process. Annintini parishodhanalu salputunnadu.
0: In fact, he experiments everything.
1: Parishodhanalu lenatundi oka padartham ee jagattunandu kaanaraadu.
0: There is no matter which cannot be investigated and experimented.
1: Kaani
0: but
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయం నందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: the British Prime Minister Churchill,
1: annintini parishodhanalu salipi
0: investigated all,
1: oka vishayanni matramu jagattunuku chaadutu vachadu,
0: started propagating one point,
1: man has conquered all,
0: man has conquered all,
1: but he has not conquered himself,
0: but he has not conquered himself.
1: Inaati manavudu అన్నింటినీ చూడగలుగుతున్నాడు.
0: మ్యాన్ టుడే
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్ బట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యూఆర్ వాట్ ఈస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్.
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూము నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుకు తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైనటువంటి మానవత్వాన్ని వహించి
0: having taken the sacred life of a human being,
1: పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక
0: if he doesn't sustain the sacred heart,
1: ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక
0: if he doesn't recognize the divinity within the human heart,
1: కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితములో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize his own truth, the true self, in this fleeting, ephemeral, temporal world.
1: Sadhu jantulanaga govulu nivasinchetvanti gruhamunandu,
0: at a place where pious cows live,
1: pululu todellu praveshiste aa pasuvulu emaipothayi?
0: What will happen if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ pious cows such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice and so on.
1: Pululu vanti kopamulu todella vanti dveshamulu indulo praveshiste ee saatvikamainatundi pasuvulu ye gati avutayi.
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ విద్ ఇన్ హీ హాస్ లాస్ట్ ఆల్ ద పైయస్ క్వాలిటీస్.
1: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకున్న వలన, కాపాడుకున్న వలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు గ్రో మోర్ అండ్ మోర్ పయస్ హీ షుడ్ గివ్ అప్ ద వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వి ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ How do you expect the sacred qualities to live in?
1: ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు.
0: A person has built a home for him.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his home.
1: ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: kani bazaar lo poyetundi kukkalu nakkalu kootulu nundi vetchadaniki vee kaadu.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani ade vidhamgane ee deho devalaya prakto jeevo deva samataraha deham aneetundi oka grahamanandu.
0: In this body a home
1: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
0: హీ హ్యాస్ మెనీ డోర్స్.
1: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్ హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
0: ఇస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
1: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
0: వెన్ హేట్రెడ్ జెలసీ ఈగో ఆర్ టు ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్ వాట్ విల్ హ్యాపన్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ ద పైయస్ క్వాలిటీస్.
1: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: మ్యాన్ లివ్స్ ఆన్ అర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: స్వార్థ ప్రేమ ఒకటి.
0: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: సమష్టి ప్రేమ ఒకటి.
0: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ సోషల్.
1: పరమ ప్రేమ మరొకటి.
0: థర్డ్ సుప్రీం లవ్.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: What do you mean by selfish love?
1: Tana yokka sukhamu, tana yokka aanandamu, tana yokka comfort tana maatrame chusukuntunnadu.
0: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
1: Kaani anyonya prema anetuvantedi taanu tana vaaru tana bandhuvulu andaru kudanu kshemanga undalani aashistu jeevisthunnadu.
0: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
1: Paraptha prema anaga loka samastha sugino bhavantu sarvulu chemanga undalaneetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
0: The spiritual love is the love that wants everyone of us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema anetundi
0: This selfish love
1: ఒక రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది.
0: ఇస్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ ఎ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
1: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
0: A wood is mistaken as a human.
1: లైట్ ఉంది కానీ
0: there is
1: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
0: Light is there, is not that shining.
1: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
0: This is anyonya or mutual.
1: పరాత్ ప్రేమ అనేటువంటిది sunlight.
0: The spiritual love is the sunlight.
1: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రము బాధపడనక్కరండదు.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to you?
1: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our are our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మ తత్వం ఉంటుండాలి.
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రం గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తనవారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: He submits himself to I and mind body feeling.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: For this a small example.
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండది.
0: Everything happens as per the divine will, as per the divine command.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows. At every station, all the eatables like fruits and so on.
1: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
0: They really wanted to get down at every station and buy all the eatables.
1: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
0: But none of the children got down in strict adherence of the instructions of the father.
1: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు. పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌ ఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
1: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి.
0: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్,
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టంకి గురి అవుతాము.
0: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
1: అనగా ఏమిటి దీన్ని అని అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
1: భగవంతుడే తండ్రి,
0: గాడ్ ఈస్ ద ఫాదర్.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హావ్ టు ఫాలో మీ, యూ హావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసన ఎవరు కూడాను శిరసావహించటం లేదు.
0: But no one is following his command.
1: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: They are behaving as per whims and fancies.
1: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: As the ticket is with our Father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
0: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ ఇస్ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: హీ ఓన్లీ రిస్పాన్సిబుల్ ఫర్.
1: కానీ మనం దానికి విచారం చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నిటికీ గొప్ప, దైవమే దీని అన్నిటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
0: Man is not able to
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
0: Man with body attachment.
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి.
0: Gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: And so he is put to troubles.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
0: What we have to know today.
1: ఏది జరిగినా,
0: whatever happens,
1: ఏది చూచినా,
0: whatever that is seen,
1: ఏది అనుభవించినా,
0: whatever is experienced,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those
1: non-believers. Those
0: in full faith will find their life full of
1: bliss in
0: this world.
1: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: Any tiniest, simplest thing cannot happen without God's will.
1: కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచేయు.
0: Oh God, even grass blade cannot move without your will.
1: అది ఏనుదన్న అనగనేలగా.
0: Why that and this?
1: విపిలకారి బ్రహ్మ పర్యంతము నీవే.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: అది ఎరుంగరు.
0: That's not known.
1: మది గలంగరు.
0: They don't understand.
1: ముదము జందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: Some people don't understand.
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదురు కానీ కడకి ఏ గతి ఎప్పుడూ కలుగును.
0: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటుంది.
0: Everything happens as per God's will.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: Those that have full understanding of this. దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: They are really meritorious persons. దీనిని
1: ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: And those that transcend disobey are the sinners. And those that disobey
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ
0: దట్స్ నాట్ నోన్
1: మది గలంగరు.
0: దే డోంట్ అండర్స్టాండ్.
1: ఉదము జందరు.
0: దే ఆర్ నాట్ హ్యాపీ.
1: భూమిని కొందరు.
0: Some people don't understand.
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదురు కానీ కడకి ఏ గతి ఎప్పుడూ కలుగును.
0: దే ఆర్ ఈగో.

0: వారే దుఃఖితుడు.
1: అండ్ దోస్ దట్ డిసోబే,
0: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పంపైన కాదు.
1: ప్లెజర్ ఇన్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కారణం ఏమనగా,
1: వై
0: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
0: ఈ దుష్టగుణములన్నీ కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
1: All wicked thoughts are wild animals.
0: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals chikkite ఏగతి పడతాయి.
1: Because of these wild cruel animals, what will happen to the pious cows?
0: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
0: కాలమునే వ్యర్థం చేయకూడదు.
1: We shouldn't waste time.
0: ఆలస్యం చేయకూడదు.
1: We should not delay.
0: ఆలస్యం అమృతం విషం అన్నారు.
1: And if you delay, even nectar becomes a poison.
0: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమో పనికిరాదు.
1: We should never delay in these matters.
0: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో,
1: the moment the wicked thought arises,
0: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటి కాదు.
1: Immediately understand,
0: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మమైపోతాయి.
1: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
0: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు.
1: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
0: Sat anaga trikala bhagyam sat.
1: Sat which is same in all the three periods of time.
0: Moodu kalamulu yendu kudunu maarpu chendinatvante sat.
1: Sat is that which is changeless in all the three periods of time.
0: Atti bhavamulu pravesh pettali.
1: We should have such feelings within us.
0: Idi e nijamainatvanti sadhana.
1: This is true spiritual practice.
0: Sadhanalu maatram chestu
1: we do practice.
0: హృదయంలో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసే ప్రయోజనం ఏమి?
1: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
0: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
1: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: small example.
0: ఒక దారం మనం చెండు కడుతున్నాము.
1: You are just winding a thread.
0: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
1: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
1: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
0: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే,
1: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
0: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
1: అండ్ దిస్ would be growing bigger and bigger.
0: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
1: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
0: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
1: And all the thread windings which you have been doing, they get loose.
0: ఒక్కటే చుట్టేది.
1: But winding is one and the same.
0: మన చేయి జారిపోయిందటంటే అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
1: But when once you drop, they will be spread everywhere.
0: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
1: What the spiritual practice we do is less.
0: కాని దాన్ని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
1: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
0: చెప్పటికని సుఖదుఃఖి సమే కృత్వ లాభో లాభిజయా ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి, ఈ రెండింటి వల్లనే దేశం ఉద్దారం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
0: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
1: Today we find the politics without any sacrifice.
0: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించటం లేదు.
1: And we don't find

0: పోర్షన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇక మనస్సుకింప హేమతారక విద్య, పరమనస్సుకింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్
1: నాలెడ్జ్. ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము.
0: అండ్ ద పాలిటిక్స్ విత్ సాక్రిఫైస్ ఇస్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: జగత్తును బాగు చేయాలంటే
0: టు కరెక్ట్ ద వరల్డ్,
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు వర్క్ ఫర్ లిబరేషన్ వీ షుడ్ హ్యావ్ దిస్ డివోషన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగ స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగ ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: Yoga helps for self control.
1: Sukarma kausalam.
0: Yoga is nothing but discharging the duty with all excellence.
1: Kanuka ee naati manavudu tanantaanu modalu gurtinchi itarulu gurtinchadaniki prayatninchali.
0: So man today should know himself first and know the rest next.
1: Tanantaanu telusukonaka
0: without knowing one's own self.
1: Devam anetuvanti vaanni vetakada kunchukuntunte devam ee reethiga labhyamavutadu.
0: How do you expect him to know God and attain, reach God?
1: Lokaru oka samayalo Anibisent kuda cheppindi.
0: At one time Anibisent also said same.
1: Emani?
0: What did he say?
1: Prati sadhakudu kuda daivanni vetukutunnadu, daivanni vetukutunnadu ani anukuntunnaru.
0: Anibisent said like this, every seeker is searching for God, searching for God.
1: Kaadu kaadu.
0: No, no.
1: Sadhakudu daivanni vetakatam ledu.
0: Seeker is not in search of God.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: వై
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. ఇంక వెతికేది ఎక్కడ?
0: వై బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఇస్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీసెస్,
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈజ్ సర్చ్డ్ బై గాడ్.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: డివోటీ ఈజ్ నాట్ మియర్లీ ద వన్ హూ చాంట్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
1: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
0: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి.
0: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అండ్ అవేర్నెస్
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయమునంది ప్రేమమయమైనటువంటి ఒక రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is called
1: ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: లవ్ ఇస్ బ్రహ్మ.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
0: Many are in search of Brahma.
1: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
0: Where is Brahma?
1: తన యందే ఉన్నాడు.
0: He is within
1: తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
0: When God is within you, you want to search for him outside.
1: కనుక నీటి యందే పుట్టి,
0: having been born in water,
1: నీటి యందే నిలిచి,
0: standing in water,
1: నీటి యందు అణంగు నీటి బుడగ,
0: the water bubble subsides, merges back into water.
1: నరుడు బుద్బుదంబు.
0: Human being is the bubble.
1: నారాయణుడు నీరు.
0: God is water.
1: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్.
1: మంచివారైనప్పుడే మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: A great man need not necessarily be good.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటాయి.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంట్లో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి ఎందుకు,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూసినటువంటి వాడు మంచివాడు.
0: The one who finds divinity in every living creature is a good person.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: In fact, the one who finds the human quality in God is a great man.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి
0: వాచింగ్ రామ
1: మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫామ్ ఇన్ గాడ్ రామచంద్ర.
1: కానీ నారాయణుడు అట్ట కాదు.
0: But Narayana is not like
1: సర్వజీవులు ఎందుకును నారాయణ చూస్తూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామ హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
1: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
1: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు.
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుకనే భగవంతుడు,
0: సో గాడ్,
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
0: హ్యాస్ గివెన్ humanity the mirror of nature.
1: అచ్చం దేని కోసం అందించాడు?
0: Why the mirror of nature is given?
1: తన ముఖాన్ని చూచుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
0: The mirror is given so as to correct yourself watching your reflection
1: there. కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూచుకోవటం లేదు అద్దంలో.
0: Man today is not watching his face in the mirror.
1: ఈ అద్దం ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
0: In fact, he is keeping the mirror in front of another person.
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదే.
0: Therefore you find the reflection of the other man and not you.
1: కనుకనే అద్దమేది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఒకానొక అమాయకుడు,
0: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
0: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
0: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్డర్.
1: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
0: హీ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
1: ఈ పిల్లంగోయి ఊదటం చేత
0: as he was playing on the
1: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
0: హీ వాస్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
1: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లగోయి ఇంకోటి ఊతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
0: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ.
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
0: దెన్ హీ హెర్డ్ ద సౌండ్ హూ ఆర్ యూ.
1: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా.
0: దెన్ హీ థాట్ ఓహ్ హీ ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ.
1: తిట్టాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
0: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
1: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ అటర్ డిస్గస్ట్ హీ బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
0: హీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హీ కంప్లైంట్ టు హిస్ మదర్. Mother, there's some other person who is
1: ఇస్తున్నాడు.
0: వాట్ ఎవర్ ఐ సే హీ స్టార్టెడ్ రిపీటింగ్.
1: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ స్కోల్డింగ్ ఐ డిడ్ ది అదర్ పర్సన్ ఆల్సో డిడ్.
1: అతను పెద్దవాడు కాదు.
0: ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాన్.
1: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
0: ప్రాబబ్లీ
1: నుంచి విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి.
0: వాట్ రైట్ హ్యాస్ హీ టు స్కోల్డ్ మీ
1: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ మై మదర్ యూ మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
1: రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
0: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: మొట్టమొదట పిల్లంగోయి ఊదాడు.
0: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
1: తిరిగి పిల్లంగోయి రీసౌండ్ వచ్చింది.
0: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
0: ద బాయ్ సెడ్, మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌట్.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
1: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
0: సీ మదర్ సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
1: తల్లి అంతా గుర్తించింది.
0: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
1: ఇది వేరు కాదు.
0: ఈజ్ నాట్ సెపరేట్.
1: ఇది ఈ యొక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
1: కొండంతా కూడా రాయిమయమే.
0: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
1: సముద్రం. అంతా జలమయమే.
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: అంతా కాష్టమయమే.
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
1: బ్రహ్మయమే.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
1: దేహం అంతా మాంసమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
1: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: And have a control on this nature.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అని.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature, prakriti.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
0: when you control the body,
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control, you will find ఆత్మ there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహం మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget ఆత్మ, we go by the body and the mind. That is animal quality.
1: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
1: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body,
1: దైవత్వం
0: కావడానికి
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ, ఆత్మ ఈజ్ ఎనఫ్.
1: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ, గో బై ద బాడీ అండ్ ద మైండ్, ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ, ఫాలో ద మైండ్, ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వము నందే ఉంటుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperament.
1: కనుక మొట్టమొదట మనం మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
1: atma. ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
0: Slowly, we have to give up this body feeling, develop the mind and atma.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: Then, the animal traits would run away from you.
1: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవం యొక్క నిర్ణయం జరుగుతూ ఉండాలి, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికీ,
0: whatever might happen,
1: ఇదంతా దైవాజ్ఞని,
0: ఇట్స్ ఆల్ గాడ్స్
1: దైవ సంకల్పమే,
0: ఇట్స్ గాడ్
1: దైవ నిర్ణయమే,
0: ఇట్స్
1: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
0: వెన్ వీ హ్యావ్ గాట్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు
1: లైఫ్ ఛాలెంజ్
0: అండ్ డివైన్ విల్, వీల్ బి ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్.
1: లైఫ్ ఇస్ ఎ గేమ్. Play it.
0: Life is a game. Play it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy
1: life
0: it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid of difficulties. We should never waver.
1: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
0: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
1: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Never give scope for doubts there.
1: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
0: When once doubts are there, you will be utterly confused.
1: కన్ఫ్యూజన్ వచ్చినా,
0: when once confusion comes,
1: ఫ్యూజ్ అయిపోతుంది.
0: When once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక నీ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
1: ఎక్కడ డౌట్ వస్తుంది?
0: వేర్ డూ యూ డౌట్?
1: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
0: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
0: వెన్ యూ నో ది ట్రూత్, యూ నెవర్ డౌట్.
1: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
0: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
1: కనుకనే ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
0: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
1: Sarva margamulu yokka gamyamu.
0: It is the goal of all spiritual
1: paths. Sarva rasamulu yokka rasamu.
0: It is the essence of all juices.
1: Adi prema rasamu.
0: That is the juice of love.
1: Ee prema rasanni manam pondinamante
0: then once you enjoy the essence of love,
1: anumanamulaku sandehamulaku avakasamu undadu.
0: There will be no doubt and there will be no questioning either.
1: Kanaka prema chetane mana jeevitam sarthakam gavinchukovali.
0: In fact we can redeem our
1: prema chetane mana yokka jeevitam gamyanni varaku prayatam cheyali.
0: By love we can reach the destination.
1: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్. దుర్భావములు,
1: దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటిది.
0: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్
1: ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: No evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
0: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
1: నమ్మకాన్ని మొట్టమొట బలపరచుకోవాలి.
0: We have to strengthen this faith.
1: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
0: The one of full of faith, strong faith will never be put to loss.
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
0: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
1: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
1: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
0: దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
1: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు,
0: వితౌట్
1: కానీ నమ్మి చెడినట్టి వారి వారు ఎక్కడా లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
1: ఫెయిత్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
1: భయానికి కూడా అవకాశం ఉండదు.
0: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: బుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెరితలకు ఎవరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యు ఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యు ఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించక వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yagaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu pothundi pachi.
1: The bird if it makes an attempt to fly it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it it cannot move even an inch.
0: Kanukani ee manavattam aneetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: humans. Manavatvanni vikasimpajeseetundi Sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ee Sanatana dharmamunu sarvulu kudunu aacharinchi sarveshwaranugrahaniki paatru kavalani uddeshamtho tane ee samaveshanni manamu cherukunnam.
1: With the intention that all people should accept this Sanatana dharma and all people should be promoted in their desire, this congregation has
0: been. Aithe nenu manavudanu aneetundi bhavam undinanta varaku kudanu ee manavatvaniki sambandhinchinatundi yokka nibandhanalu shasanamulu manam kontha varaku aacharinchaka tappu. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: ye naadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aanaade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku nee enni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have vision. Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథమును చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the text.
0: Kancha soshana galiginchetundi upanyasamule manam aadharamga teesukoni aashisthunname kaani anusthanam aneetundi pakkaku nettutunnam.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: Anusthanam athyavasaram.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: Yenadu manasika parinamam jaruguno aanade aadhyatmika parinamam kuda labhistundi.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: Kanuka manamu ilanti satyanni kontha varaku gurtinchukoni ఈ సాధనలు కూడా నువ్వు కలుపుతూ సమావేశాలు నిర్ణయించిన యొక్క విషయాలను చూచా హచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్, యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhanalu avasarama ani kontha mandi ohinchu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: deeniki chinna udaharana,
2: kevalam neeru posi poshinchinatha maatramla mokka abhrutiki raadu.
1: The plant would not grow just by watering it.
0: daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కరలేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోని ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్యసాయి సమస్తలయందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ee sai ka santati ainatundi ee brothers andar kodanu oke margane avalambinchali.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyulu mem aada maga rendu kalisi mem bhajana chestuntamu, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తులు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kani videshiyulu kani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: idi aadhyatmika margam.
1: This is the spiritual path.
0: Chanchalam hi manakrishna pramadi balavadrudamani mahaveerudainatvanti surudainatvanti arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సన్నిహిత సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhag.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva.
0: Idi bala vikasham.
1: This finger is the bala vikasham.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadani kodi teggottesthe em kundadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ కెన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయింట్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachchaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కొడును చచ్చిపోతాయి.
1: In such an election, all aspects of love completely disappear.
0: మన ప్రేమను కొడును మనము దుర్వినియోగం చేసుకుంటాము.
1: We will be misusing our love.
0: నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా నువ్వు గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
0: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
0: mistakes. అంత మాత్రం చేత సమస్తలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: ఈ అన్నింటికి కూడా మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్య సాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంత మంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు, అలాంటి శ్రీమంతులు, అలాంటి ధనవంతులు, అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలమును కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సమస్త ఎందుకని ఏ యొక్క సమావేశం ఎందుకని లభించదు.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: అంతే కాదు, ఇంకా అనేక సమస్యలు ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్య సాయి సంస్థ యందు మాత్రమే ఉంటుందని.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu vannamane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river
0: Sreelu,
1: were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulike artham avutundi kani maatadetundi murkulike ematram kudanu artham kaadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడాను సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి, కానీ అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand.
0: Swami yokka putina pandaga vastunnadani kondanta aashito kaachukunnatundi yokka aneka samasthala varu swami yokka sevakulu yokka sevane maaku swami seva ani bhavinchukoni dharmoramunandu inka guntakalunandu inka konni karnulunandu ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani rajakeeyallo kavali kevalam uchcharistuntare kani satya sai samasthaleyindi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to God.
0: Prema swaroopulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku neevu nijamainatundi bhavamu cheta nee sevalu yendu neevu palgoni nee janmanu neevu saarthakam gaavinchukoni nee daivatvanni neevu anubhavinchutakai meeru pratigna pattali.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty, and you must fructify your life by service.
0: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatramna prayojanam ledu.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆన్ సమ్ ఒకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్.
0: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హయ్యర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్ ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫర్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ డెమోనియక్ నేచర్.
0: కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసిని మనలో ప్రవేశింపచేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
0: ఇంకా ఆడంబరము.
1: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
0: వారేదో చక్కరగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఇప్పుడు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ an equal sweet.
0: Inka kontha mandi edo maroka vyakti oka goppa aadambaranga chesinte antakante inka goppa aadambaranga cheyalani dhanamunu vyayam chestuntadu.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు మొత్తం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వాళ్ళంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
0: డబ్బుతో పని లేకుండా జరుగుతుండదు. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బీ ఇన్ ది ఈస్ట్ వన్ విల్ బీ ఇన్ ది వెస్ట్ సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prashanthi Nilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying this. There is no need for money.
0: Kanuka ilanti vishayanni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasoolu chesukuneetundi yokka tappu marganni anusaristhunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swarupulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru ee maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kanapati vishayam emantunnaga ee samaveshamlo manamu noothanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt
0: deshamlo ento mandi deenulu dikkulainatundi varu rogulu inka aneka vidhamainatundi velakabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారులోపల తిరిగి బిచ్చమెత్తకుండా
1: ప్రేమ స్వరూపస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగింగ్.
0: ఇంకా కట్ట కడపటి విషయం ఏమిటనగా ఈ సమావేశంలో

0: Each family to protect one poor man should be attempted.
1: నిత్యము బజారులో ప్రతిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
1: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
0: Each family every day it should try and give relief to one person by giving him food.
1: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
1: కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈస్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ.
1: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
0: Which God is there higher than the parent.
1: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
1: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
0: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్ వరల్డ్.
1: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
0: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
1: వారిని నీవు పూజించు.
0: వర్షిప్ యువర్ ఫాదర్ వారిని
1: నీవు ప్రసన్నుని గావించుకో.
0: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? జగదీ తపము కన్నా సత్యశీలం ఏది?
0: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దెన్ ది ఫాదర్ అండ్ మదర్?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
0: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్?
1: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది? సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది?
0: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్?
1: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది?
0: వేర్ ఇస్ ది గ్రేటర్ ఎనిమీ దెన్ యాంగర్?
1: రుణము కంటేను నన్నకు రోగం ఏది?
0: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్?
1: ధరణి అపకీర్తి కంటేను మరణం ఏది?
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్?
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది?
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka, deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkokka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారం బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good. This will result in harm.
1: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second
1: person. Ilante aadambaramulu lekukunda mana samasthi yendu sodaratvanni pavitramainatundi oka daivatvanni kudanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
0: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti.

0: the one law that holds the key to the wonders and mysteries of this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: నిజ కర్మము చుట్టూ చూవచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టిన ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: హూ కెన్ ఎస్టిమేట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ట్రూ యాక్షన్ ఇన్ లైఫ్ and the destiny that awaits. It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: ప్రపంచమున రెక్కలు గల పక్షి ప్రతి ఒక్క చూడను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది.
2: In this world, you find birds flying high across the sky.
1: కానీ రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
2: The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down.
1: ఇది చేరిన కర్మము కాదా?
2: Is it not the fate of the destiny?
1: ఎవరన్నా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
2: Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action.
1: ఇది లోక సహజము.
2: దిస్ క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ వన్ మైట్ యాక్ట్ ఇన్ వన్స్ ఓన్ వే, బట్ దే కెనాట్ ఎస్కేప్ డెస్టినీ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి ఒక పని చాలా ప్రధానమైనటువంటిది.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్, వాట్ ఎవర్ దట్ డిక్లేర్డ్ అండ్ థాట్ ఓవర్, వన్ కెనాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటి లౌకికములకు దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది.
2: Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: Therefore one should never entertain the thought that he can run away from the results of his action.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీవెంత మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ ఫాలో యూ లైక్ యువర్ ఓన్ షాడో వేర్ ఎవర్ యూ గో.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: Therefore we have to keep in view always installed in the altar of our mind the good and the bad deeds that we have done.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
2: దిస్ హాస్ నాట్ డాన్డ్ విత్ ఎనీ ప్రయర్ అనౌన్స్మెంట్.
1: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ ఓన్ షాడో.
1: దీనిని తప్పించుకున్నట్టు ఎవరికి వ్యసం కాదు.
2: యు కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
2: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
1: గాడ్స్ గ్రేస్ కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాయి.
2: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటారు.
2: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: కానీ దీనిని రక్షణ చేయకుండా మానవులు సంచరిస్తుంటారు.
2: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: కనుక ఈ గబ్బిలములు ఇన్ని రకములైనటువంటి జాతులు అయినప్పటికీ సంచరిస్తూ ఉంటాయి.
2: Bats move like that, though they have all the faculties.
1: దానికి ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేదు.
2: They don't have any permanent abode or place of dwelling.
1: ఈనాడు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో మొన్నాడు ఇక్కడ, ఈ విధంగా స్థానాలను మారుస్తూ ఉంటాయి.
2: Bats go on shifting their places of life, living from this place to that place, hither and thither.
1: తిన్నది నోటి నుంచి.
2: And it just partakes food like anyone through mouth.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
2: And experience also the same.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
2: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
1: కనుక మానవుని యొక్క కర్మలు కూడాను ఇట్టివి.
2: Human actions are also of same kind.
1: ఇట్టి గబ్బిడముల యొక్క జీవితము ఎవరిచ్చారు?
2: Who gave this life of a bat?
1: గబ్బిడములు తాము చేసినటువంటి యొక్క కర్మని తనకి ఈ రకంగా బాటవని ఏర్పడుతూ ఉంటుంది.
2: The kind of life led by the bat is of its own making, the results of its own action.
1: కనుక మనము ఎట్టి పని చేసినాము అంటే మంచిదికి మంచి చెడ్డకు చెడ్డ రిలేటివ్లీ రిజల్ట్స్ వస్తూనే ఉంటుంటాయి.
2: Therefore, based on our actions, good and bad, give us the results equally, proportionately.
1: కనుక భగవంతుని యొక్క సంబంధము, భగవంతుని యొక్క చర్యలు ఎవ్వరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పటకు వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
2: At the human level, one might commit a mistake and cover it up and get along.
1: Aithe avi matramu ninnu mooyavu.
2: But the actions will not cover you.
1: Good or bad? Good or bad?
2: Good or bad, whatever may be.
1: Adi eppudu kodanu rentu vale ventaadutu untadi.
2: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుకున్నది.
2: దీస్ ఆర్ ద లెసన్స్ దట్ ఎ బ్యాట్ టీచర్స్ టు ఎవ్రీబడీ.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
2: యాజ్ వీ జస్ట్ అబ్జర్వ్ వీ ఫైండ్ మ్యాన్ ఈజ్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటుంది.
2: As he talks, he is really great, bombastic.
1: Kani tan results vachinappudu evariki mukham choopadu.
2: But as he faces the results of his actions, he doesn't want to show his face to anybody.
1: Akkada veeni guttunu battam pettukuntundi.
2: Because there the truth will come out.
1: Kanuka manamu gabbidam vanti varam.
2: Therefore, our life right now is like that of a bat.
1: Enni panulu chesinappudikani, ఇన్ని ఘన కార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పేది కాదు.
2: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్ టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తించుకోగా.
2: We have to remind ourselves constantly of this basic law.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రములైనటువంటిది.
2: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
1: చిత్రంబులు,
2: peculiar.
1: లోక చరిత్రంబులు,
2: and as forms the history of the world.
1: ఇవన్నీ కూడా నువ్వు ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
2: Though these factors are non-apparent, but they are heard and motivate you to take to action.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
2: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And they are most important for everybody. That is the story of God.
1: Kanuka, neevu deenni ee vidhanga kuda moosi pettukovu veeru kaadu.
2: Therefore, it is impossible to hide it forever and ever.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Meeku ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
1: బట్ దీన్ని అనుభవించే సమయంలో మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
2: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
2: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudini karma phalam matramu tappadu.
2: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: Ee gabbidamulu ee rakamainatunte oka cheriyalu chesi kattagalpana swasthanam cheruthuntai.
2: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
2: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
2: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడానికి వీలు కాదు.
2: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: అనేక గ్రంథములను మనం చదువుతుంటాం.
2: We go through many text books.
1: ఈ టెక్స్ట్ బుక్స్ లోపల కావాల్సినంత మ్యాటర్స్ అంతా ఉంటుంది.
2: There's lot of material matter in our textbooks.
1: కానీ అన్నింటినీ మనం చర్యలో పెడుతున్నామా?
2: Do we translate them all into action?
1: No. కొన్ని అవసరమైనవి మాత్రము తీసుకుంటాము, అనవసరమైనటువంటివి వదిలిపెడుతుంటాం.
2: We take those that are essential and drop out those which are non-essential.
1: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
2: Therefore, that which is dropped will certainly catch hold of you later.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
2: You may think that you can escape karma phala, the results of your action.
1: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
2: Sometimes it is escapable, no doubt.
1: ఎప్పుడు?
2: When?
1: దైవానుగ్రహములకు పాత్రుడైనటువంటి వాడికి ఆ కర్మం తప్పిస్తుంది.
2: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మఫలం లభిస్తుంది.
2: As is the action, so is the consequence, even much more.
1: కనుక మనము ఫలితం తప్పించుకోవాలనుకుంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
2: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: కనుక అందరూ పండితులందరూ చెప్పారు ఈనాడు.
2: So many scholars spoke to you.
1: ఈ కర్మఫలం తప్పింది కాదు, వెంట వస్తుంటుంది, వెంట వస్తుంటుంది.
2: Many pundits, scholars said that your karma phala will follow you.
1: కానీ వెంట వస్తుంది, కానీ మనకు బాధ పెట్టదు.
2: Though with God's grace it may follow you, but it won't hurt you.
1: ఎట్లా అనగా?
2: How?
1: మంచి పవర్ఫుల్ మిషన్ వచ్చిస్తుంటారు.
2: సంథింగ్ ఏ పవర్ఫుల్ మిషన్.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు బాటిల్లో.
2: వీ హావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము ఈ ఫలము ఈ ఫలము కొన్ని రాసి ఉంటారు.
2: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటైన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
2: బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్
1: రాశారు,
2: వీ షుడ్ నాట్ రిమైన్ దేర్.
1: దీనికి ఫలం ఇస్తుంది అని.
2: దేర్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటెడ్ ద రిజల్ట్స్ ద ఫ్రూట్స్.
1: కానీ కొంతకాలంలో చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ నోటీస్ దట్ యూ డోంట్ ఫైండ్ ఎ రెమెడీ ఈవెన్ ఆఫ్టర్ కన్సర్న్.
1: ఎట్లనగా ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది ఏంటంటే
2: as the date of expiry is already over
1: అది మందు ఎంత తిన్నప్పటికి దానికి ఫలితం ఇవ్వదు.
2: You may go on consuming medicine, but it will not give you any relief.
1: కనుక బాటిల్లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
2: Therefore, the medicine in the bottle will help you to escape the karma phala.
1: ఎట్లా దైవానుగ్రహం చేత దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది.
2: By God's grace, the date of expiry would be nearing.
1: కనుక ప్రపంచంలో వ్యక్తి కర్మను ఆచరించినప్పటికీ కొంచెం తప్పుతాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ వీ మే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యెట్ వీ కెన్ జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
1: తప్పించుకునేటప్పుడు మానవుని యందు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
2: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
2: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ and God's grace, you can escape the results of your action.
1: Markandeyanuku 16 samvatsaram ayas ichchadu.
2: Markandeya was given the age 16 years to live.
1: Kani 16 years complete ayipoyindi
2: and the 16 years prescribed given was over.
1: Ee natiki aa 16 years complete avutundi
2: and he completed 16 years this day.
1: Kani pillavaniki gnapam ledhu kani tallidandulaku ఎప్పుడు కూడా వారి జ్ఞాపకం ఉంటుంది.
2: ద బాయ్ డస్ నాట్ నో ద ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్ బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
1: ఏమిటి ఈ చిత్రం నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదు అని కుమారుడు చాలా బాధపడతాడు.
2: ద బాయ్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టేకెన్ అ బ్యాక్ అండ్ సెడ్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ యూ నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్ బిఫోర్.
1: 16 సంవత్సరం ఈనాటితో నిండిపోతుంది
2: అండ్ యూ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
2: From tomorrow onwards, we do not know who is who.
1: Antana, idi naaku modale enduku cheppakoddu.
2: And he said, why didn't you inform me even before?
1: Munde naaku telisi unte nen tappaku dinu jagratthaga nenu undetuvanni.
2: Had I known earlier, I would have been very careful.
1: Kaani aanatamichi andarloku vachunnadu Ishwar mandiramlo.
2: Since that day he sat there in the temple of Ishwara.
1: Pooja chestunnadu.
2: He went on worshipping.
1: సాయంకాలం కావాల్సింది.
2: అండ్ ఇట్ ఇస్ ది ఈవినింగ్ టైం.
1: ఇంకా 5 గంటలు అవుతుంది.
2: అండ్ ఇట్స్ అరౌండ్ 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
2: మదర్ అండ్ ఫాదర్ వర్ వెయిటింగ్ దేర్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్.
1: పాశం వేశాడు.
2: అండ్ దెన్ ఎ న్యూస్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సుపై హస్తం పెట్టాడు.
2: అండ్ మార్కండేయ వాస్ బ్లెస్డ్ బై ఈశ్వర హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆ శిరస్సు పెంచి చేయబెట్టినప్పుడు కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సు పైన ఉంటుండది.
2: అండ్ నౌ ఈశ్వర ఇస్ అబౌవ్ మీ, ఐఎమ్ అండర్ హిస్ చెక్ అండ్ కంట్రోల్.
1: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ మార్కండే ఐఎమ్ ఆల్సో చైన్డ్ బౌండ్ బై దిస్ పాశం.
1: వేయని అని ధైర్యంగా కూర్చున్నాడు.
2: అండ్ హీ సెడ్ హీ సాట్ దేర్ ఫియర్లెస్లీ.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
2: అండ్ దెన్ ఈశ్వర బ్లెస్డ్ హిమ్ అండ్ హీ ఫ్రీడ్ మార్కండేయ అండ్ హీ బ్లెస్డ్ హిమ్ విత్ లాంగ్ లైఫ్ ఎటర్నల్ లైఫ్.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
2: దేర్ఫోర్ మార్కండేయ వుడ్ ఆల్సో క్రాస్ దట్ లిమిటేషన్ ఆఫ్ ద డివైన్ కమాండ్ and earn his grace ultimately.
1: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశుబంధమైన తప్పించుకోవచ్చు.
2: దేర్ఫోర్ విత్ గాడ్ గ్రేస్ యు కెన్ విన్ ఓవర్ ఆల్ ఆబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఆన్ యువర్ వే ఆఫ్ యువర్ లైఫ్.
1: కనుక దైవ చింతన మాత్రమే నిరంతరము చేస్తూ ఉండాలి.
2: దేర్ఫోర్ యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఫెర్వెంట్లీ.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు.
2: Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches.
1: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెలుకకు తీసుకుంటాడు.
2: God is also ready to take back what he willed earlier.
1: దైవమునకు ఏది కూడాను కష్టం కాదు.
2: Nothing is impossible for God.
1: వరమును ఇవ్వచ్చును, వరమును తప్పించవచ్చును.
2: He can certainly confer grace. And he will also find an escape to you to run away from the results of your action.
1: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
2: That day Markandeya was taken care of by his parents.
1: దైవము వరం ఇస్తాడు.
2: God confers boons.
1: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
2: And he can also cancel it.
1: కనుక మనం దైవము ఇచ్చినాడే అని మనం భయపడకూడదు.
2: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
1: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
2: God grants and can also cancel.
1: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
2: God by conferring grace make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world.
1: కానీ కొంతమంది అహంకార పనులు ఎట్లా చేస్తాడో చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
2: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ కంటే కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
2: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇన్ని టెస్ట్ చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
2: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్ట్ మ్యాన్ డస్ దే ఆల్ బి ఇన్ వెయిన్ యూస్లెస్.
1: ఈగో జెలసి ఇచ్చేట్ ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
2: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెలసి ప్రైడ్.
1: దైవానుగ్రహం ముందు ఏది కూడా పనిచేయలేదు.
2: వీ షుడ్ అండర్స్టాండ్ విత్ గాడ్స్ గ్రేస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాంటీ కెన్ వర్క్.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
2: సో వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచిత్తమం.
2: At all times, everywhere, every moment, we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
2: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సాధన.
1: రాత్రి పూట కూడాను నగర సంకీర్తన చేస్తుంటాడు.
2: అండ్ వీ ఫైండ్ పీపుల్ సింగింగ్ భజన్ ఇన్ ద నైట్ టైం.
1: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
2: అండ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ Nothing matters, good or bad.
1: కాని వాళ్ళు నగర సంకీర్తనం చేస్తే మీరు ఒక నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
2: As they go on singing glory of God, well, they may leave this body.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలో చేస్తున్నారు.
2: Therefore, many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
1: Kani Markandeya vara prasadam anetundi anni vidhamulainatundi yokka shaktini kaligi untuntadi.
2: But the Markandeya demonstrates all the power behind God's grace.
1: Animals, birds, manushulu andaru kuda tappinchukovachu.
2: Likewise, animals, birds, human race can certainly find a way out of karma phala.
1: Ayyo idi tappinadi kaadu అని మనం భయపడి ఉండకూడదు.
2: లెట్ ఇస్ నాట్ బి డిప్రెస్డ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ దట్ దిస్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
2: ఎవ్రీథింగ్ కెన్ బి అవాయిడెడ్.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాడు.
2: దేర్ఫోర్ మార్కండేయ కుడ్ హ్యావ్ హిజ్ లైఫ్ అగైన్, కుడ్ బి ఇమ్మార్టల్.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను కథలేమో చెప్తూ ఉండొచ్చు. అది దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది.
2: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద God's grace only.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎన్ని రకమైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
2: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రము ఏ నిమిషము కూడా మేము వదలకూడదు.
2: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రక్షించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏమాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
2: దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: సాయంకాలము దీని విషయంలో వివరంగా వివరిస్తాను.
2: ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఆల్ ద డీటెయిల్స్.
1: ముఖ్యంగా ప్రాణం చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనిషి కంటే ప్రాణం ప్రతిష్టమైనటువంటిది.
2: అండ్ ద లైఫ్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ద బాడీ.
1: ఎందుకంటే మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
2: అండ్ దేర్ఫోర్ మోర్ దెన్ ది హ్యూమన్ బాడీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ ను మనం సంరక్షించుకోవాలి.
2: దేర్ఫోర్ యు హావ్ టు సస్టైన్ మెయింటైన్ లైఫ్.
1: లైఫ్ లో ఎన్ని జన్మములు వచ్చినప్పటికీ,
2: వీ మే హావ్ నంబర్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్,
1: కానీ ఈ ప్రార్థన వల్ల అన్నిటినీ మనం సాధించవచ్చు.
2: విత్ ప్రేయర్, విత్ ప్రేయర్ టు గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గట్టిగా ప్రేయర్ చేయాలి అక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ప్రే
1: మనసులో చేసినా కూడా చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే మెంటలీ.
1: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదు, మేము చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తాడో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
2: Some doubt whether God would come to their rescue or not because they are not able to pray loudly.
1: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
2: God resides in the heart of man.
1: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తనకి దాన్ని కూడా వింటుంటాడు.
2: God residing in the heart would be able to hear all our prayers. He listens to his own will.
1: కనుక దైవానుగ్రహములకు పాత్రలు కావాలంటే మనసునందు కాని హృదయం నందు కాని నిరంతరము చింతిస్తూ ఉండాలి.
2: Therefore, to deserve God's grace, we should pray wholeheartedly. The prayer should come out of the depths of our heart.
1: Life is not important.
2: Life is not that important.
1: ఇప్పుడు ఉండొచ్చును, రేపు పోవచ్చును.
2: We may be existing today, we may be out of existence tomorrow.
1: కానీ లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
2: But this longevity has got nothing to do with prayer.
1: Prakruta management yokka badhanu tappinchavachunu.
2: The worldly difficulties can be overcome.
1: Kani nijanga nija praptini matramu evvaru tappinchaleru.
2: But the true deservedness conferred by God is certain.
1: Kalaka prema swarupulara,
2: embodiments of love.
1: Meeru nirantaram kodanu
2: continuously
1: bhagavat nama smaranam chestunnandi.
2: Sing bhajans. Repeat his name.
1: అప్పుడు మీకు సర్వరక్షణగా ఉంటుంటుంటది.
2: That will save you in every way.
1: భగవంతుడు ఎయిర్ గాలిలో ఉంటున్నాడు.
2: God is there in the air.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడా అది చెవుల్లో ఉన్నప్పుడు వచ్చి చేరుతుంటది.
2: Even if you close your mouth, the air will get into your body.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
2: We should never disconnect ourselves from the divinity.
1: ee divinity meedo unnappudu mee tappaga meeku unity ga tayar avutaru.
2: Then once there is divinity within you, the unity will be the result.
1: Kanuka divinity lekunda poyinappude enmity vachestundi.
2: When there is no divinity, there is a place for enmity.
1: Aa enmity unnappudu enta divyatvam unnappudu ni prayojanam undadu, vyartham avutundi.
2: With all the enmity, the divinity within you is diluted. It will not be powerful.
1: Kanuka daivanagrahamanaku paathulu kavalantunte em cheyala poojalu prathamulu itlaati gaadiga cheyavasindi bhagavata namasmaram cheyala.
2: To deserve God's grace, what is to be done? Is it worship or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
1: Ivu nirantaram kuda nu hrudayamto rama rama rama rama anukuntunte అదే నీకు అన్ని విధాలు దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది.
2: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
1: భజన వినా సుఖ శాంతి నహి.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్. అదర్ దెన్ ద భజన్ డూయింగ్ హిస్ భజన్.
1: కానీ ఆ భజన్ చేస్తుంటుంటే మీకు సర్వ విధంగా కూడా రక్షిస్తూ వస్తుంది.
2: వెన్ యు డూ భజన్ సింగ్ హిస్ గ్లోరీ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఎంతో అదృష్టవంతులు.
2: యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ.
1: ఇలాంటి పరిస్థితుల లోపల మీరందరూ ఇక్కడ చేరటము, మీరందరూ ఇక్కడ చేరటము,
2: యు కుడ్ ఆల్ అసెంబుల్ హియర్ టుడే.
1: గొప్ప ప్రాఫిట్ మీకు చెప్తూ ఉంటుండాలి.
2: అండ్ యూ హావ్ ఎర్న్డ్ హైయెస్ట్ ప్రాఫిట్.
1: ఈ ప్రాఫిట్ చిక్కాలంటే సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్.
1: దీన్ని సంపాదించుకోండి మీరు.
2: Yes, try to deserve this profit.
1: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెలున్నా, గుట్ట మీద ఉన్నా, నట్టేటి పడి ఉన్నా, దిక్కు లేని వారి దేవుడు.
2: The highest rate of profit of divine grace and the divine will, as it follows you, you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
1: మీ జంటనే వెంటనే ఉంటున్నాడు.
2: God is always with you, in you, above you, below you, around you.
1: కనుక మీరు నిరంతరం కూడాను ఏది మీరు చదివినా చదివకపోయినా కూడా భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా చేస్తుండని.
2: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
0: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of praise, nor diminish because of the blame either.
0: Tarigi perigeetundi laukikamainatundi jagat yokka pravruttule.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: Divyattamunaku ee rendunu levu.
1: These two do not apply to the divinity.
0: పేరు పరిస్థితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: దోస్ హు ఆర్ ఫర్ నేమ్ అండ్ పబ్లిసిటీ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయాపసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatunte yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: forest. వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద
0: ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవ్వరు కూడాను హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumanta was serving as minister in the court of Dasharatha.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumanta acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the
0: spot. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు సాధిస్తున్నారు?
1: Then who will take care of
0: Ayodhya? ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడాను శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడాను శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడాను ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములయందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యమునందు నిమగ్నులవుతూ వచ్చారే కానీ ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎనీ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata.
0: Kanaka Shatrughnudu maha yuktiparudu shaktiparudu telivitetalu galavadu.
1: So Shatrughna is highly intelligent, able with all skills.
0: Ilanti shaktini yokka shakti samarthyam evaru kodanu gurtinchadaniki prayatninchatam ledu.
1: No one is making an effort to know the capacity and the potentialities of the
0: Shatrughna. 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక్క సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: హీ వాజ్ అఫ్రైడ్ because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention concentration
0: pramanam chesindi.
1: In fact Sumitra made a promise in the beginning
0: akka kausalya
1: qualities
0: 11 samvatsaramlo kudanu shatrughnude ee ayodhya parana chestu vachadu.
1: It was Shatrughna who ruled the entire Ayodhya for a period of 11 years.
0: Ye oka sandesham.

0: ప్రమాణం చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ సుమిత్ర మేడ్ ఎ ప్రామిస్ ఇన్ ద బిగినింగ్.
0: అక్క కౌసల్య, నీ కుమారుడు రాజు కావచ్చు
1: సిస్టర్,
0: కానీ నీ కుమారుడు రాజైనప్పుడు నా కుమారుడు లక్ష్మణుడు సేవకుడిగా ఉంటాడు.
1: సిస్టర్ కౌసల్య, యువర్ సన్ మే బి ద కింగ్ అండ్ మై సన్ విల్ సర్వ్ హిమ్.
0: కైక, నీ కుమారుడు రాజు కావచ్చును.
1: కైక, యువర్ సన్ మే బి ద కింగ్.
0: తాను రాజైనప్పుడు తాను సేవకుడిగా శత్రుఘ్నుడు నీకు సహాయం చేస్తాడు.
1: మై సన్ శత్రుఘ్న విల్ సర్వ్ యువర్.
0: నా ఇరువురు కుమారులు కూడాను సేవా కార్యక్రమంలో మాత్రమే ప్రవీణుడిగా ఉండాలి.
1: బోత్ ఆఫ్ మై సన్స్ షుడ్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ సర్వీస్.
0: సేవ నిమిత్తమై నేను ఈ కుమారులు కన్నాను.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani, peru prasthal nimittamai gaani, nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatvanti oka shatrughnudu lakshanudu entati gunavantulu vaari iruvile lekapothe itu vaipana bharatudu gaani atu vaipana ramulu gaani ee karyamulu kodanu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana. Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support.
0: Anna tammulaku taginatvanti todpaatunu kavistu vacharu.
1: They gave all the cooperation and support to their brothers.
0: Kanukane yuddha samayamulandu Lakshmana moorchilaga,
1: at the time of the war when Lakshmana fainted,
0: రామును చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: ఐ కెన్ ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లి అయినా కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: కౌసల్య. నేను ఎంత ఎత్తుకున్నా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బెదర్ నిమిత్తమై లక్ష్మణ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవడాడు.
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి,
1: దెన్ హనుమాన్ కేమ్,
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: యు షుడ్ సపోర్ట్.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: దో యు ఆర్ ఆల్ పవర్ఫుల్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ నీడ్ యువర్ హెల్ప్.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: రామ వాంటెడ్ హనుమాన్ టు బ్రింగ్ దట్ సంజీవ.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఆల్వేస్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ రామ.
0: అతను కూడా ఈ సోదరులో నాలుగో వాడుగా కనిపించాడు.
1: హీఈస్ ఆల్సో వన్ అమంగ్ దీస్ ఫోర్ బ్రదర్స్.
0: వెళ్ళాడు.
1: హీ వెంట్.
0: ఆ సింహపు వృక్షమైనటువంటిది ఎక్కడదో
1: హీ కుడ్ నాట్ ఫైండ్.
0: ఏమాత్రమో తెలియదు.
1: హీ కుడ్ నాట్ ఫైండ్ అవుట్ ది ఎగ్జాక్ట్ ప్లాంట్ రిక్వైర్డ్.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: హీ లిఫ్టెడ్ ది హోల్ ఆఫ్ ది మౌంటైన్.
0: పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల,
1: లిఫ్టింగ్ ది మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హీ వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ది స్కై,
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ టు వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపై ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatam tho paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja,
1: who came,
0: Lakshmanu murchi chentatam cheta,
1: as Lakshmana fainted,
0: dini pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni potunnanu.
1: To save his life I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokshadakta naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvatanni teeskoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramunu vartanu teeskuni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: ye jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ramuniki.
0: Oka rendu dinamulu lopala poorthi idi సమాప్తి అవుతుంది.
1: ఇట్ ఇస్ గోయింగ్ టు బి కన్క్లూడెడ్ ఇన్ ఎ డే ఆర్ టూ.
0: లక్ష్మణ మూర్చ వల్ల నేను ఈ యొక్క పర్వతం మీద ఎత్తుకుని పోతున్నానన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం.

0: As Lakshmana fainted to save his life, Sumitra, I brought this mountain.
1: Bharata
0: called Sumantha also.
1: Sumitra cheptundi,
0: Sumitra said, there is no suffering. I don't have any kind of suffering
1: whatsoever.
0: I'm only worried that something come in the way of their service of Rama.
1: నా కుమారుడికి ఏమైనా లక్ష్మణుడు ఏమైనా మరణించిన శత్రుఘ్ని నేను రామసేవకై పంపుతాను.
0: ఇఫ్ లక్ష్మణ వర్ టు డై దేర్ శత్రుఘ్న టు స్టాండ్ ఇన్ సపోర్ట్ అండ్ టు సర్వ్.
1: కనుక నా కుమారుడి విషయంలో నాకు ఏ మాత్రమూ బాధ లేదు.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై సన్స్.
1: రామునికి సుఖంగా కలగాలి.
0: ఐ వాంట్ దట్ రామా షుడ్
1: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటర్ఫరెన్స్.
1: ఈ సంకల్పం చేత నేను లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
0: ఇట్స్ ఫర్ దట్ రీజన్ ఐ సెంట్ లక్ష్మణ్ టు ఫాలో.
1: ఆమె చెప్పి సంతోషించింది.
0: షీ వాస్ సో హ్యాపీ.
1: లోపలికి తీసుకెళ్లాడు.
0: అండ్ హెస్ టేకన్ హర్ ఇన్.
1: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
0: ఊర్మిళ వాస్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
1: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
0: at the time when lakshmana was
1: ఏ విధమైనటువంటి పెయింటింగ్ ప్రారంభం చేసిందో
0: ద కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఇస్ స్టార్టెడ్.
1: ఆ ఊర్మిళ అది ఏ పెయింట్ లోపలనే మునిగి ఉంది.
0: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద పెయింటింగ్.
1: అప్పుడు చెప్పి భరతుడు, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
0: అండ్ ద న్యూస్ దట్ ఫెయింటింగ్ ఆఫ్ లక్ష్మణ వాస్ కన్వేడ్.
1: ఏమి గతి, నాకేమీ తోచటం లేదు.
0: వెల్ ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ.
1: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
0: అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్.
1: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
0: షీ డిడ్ ఫీల్ సాడ్.
1: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
0: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there,
1: imprinted
0: in the heart of Lakshmana.
1: ఆనందంగా నిద్రపోతున్నాడు.
0: Perhaps he has been sleeping in a blissful state without
1: ఈ బాధంత అనుభవించేది రాములే.
0: All the suffering is that of Rama only.
1: కనుక నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
0: My husband Lakshmana is not in danger.
1: లక్ష్మణ్ ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
0: So he is always peaceful and safe.
1: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
0: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
1: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
1: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
0: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: సదాచారంలే వీరికి మూల కారణములు.
0: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
1: సద్గుణములే దీనికి మూల కారణములు.
0: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
1: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణము.
0: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
0: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
1: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
1: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
0: వైల్ ది Ayodhya was ruled under administration.
1: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
0: Wife assisted the ruler in every way.
1: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిదే.
0: And in fact she is not ordinary.
1: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
0: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
1: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
0: And in fact they never struggled for any name or recognition.
1: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
0: They visited Kausalya every day.
1: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
0: They prostrated her feet.
1: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunte varu.
0: After that they returned and attended to their duties.
1: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikitam aa naati goppa adrushtamu.
0: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
1: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
0: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
1: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
0: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ దశరథ,
1: అతని కుశధ్వజుడు.
0: హీస్ కుశధ్వజ.
1: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తెలు అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చాయి.
0: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు దశరథునకు కౌశల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో.
0: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
1: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
0: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతి కీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
1: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
0: మెనీ మోర్ థింగ్స్ యు ఆర్ టు లెర్న్ టు నో ఇన్
1: 11 సంవత్సరములు.
0: ఫర్ 11 ఇయర్స్
1: ఎట్టి అభ్యంతరము లేకుండా,
0: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
1: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
0: విదౌట్ ఎనీ కంప్లైంట్,
1: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
0: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
1: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
0: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
1: సత్యాన్ని పలకండి,
0: ఎవ్రీవేర్
1: ధర్మాన్ని ఆచరించండి,
0: రైచర్స్నెస్ వాస్ అడ్హెర్డ్ వాస్ ఫాలోడ్.
1: ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
1: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
0: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
1: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో,
0: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్
1: స్టోర్, నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
0: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాడ్జ్డ్ అగైన్స్ట్ హిమ్.
1: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
0: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
1: అతనికి సత్కీర్తి కావాలి.
0: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
0: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
1: కనుకనే రామాజ్ఞ నేను శిరసా వేయించాలి.
0: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
1: రామ అని శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
0: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ డ్యూటీ ఎక్సలెంట్.
1: అయోధ్య పరిపాలనంతా కూడాను
0: ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
1: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
1: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
0: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
1: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
0: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్.
1: కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
0: బికాస్ శత్రుఘ్న
1: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
0: అండ్ హి కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
1: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
0: అండ్ హి విల్ నెవర్ ఎంటర్‌టైన్ శత్రువాన్ని
1: అణగనొక్కేటువంటి వాడు.
0: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
1: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
0: He established peace everywhere.
1: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
0: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
1: Andaru sukhanga undali.
0: All should be happy and prosper.
1: Ee annadammulu andarku ekanga undali.
0: All brothers should stand in
1: mind. Yavariki apakirti kudanu raakudadu.
0: No one should get a bad name.
1: Satkirti tone tana jeevitamnu sadhistu raavali.
0: In fact, they should end up their lives with a good name.
1: Ee vidhamainatundi yokka satya pratignal chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
0: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: రాముని యొక్క వర్తమానము
0: ద మెసేజ్ ఆఫ్ రామ
1: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
0: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్స్ సంథింగ్ సో సీరియస్
1: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
0: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
1: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానములు వచ్చేటువంటివి.
0: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
1: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
0: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రావణ
1: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
0: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్.
1: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
1: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
0: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
1: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
0: దూషణ వాజ్ ది చీఫ్.
1: కర దూషణ వీరిద్దరికి కూడాను
0: బోత్ ఆఫ్ దెమ్
1: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
0: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
1: కనుక ఈ 2-3 దినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
0: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ.
1: తాను గట్టిగా పెద్దవాడు కనుక కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నకి.
0: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఇమిడియట్లీ.
1: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
0: అండ్ ద న్యూస్ వాస్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
1: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండినాలు.
0: And she is highly virtuous. ఆమె
1: మృదుమధురంగా మాట్లాడేటువంటిది.
0: She is talk sweet. తగినటువంటి యొక్క
1: సలహాలు అందించేటువంటిది.
0: She gives advice.
1: ఆమె వచ్చింది.
0: She came.
1: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
0: He said, why are you feeling sad?
1: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
0: అండ్ భరత హ్యాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
1: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
1: ఆమె వెళ్లి
0: నాయన
1: నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
0: He said, don't worry about Rama.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
1: మీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రసిద్ధించకండి.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్.
1: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
0: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
1: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
0: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
1: రాముడు సాక్షాత్ భగవంతుడే.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
0: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
1: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నకి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
0: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
1: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
0: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
1: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
0: You should not advise elders. You should think for some time.
1: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
0: You cannot advise as you think immediately.
1: ఇది గొప్ప ప్రమాదం కూడాను సంభవిస్తుంది.
0: It will take you to danger at times.
1: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
0: So one has to speak truth.
1: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
0: One has to follow dharma.
1: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
0: brothers and sisters, elders or
1: younger. అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
0: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
1: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
0: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
1: అయితే
0: ఈ
1: ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
0: షీ ఇస్ హైలీ వర్చువస్.
1: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
0: షీ హాస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
1: సీతకీర్తి కూడాను చాలా అదే పనే.
0: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
1: బై సీతకీర్తి కూడాను చాలా గుణవంతురాలి.
0: సీతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
1: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
0: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
1: ఎవరికి ఏ విధమైన సమయం నందు కూడాను కించిత్తైన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
0: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్, పెయిన్ఫుల్ వర్డ్స్.
1: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
0: శృతకీర్తి గుడ్ లిసనింగ్, హైలీ రిప్యూటెడ్.
1: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
0: షీ ఆల్వేస్ లిసన్ టు
1: మంచినే వినిపించేటువంటిది.
0: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
1: మంచినే బోధించేటువంటిది.
0: షీ టీచెస్ గుడ్ థింగ్స్,
1: మంచినే చేయించేటువంటిది.
0: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
1: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
0: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
1: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
0: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మిగతా వారి విషయం ఎవరు పట్టించుకోరు.
0: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
1: మిగతా వారే లేకపోతే లక్ష్మణుడే లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
0: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
1: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండా పోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
0: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
1: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
0: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
1: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
0: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
1: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
0: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
1: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
0: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్.
1: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
0: అండ్ దిస్ హ్యాస్
1: శతమానం భవతి స్థాయి పురుషుత న్యాయ అని చెప్తూ వచ్చి
0: ది వేద సెడ్ లెట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్.
1: మనం కలిసిమెలిసి మెలుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
1: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
0: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
1: ఈనాడు
0: టుడే
1: నలుగురు బిడ్డలు పుట్టారంటే నలుగురు నాలుగు మార్గాలే.
0: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: ఒక మార్గం కాదు,
0: నాట్ వన్,
1: 40 మార్గాలు పెట్టారు.
0: ఫార్టీ డిఫరెంట్ వే.
1: ఒకనొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
0: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
1: తన దగ్గర అస్త్రములు లేవు.
0: He has no weapons.
1: ఏది లేదు.
0: నథింగ్ వాట్సెవర్.
1: దశరథుని దగ్గర ఆజ్ఞ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
0: while going after seeking permission from
1: this, నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
0: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
1: అప్పుడు రాముడు చెప్పాడు, గడ్డపార ఒక్కటి నాకు చాలు అన్నాడు.
0: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
1: లక్ష్మణుడు చెప్పాడు, నాకు బోలి ఒకటి చాలు.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిన్.
1: నాకు ఒక బేసిన్ చాలు.
0: బేసిన్ ఇస్ ఎనఫ్.
1: అన్నకు గడ్డపార చాలు.
0: అండ్ క్రోబార్ ఇస్ ఎనఫ్.
1: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్క్ my brother
1: maaku mukhyamga kaavalsina
0: crowbar will dig and I'll carry with the basin.
1: Neenikante maa samagri marokati levu.
0: We don't want any more implements.
1: Aa nara cheerulu kattukoni
0: without ropes
1: 14 samvatsaralu kodunu aranyamulo sancharicharante
0: they moved in the forest for 14 years.
1: Akkada ee karudu 40,000 mandi sainyanni teeskoni vachadu.
0: Karudu came with 40,000 battalion of army.
1: Em chesedi lakshmanato cheppadu.
0: He told lakshmana,
1: lakshmana, నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
0: దో యూ డోంట్ లుక్
1: మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమె తీసుకుని పో.
0: ఐ నో దట్ యూ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సిస్టర్ లా నేను
1: సాధిస్తాను.
0: అండ్ ఐ విల్ సర్టన్లీ ఫేస్ ది సిచ్యువేషన్ అండ్ ఐ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఈ ఆయుధములు లేవు.
0: హి హస్ నో వెపన్ వాట్స్ ఎవర్.
1: కానీ
0: బట్
1: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
0: యాజ్ హి వాస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
1: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హి హాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
1: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణం ఒక ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునీంద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
0: Therefore it is said, Oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
1: Sabari.
0: And in fact you helped the Hanuman.
1: Ravi Suti Palinchi. చెండిని కినికతో వాలిని దుంచి
0: అండ్ యూ కిల్డ్ వాలి
1: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
0: రామ యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెడ్ ఇన్
1: బ్యాడ్. ఈ రామనామమే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్
1: కాలే. ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
0: Though he has understood how
1: విశ్వామిత్రుడు తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
0: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్.
1: ఈ ఆయుధాల వల్లనే
0: బికాస్ ఆఫ్ దీస్ వెపన్స్
1: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
0: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000.
1: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు 1,000 అస్త్రములు నుంచి 10,000 అస్త్రములు ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
0: వెన్ వన్ అస్త్ర ఆరో ఇస్ షాట్ ఎట్ దే ఇట్ గాట్ మల్టిప్లైడ్ ఇన్ జియోమెట్రికల్ ప్రపోర్షన్.
1: దేవతల పుష్పవర్షాన్ని కురిపించారు.
0: అండ్ దేర్ ఇస్ అ షవర్ ఆఫ్ ఫ్లవర్.
1: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
0: కరదూషణ ఆర్ వికెడ్ పీపుల్.
1: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
0: Both have been killed and Rama has no other
1: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
0: They went on praising the glory of Rama Lakshmana.
1: Ee vartanu Ayodhya ku pampinchadu.
0: This message was sent to Ayodhya.
1: Appude Ayodhya vasulu ainatunte okka
0: the inhabitants of
1: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu.
0: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughna they are extremely happy.
1: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైన యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
1: ఈ అగస్త్య మహాముని వచ్చాడు.
0: దెన్ కేమ్
1: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
0: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్.
1: అతడు కూడా రామునికి అప్పచెప్పి
0: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్.
1: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు.
0: రామచంద్రుడు
1: ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
0: యు కెనాట్ స్టే హియర్ ఇన్ మై.
1: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని
0: రామ, బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద ఫైవ్ రివర్స్ మీట్.
1: తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
0: And you spend all the 10 years over there in Panchavati.
1: అది దండకారణ్యములో ఒక భాగము.
0: And it is a part of Dandakaranya.
1: 10 సంవత్సరం అక్కడ గడిచిన తర్వాత,
0: after 10 years,
1: అక్కడ క్రమక్రమేణ ఈ సుర్పులకు సహాయం ఒకటి వచ్చింది.
0: And there came episode of
1: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: తేజదుత్యన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: బట్ సాధు సమాజగం.
0: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ.
1: పుణ్య మహోరాత్రం.
0: డు గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: తేజదుత్యన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
0: యు గెట్ అవే ఫ్రమ్.
1: కానీ ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
0: బట్ సుర్పణక అపియర్డ్ దేర్.
1: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
0: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: నేను చాలా అందమైనటువంటి దానిని.
0: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ.
1: రామా నీవు నన్ను వరించు అని రాముల దగ్గర పోయింది.
0: అండ్ షీ వెంట్ టు రామా అండ్ సెడ్ యు లవ్ మీ.
1: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
0: రామా సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
0: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు.
0: సిన్స్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
1: నీవు నాకు సతివైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
0: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు.
0: నో నో.
1: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
0: లక్ష్మణ ఇస్ అలోన్, యూ కెన్ గో ఓవర్.
1: లక్ష్మణుడు దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణుడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ లక్ష్మణ వెంట్ ఆన్ టెల్లింగ్,
1: ఓ సుర్పణక,
0: ఓ సుర్పణక,
1: నీవు గొప్ప గుణవంతురాలవు.
0: యు ఆర్ వెరీ నో.
1: గొప్ప సాహసవంతురాలవు. చాలా అందమైన. నీవు నాకు భార్యవైపోతే
0: యు ఆర్ టు బి మై వైఫ్.
1: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
0: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
1: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
0: యూ మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు వద్దు.
0: నో నో నో నో. ఇట్స్ నాట్.
1: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
0: అండ్ హి హస్ సెంట్ హర్.
1: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
0: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
1: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
0: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
1: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: అప్పుడు చూచింది.
0: దెన్ షీ సా అండ్ సెడ్,
1: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ప్రదూరం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ ఎక్సెప్టింగ్.
1: ఈ సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలు ఉండదు.
0: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్ హర్ ఆఫ్,
1: వీరిద్దరూ నాకు సులభంగా వశమైపోతారు.
0: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
1: అని సీతను మింగటానికి ఎగిరింది.
0: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
1: అప్పుడు రాముడు సైగ చేశాడు.
0: దెన్ రామా గేవ్ సైన్.
1: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
0: లక్ష్మణ వెంట్,
1: సీత ముక్కు చెవులు కోసి
0: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోజ్ అండ్ ఇయర్స్
1: పంపించా. ప్రాణం తీవకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
0: అండ్ సుర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ వుమన్.
1: వెళ్ళింది.
0: షీ వెంట్
1: రక్తం కాచుకుంటూనే రావణాసుని దగ్గరికి వెళ్ళింది.
0: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ టు రావణ.
1: అన్నా ఎవరో దశరథ మహారాజ కుమారులట.
0: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
1: వారు నన్ను ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
0: అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
1: అని చెప్పితే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్.
1: చెల్లి
0: సిస్టర్,
1: నీకు ముక్కు ఒక దగ్గర చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
0: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
1: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
0: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
1: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
0: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్ వై డిడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ యు నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సేడ్,
1: అన్నా నేను చెప్పలేను.
0: Brother, I can't say.
1: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
0: ద మూమెంట్ దే టచ్ మై బాడీ
1: అంగ సంబంధమైనటువంటిది నన్ను మైమరిపించింది.
0: ఐ లాస్ట్ మై
1: సెల్ఫ్. మహా సుందరవంతులు వాళ్ళు.
0: దట్స్ సో హ్యాండ్
1: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
0: దేర్ టచ్ మే
1: ఇలాంటి గుణవంతులు ఇలాంటి అందవాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
0: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
1: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కనుక
0: సో
1: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
0: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
1: 10 samvatsaramlo poorthi Shatrughnude palan chesadu.
0: Shatrughna ruled the kingdom for a long period.
1: Peruku Bharatudane kaani
0: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
1: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుకునికి ఉండేది.
0: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
1: ఈ పది సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
0: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
1: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
0: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్
1: పీరియడ్. రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
0: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
0: అండ్ రామ సెంట్ మెసేజ్ త్రూ భరత,
1: భరత నీవే ఇంకా రాజు,
0: యు ఆర్ ది ఫ్యూచర్ కింగ్.
1: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
0: అండ్ అవర్ ఫాదర్ వాజ్ ఎనేబుల్ అడ్మినిస్ట్రేటర్.
1: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
0: ఆఫ్టర్ హిస్ డిమైజ్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
1: జవాబు ఎవరికి చెప్పవద్దు.
0: నెవర్ గివ్
1: ఎవరిని కఠినమైన వాకులు పలకవద్దు.
0: నెవర్ యూస్
1: సుమధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
0: టాక్ ఆల్వేస్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బెనీ డిస్టర్బెన్స్.
1: బోధన చేస్తూ వచ్చాడు.
0: హీ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
0: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హీ యాక్టెడ్.
1: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి.
0: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
1: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడిపక్కన ఉంటుండాలి హార్ట్.
0: ది హార్ట్ of a person from Nepal,
1: దాన్ని తీసి ఎడవపక్కన మార్చినారు.
0: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్
1: సైడ్. సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
0: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
1: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
0: భగవాన్
1: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
0: పీపుల్
1: అందరినీ ఆనందపరచడమే మీ పని.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
1: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
0: And all these four sleep there.
1: పైన ఉంటుంటాను.
0: భగవాన్ ఇస్ దేర్ అప్స్టేర్.
1: వీళ్ళు ఎప్పుడు కూడా దీనే విషయం మాట్లాడుతూ ఉంటారు.
0: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
1: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
0: And Bhagwan never wanted them to speak.
1: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
0: And you just
1: read. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
0: You give proper treatment.
1: మొన్న ఒకతూరి వచ్చాడు.
0: He came recently.
1: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
0: An injection is to be given.
1: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
0: And that will help thee.
1: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
1: 80,000 ఆ ఇంజెక్షన్.
0: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
1: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
0: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్?
1: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
0: టు సేవ్ హిస్ లైఫ్ డజంట్ మ్యాటర్.
1: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
0: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిస్ లైఫ్.
1: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
0: భగవాన్ సెండ్ మనీ, సెండ్ ద మెసెంజర్.
1: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
0: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000 90,000.
1: ఎవరికి తెలియదు.
0: No one knows this thing.
1: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
0: ఐల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
0: దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
1: ప్రేమ ముదిత మనసే.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవన అధికములు ఐకమత్యము సహజీవన అధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవన అధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకములను చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యు బికమ్ ఏ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyam sahajivanadikamulu.
2: It is unity aikamatya, sahajivanadi, coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adiye sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu grandhamulu chadavatam, chinna chinna bookulanta kuda chadivi varaveyatam, ivanta cheyatam kottam chadavu kaadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ ఉందిగా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కాని మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఆల్సో ఎక్వైర్ ఎడ్యుకేర్.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కళ 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింట్కి ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానుడు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience to kuda cheji bhagavantuni yokka anugrahaniki paatrudai danni anubhavinchinatunte vaade rasinatunte nijamainatunte grandhamu.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: Kanuka manamu నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద వాల్యూ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేర్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్లీ.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: వెన్ సీతా వాజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ గాడ్ హింసెల్ఫ్ అపియర్డ్ యాజ్ గురు అండ్ టాట్ హర్.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: హి కెప్ట్ హర్ ఇన్ హర్ మైండ్ అండ్ నెవర్ రివీల్డ్ టు ఎనీబడి.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: హి హస్ పుట్ ఇట్ ఆల్ ద టీచింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ కుడ్ అటైన్.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయం కూడా భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ డివోటీస్ హ్యావ్ ప్రాక్టీస్డ్ what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: వన్ డే షీ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్ అండ్ గురు కేమ్ అండ్ సెడ్
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
1: కానీ అది పగరాకంటే అది కాదు.
2: నార్ ఈజ్ ఇట్ ది డే? నో, సర్టన్లీ నాట్.
1: డే నైట్ రెండు కాదు అది.
2: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
1: కాబట్టి స్వప్నం ఏ రీతిగా చెప్పగలను?
2: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
1: కన్నులు మూసుకొని
2: హి క్లోజ్డ్ హర్ ఐస్.
1: యోచన చేస్తూ
2: హి వెంట్ ఆన్ థింకింగ్
1: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది.
2: అండ్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ది డిఫికల్టీ ఫేస్డ్ బై మై సన్.
1: రామలక్ష్మణులతో ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వారు.
2: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్?
1: వీరంతా కూడా కేవలము ఏమీ తెలియనటువంటి పిల్లలు.
2: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, ఆర్ వెరీ ఇన్నోసెంట్.
1: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
2: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఫర్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ రామ హూ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: హీ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హెమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్ టు ఫైట్ విత్ దెమ్.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారికి తగినటువంటి గుణపాఠములు నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫాండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండాలి కంటిన్యూ.
2: హీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచారు రముడు.
2: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
1: అమ్మా నీవెందుకు కట్టిదారా కాస్తున్నావు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నుల కట్ట మంత జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
2: ఐ ఆమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. There is some burning sensation in my eye. Therefore, the just dripping water is dripping.
1: అప్పుడు సీత చెప్పింది.
2: Then Sita said,
1: నాయన నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
2: I don't cry just like that.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు. అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగెన్స్ట్ దెమ్. ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
1: అప్పుడు చెప్తాడు లవుడు.
2: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
1: అమ్మా ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దాట్?
1: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
2: యూ గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
1: అతను గొప్పవాడు కావచ్చు.
2: Certainly he may be great.
1: కాని గొప్పవాడు అయినటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు.
2: సచ్ ఎ గ్రేట్ మ్యాన్ వుడ్ నాట్ డూ దీస్ థింగ్స్.
1: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు.
2: We too are greater than him.
1: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
2: When you have such sons who are greater than Rama, why do you shed tears?
1: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంక మాట్లాడద్దు.
2: And then Valmiki said, don't speak further.
1: పిల్లలు సామాన్యులు కాదు.
2: Boys are not ordinary.
1: వారు చదువుతమే కాదు.
2: They are not only
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: They are not only learned, they have got this sense of discrimination, what is good and what is bad.
1: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును నాయన అవును.
2: He also said, yes, it is true.
1: వారికి ఏమీ తెలియదు.
2: They do not know anything
1: inside. అతి అమాయకులైనటువంటి యొక్క బొద్దు పిల్లలు తీసుకుని వచ్చి
2: such innocent children are brought here.
1: నీకు అప్పచెప్పారు.
2: And I have handed them over to you.
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
2: The boys are intelligent, no?
1: చాలా వివేకం కలిగినటువంటి వారు.
2: They have got discrimination.
1: చాలా విచక్షణతో నడిపేవారు.
2: They have got the sense of discretion and judgment.
1: అని చెప్పి వెళ్ళిపోయాడు.
2: So saying he left.
1: తరువాత
2: లేటర్
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రామును రాముడు ఇలాంటి వాడు రాముడు అలాంటి వాడు ఇలాంటి వాడు ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ ఆశ్రయాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
2: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They are prepared to fight. Bharata Shatrughna also arrived.
1: వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని

0: భరత శత్రుఘ్నుడు ఇద్దరు కూడా వచ్చారు.
1: భరత శత్రుఘ్న ఆల్సో అరైవ్.
0: వారిద్దరూ వచ్చి, మీరు చాలా బాలు,
1: యువర్ బాయ్స్
0: ఎట్టి కష్టములు కానీ ఎరిగినటువంటి వారు.
1: యు డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
1: యు హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
0: మీరు యుద్ధం మానండి.
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
0: లేకపోతే యుద్ధం చేసే తీరాలని మీరు పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
1: If you still persist, insist to fight, we are also equally ready.
0: Hey, మీరు సిద్ధంగా ఉండి అన్నారు పిల్లలు.
1: And boy said, yes, you be ready.
0: దేనికి పిల్లలు భయపడలేదు.
1: The boys were not afraid of anything.
0: యుద్ధం చేశారు.
1: They fought.
0: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడైనటువంటి వాడు.
1: శత్రుఘ్న, the brother.
0: అతను ఒక అంబు వేశాడు.
1: And he shot an arrow.
0: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
1: It had hit the brother.
0: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు.
1: And the brother fainted.
0: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము.
1: Then the brother shot another arrow.
0: చెరని మా జానకి దేవి సాధ్య ఏని.
1: If my mother Janaki is a chaste woman.
0: ఇతను ఈ అస్త్రములను ముచ్చే ముందు కాక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
1: Praising the chastity of their mother, they shot an arrow and that made him fall down on the ground.
0: అప్పుడు కుశుడు కూడా పడిపోయాడు.
1: And then Kusha also fell down.
0: అప్పుడు భరత శత్రుఘ్నుడు విద్యుత్ని పంపించాడు రాముడు.
1: And Rama sent భరత శత్రుఘ్న.
0: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
1: And he has convinced them by using appropriate words.
0: Iropara Sita parigettindi.
1: In the meantime Sita ran.
0: Ayyo ee pillalu teliyinattu varu tanni jeyinchadaniki veedavutunda adi veedu kaadu.
1: These are young boys. Is it possible for them to win over
0: the father? Kashyantharu pillalu tannunu kuda vachinchadaniki prayatnistaru.
1: But today the boys at a tender age are even prepared to
0: be celebrated sadavanta kodanu kevalam ee durvinyogam chestuntaru.
1: Today all the education is misused.
0: Appudu ee parigetti poyetappudiki appudiki Anjaneya vachadu.
1: And when she ran, she there Anjaneya arrived.
0: Anjaneya vachinappudiki ee pillalu ramachintinchu vacharu.
1: Then boys were singing the glory of Rama, the Ramacharita they were singing.
0: ఆ రామనామం చెప్పేటప్పటికీ హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
1: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్, సింగింగ్ ద గ్లోరీ, హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్ టు
0: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
1: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
0: అప్పుడు సీతమ్మ చెప్పింది.
1: దెన్ సీతా సెడ్,
0: అప్పుడు ఈ కోతిని పెట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
1: And if a promise was made that I will certainly bind him and bring forth to you.
0: Ayyo nayana hanumanta samanyudu kaadu.
1: Hanuman is not ordinary one.
0: Goppa vaadu.
1: He is great one.
0: Hanumanta is shantudu gunavantudu balavantudu hanumantudu unnadu.
1: And it is said Hanuman stands for virtue guna. He stands for peace shanta and he stands for virtues and strength bala.
0: Balavanta unnatundi vaadu.
1: And is one of strength.
0: Athane pattukunte meeru emaina kodaru cheyagaru.
1: You will be helpless if you want to catch him.
0: అప్పుడు హనుమంతుడు వెళ్ళి.
1: Then Hanuman went.
0: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
1: Sita saw him.
0: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
1: And she went to Hanuman and said, these are my boys, my children.
0: రాముని బిడ్డలే.
1: They are the children of Rama.
0: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
1: They have come to know the suffering I have undergone at the hands of Rama.
0: Tanu santosha pettukai Ramunu sichinchalipothunaru.
1: To make me happy, the children are prepared to fight with Rama.
0: Naina idi manchidi kadu. Atanu sichinchina rakshinchina sarvamma atane cheyali kani inke evaru idi cheyaleru.
1: Then he said, boys, it's not proper on your part to fight, either to reward you or punish you. Only he can do, no one else.
0: రాముడు ముందుగానే చెప్పాడు.
1: రామా సెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్.

0: నేను బ్రహ్మతత్వము.
1: ఐ రిప్రజెంట్ ది కాస్మిక్ ప్రిన్సిపల్ బ్రహ్మతత్వ.
0: నేను జయించకపోయేటువంటి ఒక రాజ్యములో సామాన్య మానవులుగా ఉన్నారు.
1: అండ్ ది వన్ హూమ్ ఐ యామ్ గోయింగ్ టు ఫైట్ అపియర్స్ టు బి ఎన్ ఆర్డినరీ వన్.
0: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
1: అండ్ దే రిప్రజెంట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
0: ఇది బ్రహ్మతత్వము.
1: బ్రహ్మతత్వ ది డివినిటీ.
0: అది జీవతత్వము.
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వం.
0: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
0: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాములు అయోధ్యకు బయలుదేరారు.
1: దేర్ఫోర్ హీ కాల్డ్ దిస్ ఇండివిజువల్ స్పిరిట్ ద సోల్ జీవతత్వ. Come close to him, accompanied by Jivatattva, he went to Ayodhya.
0: Taru yuddham chestunte,
1: while he was fighting,
0: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
1: All of them were repeating God's name, Rama Rama Ram.
0: Rama Rama Rama ani varu dani vallistu vachitappiki ramaru kudanu chaala patashatru chaala manasu maarindi.
1: And when all were repeating God's name, Rama, Rama, Rama, Bharata, Shatrughna, they were very, very happy.
0: Bharata, Shatrughna, he pilled the chuchi, he went to Varada, Puttare, Ramanaku, and he went to Shatrughna.
1: Bharata, Shatrughna were thinking time and again, how is that Rama had such boys?
0: Chepti, appudu, Hanumanthudu kudanu, Navakasaraku, manchi buddhi cheptu vacharu.
1: Hanuman also taught them in every way to Lava and Kusha.
0: Ayodhya vasulandaru kudanu aashcharyapaddaru.
1: All inhabitants of Ayodhya were very much surprised.
0: Aa yokka talli yokka avala biddalu ee intati vaaraipoyinara ani nenu chaala aashcharyapadtu vacharu.
1: They were very much surprised to note these boys, how well they have come up in life, having brought up by the mother.
0: Appudu
1: then
0: తల్లి వచ్చి,
1: ది మదర్ కేమ్,
0: నాయన ఇది మీకు మంచిది కాదు.
1: బాయ్స్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు ఫైట్ విత్ ఫాదర్.
0: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
1: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్. And it's your ignorance if you want to fight with
0: him. You may be in any circumstances.
1: తండ్రి
0: ఏనాటికి తండ్రి.
1: Father is a father.
0: కనుక అట్టి ఫాదర్ ను నీవు వశం చేసుకోవటం నీ చేత కాదు.
1: It is impossible for you to fight with your father.
0: వారిద్దరిని కూడా ఆశ్రమానికి తీసుకెళ్ళింది.
1: And both of them are taken away by Sita.
0: అప్పుడు సీత వారి ముగ్గురిని ఒక రూమ్ లో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది.
1: And she kept both of them in a room and she taught them.
0: నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
1: Because of the circumstances I may be suffering.
0: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
1: All this had happened for my own good, nothing to do with you.
0: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారం పవిత్రమే అవుతుంది, కానీ బలి గలీజు కాదు.
1: The more you heat it, the more you burn it, the gold shines more and more, more brilliantly than ever.
0: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
1: It increases its shining more and more.
0: అదే విధంగానే జీవశక్తిని కూడాను రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
1: As Rama is accompanied by Jivatattva, the individual self, the individual could get lot of strength.
0: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి,
1: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్,
0: అన్ని అప్పటికప్పటికే సృష్టించి,
1: అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
1: అండ్ రామ వాజ్ విక్టోరియస్, హి వన్ ద బ్యాటిల్.
0: ఈ విధమైనటువంటి దృశ్యములు కుమారులు చూచారు.
1: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
0: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
1: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
0: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
0: సీత గొప్ప గుణవంతురాలు.
1: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
0: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
1: Our character is matchless, second to none.
0: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
0: నాయన పిల్లలు మీకు వివిధ తెలుసు చెప్పి చెప్పి దీంతో ఏమైనా చేయవలసిన ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
1: హీ టోల్డ్ దెమ్ బాయ్స్ బికాస్ యూ నో ఆర్చరీ యు ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ యూ కెన్ విన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ యువర్ ఫాదర్ ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానము మీరు దూరం చేసుకోండి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: రాముడు చాలా మహాత్ముడు.
1: రామ ఈజ్ నో బ్లెస్డ్.
0: రామ కేవలము సాక్షాత్ ఆకారపడు.
1: రామ ఈజ్ వెరీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: అతడు కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
1: అండ్ హీఈస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ద హోలీయెస్ట్.
0: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
1: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
0: రాముడు వస్తున్నాడు తెలిసి చెప్పి
1: ద మూమెంట్ ద న్యూస్ ఈజ్ సెండ్ దట్ రామ ఈజ్ అరైవింగ్
0: పిల్లలు చాలా భయపడిపోయారు.
1: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
1: రామ హింసెల్ఫ్ ఈజ్ కమింగ్ హియర్
0: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
1: దే వర్ టోటలీ ఫియర్ స్ట్రికెన్.
0: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
1: ఆన్ కమింగ్ టు నో దట్ రామ ఈజ్ ప్రెసెంట్ ఎట్ ఎ క్లోజర్ డిస్టెన్స్
0: పరిగెత్తి వచ్చి రాముడు పాదాల పైన పడ్డారు.
1: రన్నింగ్ ద ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: రామ నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
1: రామ వీ డు నాట్ నో యువర్ ఎబిలిటీస్ అండ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్పెక్టేషన్.
0: కానీ మా తల్లి చెప్పడం చేత మేము అన్ని గుర్తించాము.
1: బికాస్ అవర్ మదర్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అండ్ దట్ వీ కుడ్ రికగ్నైజ్ ఇట్.
0: కలుపునే అప్పుడు రాముడు చెప్పాడు.
1: దెన్ రామ సేడ్
0: మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. మాతాపితృలు నిజమైనటువంటి యొక్క గురువులు.
1: యూ హ్యావ్ ఎ గురు ఎ ప్రిసెప్టర్. ఇట్ ఈస్ సెడ్ దట్ మదర్ ఈస్ ద గురు, ఫాదర్ ఈజ్ ద గురు, అండ్ యూ హ్ గట్ ద ప్రిసెప్టర్, ద గెస్ట్ ఈజ్ ఎ గురు. సో యూ హ్యావ్ సచ్ గురుస్, సెడ్ రామ.
0: అందువల్ల ఆనాటి నుంచి కూడా మాతృదేవిని నిరంతరము స్మరించుకుంటూ ఉండేటువంటి వారు.
1: సిన్స్ దట్ డే మదర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ ఇన్ ఆల్ ఎస్టీమ్.
0: రెస్పెక్ట్ చేయటమే కాకుండా కూడా ఆమెను పూజించారు.
1: షీ వాజ్ నాట్ మియర్లీ రెస్పెక్టెడ్, షీ వాజ్ ఆల్సో వర్షిప్డ్.
0: కనుక లవకుశను కూడాను గుర్తించారు.
1: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
0: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
1: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
0: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరిమార్గంలోకి వస్తారు.
1: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుక తల్లిదండ్రులపై ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ పేరెంట్స్.
0: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
1: ఇన్ దిస్ కలి ఏజ్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ ద మదర్
0: తండ్రి. అప్పుడు సీతమ్మ వారు పిలిచి
1: దెన్ సీత కాల్డ్.
0: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
1: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ దేర్ అమంగ్ చిల్డ్రన్.
0: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి లీలే.
1: దిస్ ఈజ్ ఆల్ ద ప్లే, ద లీలా, ద విల్ ఆఫ్ రామ ఓన్లీ
0: అని చెప్పి పిల్లల్ని లోపల పిలిచి
1: అండ్ దెన్ షీ కాల్ దెమ్ ఇన్.
0: నాయన మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ బి సో హార్ష్ అండ్ బి ప్రిపేర్డ్ టు ఫైట్.
0: వారు పరమాత్మ స్వరూపులు.
1: అండ్ హీఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
1: ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ హిమ్ ఐ కెన్ నాట్.
0: మీరు ఎవరో అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పేటప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంది.
1: ఐ రియలీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యూ ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ యు ఆర్ మై సన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
1: అండ్ షీ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ దేర్ అటెంప్ట్ టు ఫైట్ అండ్ షీ టోల్డ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అండ్ బ్రాట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: విధానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
1: స్లోలీ ఎ టైమ్ వెంట్ ఆన్ రామ కుడ్ నో దట్ దే ఆర్ హిస్ సన్స్.
0: కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
1: అండ్ నౌ ఇట్స్ నాట్ ద టైమ్ టు డ్రైవ్ హర్ అవుట్.
0: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్ అంతా కూడా చాలా విషమైపోతుంది.
1: దిస్ నాట్ ద టైమ్ ఫర్ హిమ్ టు మీట్ హర్ బికాస్ ద హోల్ ప్లాన్ వుడ్ బి డైవర్టెడ్
0: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుక్కుపోయాడు అయోధ్యకు.
1: And then he returned from the battlefield back to Ayodhya.
0: Ayodhya poyyachapriki, Ayodhya ranta kudun tamtam aipayindi.
1: The whole Ayodhya has been totally changed.
0: Kumarulayinattu chinna pillalu tallini odinchaaruta.
1: People were speaking that boys won over the father in battle.
0: Cheppetappudiki adhi chaala aashcharyamesindi.
1: And he was very much surprised to hear this.
0: Aayana jayinchi velliki vachadu ani cheppani Lakshmanudu cheppadu.
1: And it was Lakshmana, he said. No, he won over them and returned.
0: Appudu Sita ee vidhanga iddaru biddalu kannadeni telusukoni appudu aamenu teesukoni raavadaniki Bharatashatrughnulu iddaru vacharu.
1: And then having come to know that these boys are the children, Bharatashatrughna went there to bring them here.
0: Valmiki aashramulaku taginatuvanti gauravanni andinchi,
1: as per the respect and the status of Valmiki ashram,
0: ee Valmiki ashramulo chaala goppatanam untundadani tanu varninchi,
1: and the greatness of the hermitage of Valmiki was fully narrated.
0: Ayodhyaku chelaru,
1: and they reached Ayodhya.
0: Appati lopala,
1: in the meantime,
0: Ramulu anni kudunu gurtinchi,
1: Rama has noticed all,
0: idantha kudunu nenu chesin tappenu ani oppukunnadu.
1: He has accepted that what all he has done is wrong.
0: Adi naa tappunu manninchi,
1: and he wanted that this mistake is to be forgiven.
0: Ee pillalu tanapaina desham maaruvani cheppadu.
1: And he wanted the children to give up this hatred towards him.
0: Vaallidarni chetulu pettukoni,
1: he caught hold of the hands of both the boys,
0: ashramulo praveshinchi,
1: and he stepped back into the hermitage.
0: Akkadi nunchi kudunu vimanamulo tirigi Ayodhyaku cheraru.
1: And then they travelled by flight and reached Ayodhya.
0: Prasitam varu prati okka vishayam kudunu chaala suspashtanga cheptu vachindi.
1: All these things are explained in every minute detail by Mother Sita.
0: Cheppetappudiki pillalandaru gurtincharu.
1: Boys have understood.
0: Tama yokka వాక్యం ఎందు ఈ వాల్మీకి రాసినటువంటి విషయం ఎందు చాలా నమ్మకం ఏర్పడిపోయింది.
1: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ వాల్మీకి.
0: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
1: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ లెటర్ అండ్ ఫిల్మ్.
0: కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
1: ద పోయట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
0: సత్యాన్ని పలికేటువంటి వారు.
1: They just shared the truth only.
0: Satyam tappa inke chinna asatyam kuda andulo cherchevaru kadu.
1: There is nothing artificial, no falsehood there.
0: Appudu cheppetappudiki,
1: when it is said so,
0: andaru gurtincharu.
1: All have noticed.
0: Kanuka daivatvanni gurtinchadaniki ee manavattam kuda sahayam chestundi.
1: To notice the divinity, the humanity, the humanness also helps.
0: హెల్ప్ చేసేసి కళాదుడికి వాళ్ళందరూ సీతారామలక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు.
1: అండ్ హ్యావింగ్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ, సీతారామ లక్ష్మణ్ ఆల్ ఆర్ హ్యాపీ
0: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
1: ద రామాయణ ఈజ్ కంప్లీటెడ్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
1: దేర్ ఫోర్ వాట్ ఎవర్ వీ సే స్పీక్ అబౌట్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్.
0: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
1: The two boys represent the personification of truth.
0: తిరిగి లోపల వెళ్లి రాముడు చెప్పాడు, సత్యం వద ధర్మం చెర.
1: అండ్ రామ రిపీటెడ్ వన్స్ అగైన్ స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ.
0: కానీ మాట్లాడమని చెప్పాడు కానీ సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
1: He said speak truth. He has not said to act, ask them to act truth.
0: ధర్మం చెర, ధర్మము ఆచరించు గాని ధర్మం ఉచ్చరించవద్దు.
1: One has to follow dharma, not merely speak about dharma.
0: Kaluga appadi nunchi kudanu ee ramayanam parayanam chesukuntu vachchu.
1: And since that day ramayana is read out every day.
0: Ippudu mana yokka ashramam lopala,
1: here in our ashram,
0: ramayana parayanamu,
1: we have ramayana parayanam,
0: bhagavata parayanamu,
1: bhagavata parayanam,
0: saptasati parayanamu, saptasati,
1: saptasati parayana,
0: ఇవన్నీ కూడాను ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
1: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీ డే హియర్ ఇన్ దిస్ ఆశ్రమం.
0: ఇవన్నీ చేసి కట్టేటప్పటికీ రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంతా చాటుతూ వచ్చారు.
1: After doing all these things, they could know that Rama is God, and this was publicized to everybody in this world.
0: ఇది రాముడి పైన తన కుమారుడికి ద్వేషం వచ్చింది ఏంటంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
1: It is the sign of weakness in the human life to develop a kind of hatred towards God, which had happened to Lava and Kusha.
0: దైవం పైన faith రావాలి కానీ
1: one should develop faith in God.
0: Doubt వచ్చేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
1: And once you start doubting God, you lose your faith.
0: కనుక మానవుడి యందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
1: Therefore, faith is most essential for all human beings.
0: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
1: What is the meaning of this మానవా?
0: నమ్మకం కలిగినవాడు అని అర్థం.
1: The one with faith is మానవా.
0: కనుక మానవుడు నమ్మకం కలవాడు.
1: So man has faith.
0: కాదు ఈనాడు అతి నమ్మకం పోయింది కానీ
1: టుడే దట్ ఫెయిత్ ఈజ్ లాస్ట్.
0: మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
0: కనుకని మానవులను ఆధారంగా తీసుకుని దైవం కూడాను ముందు ముందుకు పోతూ వచ్చాడు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ మ్యాన్ గాడ్ హ్యాస్ బీన్ బెస్టోయింగ్ ఆల్ దట్ హీ డిజర్వ్స్.
0: కనుక భగవంతుడు నిరంతరం కూడాను సత్యాన్ని చూసేటువంటి వాడు, ధర్మాన్ని నడిచేటువంటి వాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: కనుకనే మన యొక్క భారత భాగవత రామాయణం నందు ఈ రెండు వాక్యములు ముఖ్యంగా రాస్తుంటారు.
1: దేర్ఫోర్ ఇన్ భారత భాగవత రామాయణ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్.
0: సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: సత్యం వద స్పీక్ ట్రూత్ ధర్మం చెర ఫాలో ధర్మ.
0: కానీ ఈనాడు సత్యం వధ అయిపోతుంది.
1: బట్ టుడే సత్యం వధ ద ట్రూత్ ఈస్ కిల్డ్.
0: కానీ సత్యాన్ని పోషించే చుట్టువాడు కానీ భగవంతుడు, తను రచించే చుట్టువాడు కానీ భగవంతుడు, కానీ శిక్షించే చుట్టువాడు కాదు.
1: గాడ్ సస్టైన్స్ ప్రొటెక్ట్స్ అప్హోల్డ్స్ ట్రూత్, హీ విల్ నెవర్ కిల్ ఇట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కానీ ఎవరిని కూడా శిక్షించలేదు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడీ.
0: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక
1: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
1: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
0: కనుక వరల్డ్లీ పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
1: Therefore, when we go in the worldly ways, we have to follow many of the mistakes of the world.
0: కాని భగవంతుడు ఎప్పుడు కూడాను ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని నచ్చేది.
1: But God speaks of that which is correct, which is good only.
0: కాని సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
1: God is truth, he recognizes truth.
0: కాని చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలం ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
1: మెనీ పీపుల్ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ నాట్ నోన్ ద ట్రూత్, దట్ ఈస్ పనిషింగ్ మెనీ ఇన్నసెంట్ పీపుల్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడు అని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
1: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
0: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
1: But nothing is greater than Ramayana. Those details mentioned in Ramayana are not seen anywhere.
0: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు.
1: Many people went on arguing in different ways.
0: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదిస్తూ వచ్చారు.
1: Even Russians also dealt in depth this Ramayana.
0: ఇప్పుడు ఆ రామాయణం ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకొని ఆనందంగా వింటుంటారు.
1: And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
0: Avaru vallandaru kuda chaala parama bhaktulu ayipoyaru.
1: And all of them are ardent devotees today.
0: Kanuka ramayana anedi dharmamu satyamto koodinatundi verindi.
1: Therefore ramayana is the combination of satya and dharma.
0: Ee vidhamainatundi oka satya dharmani chakralaga teesukoni ramulu దేశానంత పరిపాలన చేస్తూ వచ్చారు.
1: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజ చేస్తున్నవాడు రాముడు ఒక్కడే.
1: ఇట్స్ ఓన్లీ రామ, ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: వర్షిప్ చేయటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
0: ఏ చిన్న బాధలు కలిగినా కూడా రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
1: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ, దే వర్షిప్.
0: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
1: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్డ్ అమాంగ్ ద కమ్యూనిస్ట్ హూ ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
0: కానీ మన భారతీయులకి ఇంకా దీన్ని కుదరలేదు.
1: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్చురిటీ ఆఫ్ రామాయణ.
0: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి,
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: దైవమును ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్.
0: ద్వేషం చేసేటువంటి వాడు కాదు రాముడు.
1: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
1: హీ సెట్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్ అండ్ హీ మూవ్డ్ విత్ దిస్ థాట్.
0: ఇటువంటి రామాయణమును ఎందరూ ఏ విధంగా పూజిస్తూ వచ్చారు?
1: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్ బై పీపుల్?
0: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం.
1: రామాయణ ఇస్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్
0: జీవుని,
1: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
1: సో రామాయణ ఇస్ ద స్టోరీ, ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే.
1: దెర్ఫోర్ రామాయణ షుడ్ బి గాన్ త్రూ, షుడ్ బి రెడ్ అవుట్ బై ఎవ్రీబడి.
0: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
1: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
0: ద్వేషం అనేది అతనికి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ హేట్రెడ్ ఈజ్.
0: ద్వేషము, క్రోధము, హింస ఇవన్నీ కూడా అతనికి తెలియనేటువంటి పదములు.
1: God does not know the words like anger, hatred.
0: ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక రకములను విమర్శిస్తూ వచ్చున్నారు.
1: బట్ రామ ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
0: లవకుశులు ఎంతటిగా గొప్పవారు.
1: లవకుశ రియలీ గ్రేట్.
0: కానీ
1: బట్
0: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికీ వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
1: దెన్ వన్స్ రామ స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ అండ్ కుశ, దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
0: ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ చేంజెస్ ది మైండ్, గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఈవెన్ నౌ ఫ్రమ్ టుడే, గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి.
0: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
1: వన్ పాయింట్ యూ షుడ్ రికగ్నైజ్.
0: కొంతకాలం లోపల,
1: ఫర్ సమ్ టైమ్,
0: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
1: నాట్ వెరీ లాంగ్ టు కమ్,
0: చాలా తక్కువ కాలం లోపలనే,
1: విదిన్ ఎ షార్ట్ టైమ్,
0: ప్రపంచమంతా కూడాను,
1: ద హోల్ వరల్డ్,
0: ఒక్క భావం చేరిపోతుంది.
1: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
0: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏంటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గాలకు రాగలం.
1: And all people will join the same path as when they start declaring that we should grow together, we should mingle together, we should live together and share all the knowledge among ourselves that we have acquired.
0: అది అతి శీఘ్రకాలంలో సిద్ధిస్తుంది. నాకు
1: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వెరీ సూన్.
0: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
1: డిఫరెన్సెస్,
0: వ్యక్తిగతమైనటువంటి దేశములు
1: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్
0: ఒక్కటి కూడా భారతదేశంలో ఉండవు.
1: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
0: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నారు, కానీ
1: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
0: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
1: ఇన్ ఫ్యూచర్ దెర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమ ఇత్తిది అట్టిదని ఎవరు చెప్పలేరు.
1: డివైన్ లవ్ నోబడీ కెన్ సే, నోబడీ కెన్ కామెంట్ అబౌట్ ఇట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్? యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ ఫోర్ బి లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: And all these things have merged in the teaching of God.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: The whole world will change if you utter these sacred words, follow the sacred path and listen to sacred things.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండినప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashant Nilayam during the Dasera festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: Gayatri is the mother of the Vedas.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక తాయతే తాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఇస్ అ మదర్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపమైన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారణ చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided, thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్పుడూ మాం ఇచ్చా భవతి ఆత్మా భవతి రామో భవతి తప్తో భవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుచునే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యము లేనటువంటి ఒక జీవులు జగత్తులో కానరారు.
1: Without dynamism, there is absolutely no individual.
0: ఆ చైతన్యమే గాయత్రి స్వరూపము.
1: This dynamic consciousness is the form of the Gayatri.
0: అది ఏ సర్వశక్తిమయము.
1: This is so full of strength and power.
0: అట్టి యథార్థ తత్వాన్ని ఈనాడు మానవుడు స్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి రూపనామం ఆధారం చేసుకుని కేవలము అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: కనుకనే ప్రతి మానవునకును సులభ మార్గమును చూపించే గోరి ఈ వేదమాత నాలుగు విధములైనటువంటి మాతృమూర్తులను సృష్టిస్తూ వచ్చింది.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: మొదటిది సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఇస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunti oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunti oka satya swaroopame ee maatrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధన చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: The divinity of butter is there in this whole world.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్ర ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఇంక రెండవది అన్యవతి అని.
1: ద సెకండ్ ఇస్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
0: అనగా పంచ బాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నవి?
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ యొక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ ఎనీథింగ్ దట్ కెన్ నాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: యూ మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్.
0: ఈ భేదములకు రూపమే కానీ కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: There might be differences outward, but divinity is the same for everyone.
0: Kanuka prati prani endukudunu panchabhutamulu shabda sparsha roopa rasa gandhadulu sarvulu endukudunu vyapinchi untunnavi.
1: So these five elements are all pervasive in every individual.
0: Kanukane deenini anyavati annaru.
1: So this is called anyavati.
0: Anyavati anaga emti? Okkokati okka bhuta swaroopani dharinchi untundadi.
1: Anyavati is taking the form of each of these elements.
0: కలుగునే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: అంగవతి కూడా ఉంటున్నది.
1: ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: ఈ అంగవతి అనగా ఏమిటి? దీని అర్థము
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: సో ఎవ్రీ ఫార్మ్ హ్యాస్ అ కైండ్ ఆఫ్ అ సైన్.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: Ishwarudu pinakapani.
1: Ishwara has got the water.
0: Vishnudu venunadamu.
1: Krishna has got the flute.
0: Saraswati venunadamu.
1: Saraswati has got the sound of the veena.
0: Itta okkoka vyaktiki okkoka angamunu okkoka aadharam chesukoni nirupinchinatvantide ee oka nidanavati.
1: So each of these divinities has got some kind of symbol and this is nidanavati.
0: కృష్ణుని చూసినప్పుడు నెమలి పింఛంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హిస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖ చక్ర గదాధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖ చక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపమునకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్లేషించవచ్చును.
1: సో త్రూ నైన్ వేస్ వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: దైవాన్ని పొందవచ్చును.
1: వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: దీస్ వేస్ ఆర్ నైన్ పాత్స్.
0: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మనివేదనం.
1: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ in many ways and in these nine ways of offering
0: yourself. ye margamlo manavudu prayanam chesinappatikini sadhanalu salipinappatikini gamyam okkati gaane koopichustundi.
1: Whatever path he may follow, man reaches the same goal.
0: Kaduka ee vidhamuga vedamu aneka vidhamulu ainappatikini ananto vai vedaha vedamulu ananta swaroopamainappatikini eka swaroopaniga nirupistu vachindi.
1: Vedas may be infinite but they show to us just one form.
0: సర్వ మానవుల యందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయి అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: సో దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అస్ శబ్ద బ్రహ్మమయి.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: సో ద సౌండ్ హెస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విదిన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
0: స్త్రీ సకార తకార రకారములు.
1: దర్ ఇస్ సకార తకార రకార.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
1: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
0: ఎస్, మొట్టమొదట సకారము.
1: ఫస్ట్ ఇస్ సకార.
0: సకారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
0: సాత్విక గుణము?
1: ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సారూప్యము. సామీప్యము.
1: సామీప్య.
0: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వములకే సకారం అని పేరు పెట్టారు.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం అంతే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యం అంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ ల్యాండ్ బట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విమెన్ ఆర్ వెరీ ఫోన్.
0: అయితే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకుని వారి పదములు మారుస్తూ ఉంటారు.
1: బికాస్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ దే మే చేంజ్.
0: కనుక మొట్టమొదట వారి పేరు నుండి సకారమే ప్రారంభమవుతుంది.
1: సో ద ఫస్ట్ ఇన్ దర్ నేమ్ ఇస్ సకార.
0: ఇది సాత్వికమైనటువంటి గుణము.
1: ఇస్ ద క్వాలిటీ. సాత్విక.
0: స్త్రీలలో అనేకత్వం లోపల సాత్వికమైన గుణములు ఉంటున్నాయి.
1: సో ఇన్ ఆల్ ద డైవర్సిటీస్ ద ఉమెన్ హ్యాస్ ద సాత్విక్ క్వాలిటీ.
0: సత్యం.
1: ట్రూత్.
0: ధర్మం.
1: రైచ్యం.
0: న్యాయం. ప్రేమ. సదన. ఆదరణ. ఇత్యాది అంతా కూడాను సాత్వికమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
0: Inka rendavadi takaramu.
1: The second one is takara.
0: Ee takaram anaga emiti? Tamasikam annaru.
1: Takara means the tamasic quality.
0: Kani ee tamasikani aadharam chesukoni aadavaru kevalam tamoguna sampannulu ani peru pettunnaru.
1: It may be said that because of the takara that the woman is full
0: tamoguna
1: of tamoguna.
0: Tamoguna ante nidraharamto kudinatvantidi kaadu.
1: Tamoguna is not that which is full of
0: వినయము, విధేయత,
1: ఇట్ ఇస్ హ్యూమిలిటీ,
0: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిది తమో గుణము.
1: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ ఆనర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ అ ఉమెన్.
0: వినయ విధేయతలు స్త్రీల యందు అధికంగా ఉంటుంటాయి.
1: హ్యూమిలిటీ అండ్ మోడెస్టీ ఇస్ దోస్ దట్ ఆర్ ఇన్ విమెన్.
0: గౌరవ మర్యాదలు కూడాను గృహానికి కాపాడుతూ ఉండేది స్త్రీలే.
1: ప్రొటెక్టింగ్ ఆనర్ is the work of the woman.
0: Illalum chuchi illu chudamantaru.
1: See the woman of the home and then see the home they
0: see. Kaga inti yokka gauravanni kaapadeetunti varu streele.
1: The woman it is that protects the honor of the house.
0: Desham yokka gauravanni kudunu kaapadeetunti streele.
1: They also protect the honor of the nation.
0: Kanukune maatru desham antunnaru kaani pitru desham ani evaru cheppatam ledu.
1: That is why we say motherland, we never say fatherland.
0: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: పీపుల్ థింక్ ద తమో గుణ ఇస్ సంథింగ్ దట్ ఇస్ డిరోగేటరీ. దట్ ఇస్ నాట్ కరెక్ట్.
0: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
0: ఇంకా రజోగుణము, రకారము.
1: ద రకార ఇస్ రజోగుణ.
0: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
1: Rajoga is not something that is ferocious and full of anger and hatred.
0: ఇది కేవలము త్యాగము.
1: This is full of sacrifice.
0: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగమునకు సిద్ధంగా ఉంటారు.
1: Women are always ready for sacrifice.
0: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
1: Sacrifice is something which is a part of them.
0: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమునైనా కూడా త్యాగం చేస్తారు.
1: When the necessity arises, they are even ready to give up their lives.
0: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు.
1: ది ఓనర్ ఆఫ్ దేర్ హౌస్, ది ఓనర్ ఆఫ్ దేర్ హస్బెండ్, ద విమెన్ థింక్ దాట్ ఈస్ పారామౌంట్ ఇన్ దేర్ లైఫ్స్.
0: కనుక త్యాగ భూములకి, త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
1: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
0: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: So woman is very pure, who is a combination of the
0: sakara.
1: Who are women who are full of kind of friendliness and good
0: behavior?
1: They are full of holy virtues.
0: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద వుమన్.
0: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
1: దే ఆర్ థింకింగ్ దట్ షీస్ అబల, షీస్ అ వీక్ పర్సన్.
0: కాదు కాదు, వారి యందు ఉన్నటువంటి బలము ఏ పురుషుని ఎందుకు లేదు.
1: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ దట్ అ వుమన్ హ్యాస్.
0: వీరి యందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
1: Woman has seven types of strength.
0: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
1: Men have only three types of strength.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
1: Man unable to recognize this truth, he considers woman as
0: వారు మహాబలులు.
1: They are full of strength.
0: ధీరులు.
1: They are courageous. They are warriors.
0: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీల తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: Every man has to recognize this divine quality of the woman.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ ఉమన్ ఆఫ్ ఇండియా హూ ట్రై టు క్వెంచ్ ద ఫైర్?
0: కులతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత కాదే.
1: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమన్ హూ కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్?
0: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
1: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ?
0: సత్ప్రసాగరమేస్తి తట్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most
0: chaste women.
1: For the whole world, is this not a teacher?
0: Bharat desam anetvanti yokka stree tattvamu sarva desamunukku upadhyaya sthanamto undetvantadi.
1: The womanhood of Bharat is something like a teacher to the whole world.
0: Aada teachers bodhinchinatvanti yokka bodhanle pillalaku chaala hrudayaniki attukuntayi.
1: It is such type of teaching that go right into the hearts of the children.
0: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
1: What the men teach, it doesn't touch the heart.
0: Karanam emiti?
1: What is the reason?
0: Sreelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta paathamulu nerputuntaru.
1: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
0: Kanuka manam ee naadu streela yokka tattvanni manam chakkaga gurtinchukunnappudu chaala maarpu kaligindi.
1: So lots of change can come about if we really recognize what the woman is.
0: Prachina kalam nundi undinatundi vedam hitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bedam yerpadindi.
1: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
0: Streelu chadukovatam manchide.
1: Women should study.
0: Kaani aa chaduvunu aacharanalo pettatam marinta manchidi.
1: But they have got to put that study into practice.
0: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
1: బట్ టుడే దేర్ ఇస్ నో ప్రాక్టీస్ వాట్స్ ఎవర్.
0: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
1: బట్ విమెన్ ఇట్ ఇస్ దట్ ప్రాక్టీస్ మోర్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ మెన్.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా
1: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్
0: పిల్లల పోషించు తల్లులేరి
1: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా
1: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్
0: వంట ఇంటిని తిట్టు వలతలేరి
1: వేర్ ఇస్ ద వుమన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్
0: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి
1: ఇఫ్ షీ గోస్ అండ్ టీచ్ ది అదర్ చిల్డ్రన్ వేర్ ఇస్ ద మదర్ టు టీచ్ హర్ ఓన్ చిల్డ్రన్
0: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
1: So such type of differences have come today, changes.
0: ఉద్యోగములు చేసేటువంటి వనితకు ఏ మాత్రము సుఖం లేదు.
1: The woman who works, she has absolutely no happiness.
0: Dhanam valla kalugu ibbandi teerina intiloni korthalu ento undu.
1: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
0: Sukhamu chuda bova shunyame udyogi padamiyandu unna padatike pudu.
1: seeking happiness through this type of way, the woman finds no happiness whatsoever.
0: ఉద్యోగం చేస్తున్నారే కానీ ఇంటి లోపల చాలా అశాంతి కలుగుతుంటారు.
1: They may be working women, but there's a lot of
0: work చేయవలసిందే. పని చేయవలసిందే.
1: Yes, they've got to do the work.
0: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
1: They've got to do the household work and then only the work outside.
0: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
1: This is their chief.
0: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ ఉంటాయి ఇచ్చారు.
1: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
0: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: But today one is not really making any effort for such type of activity.
0: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మ స్త్రీ, పద్మ విభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
1: But they crave after these titles like Padma Shri and Padma Bhushan etc.
0: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
1: These are not the thing, the titles that we should acquire.
0: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
1: We have got to first fulfill the title of Dharma Patni.
0: Grihalakshmi, intilo nirantaram kudunu navutu aanantanga aanandanga untundali.
1: That you are the Grihalakshmi who brings a lot of happiness and cheer to the home.
0: Ardhangi, pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhaganga taaru nilchali.
1: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
0: Dharma Patni.
1: She is a
0: dharmamulo ettri cheyiga untundali sthreeku.
1: She is the one who steers the dharma in the house.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic
0: activity. ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.
1: And in this modern age we are going absolutely at a tangent against
0: that. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
1: But there are many good people even today.
0: పవిత్రమైన హృదయం ఇంకను ఉంటున్నారు.
1: There are people with pure hearts.
0: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
1: Though they are working outside, they try so much. They also keep their homes happy and
0: prosperous. స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
1: So the dharma in the house.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic
0: ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైన విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.

0: outside, they try so much. They also keep their homes happy and
1: prosperous.
0: So the life of a woman is exemplary.
1: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
0: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it be fame and name.
1: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంది.
0: The home without the mother is absolutely a void.
1: కనుక ఒక చౌత్రిగా ఉంటుంది.
0: It will be like a choultry.
1: కనుక మొట్టమొదటి ఇంట్లో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుంది.
0: So the women are the foundation of
1: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
0: They've got to look after their children in
1: తమ పతి యొక్క సుచ్చేమాన్ని సరిగా గమనించాలి.
0: They've got to look after the welfare of their
1: husband. తదుపరి నీవు ఏ పనులైనా చేసుకోవచ్చును.
0: Afterward they can do any work.
1: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
0: This is the old way tradition.
1: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
0: But today everything is going against such tradition.
1: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
0: They think they are only women who have to be confined to the kitchen.
1: కాదు కాదు.
0: Not at all.
1: ఇల్లునంతాగను వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ.
0: Woman is the one who lights the whole home.
1: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
0: It is when these women are all right that the children become
1: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటి నీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
0: So men should not make a woman shed even a tear.
1: కరుకని కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
0: So no
1: అలాగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటి నీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపదంతా కూడా కూలిపోతుంది.
0: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
1: కరుకని స్త్రీలకు ఆ కంటి నీరు రానికుండ చూసుకునేటువంటి బాధ్యత పురుషుని ఎందు ఉంటుంది.
0: So it is a responsibility of the man to see that the woman does not shed.
1: కాని ఈ సత్యాన్ని పురుషుని ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But men today are unable to find out the truth of this.
1: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
0: They think men are important.
1: ఈ పురుషుడు అనేటువంటి పదములకు అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
0: They do not know the meaning of purusha.
1: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
0: They think if they wear a pant and a shirt,
1: కాదు కాదు.
0: Not at
1: పురుష అనేటువంటి ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వములకే పురుషుడు అని పేరు.
0: పురుష ఇస్ దట్ వేర్ ఇన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
1: కనుకని ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
0: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదిన్ ఇస్ ద పురుష.
1: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
0: టుడే దే సే ఇట్ ఇస్ అ జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
1: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
0: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సూ అ జాబ్.
1: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హావ్ నో జాబ్స్.
1: కాబట్టి పురుష లక్షణం అంటే ఉద్యోగమే కాదు.
0: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
1: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
0: సో టు ఎస్టాబ్లిష్ happiness at home is a responsibility of both.
1: ఇంటి యొక్క గౌరవ మర్యాదలను మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
0: Both have the responsibility to protect and establish the honor and happiness.
1: ఇరువురి యందు కూడా సమత్వభావం ఉండాలి.
0: Both of them should feel equal.
1: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి ప్రధానం?
0: If all these lights are burning today,
1: నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తూ ఉంటుంది.
0: If the negative and the positive is combined and
1: స్త్రీ పురుషుల యొక్క తత్వం రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
0: It is only the women and men combined together then we find divinity.
1: స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వచ్చు రావాలి.
0: So women also should get the freedom today.
1: అనగా దేనికోసం?
0: Why? For what reason?
1: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
0: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
1: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
0: So every woman should show the ideal in her.
1: చక్కగా చదువుకోవచ్చును.
0: She can study.
1: డిగ్రీలు తీసుకోవచ్చును.
0: షీ కెన్ టేక్ డిగ్రీ.
1: ఉద్యోగాలు చేయవచ్చును.
0: షీ కెన్ ఆల్సో
1: దేశోద్ధారం తగినటువంటి అవకాశం అందించవచ్చును.
0: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
1: పాలిటిక్స్ లో చేరవచ్చును.
0: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: దాంట్లో తప్పు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్.
1: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
0: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ ద హోమ్ దట్ మస్ట్ బి పారామౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్సైడ్.
1: ఈ గృహమే పెద్ద ఆధార సమస్య ఉంటుంది.
0: The home is the one that is the very foundation.
1: Illunu vadali inki em chesinappudiki dinto peru pettukole maatram undavu.
0: If you leave the home and work outside you will not get a name and honor.
1: Kaluka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantam

0: సంఖ్యకు జీవులుగా పౌరులుగా తీర్చిదిద్దడానికి స్త్రీలే చాలా ఇంపార్టెంట్.
1: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
0: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
1: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
0: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
1: What is it that you should protect?
0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men and women today.
0: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
1: So you've got to give birth to children who are really virtuous.
0: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
1: So they have got to enhance the virtues.
0: ఎవరి కోసం?
1: For whose? For what reason?
0: కాదు.
1: It's not for
0: us.
1: It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీల నుంచి కొన్ని వేల మంది అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: So many thousands of people are studying in universities and going outside.
0: ఇది చాలా తెలివి తక్కువ.
1: This is something which has absolutely no reason or rhyme.
0: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
1: Are you sending them merely to earn money?
0: నాయనా, నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
1: You need not become a big man but become a good man. That should be
0: good man కావాలి, not great man.
1: You've got to become a good man but
0: ప్రతి తల్లిదండ్రులు కూడా నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
1: Every parent thinks that the son should study very hard.
0: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
1: He has got to get a great
0: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
1: He must get a good name, a great name.
0: ఎన్ని పేర్లు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of earning many names?
0: మంచి పేరు తేవాలి.
1: He has got to get a good name.
0: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? గ్రేట్ పర్సన్ అనే దానికంటే గుడ్ పర్సన్ అనేటువంటి తేవాలి.
1: What is it that we have got to do today? Not that we should become great persons but good persons.
0: గుడ్ పర్సన్ కు గ్రేట్ పర్సన్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: What's the difference between a great and a good person?
0: Great person anetunte vaadu,
1: the great person
0: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
1: He sees narayana even in man.
0: Idi great person annaru.
1: He is a great person.
0: Kaadu kaadu, naruni yandu kudanu narayanu chudali. He is good person.
1: The good person is one who sees God in every man.
0: ఇది గొప్పతనం.
1: దిస్ ఇస్ ద గ్రేట్నెస్.
0: రాముడు చదువుకున్న చదివే రావణుడు కూడా చదివాడు.
1: రావణ అండ్ రావణ అండ్ రామ బోత్ స్టడీ.
0: రాముడు 36 విద్యలు నేర్చాడు.
1: రావణ న్యూ 36 టైప్స్.
0: రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: రామ ఆల్సో న్యూ 36 టైప్స్.
0: కానీ రాముడు నేర్చినటువంటి విద్య ఆచరణలో పెట్టి దాన్ని జీర్ణించుకున్నాడు.
1: But Rama put into practice what he had studied and he assimilated.
0: Kani Ravanu nechinatundi aachanalo pettaka ajinna rogam teppinchukunnadu.
1: But Ravana did not put it into practice and it caused him indigestion.
0: Tana vidyanni kudunu kevalam marchipoyi durmargamlo pravesh pettadu.
1: He forgot all the education and went in the wrong path.
0: Ramulu anni kudunu tana nechina vidyanni kudunu samajamlo aacharimpu chuchadu.
1: But Rama put into practice in society all the
0: Ravanu good person, Ravanu great person.
1: Rama is a good person and Ravana is a great person.
0: Goppavade Ravanudu.
1: Ravana is a great man.
0: Kaani gunam lekapotadilni vaalu good person kaakapoyadu.
1: But because he has no virtues he doesn't become a good man.
0: Gunam kaliginappude vaadu good person avutundi.
1: Only when he has virtues he becomes.
0: Enta dhanamunu sampadinchu.
1: You may
0: enni padamulu nenu enta medhavi ainaka neelo guname lekapothe neevu kevalam oka manchi vaade kaadu.
1: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest knowledgeable.
0: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
1: What's the use of this wealth?
0: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంతమంది లేరు ఈ లోకంలో?
1: There are so many in this world who yearn for money.
0: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
1: But when they go, they do not take even one naya paisa with them.
0: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of having such wealth?
0: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
1: What is the prize or the status of a man who has studied so much but doesn't have virtue?
0: కనుక మొట్ట మొట్ట మన గుణం కావాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ వీ మస్ట్ బి వర్చువస్. గుణం
0: కలిగినటువంటి మనిషే నిజమైన మనిషి.
1: ద వర్చువస్ మ్యాన్ ఇస్ ద వన్ హూ ఇస్ అ ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాడు గుణం అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: బట్ వీ కెనాట్ సీ గుడ్ క్వాలిటీస్ ఎనీవేర్ టుడే.
0: ఏ మానవుడు చూసినప్పటికీ ధనం ధనం ధనం ధనం.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఆఫ్టర్ మనీ అండ్ మనీ.
0: ఈ మనీ వల్ల వచ్చేటువంటి యొక్క మనసు చాలా విజృంభించిపోతుంది.
1: So the mind which is just fixed on the mind becomes really distorted.
0: Man nu cheppa man man annaru.
1: So it is said man man.
0: M anaga emiti?
1: What's the meaning of M?
0: Maya.
1: It's maya.
0: Maya nu sadinchu.
1: You've got to get over the maya.
0: A. Atma nu darshinchu.
1: You've got to see the atma.
0: M. Nirvana pondu.
1: You've got to attain nirvana.
0: Maya nu sadinchi vasham chesukoni
1: getting over the maya,
0: atmanu darshinchi
1: seeing the atma,
0: nirvanamu pondatamu idhe man.
1: You will have to attain nirvana, that is man.
0: Ante gani the proper study of mankind is man annaru.
1: So the proper study of mankind is man.
0: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
1: So your heart, your speech and your words should be in absolute harmony.
0: Kaligam manam great person kaanakkarledu.
1: We need not be.
0: Na kodugu great person kavalani meer korakoddu.
1: You should not desire that your son should become a great person.
0: Manchi kumarudu kavali.
1: He must become a good son.
0: Manchi perunu tevali.
1: He has got to get a
0: manchi
1: good
0: manchi
1: name.
0: Cheyali.
1: He has got to do good activities.
0: Manchi sahayamto jagatunu uddarinchali.
1: He has got to help the world at all times.
0: Ee manchi tanani penchadaniki ee kumarunu pooja aneka vidhamuga prochaginchali.
1: So you have got to encourage your son to become a good man.
0: కాని గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏంటి?
1: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్.
0: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
0: ఎవరు తుచానందిస్తున్నారు?
1: ఎనీబడి ఇస్
0: వాళ్ళకి నిరంతరము విచారమే.
1: దే ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
1: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్సోఎవర్.
0: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
1: ద గుడ్ పర్సన్ హెస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
0: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
1: today you see the scientist
0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: He has attained a lot of knowledge.
0: చంద్రుని కూడా చేరగలిగారు.
1: He has even gone up to
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద యూజ్?
0: చంద్రు చేరగలిగి కూడాను చంద్రజాలము శాంతి సుఖములు.
1: Although he has been able to go up to the moon, he has no peace within.
0: మూనుకు పోతున్నారు, బాడీ అంతా చల్లగైపోతుంది. అది
1: when they go up, the body becomes cold.
0: Mind heat అయిపోతుంది.
1: Mind gets heated.
0: ఇది గొప్పతనమా?
1: This is a great thing.
0: కాదు కాదు.
1: Not at all.
0: మంచితనమే కాదు ఇది.
1: This is not at all a good thing.
0: నీవు మూనుకు పోయే బదులు నీ మనసులో ప్రభావించు.
1: Instead of going to the moon, go inside your mind.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత. చంద్రుడు అనేటువంటి వాడు మనసే.
1: So the moon is the mind.
0: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
1: Going to the moon is not going anywhere.
0: అది నీవు మంచివాడవుతావు.
1: But going inside your mind, then you become a good
0: man. చంద్రుడి దగ్గరికి పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
1: If you go to the moon, you become a great person.
0: కానీ మంచి పర్సన్ కావాలి.
1: But you have got to become a good person.
0: నీ మనసును స్వాధీనంలోంచుకో.
1: You have got to hold your mind under control.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క ప్రభావమే.
1: The whole world is controlled by the mind.
0: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
1: So this powerful mind, you have got to keep it under control.
0: ఇది నీ గుడ్ వర్క్.
1: This is the good work that you can do.
0: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
1: So you have got to attain goodness.
0: ఏంటే సార్ వద్దు?
1: Not greatness.
0: కాదు, ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that he should become a
0: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
1: Not even in your dream should you ever
0: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
1: Even in your dream you should not feel you should be a great man.
0: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
1: It's a person who doesn't know anything feels he must become great.
0: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
1: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ గ్రేట్.
0: కానీ సొసైటీ అది కాదు ఇచ్చేది ఇప్పుడు.
1: బట్ సొసైటీ డజన్ డూ దట్.
0: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
1: But in the world today they only honor some person who is a minister or somebody.
0: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
1: But inside they do not have that respect for
0: him. హృదయం లోపల కూడాను ఈ మంచితనం రావాలి.
1: He should get that goodness right from the heart.
0: Ayyo adan chaala manchi vaadra.
1: Oh, he should feel, oh, he's a very good
0: manchi peru samajamlo manam techukovali.
1: So we should earn that good name in society.
0: Adi ye nijamainatundi okka jeevithamu.
1: That is real life.
0: Moodu dinamulu bratikina kaani hamsavale manam bratakali.
1: If you live even for 3 days, live like a swan.
0: Enduku 100 samvatsaralu bratikina kaani kaaki vali enduku bratakali.
1: Why live for 100 years like a crow?
0: కాకి వలే కల కాలము బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
1: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
0: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
1: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
0: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
1: సో ద 19th ఆఫ్ నవంబర్ ఇస్ కన్సిడర్డ్ ద లేడీస్ డే.
0: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడా మంచితనమని భావించారు.
1: So November 7th is the day for the goodness of all mankind.
0: Russians anta kuda nu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
1: They think the 7th is a great day, the ladies.
0: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
1: Each country has kept one particular day as the ladies day.
0: Idi endukosam pettaru?
1: Why is it that it is so?
0: Deshaniki aadarshanga nirupinchali.
1: Because it's to hold a
0: matramurti aa vidhanga aadarshanga untunnapude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
1: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ, ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
0: కొనుక్కున్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యువస్.
0: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
1: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు
0: అదర్స్. తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
1: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
1: జస్ట్ అస్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
0: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
1: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
0: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
0: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
0: స్వాతంత్రం
1: స్వాతంత్రం.
0: స్వా అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వా?
0: ఆత్మనే.
1: ఇట్ ఇస్
0: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వా స్వేచ్ఛ అన్నారు.
1: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వేచ్ఛ?
0: ఇష్ట ప్రకారం సంచరించడమే కాదు. స్వ ఆత్మ ఇచ్చ, ఆత్మ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వ డజ్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
0: స్వార్థము అంటున్నారు.
1: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ స్వార్థ.
0: ఇది కాదు స్వార్థము. స్వార్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
1: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వా, అది ఏ స్త్రీ తత్వము.
1: ద మదర్హుడ్, ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఈస్ ద సారూప్య.
0: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
1: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్.
0: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
1: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ద విమెన్ విల్ గో ద రైట్ పాత్.
0: స్త్రీలంతా కూడా మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
0: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
1: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
0: ఈ మంచితనం స్త్రీల యందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల యందు లేదు.
1: దిస్ గుడ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
0: కానీ పురుషుల యందు గ్రేట్నెస్ ఉంటుంది.
1: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
0: కానీ స్త్రీల యందు గుడ్నెస్ ఉంటుంది.
1: బట్ ఇన్ విమెన్ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తుంచుకోవాలి.
1: సో యూ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: పనులు చేయవచ్చు మగవారు.
1: మెన్ కెన్ డూ వర్క్.
0: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
1: దే మే డూ హార్డ్ వర్క్.
0: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించిన వారు అవుతారు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్ దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
0: కనుక స్త్రీలకు మొట్టమొదట గౌరవాన్ని ఇవ్వాలి.
1: యూ గాట్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ఉమెన్.
0: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
1: వేర్ ఎవర్ ఉమెన్ ఇస్ రెస్పెక్టెడ్ దేర్ లివ్స్ గాడ్.
0: కనుక స్త్రీలకు సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైనటువంటి స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంతైనా సాధించడానికి ప్రయత్నించాలి.
1: గివింగ్ రెస్పెక్ట్ అండ్ ఉమెన్ దట్ యూ రెస్పెక్ట్ అండ్ and this to woman is only then that the whole country can become good.
0: Kausalya karatam chetane ramulu devuga maripoyaru.
1: It's because Kausalya gave birth we have Rama.
0: Chusara yovaravari garbhastharamu enta pavitramainatundo daniki teginatundi okka putruluga untuntaru.
1: Whosoever womb is so pure they get pure sons.
0: Sita లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
1: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
0: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
1: బికాస్ జీజాబాయ్ గేవ్ సచ్ గైడెన్స్ టు శివాజీ హీ బికేమ్.
0: తల్లి యొక్క బోధన ఎంతైనా అవసరము.
1: సో ద టీచింగ్ ఆఫ్ ద మదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
1: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
0: ఆ వయసు నుండే తల్లిని వారికి సరైనటువంటి మార్గంను నిరూపించాలి.
1: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
0: కనుక మంచి తల్లులుగా ఉండినప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
1: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
0: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
1: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హూ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
0: కట్టకడపడి రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణీ ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
1: సో విచ్ ఎవర్ కింగ్డమ్ ఐ రూల్ ద వే దట్ మై ఓన్ ల్యాండ్ ఇస్ దాట్.
0: నా ఈ దేహం కన్న తల్లి, నేను జీవించినటువంటి యొక్క భూమి, ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
1: So the mother who has given birth to this body and my motherland are the greatest to me. So you've got to establish the glory of your motherland. The respect we give to the mother, we have got to give the same respect to the motherland. Today they do not know what is nationality. We have got to recognize we have got to follow the culture of the land in which we are born. So the child recognizes the father and mother. So in whichever country we are born, we have got to recognize the tradition and the culture of that country and follow it. Today there is nothing whatsoever. So we do not mind whichever country. We think it's just enough to eke a
0: life.
1: Is this a life? Even all the animals live such a life. It's not that. Man's birth is something very, very rare. You've got to pray to God under whatever circumstance, loss or gain. That is the culture of Bharat. So we got to take God as paramount and then look after your body. It's not looking after the body that is great. Yes, if you keep eating, the body also, I suppose, gets nourished. If you put garbage in a bin, it gets full. It's because the heap of garbage is full, is that it? It's not the body that grows. If you give nourishment, the body grows. The body will get burnt one day. This is the body. This will just deteriorate. You're not the one who will just deteriorate. You're not the person who will just vanish. You are the very form of the Atma.
0: It's
1: the Atma which is within you and is nourishing you and looking after you. Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body. What is it that he is nourishing? Nothing whatsoever. This is ignorance. Is he able to hold back the life that goes? It's just impossible. Then if that's not possible, how are you nourishing yourself? Who is important for the birth? God has in his hands the principle of birth and death. We have got to take protection. We have got to love God. We have got to get into God's
0: presence.
1: We have got to have that full faith that God is within you. God is not anywhere else. He is right within your heart. So God is within your heart.
0: He
1: is so close to you. How can you forget him? This is a great fault. He is your greatest friend. So it has been said that God is a mother, the father, the brother, the sister, and the greatest friend. This is not
0: greatness.
1: God is your greatest friend.
0: Greatest friend.
1: Greatest friend.
0: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
1: They are the friends of those who see the money in your pocket and then when they get gone in
0: భగవంతుడు ఇవేది చూడడు.
1: But God doesn't see anything.
0: నీ హృదయాన్ని చూస్తాడు.
1: He sees your heart.
0: హలో come on అంటాడు.
1: Hello, come on, he says. God is the only one who will not discard you under any circumstances. The whole world is a book. So that itself which teaches us various lessons.
0: Nature is the best teacher.
1: So nature is the best teacher. heart is our teacher. So the heart teaches us so many things.
0: God is our friend.
1: God is our friend.
0: If we take these things as a
1: very foundation, our whole life will become so happy. Make friendship with God.
0: What type of
1: friendship? This
0: friendship is not money.
1: Wealth is not the basis of the
0: friendship.
1: It's not courage. It's no other type of thing.
0: Friendship
1: love is the only foundation for such friendship. The bond between you and I is only love. It's due to this love we can find that unity. It's because of love we can get true friendship. You can never get happiness of because of hatred. It's bliss when we have love. Bliss is only in love, it's not found anywhere else. It's when you plant the tree in the mud, then it becomes a tree. If you put it in a tin, it doesn't grow. So righteousness emanates from the heart. So the spiritual virtues come out of the heart.
0: Prema, prema, prema.
1: Love, love, love. With love, we have got to think of God. With this love, we have got to make friendship with God.
0: Therefore,
1: so the natural love that is within us, we have got to make it even much more and increase it. It is that prema which makes us so happy like Rama.
0: It's
1: the heart which makes you happy.
0: Prema mudita manase kaho.

0: ముందు చుండిన విశ్వ మెలగులుండు విశ్వ విభుని మైత్రి విడతీయరానిది పినుడు భారతీయ వీరసుతుడా. విశ్వ విభుని మైత్రి విడదీయరానిది పినుడు భారతీయ వీరసుతుడా.
1: It is in this universe the God shines with all his resplendence. The relationship between the creator and the creation is inseparable. They are one and the same. Listen to this word, the Son of God.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఈనాడు పవిత్రమైన దివ్యమైన భవ్యమైన నూతనమైన కేరళ వారికి ఓణం.
1: టుడే ఈజ్ అ సేక్రెడ్ డివైన్ డే ఆఫ్ ఫెస్టివల్ ఓణం ఫార్ దోస్ దట్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఓణం అనగా అనేక రకములైనటువంటి అర్థములు బోధిస్తుంటారు, కానీ అది కాదు.
1: ఓణం ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్, యాక్చువల్లీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్.
0: బాహ్య రీతిలో భౌతికమైన దేహములకు పరిశుద్ధము గావించుకోవటము, దీనికి అభ్యంగ స్నానం గావించటము, నూతన వస్త్రములు ధరించటము, ఈ విధంగా మాత్రము చేస్తుంటారు.
1: We observe this festival from the physical worldly point of view by wearing new clothes and having celebration of that sort, but it's not the reality.
0: Nutana vastramu dharinchukovatame kaakunda nutana aaharamu kuda sweekaristuntaru.
1: They not only put on the new dress, they will also have extra dishes, delicious items.
0: తల్లి బిడ్డలు చేరి కుటుంబ పోషణకై అనేక రకములైనటువంటి యొక్క ఉత్సవాలు జరుపుకుంటుంటారు.
1: The whole family, the mother and children join together in observing this festival with all festivity.
0: కొంతమంది దేవాలయములకు వెళుతుంటారు.
1: Some visit temples.
0: ఈ దేవాలయముల లోపల ముఖ్యంగా కృష్ణ దేవాలయము చాలా ముఖ్యము.
1: Of all the temples, they visit Krishna's temple.
0: అనేక మంది అనేక విధములుగా కొన్ని దినములంతా కూడా రామాయణం పారాయణం చేస్తుంటారు.
1: There, for a number of days, they go through the sacred text, Ramayana.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క కార్యములకు మూల కారణము ఇదియే.
1: This is the inner significance, the sanctity behind the celebration of this festival.
0: కనుక ఓణం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క దివ్య నామస్మరణ గావించుకుంటూ దివ్య దర్శన నిమిత్తమై దివ్య ప్రాణ నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తుంటారు.
1: Therefore, on this day of Onam, the chant the glorious matchless name of God, and to sustain their living, they undertake so many other activities.
0: Puramu aa desamunaku chakravarti undetunte vaadu.
1: Earlier, that was ruled by an emperor.
0: Aa chakravarti prajalanu aneka rakamuluga premistu visheshistu వారు సేవలు చేస్తూ వచ్చాడు.
1: The emperor reposed full faith in his subjects and he took care, every care of them with love.
0: అతనే బలి చక్రవర్తి.
1: And he is Emperor Bali.
0: ఆ బలి చక్రవర్తి పైన అనేక రకములైనటువంటి ఆశలు పెట్టుకుని ప్రజలంతా జీవిస్తూ వచ్చారు.
1: People had very high hopes, expectations on the rule of Emperor Bali and they carried on their life.
0: అతను అనేక యజ్ఞములు గావించేటువంటి వాడు.
1: Bali performed many spiritual rites, yajna.
0: కాని ఈ సమయం నందు గొప్ప యజ్ఞము గావిస్తూ వచ్చాడు.
1: It was the time when he has undertaken a most important yajna.
0: ఆ యజ్ఞం నందు ప్రజలకు చాటాడు. ఎవరికి ఏది ఇష్టమో వారు కోరుకోవచ్చు, తప్పక వారికి నేను అందిస్తాను అని ప్రామిస్ చేశాడు.
1: It was widely publicized that anyone can go over there to the spot where yajnam is performed and whatsoever they ask for would be granted and given.
0: ఇది విన్నటువంటి యొక్క వామనమూర్తి చిన్న వేషం వేసుకుని తాను కూడా ఒక కోరిక పైన అక్కడికి హెచ్చరించాడు.
1: Having come to know this news, Vamana also came over there to the spot with a desire.
0: ఈ వామన వస్తుండగా చాలా చిన్న బిడ్డవాడు, తేజస్సు కాంతి ప్రకాశము తేజరిల్లుతూ వచ్చేటువంటిది.
1: Vamana is so young, with all the radiance, with all the brilliance, with all the light, aura around him.
0: టెంకాయ ఆకుల యొక్క గొడుగును పట్టుకుని తాను చిన్న పిల్లవాడిగా పరుచుకొని వస్తున్నాడు.
1: Carrying an umbrella of palm leaves, he was walking forth, proceeding towards that yajna.
0: దీనిని ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి యొక్క రత్నమాత అనగా బలిచక్రవర్తి యొక్క కుమార్తె ఆమె చూచింది.
1: ది సీన్ వాజ్ నోటీస్డ్ బై ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: చూచి, ఆహా, ఎవరి తేజస్మృతి, ఎవరి కాంతి కలిగినటువంటి వ్యక్తి అని ఆశ్చర్యపడ్డారు.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ ది బ్యూటీ, ద లైట్, ద ఆరా అరౌండ్ దట్ వామన.
0: ఇట్టి కుమారుడు నాకు కలిగితే ఎంత ఆనందంగా ఉండు అని ఆశిస్తూ వచ్చింది.
1: షీ ఆల్సో ఫెల్ట్ అట్ దట్ మూమెంట్ దట్ హ్యాడ్ షీ బీన్ బ్లెస్డ్ విత్ ఎ బాయ్ ఆఫ్ దిస్ టైప్ దట్ యూ షుడ్ బి వెరీ మచ్ గ్రాటిఫైడ్.
0: ఇట్ట ఎవరెవరికి వారు విచారిస్తూ ఉండగా వామనమూర్తి స్టేజ్కి ఎక్కాడు.
1: As everyone started entertaining their own thought, Vamana got up to the dais.
0: బలిచక్రవర్తి లేచి అతనికి గొప్ప స్వాగతం ఇచ్చాడు.
1: Emperor Bali got up and welcomed Vamana.
0: కూర్చొని పెట్టుకుని అనేక రకములైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు.
1: He made him sit and started conversing with him.
0: కడపటికి మీరు ఎందుకోసం వచ్చారు, దేన్ని ఆశించి వచ్చారు అని ప్రశ్నించాడు.
1: Towards the end, Emperor Bali asked, What is it that brought you here? What is it that you want?
0: అయ్యా ఎంపరర్, నాకు ఏ ఒక్కటి అక్కడ, మూడు అడుగుల భూమి నాకు ఇచ్చేస్తే చాలు.
1: I don't want anything. It's enough if you grant me 3 footsteps.
0: ఇంతేనా అని తాను చాలా ఆశ్చర్యంగా పడిగాడు.
1: And Bali was very much surprised. After all, only 3 footsteps?
0: సరే, తీసుకోండి అన్నారు.
1: He said, Yes, granted, you can have it.
0: అతను ఒక అడుగు వేసేటప్పటికీ ఆకాశం అంతా చేరిపోయింది.
1: With one step, he could occupy the whole of the space.
0: రెండవ స్టెప్ కు భూమంతా నిండిపోయింది.
1: The second step, he occupied the entire earth.
0: మూడవ స్టెప్ కు వేరే స్పేస్ అనేటప్పటికీ తాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Bali was astonished.
0: స్వామి, నేను అడిగేది 3 అడుగులే, కానీ 2 అడుగులు మీరు ఆక్రమించారు. కానీ మీ ఒక్కొక్క అడుగే ఇంత పెద్దదిగా ఉండినప్పుడు ఇంకొక అడుగు ఇంకెక్కడి నుంచి నేను తెచ్చేది?
1: స్వామి, యూ ఆస్ ఫర్ జస్ట్ 3 footsteps. విత్ వన్ యూ ఆక్యుపై ద స్పేస్, విత్ అనదర్ ది ఎంటైర్ ఎర్త్. వేర్ ఎల్స్ కెన్ ది థర్డ్ ఫుట్ స్టెప్ కుడ్ బి ఆఫర్ టు యూ?
0: ఆ మూడవ అడుగు మా తలపైన పెట్టాడు.
1: లెట్ యూ టేక్ ద థర్డ్ ఫుట్ స్టెప్ బై ప్లేసింగ్ యూర్ ఫుట్ ఆన్ మై హెడ్.
0: ఆ తలపైన పెట్టేటప్పటికీ మీరు అనుకోవచ్చు అతను పాతాళలోకములకు ఎట్టపోయాడు. ఒక స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, అంత బరువే అంత పెద్దగా ఉన్నప్పుడు, రెండవ స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, మూడవ స్టెప్ కూడా అంతే ఉంటుంటది కదా.
1: యు మే బి సర్ప్రైజ్ టు హియర్ దట్ బలి ఇస్ సెంట్ టు దట్ నెదర్ వరల్డ్. యు కెన్ ఆటోమేటికలీ ఇమాజిన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ ది ఫస్ట్ స్టెప్ ఇస్ సో ఫస్ట్ వన్ సో మైటీ, ద సెకండ్ వన్ సో బిగ్, ద థర్డ్ వన్ ఆల్సో విల్ బి ఈక్వల్లీ ప్రపోర్షనేట్లీ.
0: తలపైన పెట్టేటప్పటికి శ్రీ పాతాళలోకి దిగారు.
1: When he has kept his third, the foot on his head, he was put down to the netherworld.
0: Inte kaakunda deeniki kaaranaalu kuda lekapoyaru.
1: Besides this, there are reasons also behind.
0: Raju chaala goppa vaade.
1: The king no doubt is very great and noble.
0: Very great mind.
1: Yes, very great mind.
0: Athanu goppa vineyudu.
1: And he is a man of humility.
0: Athanu vidheyudu.
1: And the man of obedience.
0: అతను చాలా భక్తి పరుడు.
1: He is highly devoted.
0: కానీ కొంత ఈగో ఉదినది.
1: However, he has got a trace of ego in him.
0: భగవంతుడు దేనినైనా సహించాడు, గాని క్రోధము ఈగో ఈ రెండు ఉన్నటువంటి వాడిని మెచ్చుకోడు.
1: God may tolerate anything. But he will never tolerate anger and ego.
0: ఏమిటి ఈ ఈగో?
1: What's this ego?
0: దేనిపైన చూచి? నీ దేహం పైన చూచా, లేక మనసు పైన చూచా, లేక బుద్ధి పైన చూచా, లేక ఇంద్రియముల పైన చూచా, ఆస్తి పైన చూచా? కాదు కాదు, ఈగో కేవలము లోపల దుర్గుణము.
1: Why are we egoistic? Is it because of the body, the mind, intellect, senses? Properties, positions? No. The ego is backed by the evil behavior, evil tendencies within you.
0: లోపల మానవునకు మంచి గుణములు ఇచ్చాడు పంచవజ్ఞుడు.
1: In fact, God has gifted precious, valuable qualities to man.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు గుణములు మంచి పవిత్రమైన గుణములు ఇచ్చాడు.
1: God has blessed the humanity with most precious values. Like truth, righteousness, peace, love and non-violence.
0: What do you need to do?
1: You have got to develop them. You will be noticing the five elements everywhere. Only these five elements are spread all over, everywhere. Accept it is one among them.
0: కానీ ఈగో, యాంగర్, జెలసీ ఇలాంటివంతా కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్, ఈగో, జెలసీ, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ పెట్టుకున్నటువంటి వాడు మానవుడు ఎట్టవుతాడు?
1: విత్ అనిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్, హౌ కెన్ యూ కాల్ హిమ్ ఏ హ్యూమన్ బీయింగ్?
0: మానవ అనగా సద్గుణంతో చేరిన వాడు.
1: ద వెరీ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, మీన్స్ ద వన్ ఎండోర్డ్ విత్ వర్చ్యూస్.
0: నువ్వు సత్యాన్ని జయించు.
1: విన్ ఓవర్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: లవ్ నువ్వు సాధించు.
1: అక్వైర్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఇంకా ఇలాంటివంతా నీవు ఉంటున్నప్పుడు ఆ పవిత్రమైన వాటిని నీవు బయటకు తెప్పించుకోనుకుంటున్నా. నీవు కేవలం అంతర్ముఖమైనటువంటి వాటిని పుసిపెట్టి బహిర్ముఖమైనటువంటి వాటిని నీవు ఫాలో చేస్తున్నావు.
1: You are covering all those innate, immanent, latent, sacred qualities within you. And you are not expressing them out. You are not manifesting. You are carried away by the external bad qualities.
0: Petta chuste inapu pette.
1: If you just watch it, it is an iron safe.
0: Kaani iron safe. Safe iron safe kaani lopala unnatundi viluvainatundi vajralu.
1: Outwardly, it is an iron safe. But inside are present most precious diamonds.
0: కనుక నీవు పెట్టెకి కాదు వెల్యూ ఇచ్చేది.
1: ఇట్ ఇస్ నాట్ ఐరన్ సేఫ్ దట్స్ వాల్యుబుల్.
0: పెట్టెలో ఉన్నటువంటి నగలకు నీకు వెల్యూ ఇస్తున్నావు.
1: ది జ్యూవెల్స్ విదిన్ ది ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కనుక ఈ పాంచభౌతికమైన దుర్బలము, ఈ కాయము అంత్యమయ్యేటువంటిది. దుర్బలమైన కాయము.
1: ది బాడీ సో వీక్.
0: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: దెన్ ఇట్స్ గోయింగ్ టు డ్రాప్. నోబడీ కెన్
0: శతవర్షముల దాకా విధవ చెప్తుంది కానీ
1: Though it is said that you will live for long, you can never be carried away by that maxim.
0: Bajamando,
1: as a childhood,
0: ekam mudamiyando,
1: or old age,
0: mudamiyando,
1: or advanced age,
0: ekam pudamiyando,
1: or at any time.
0: Yeppro virchedi erukaledu.
1: When you are going to leave this world, no one can say.
0: Kaka itvanti asthiramaina, asasthitamaina, temporary devahani nivu namukunnavu.
1: You have got full faith in this body, which is temporary, which is ephemeral, which is momentary.
0: Tummanantalo tulipovo tumidu terlo tolu bomma.
1: After all, this is a puppet that can be dropped within a moment of time, like a flash, any moment.
0: Alanti deeni pai namukunnavu gaani nuvu lopala pettinatvanti viluvainatvanti nagaru unnai.
1: You have faith in this body, but you do not realize
0: adi
1: valuable sin.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: The most precious valuables contained within this iron safe of the human body are the human precious values like truth, righteousness, peace, love and non-violence.
0: Evarainga adugu kotisundi poi ni vadugu ayya neeku anni unnai shanti unda ante novu shanti.
1: You go to anybody, even a millionaire, you tell him you have everything in this life, but do you have peace? He says, I have no peace.
0: నాకు అన్నీ ఉన్నాయి కానీ పీస్ లేదు.
1: హి సేస్ ఐ హావ్ ఎవ్రీథింగ్ బట్ ఐ డోంట్
0: కర్ చూసినా పీసెస్ ఉన్నాయి.
1: ఎవ్రీవేర్ దర్ ఓన్లీ పీసెస్
0: కానీ పీస్ లేదు.
1: బట్ దేర్ ఇస్ నో పీస్.
0: అట్టిది నీలోనే ఉన్నది.
1: దట్ పీస్ ఇస్ విద్ ఇన్ యూ.
0: నీలో ఉన్నదాన్ని నీ వెతుక్కో.
1: యు సర్చ్ ఫర్ ది పీస్ విద్ ఇన్ యూ.
0: అది నీ యొక్క కర్తవ్యము.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: ఆ కర్తవ్యాన్ని విసర్జించి నీవు కేవలము తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క కోరికలకు కోరుతూ వస్తూ ఉన్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ దట్ సీక్రెట్ డ్యూటీ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద పీస్ విద్ ఇన్ యూ, బట్ యు ఆర్ క్యారీడ్ అవే బై మీన్ లో టెంపరరీ ఫిజికల్ డిజైర్స్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క గుణములను నీవు సాధిస్తువా, నీవు పర్మనెంట్ గా నువ్వు శాంతిగా ఉంటావు.
1: వెన్ వన్స్ యూ అక్వైర్ దిస్ పర్మనెంట్ సీక్రెట్ వాల్యూస్, యు విల్ బి పీస్ఫుల్ త్రూఅవుట్ పర్మనెంట్లీ.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా.
1: Without these basic values of truth, righteousness, peace, love and non-violence, all the education that you have is just the value of a zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులు నేను పలముసున్నా.
1: Without peace, righteousness and love, the high positions that you occupy also are of no value, zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా
1: without truth, righteousness, peace and love,
0: సుఖములు పెన్నను సుమ్మస్తున్నా.
1: All the pleasure you expect, you proclaim, is also just nothing.
0: కనుక సత్య ధర్మ ప్రేమ శాంతులే మనకు నిజమైనటువంటి పర్మనెంట్ ఆస్తి.
1: Therefore, the truth, righteousness, peace and love constitute your real property.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆ కేరళ స్థానంలో పూర్వము ఇట్టి పవిత్రమైనటువంటి గుణములు కలిగి
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ పీపుల్ హ్యాడ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్
0: ఆరాధిస్తూ ఉండేటువంటి వారు.
1: అండ్ దే అడోర్డ్ హెల్డ్ దీస్ వాల్యూస్ ఇన్ ఎస్టీమ్.
0: ఎప్పుడు చక్రవర్తిని పాతాళ లోకములకు దొక్కిరు,
1: దట్ మూమెంట్ when this emperor Bali was sent to the netherworld,
0: అది కారణం ఏమిటి? అతని ఎందున్నటువంటి ఈగోను తొక్కివేశారు.
1: Why? The reason is he was egoistic.
0: ఆ ఈగోయిస్టిక్ పోయినప్పుడు అందరూ కూడా కన్నులు తెచ్చారు.
1: When their ego is gone, people could open their eyes.
0: కనుక ఇప్పుడు కూడాను ఆ కేరళ దేశము చాలా ప్రశాంతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పచ్చని తోరణంతో నిండేటువంటి.
1: భగవాన్ డిక్లేర్స్ దట్ ఈవెన్ టుడే కేరళ ఇస్ హైలీ సీక్రెట్ విత్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ ప్రాస్పెరిటీ అండ్ గ్రీనరీ అరౌండ్.
0: ఎప్పుడు చూసి ప్రతి మానవుడికి ఏదో కొన్ని చింతలు ఉంటాయి.
1: మ్యాన్ విల్ హ్యావ్ సమ్ వరీస్.
0: కానీ కేరళ ప్రజలకు ఎక్కువ చింతలు లేవు.
1: People of Kerala have no worries at all, not that many.
0: లౌకికమైనటువంటి యొక్క వాంఛలు చాలా తక్కువ.
1: People of Kerala have very few worldly desires.
0: ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఉంటుంటారు.
1: All the people of Kerala lead a life in perfect harmony, unity and perfect cooperation.
0: ఏదో కొన్ని మధ్య మధ్య కొన్ని వచ్చినప్పుడు వాటిని పక్కన తిక్కేస్తారు.
1: They may face certain challenges and problems on the way, but they'll brush them aside.
0: ఇవంత passing clouds.
1: They're all passing clouds.
0: ఇవంత పెద్దవి కాదు, తీసుకోకూడదు మనం.
1: You should not consider them permanent.
0: కనుక కేరళ ప్రజలు చాలా నిర్మల, నిశ్చల, నిస్వార్థపరులు.
1: The people of Kerala are pure, unpolluted, steady, unwavering, sacred and good.
0: వాటిని మనం స్వాధీనం చేసుకుని మనం వారిని ఫాలో చేయాలి.
1: We have to think of these great qualities in them and we have to follow them.
0: వారికి ఎంత కష్టములు ఉండినప్పటికీ పొద్దున సాయంకాలము విభూతి పెట్టుకునక దేవాలయంలో పోక ఉండలేరు.
1: They may be tied up with work, fight work, but they'll never leave the day without visiting a temple, without having vibhuti on their forehead.
0: ఇట్టి పరిస్థితులు ఎందుకూడను కేరళ స్టేట్ కమ్యూనిస్ట్ బేస్డ్ అంటారు.
1: But under these circumstances, yet it is a communist state.
0: Communist కాదు.
1: No.
0: Communist.
1: Communist meaning come you next. Come you next.
0: ఇది వారి అందున్నటువంటి యొక్క ఎప్పుడు వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి భావాన్ని.
1: This is the result of the sacred thoughts, feelings and sentiments that they have in them.
0: ఈనాడు అనేక మంది అనేక విధంగా ప్రతి దేవాలయంలో కూడా పోయి నమస్కరిస్తుంటారు.
1: This day you'll find everyone visiting a temple, offering their obeisance to the deity.
0: బాలకృష్ణుని మందిరానికి చాలా అధికంగా పోతుంటారు. కమ్యూనిస్ట్ కాదు.
1: No.
0: Come you next.
1: Communist meaning come you next. Come you next.

0: కృష్ణుని మందిరానికి చాలా అధికంగా పోతుంటారు.
1: మెనీ మెనీ పీపుల్ గో అండ్ విజిట్ కృష్ణాస్ బాలకృష్ణాస్ టెంపుల్.
0: అక్కడికి పోయి అనేక రకమైనటువంటి పాటలు పాడుకుంటూ వారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: They experience the state of blessing in the glory of Krishna in the premises of Krishna's temple.
0: కాని ఈ మోడర్న్ ఏజ్ లోపలనే చాలా మంది కొంతవరకు మార్పు చెందుతుంటారు, కానీ పూర్వం అటు మార్పు లేదు.
1: Today we may find some changes because of the modern way of life, but in the olden days it was not like that. It was traditional.
0: వాళ్ళు ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటారు.
1: In olden days people were always studying.
0: వాడు పవిత్రమైన హృదయాలతో ఏదాన్ని కోరినా మంచిని కోరుతుంటారు.
1: With sacred hearts, whatever they ask for, whatever they desire, that was all out of selflessness.
0: భగవంతునికి కష్టమైనటువంటి కోరికలు ఏమాత్రము వారు ఆశించరు.
1: They don't have excessive desire. They don't ask for such things from God.
0: లోకసమస్తా సుఖినో భవంతు.
1: They pray for the welfare of the entire humanity.
0: ఇట్టి గుణం కలిగినటువంటి కేరళ ప్రజలను చాలా ఉత్తముడు.
1: The people of Kerala, with these qualities, praying for the welfare of the whole world, universe, they are really great and noble.
0: వాళ్ళు నిజంగా మనం విచారించి చూసినప్పుడు వారి హృదయంలో ఎట్టి పవిత్రమైన భావం ఉన్నవో ఎవరూ చెప్పలేరు.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్, if you understand them, none can estimate, none can understand the sacred qualities within them.
0: Kanuka Kerala prajalu ayyo maaku inke evaru eppudu staru ani prashninchaaru.
1: The people of Kerala were very much sad because Emperor Bari left them. They wanted to have his company again.
0: Prati samvatsaram kuda vachi nimmu nenu chusipothanu.
1: Bali promised that you'll come back to Kerala once every year, visit them.
0: Adi ee oonam.
1: That is this day of Onam.
0: Kalaga deeniki adi ee witness.
1: Each one stands as a witness.
0: Manam murkhanga pokoddu.
1: We should not be foolish.
0: Vivekanga vicharam cheyali.
1: We should exercise our discrimination.
0: Aa discrimination kudanu sariyina discrimination cheyali.
1: We should exercise this discrimination this way, the fundamental discrimination.
0: Manam murkhanga manam payal cheyakoddu.
1: We should not proceed in a foolish way.
0: Kanaka murkhanga bayaljeyte manam murkhudam ayipotham.
1: If you act foolishly, you are a fool then.
0: Chadukoni chakkaga.
1: Study well.
0: Study lo kuda manchitam raavali.
1: You should be good out of studies.
0: Study lo kaakunda nadathalo kuda manchitanam undali.
1: You should be very good even in your behavior and conduct.
0: Mana nadatha chakkani nadakaga undali.
1: Your conduct should be perfect.
0: Kanaka character is education.
1: So character is a real education. Character is a real life.
0: Adi manam dani sadinchali.
1: That we should be able to achieve.
0: Adi kontha varaku manushulu okarini okaru chusi konchi varaku imagination chestuntuntaru.
1: Watching each other, we imagine.
0: We follow you see people chala chala cheddadi.
1: And this kind of imagination following is very bad.
0: Boys, satsangattam chala avasaram.
1: Boys, satsanga, good company is very essential.
0: Satsangatve nissangattam, nissangatve nirmohattam, nirmohattve nischartattam, nischartattve jeevanmukti.
1: Out of this good company, only you can develop detachment. Out of this detachment only, you'll be growing beyond this.
0: Tell me your company. I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Karma nivu manchi company tho cheraru.
1: Therefore you should join always good company.
0: Alavanti company tho unnappudu nivu manchi vaadiga tayaravutavu.
1: When you are in good company, you are bound to be good.
0: Ee manchitanamu manam ekkada konukovakkaledu.
1: Goodness is not to be bought from elsewhere.
0: Mana inde unnadi.
1: Goodness is within.
0: Manam danni develop chesukovali.
1: We have to develop the goodness within us.
0: చిన్న మొక్కను పెద్ద చెట్టుగా చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి.
1: A small sapling grows into a gigantic tree with all the steps, cautions that you take.
0: నా తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my parents.
0: నా కంట్రీకి నేను మంచి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my country.
0: నా సొసైటీకి నేను మంచి పేరు

0: చెప్పించాలి.
1: ఐ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ టు మై సొసైటీ.
0: మంది హిందూ అని పేరు పెట్టారు.
1: వీ హ్యావ్ ద నేమ్ హిందూ.
0: HINDU. హిందూ.
1: హిందూ. HINDU.
0: హెచ్ హ్యుమానిటీ.
1: హెచ్ హ్యుమానిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఐ మీన్స్ హియర్ ఇస్ ఇండివిజువల్.
0: ఎన్ నేషనాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: టి డివోషన్.
1: టి డివోషన్.
0: యు యూనిటీ.
1: యు యూనిటీ.
0: ఈ ఐదు అక్షరములకు సరి అయినటువంటి యొక్క నర్తన మనం నడుచుకున్నప్పుడే నిజంగా మనం మానవులు అవుతాం. హ్యూమన్.
1: వెన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దీస్ ద స్పిరిట్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ వీఆర్ వర్ది టు బి కాల్డ్ హ్యూమన్స్.
0: ఈ హ్యూమన్ గా మనం ఉంటుంది, అనిమల్ గా మనం ప్రవర్తించడం చాలా పొరపాటు.
1: బీయింగ్ ఎ హ్యూమన్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్ టు యాక్ట్ లైక్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ గా కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి ఎన్ అనిమల్.
0: నేను మనిషి మనిషి మనిషి అని నీవు నీలో నీవు తర్కించుకుని వాదించుకోవాలి.
1: యూ షుడ్ బి కన్విన్స్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ బై రిపీటింగ్ విత్ ఇన్ యూ దట్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవత్వాన్ని నేను పోషించుకోవాలి.
1: ఐ షుడ్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఈనాటి మానవతా విలువనే లేకుండా పోతుండాలి.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ఎక్కడ చూసినా కానీ అనిమల్ క్వాలిటీస్.
1: ఎవ్రీవేర్ యూ కమ్ అక్రాస్ అనిమల్ క్వాలిటీ.
0: చూడండి, ఏ చిన్న షాపు పోయినా, మీరు ఏ చిన్న మాటలు మాట్లాడినా, ఎక్కడ పోయినా కానీ అంతా డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: ఇన్ ఎవ్రీ కాన్వర్సేషన్, ఎవ్రీ షాప్, ఇన్ ఎవ్రీ టైనీ సింపుల్ లిటిల్ థింగ్, యూ ఫైండ్ ఓన్లీ మనీ దట్ మ్యాటర్స్.
0: ఇప్పుడు డబ్బుతో సంబంధం అయిపోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ.
0: ఏమి మనీ? మనీ కమ్స్ అండ్ గోస్.
1: వాట్ ఈస్ మనీ? మనీ కమ్స్ అండ్ గోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఈ మొరాలిటీని మీరు పెంచుకోండి.
1: Therefore, develop morality.
0: ఈ మొరాలిటీని పెంచుకున్నప్పుడే మీరు మానవులుగా తయారవుతారు.
1: When once you develop this morality, you can be a true human.
0: ఇది కేరళ లోపల మనం ఎంతైనా సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: This has to be attained, achieved in the state of Kerala.
0: కేరళలో ఈ మొరాలిటీ చాలా బాగా పెంచుకుంటున్నారు.
1: In Kerala, there is very high standard of morality.
0: వాళ్ళకు మనీ ఆశ కూడా ఉంది. మనీ ఆశ కూడా లేకపోలేదు.
1: నో డౌట్ దే డూ వాంట్ మనీ ఆల్సో.
0: కానీ ఇతర కంట్రీస్ కంటే చాలా తక్కువ.
1: బట్ దిస్ డిజైర్ ఫర్ టూ మచ్ ఆఫ్ మనీ ఈస్ కంపారిటివ్లీ లెస్ ఇన్ కేరళ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మంచితనాన్ని మనం నేర్చుకుని మంచిగా మనం బ్రతికి మంచి పేరును సంపాదించుకోవాలి.
1: Therefore, we have to learn all the goodness from them. And we should follow them, act accordingly, and get a good name.
0: ఈ గుడ్ నేమ్ నుంచి గాడ్ నేమ్ పోవాలి.
1: You reach that state, starting with this good name, to God name.
0: అయితే మొట్టమొదట మనము ఫుడ్ను చక్కగా చేసుకోవాలి.
1: First, you should have good food.
0: Good food వల్ల గుడ్ హెడ్ వస్తుంది.
1: When once you partake good food, you'll develop good head.
0: Good head నుంచి good God.
1: From that good head, you'll reach good God.
0: Even good God in your sampadinchalante good food undala.
1: To attain that good God head, you should have
0: good food. Ekkada chusthe pollution.
1: Today you are partaking polluted food.
0: Gaadi polluted.
1: Air pollution.
0: Water pollution.
1: Water pollution.
0: Food pollution.
1: Food pollution.
0: Hand pollution. Hand.
1: And pollution.
0: అన్ని పొల్యూషన్ గానే ఉంటుంది అది.
1: ఆల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కానీ దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవడానికి తగిన సాధన చేయటమే భగవత్ ప్రేరణ.
1: ఇట్స్ గాడ్ హూ ప్రాంప్ట్స్ యూ ఫ్రమ్ విదిన్ టు ప్యూరిఫై ఆల్ దట్ ఈస్ పొల్యూటెడ్ అరౌండ్.
0: కనుకనే ఈ ప్యూరిఫికేషన్ చేసుకున్నప్పుడే మనం సరైన మానవులుగా తయారవుతాం.
1: వెన్ వన్స్ యూ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ యూ కెన్ బీ ఎ ట్రూ హ్యూమన్.
0: ఈ ప్యూరిటీని మనం సంపాదించినప్పుడే
1: దెన్ వన్స్ యూ అటైన్ ప్యూరిటీ
0: డివినిటీగా మారుతాం.
1: యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ డివినిటీ.
0: ఈ ప్యూరిటీని మనం యూనిటీగా మార్చుకోవాలి.
1: దిస్ ప్యూరిటీ హాస్ గాట్ టు బి కన్వర్టెడ్ ఇంటూ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: దేర్ఫోర్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: ఈ మూడింటి కూడా మర్చిపోకుండా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు ట్రెజర్ దీస్ త్రీ వాల్యుబుల్స్ విత్ ఇన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత వచ్చినప్పుడే మన దేశము మన భావము అంతా చక్క పడిపోతుంది.
1: When once we develop these sacred qualities and lead a sacred life, our feelings would be sacred.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఎంతయో పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమిగా ఉండేటువంటి.
1: Bharat has been the land of purity, land of sacrifice and land of spirituality.
0: కాని ఈనాడు చాలా భోగంగా మారిపోతుంది.
1: Today Bharat has become land of bhoga, the land of pleasure.
0: త్యాగం కావాలి.
1: ఇట్ ఇస్ త్యాగ దట్ సాక్రిఫైస్ నెసెసరీ.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సాక్రిఫైస్?
0: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలను అంత వదిలి కాదు.
1: త్యాగ సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
0: త్యాగం మీన్స్ నీ యొక్క కామ డిజైర్స్ నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని త్యాగం చేయాలి.
1: త్యాగ సాక్రిఫైస్ మీనింగ్ సాక్రిఫైసింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ద డిజైర్.
0: ఆ పిచ్చి డిజైర్స్ ని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్టెన్స్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ మ్యాడ్ డిజైర్.
0: అప్పుడే మన హృదయము తెల్లటి వస్త్రంగా తయారవుతుంది.
1: దెన్ అవర్ హార్ట్ వుడ్ బి యాజ్ బ్రైట్ యాజ్ వైట్ క్లాత్.
0: అప్పుడు వైట్ క్లాత్ గా తయారైనప్పుడే
1: అండ్ వన్స్ ఇట్ ఇస్ వైట్ క్లాత్ బ్రైట్
0: అప్పుడే భగవంతుడు దీన్ని లైక్ చేస్తుంటాడు.
1: దెన్ గాడ్ విల్ స్టార్ట్ లైకింగ్ దిస్ బ్రైట్నెస్.
0: భగవంతుడు ఏ దానిని ఆశించడు.
1: గాడ్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: అతనికి ఎట్టి ఆశలు లేవు.
1: He has no desire at all.
0: Kani anni aasalu meevi.
1: All desires belong to you.
0: Kani ee desires ni meeru manchiga maarchukunte bhagavantudu ento aanandisthadu.
1: Transform all your desires into noble desires, great desires, then God will bless you.
0: Appude mee manas shanti, mee kutumba shanti, mee desha shanti, mee samaja shanti anni kalugutayi.
1: Then only you live in peace. Your family will be in peace. The country will be in peace. The whole world will live in peace.
0: Peace.
1: Peace.
0: Kanuka annintikante kudanu namu vyaktigatamaina prati yokka mana kutumbam shantini chukkovali.
1: Therefore to begin with we have to maintain peace within the family.
0: Tarvata mana yokka bandhu mitrulu premichukovali.
1: Then we should expand to the near and dear the relation.
0: Tarvata society ni chudali.
1: Then we have to think of the society.
0: ఈ సొసైటీ ఇంత బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then society advances, progresses, the whole country would prosper.
0: కనుక దేశం యొక్క శాంతి కావాలనుకుంటే మొట్టమొదటి వ్యక్తి శాంతి కావాలి.
1: Therefore if you want peace in this country,
0: individual
1: should live in peace.
0: Individual peace వచ్చినప్పుడే
1: when there is individual peace,
0: world peace వస్తుంది.
1: There will be world peace.
0: కనుక ఇండివిజువల్ పీస్ ఏ లేకపోతే వరల్డ్ పీస్ ఎట్ వస్తుంది?
1: వితౌట్ ఇండివిజువల్ పీస్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ ద వరల్డ్?
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరూ కూడాను మీరు దేశం యొక్క శాంతిని కోరాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు ప్రే ఫర్ ద పీస్, డిజైర్ ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్.
0: మన భారతదేశం యొక్క పరిస్థితి ఎంతో గొప్పది.
1: భారత్ ఇస్ గ్రేట్.
0: ప్రాచీన కాలం నుంచి కూడాను ఈ యొక్క శాంతి కోసమని పాటు పడుతూ వచ్చింది.
1: ఇట్ ఇస్ దిస్ కంట్రీ దట్ స్ట్రైవ్స్ స్ట్రగుల్ ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ ఈనాడు ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో బయలుదేరటం వల్ల ఈ వ్యామోహం చేత ఈ పీస్ అనేటువంటి పీసెస్ గా మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నిజం దేర్ ఇస్ నో పీస్ బట్ వీ హ్యావ్ ఓన్లీ పీసెస్.
0: కనుక మనము ఈ పీసెస్ కాకుండా పీస్ గా ఉండాలి.
1: వీ షుడ్ నాట్ కమ్ డౌన్ టు లెవెల్ ఆఫ్ పీసెస్.
0: ఏ భాషనైనా నేర్చుకోండి.
1: యు మే లెర్న్ ఎనీ లాంగ్వేజ్
0: కానీ హృదయంలో మాత్రం పీస్ ఉండాలి.
1: బట్ పీస్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: నీ మనసు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా గడపాలి.
1: యు షుడ్ బి హ్యాపీ మెంటలీ, యు షుడ్ బి జాయ్ఫుల్, యు షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ స్మైల్స్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా మీరు క్యాస్టైల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ you should never bear castor oil face.
0: Navutu navutu undala.
1: You should always smile, smile, smile all the way.
0: Manchu chethapiki chuchina vaaru kuda navvalu.
1: Those that you meet, they should also start smiling.
0: Kanuka manu navvi itharu navvinchali.
1: సో యూ షుడ్ స్మైల్ అండ్ మేక్ అదర్స్ స్మైల్ అలాంగ్ విత్ యూ.
0: మనం ఆనందంగా ఉండి ఇతరులకు ఆనందపరచాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఈ విధమైనటువంటి యొక్క చక్కని గుణములు ఆనాడు భారతదేశంలో ఎంతనో కేరళలో సాధిస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అటైన్డ్ అచీవ్డ్ బై ద పీపుల్ ఆఫ్ కేరళ ఇన్ దోస్ డేస్.
0: ఇప్పుడు కూడా తక్కువేం లేదు.
1: ఈవెన్ నౌ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కానీ ఆర్థిక పరిస్థితిలో కొంతవరకు తగ్గి ఉంటుంది.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎకానమీ దేర్ ఇస్ లిటిల్ డిక్లైన్ ఇన్ ద స్టాండర్డ్.
0: కానీ హృదయం మాత్రం చాలా విశాలంగానే ఉంటుంది అది.
1: బట్ దే ఆర్ ఆల్ బ్రాడ్ మైండ్.
0: ఈ బ్రాడ్ మైండ్ నుంచి మనం ఎంతైనా మనం సాధించాలి.
1: విత్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఓణం అనేటువంటిది
1: దిస్ ఓణం
0: కేవలం బ్రాడ్ మైండ్ ను సంపాదించే నిమిత్తమై ఏర్పడినటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ సెలబ్రేషన్ ఆఫ్ ఓణం మెంట్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్.
0: మనమంతా కుటుంబంగా ఆనందంగా ఉంటుంటే బయట కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది.
1: దెన్ వి ఆర్ ఆల్ హ్యాపీ యాజ్ ఎ ఫ్యామిలీ. All the rest of the people in the vicinity would also be happy.
0: కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు.
1: All will be happy then.
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: కనుక దాంతో మీరు సాధించండి.
1: With that union with God, you can achieve anything.
0: అందువల్ల మీరు ఈనాడు అందరూ కూడా ప్రేమతో ఉత్సాహంతో అందరూ కలిసిమెలిసి హలో హలో హలో హలో హలో అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: On this day of Onam, with all the love and affection and intimacy, you should greet each other, hello, and lead the life in harmony, unity.
0: Goodbye, goodbye, goodbye, goodbye. And I'll chip it. We'll go to the Urdu.
1: Don't say goodbye and get away from the company.
0: It's
1: a big mistake.
0: Goodbye, chip it.
1: Never say goodbye.
0: The good boy, good boy, good boy.
1: Not goodbye, but you should be a good boy.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రతను మీరు పోషించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ క్వాలిటీ దట్ హైట్స్ ఆఫ్ గుడ్నెస్ సీక్రెట్నెస్.
0: కానీ ఇంకా కార్యక్రమం ఉంటున్నాయి.
1: దేర్ సమ్ ప్రోగ్రామ్స్ స్టిల్ లెఫ్ట్.
0: కానీ నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని బాధించకూడదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు టేక్ యువర్ టైం.
0: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మనం టైం వేస్ట్ చేస్తుంది.
1: సో నెవర్ వేస్ట్ టైం.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటివాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పంచక్రీమ్ రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కాని జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కాలేదు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
1: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం.
2: we are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణయందు ఉంచడం చేతనే దీనికి క్రమశిక్షణ అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
1: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి భావించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించి నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi garinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: Inadu deshamu asuya ahankaramu swarthamu ilanti apavitramaina bhavamulu manavulu nundi enadu velatulugunu tolagipovunu aanade manava samajam nandu manasika swabhavamu స్వస్థానాన్ని అందుకోగలరు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజములకు సమాజములకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను అని తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhavyani ee naadu manam kaliginchukundumo aa naadu ee vyaktitvam anetundi shunyamaipothundi.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
2: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జల బిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జల బిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైన రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జల బిందువులకు ఏమాత్రం కూడా రూపనామములే శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవులు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యం అయితే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam enta kaalamaina swarthanga leka oka vidhamainatundi asuya bhavam cheta gaani leka ahankaram cheta gaani ee oka chinna margamunu manam anusarinchatamu idi manavatvaniki tagina kartavyam kaane.
2: either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: ఒక చిన్న నీటి బిందువును సముద్రంలో చేర్చినప్పుడు ఆ యొక్క గొప్ప రూపనామృతులను ఏ రీతిగా ఈ జల బిందువు పొందుతున్నారు, అదే విధంగా ఒక మానవత్వం నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean, and it acquires the qualities of the ocean. So also, when this individual, in his selfish entity, if he is put into the broad, wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును, నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము, నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం కానీ సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ putting it.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: I am just a messenger of God now. నేను భగవంతుని యొక్క మెసెంజర్ ను అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానేది, ప్రతి మానవుడు కూడాను, పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని, పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని, తన స్వార్థ నిమిత్తమే కాని గాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను, భగవంతుని యొక్క లీలాగుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ, భగవంతుని సందర్శించాలనుకున్నాము, మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ, అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, yet human being, not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark world.
1: ఇంకా రెండవది, శృణ్వంతి విషయ అమృతస్య పుత్ర అని చంద్రుడు చాటుతూ ఉన్నటువంటి ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెల్లింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ హ్యూమన్ బీయింగ్, దట్ యు ఆర్ ఇమ్మార్టల్ ఇన్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ అ మ్యాన్, యట్ నాట్ నోయింగ్ హిస్ ఇమ్మార్టాలిటీ హీ థింక్స్ హీ ఈజ్ ఓన్లీ మార్టల్ అండ్ దట్ హీ విల్ డై.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
1: ఈ నాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకమునకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే ప్రొక్లెయిమ్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బ్రిలియన్స్ ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్ గాడ్ ఈస్ కమింగ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానంను దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఆహారం నిద్ర భయమైనాదులు ప్రతి మృగపక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
2: దివ్యాత్మ స్వరూపాస్ ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేరినటువంటి మానవుడు కూడా ఈ ఆహార నిద్ర భయమైనాదుల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్ ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైనటువంటి ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకనే జీసస్ క్రైస్తు మొట్టమొదట మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతని కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
2: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community. These were proclaimed by him for some time. Later on, he proclaimed himself as the Son of God.
1: Kalukani, nenu Son of God aneetundi sunnantaviste amrutasya putraha. Nenu amruta putrudunu aneetundi dani sthayiki taanu digadu.
2: When he said, I am the Son of God, he has come to a stage when he says that he is the Son of Divinity, that he is immortal child, that there is immortality in him.
1: Kani aastayandu bhagavantuniki kumarudainatundi bidayainatundi manavudu bhagavantu yokka gunamunu maatrame kaligi untundali. Nitya nirmala nishwarthamainatundi premato samaja sevanu aacharinchali. Ee rakamainatundi yokka pavitramainatundi karyamulu taanu chebattina tarvata I and my father are one annadu.
2: In this stage, when he proclaimed, I am the Son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my Father are one.
1: Inaadu manam Bhagavantuni biddalanu manam cheppukuntu భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సద్గుణ సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: ఆన్ ది కాంట్రరీ, టుడే వీ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వీ పుష్ అవే ఆల్ ది సేక్రెడ్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వీ స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి రీతితో మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడాను మనలో కించిత్తైనా కూడాను అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడాను ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
2: It's only then, as has been said, in Brahmavit Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: Kanaka deenini puraskarinchukoni mana Bharatiya samskruti yandu dvaita, vishishta dvaita, advaita aneetundi moodu margamulnu manam aasrinchu anadi kaalam nunchi vastunnam.
2: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Vishishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam aneetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo danni polchukoni cheptu vacharu.
2: What is contained and called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattvulato chernatundi kabatte mana Bharatiya Vedantam nandu dvaitamu ani pettu vacharu.
2: There is a duality here, there is a dualistic aspect here, messenger and God, there are two different aspects, therefore in our philosophy this has been called dvaita or dualism.
1: Deeniki marinta koncha sopanamayanga shobhana kaliginchetundi reetiga visishtamainatundi reetiga artham cheptam cheta deeni visishta dvaitanne I am the son of God ani cheptundu vacharu.
2: From this step we move forward a little and we give it some amount of distinctiveness. Distinctiveness, this step has been called in Indian philosophy as qualified non-dualism.
1: I say messenger ku sonu ku chaala vyathyasam untundi.
2: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untuntaru, son right ga untuntaru, adhikaranga untuntaru.
2: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni kudi undatam chetane deeniki vishishta dvaitamu ani kudunu mana Bharatiya samskruti yandu telustu vacharu.
2: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture this has been called qualified non-dualism.
1: క్రమక్రమేణా ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
2: gradually by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Kanuka manam andaru kuda dvaitam aneetvanti sthanam nunchi vishishta dvaitamunku prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetvanti gamyamunu cherukovadaniki prati manavudu kudanu adhikaravantudu taanu prayatnam kurunu chesi atti pavitramainatvanti sthananni pondalani aashisthunnaru.
2: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
1: ఏమీ తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాసు సంవత్సరములకు తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించను.
2: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాసు పై క్లాసు పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సిద్ధాన విజ్ఞానం అనేటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
2: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swaroopulara, manu dvaitam nunchi visishta dvaitani konta prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandam anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
2: Divyatma Swaroopas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vachari Christians.
2: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యమును పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
2: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్, అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
1: తారే రాజులు రాజ్యమును కనుగరే గర్భోన్నతిని పొందరే వారేని, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్భవించింది, కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్టలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జన్ములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపు వస్తుంటున్నాడు.
2: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: Kanuka manam samasta jeevula yendunnatundi yokka sarvotkrishtamainatundi yokka jeeva tattvanni ekatvanga manam bhavinchukovali.
2: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: Inaadu divyantamainatundi aananda saudhamuleka manam prayanam chesi jaragadal anukunnappudu daniki rendu dwaramulu adduga tagili untundayi.
2: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: Vagati tanayat atma stuti rendavadi paradoshana. Ee rendu aneetundi doorluku asuya bhavam aneetundi gadi vesi untundali.
2: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: Kanuka mottamota manamu yuka asoya aneetundi gadini teesi tarvata paradoshana aneetundi talupunu terchi atma stuti ane talupunu terchinappude manam aanandam aneetundi saudham lepala praveshinchadaniki adhikaranam avutam.
2: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: Kani duradrishtavashattu ee naadu
2: we are putting a huge lock in the name of ego.
1: Kanaka motta motta ee yokka ahankaram aneetvanti talapunu teeyalatante prema aneetvanti key ni cherchandi.
2: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti aneetvanti gadini toyandi.
2: You have to push the latch of shanti or peace.
1: Kanuka manam ee prema aneetvanti oka key tho manamu ee ahankaram aneetvanti talapunu kontha daramu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovataniki entaina avakasam untundi.
2: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manam ee naadu jeevitam lopala aneka rakamainatvanti vidyalu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyalakante aadhyatmika vidya sariyainatvanti vidya.
2: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi. Aadhyatmika vidya pedda samudram vantivi.
2: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
2: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వ్యత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
2: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
2: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swaroopulara vyaktigatamainatvanti deshamulaku manam ye maatram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthi ainatvanti sarveshudu aatma swaroopudai unnadu ante satyanni gurtinchadam chaala avasaram.
2: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: Dinine Isavasya Miram Sarvamani Bharatiya Samskuti Mana Sutra Yandu Cheptindi. Dinine Bible Yandu Kudanu, all life are one, my dear son, be alike to everyone.
2: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: Kaluka manamu sarva jeevuni entunnatundi yokka daivattam okkate aneetundi yokka aatma tattvanni manam gurtinchukotam ee naadu entaina avasaram.
2: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka matabhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati matabhedamulaku kuda manaku choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukotam chaala avasaram.
2: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences and we should recognize the entire human community as one single community.
1: Kanuka religion veru kaadu. There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ గా మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
2: It is not as if one says that there is no religion. There is only one religion, and that is the religion of love. There is only one caste, and that is the caste of humanity. There is only one God, and that is the omnipresent God. There is only one language, and that is the language of the heart.
1: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకొని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమైనటువంటి యొక్క ప్రపంచ జ్ఞానము నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
2: The spiritual sadhana consists in broadening your heart, in broadening your vision, and recognizing that selfishness is a bad quality which has to be pushed away. This is the basis of spiritual sadhana.
1: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పర్వదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమే ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలను అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీని ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swarupulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyula yokka janmadinotsava nimittanga gnapakarthanga manam paradoshannu maani aatma stutini kontha varaku anadi prakki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కక్కన కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను. ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a

0: ప్రేమతో జనసేవ సమాజ సేవకు మనం కట్టడి కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
1: Today we are celebrating a sacred day as the birth of a great individual. Whenever we want to celebrate the birth of any great individual, that celebration should consist of our recognizing that blaming others from today should be stopped. Self-praise should also be stopped and selfishness should be given up and service to the community should be done, giving up selfishness and not blaming
0: others. Manam ee naadu enni karyamulu sadhana roopamlo prayatnam chesinappudiki దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యం. ఏనాడు విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటాము, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటాము, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చని చూడటం తొలుతూ.
1: వాట్ ఎవర్ సాధన వీ మే డూ, వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ వీ మే అడాప్ట్, టుడే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, బట్ ఆన్ ది డే వెన్ పీపుల్ విల్ గివ్ అప్ దర్ సెల్ఫిష్నెస్, వెన్ పీపుల్ విల్ సర్వ్ అదర్స్ ఇన్ అ సెల్ఫ్లెస్ మేనర్, ఆన్ దట్ డే ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు ఇనిషియేట్ ది ప్రాస్పెరిటీ అండ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది కంట్రీ.
0: భౌతిక సుఖ సంతోషములకే మనం బాధపడటం చాలా మానవత్వానికి ఒక విధమైనటువంటి అవమానకరం.
1: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
0: ఆకలించినటువంటి వాడు అన్నం ఇవ్వక తప్పదు.
1: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
0: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
0: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మాటల కోటి చెప్పడం కంటే కార్యంలో ఒక్కటాన్ని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
0: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: The easiest path of all these different paths is the path of pure love.
0: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
1: In that heart where prema and pure love resides, God
0: gala hrudayame daiva mandiram ani nirmayam chesukovali.
1: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
0: Kaduka deho devalaya prutto jeevo devasthanatanah. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము, దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
1: వీ థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
0: Kanuka prema tattvanni penchukoni Christ yokka aashayalanu ee naadu manam kontha varaku aacharanalo pettadaniki prayatnam chestarani nenu aashistunu aashirvadistunu aa prasangaanni viramistunnanu.
1: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
2: Prema mudita manasika ko

0: మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట.
1: ఇన్ మెన్ హూ డు నాట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ దే ఆర్ లైక్ సబ్స్టెన్స్ లెస్ యూజ్లెస్ మెన్ అండ్ ఇన్ సచ్ పీపుల్ యాంగర్ అండ్ వ్యానిటీ ఆటోమేటికలీ కలెక్ట్ అండ్ అక్యూములేట్. In a dark house, would not bats infest? This is a sweet word, a good word. Do not forget about this.
0: Chevulaki vadu vinu shakti cherchenoi. Chevulaki vadu.

0: Who conferred the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indri Nigrahame. Vidyarthula Pradana Adarsyam.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamula kante indriyarthamulu maha balamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye shabda sparsha roopa rasa gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: ఈ ఇంద్రియములో అన్నింటికీ మూలమైనటువంటిది వాక్కు.
0: Of all the sense organs, the most important one is the power of talking.
1: వాక్కును జయించిన అన్ని ఇంద్రియములు కూడా జయించినట్టే అవుతుంది.
0: If one can conquer one's talking, one would have conquered every other sense organ.
1: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: వీటిని ఆహార వ్యాహారములు అని కూడా పిలిచి వస్తూ వచ్చారు.
0: These are also described as food and habit.
1: ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: Appati nundi matalu stambinchi manasu maatagutaku prayatnistundi.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: Manasu yokka nurunu moyinche nimittamai buddhini melkolpavalsi vastundi.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhiki buddhi cheppi aa buddhini aatma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaaku manasunandu manasu buddhiyandu buddhi aatma sannidhini cheriyatvanti yokka ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
0: ద సీక్రెట్ అండ్ ది ప్రాపర్ వే ఇస్ టు మర్జ్ ది వర్డ్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ ఇన్ టు ద ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఆత్మ.
1: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలం దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: ఈ ఇంద్రియములకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: ఈ సర్వభోగములను అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetunte vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: అందాన్ని చూసి ఆస్వాదించేది,
0: ద వన్ విచ్ డ్రింక్స్ ది బ్యూటీ,
1: పరిమళాన్ని చూచి పరితపించేది, పరవశించేది,
0: ద వన్ విచ్ సీస్ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ సీన్.
1: ఇవి ఇంద్రియముల, దేహమా లేక ఆత్మన?
0: హూ ఎంజాయ్స్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ ది సెన్స్ ఆర్గన్స్? ఈజ్ ఇట్ ద బాడీ? ఆర్ ఈజ్ ఇట్ ఆత్మ?
1: శరీరము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది బాడీ అట్ ఆల్.
1: ఇంద్రియములు అంతకంటే కాదు.
0: సర్టన్లీ ఇట్ ఈస్ నాట్ ది సెన్స్ ఆర్గన్స్.
1: అన్నింటినీ లాలించి పాలించి జగత్తును పరిపాలన చేసేటువంటి ఒక ఆత్మతత్వమే ఈ అన్నింటికి మూల కారణం.
0: ఇట్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కాజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు ఫంక్షన్ విచ్ ఇస్ ఎంజాయింగ్ దీస్ థింగ్.
1: ఇది బాహ్య జగత్తుకు మూలము, అంతర్జగత్తుకు ఆది.
0: దిస్ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
1: ఇట్టి ఆది అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము లక్ష్యమని దుంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
0: వన్స్ వి రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జిహ్వ, నాలుక.
0: ది సెన్స్ ఆర్గన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ టంగ్.
1: ఈ ఒక్కదానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడా సులభంగా మనకు వశమైపోతాయి.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దిస్, యూ హావ్ కంట్రోల్ ఎవ్రీ అదర్ సెన్స్ ఆర్గన్.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నారు కఠోపనిషత్తు.
0: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ బీన్ కంపేర్డ్ టు ఎ హార్స్.
1: ఇక్కడ అశ్వము యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: One can easily appreciate the type of similarity that exists between the tongue and the horse if one tries to analyze the similarities between them.
1: Chakkaga, pushtiga, vegamuga parigettetunti asyam undochu.
0: There could be a horse which is very strong, which can run fast.
1: Kani, atti vegamuto parigettetunti asyam undinappadikini oka chinna inapa mukkanu దాని నోటి యందు చేర్చి ఖండముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరం అంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న ఖండమే ఇంత బలమైన వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది?
0: Such a small iron piece can control a very powerful, strong horse.
1: Asvamunaku nore pradhanam.
0: For the horse, mouth is important.
1: Danini arikattinappudu asvamanta vasamaipothundi.
0: Once you control its mouth, you would have controlled the entire horse.
1: Kanuka ee panchendriyamulanni asvamunaku nore pradhanam anipintundi.
0: Among all the five sense organs, mouth is important.
1: Oka chinna chukkani valla ఎంత తుఫాను వచ్చినప్పటికీ మనం పడవను సంరక్షించుకోవచ్చు.
0: వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ షిప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఇండెక్స్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ కంట్రోల్ యువర్ ఓన్ అండ్ హ్యావ్ ఎ సేఫ్
1: అగ్ని కణము చేత ఎంత అగ్నినైనా కూడా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ వెరీ బిగ్ రేజింగ్ ఫైర్.
1: వాక్కు అనేటువంటిది ఒక అగ్ని కణము వంటిది.
0: The word may be compared to the power of fire.
1: ఈ కణమును ఎన్ని విధములైనటువంటి రీతిగా కూడాను మనం వశం చేసుకోవడానికి తగిన కృషి చేయవచ్చు.
0: We can make use of this power of speech and achieve many things.
1: కనుక వాక్కును మనం వశం చేసుకుంటే జగత్తునే వశం చేసుకున్న వారం అవుతాం.
0: Once you control the talk, you would have controlled the world itself.
1: ఈ వాక్కు చేత ఎంతటి ఘన కార్యమైనను చేయవచ్చును, ఎంతటి హీన కార్యమైనను చేయవచ్చు.
0: బై ప్రాపర్ స్పీచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బై ఇంప్రాపర్ స్పీచ్ యూ కెన్ ఆల్సో అచీవ్.
1: మీ వాక్కే ఆశీర్వాదములు అందించుతుంది, దూషణను చేకూరుతుంది.
0: వర్డ్ కుడ్ బి యూజ్ టు బ్లెస్ ఆర్ టు కర్స్.
1: కనుకనే ఈ జిఫను కూడాను జయదేవుడు చాలా గొప్పగా భావిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై జయదేవ డిస్క్రైబ్డ్ దిస్ టంగ్ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందం అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యూ జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If there is a slip of the leg, you may not be hurt much.
0: ఈ నాలుకను దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: If there is a slip of tongue, it can hurt and harm any other person.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: It will be impossible to undo what has already been done by harming and hurting.
0: ఈ ఇంద్రియము విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Nee indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninnevaro bayata dooshistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dooshana anetunte vishayam bayata untundadi.
1: This criticism is external to you.
0: Nee indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside you.
0: Kaani aa yokka dooshana ane vishayam indriyamulato cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: ఆవేశానికి అవకాశం అందించవు.
1: There is no need for any
0: excitement.
1: You do not be angry.
0: కానీ ఆ విషయమే నీ యొక్క చెవులకు చేరినప్పుడు నీవు ఎంతైనా ఉద్రేకం చేతను, క్రోధము చేతను, ఆవేశంతో నిండిపోతావు.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt. What is the reason for this kind of excitement?
0: Vishayam indriyamulato cherikunda undinanta varaku etti aavesham undedi. Vishayam indriyamulato cherinappude ee aavesham prarambham avutundi.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy.
0: అదే ఒక మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: The same thing could be viewed in a different way. There is some person who is describing you in glorious terms.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కాని, అతనిపైన ఎట్టి ప్రేమ కాని నీకు ఆవిర్భవించదు.
1: Until you hear such kind of praise, you will not get any feeling of love.
0: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు.
1: The moment the such praise comes in contact with your ear and hear it, and then you start loving him.
0: ఈ ప్రేమకు ద్వేషమునకు కారణం ఏమిటి?
1: What is the cause for this kind of love?
0: ఈ సంబంధమే దీనికి మూల కారణము.
1: It is the coming together of the sense organ with the sense
0: organ. విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
1: ది సెన్స్ ఆర్గన్స్ విల్ ఎంజాయ్ పీస్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్
0: కెప్ట్ అవే. విషయేంద్రియములు రెండు కూడా చేరినప్పటికీ నీవు సమన్వయ భావాన్ని నీవు అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారము నీవు పొందలేవు.
1: ఈవెన్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆర్గన్, ఇఫ్ యూ హావ్ డెవలప్డ్ ఎన్ ఈక్వానిమస్ మైండ్, దెన్ యూ విల్ నాట్ బి హర్ట్ ఆర్ అఫెక్టెడ్ బై ఎనీ సచ్ థింగ్.
0: కనుక ఇంద్రియములను అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
1: It is not so easy to control the sense organ.
0: Samanvaya parichukotam ati sulabha margam.
1: It is easy to develop equal mindedness.
0: Ee udrekamunaku ee ullasamunaku rendintikini kongaka pongaka samatvanu bhavincheetunte yokka vicharana nivu cheyali.
1: You have to inquire and bring about a state of mind which is equal mindedness.
0: Nenu indriyamulu kaadu.
1: You are not a sense organ.
0: Nenu dehamulu kaadu.
1: I am also not physical body.
0: నేను నిరంతర ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మనే.
1: ఐ ఆమ్ ఆత్మ, ద ఎంబాడిమెంట్.
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
1: స్ట్రెంగ్తన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ సెన్సెస్ అండ్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బాదర్ యూ అండ్ హర్ట్ యూ.
0: ఈ యొక్క నిరంతరమైన యొక్క విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చును.
1: కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ.
0: మీకందరికీ తెలుసును గొప్ప తత్వవేత్త,
1: ఆల్ ఆఫ్ యు నో ద గ్రేట్ ఫిలాసఫర్
0: ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు.
1: ద గ్రేట్ ఫిలాసఫర్ ఫిలిప్ సిడ్నీ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ విలేజ్.
0: అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు.
1: హిస్ ఫాదర్ రోట్ టు హిమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్.
0: నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు.
1: డియర్ చైల్డ్, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్ గో ఆన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే.
0: నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి.
1: మేక్ ఎఫర్ట్స్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: తోటి విద్యార్థులతో కానీ అధ్యాపకులతోనే కానీ వినయ విధేయతగా నీవు మెలుగుతుండు.
1: బి ఒబీడియంట్ అండ్ కోఆపరేటివ్ విత్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ టీచర్స్.
0: నీవు క్రోధములకు కానీ లేక నిరాశకు కానీ నిస్పృక్తి కానీ నీవు అవకాశం అందించవద్దు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ యాంగర్ డిసప్పాయింట్మెంట్.
0: నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు.
1: డూ నాట్ సింక్ డౌన్ ఇఫ్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ.
0: నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు.
1: డూ నాట్ బ్లోట్ ఇఫ్ సమ్వన్ ప్రేజెస్ యూ.
0: నీవు కూడా ఇతరులను దూషించవద్దు.
1: డూ నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఐదర్.
0: కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు.
1: అట్ ద ఎండ్ హీ రోట్ వన్ ఇంపార్టెంట్ సెంటెన్స్.
0: నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు.
1: ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ ఎ ప్రామిస్ గివ్ ది ప్రామిస్ ఓన్లీ టు గాడ్ టు నో అదర్ హ్యూమన్ బీయింగ్.
0: వాక్ భగవంతుని యొక్క శబ్దం.
1: వర్డ్ ఈజ్ ది బూన్ బెస్టోడ్ ఆన్
0: యూ. భగవంతునికి తప్ప అన్యులకు నీవు వాగ్దానం చేయనక్కర్లేదు.
1: డూ నాట్ ప్రామిస్
0: చేసే అధికారం కూడా నీకు లేదు.
1: యూ హ్యావ్ నో రైట్ ఐదర్ టు గివ్ సచ్ ప్రామిస్ టు
0: అదర్స్. దుర్వినియోగపరచుకున్న వాడవుతావు.
1: యూ వుడ్ హ్యావ్ మిస్యూజ్డ్ యువర్ వర్డ్.
0: అప్పుడే నీ తేజస్సు ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ఎఫల్జెన్స్
0: నీ విచక్షణా జ్ఞానం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో దిస్ యువర్ డిస్క్రిమినేషన్ పవర్
0: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు.
1: యూ వుడ్ బి ఏబుల్ టు బికమ్ ఎ వెరీ ఐడియల్ స్టూడెంట్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నీ నాలుకను వశమునందుంచుకో.
1: కంట్రోల్ యువర్ టంగ్.
0: దీనిని ఎట్టి సమయం నందు కూడా దీనిని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ puts students on the wrong path.
0: Vidyarthulu kevalamu vidya vishayamundu tappa anya vishayamulandu emaatram kudunu praveshincharadu.
1: Student should not enter into anything other than their studies.
0: Vidya arthaititi vidyaha. Vidyarthika neevu praveshinchave kaani vishayarthiga neevu praveshinchaledu.
1: You have entered as a seeker of education and not a seeker of sense.
0: Paripurna vidyanu neevu pondina tarvata విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
1: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్.
0: అప్పుడు కూడా నువ్వు మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
1: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
0: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
1: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది.
1: టంగ్ కమిట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పటము.
1: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
0: మూడవది పరదూషణ చేయటము.
1: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
0: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
1: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
1: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
0: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మనం పలకడానికి తగిన కృషి చేయాలి.
1: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్. అండ్
0: కొన్ని సమయమునందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయం నందు సత్యము వద్దు, అసత్యము వద్దు.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్, దెన్ డూ నాట్ స్పీక్ ఎయిదర్ ది ట్రూత్ ఆర్ అన్ ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడు అవుతావు.
1: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఏ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
0: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
1: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
0: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుటకు తగిన కృషి చేయాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
1: ఎ గ్రేట్ పోయెట్ sang in the form of a song about these sense organs.

0: వంతించే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ హెడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ అండ్ ఇఫ్ వన్స్ ఇయర్స్ ఆస్పైర్ టు హియర్ సమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్,
0: పొంచి చూచు కనులున్నా పంచల విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ ఐస్ ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ మిస్టీరియస్ అండ్ వన్స్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్ aspiring to hear some complaints,
0: vanchita guna chittamunna.
1: If one has a crooked heart and mind,
0: vanchinche manasunna.
1: If one's mind goes on trying to deceive others,
0: tulu chudagane nyayamu ika bratukadanna.
1: The moment justice sides these things, it will run away from such people.
0: Gyanavattam anetundi satyanveshana salipi న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యూమానిటీ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ లుక్స్ ఫాలో ది పాత్ ఆఫ్ జస్టిస్.
0: మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు, న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైనటువంటి ఒక సార్థక నామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి ఒక చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద మ్యాన్ పుట్ మ్యాన్ టు నంబర్ ఆఫ్
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: ఎ పర్టికులర్ సౌండ్ హ్యాస్ ఎ పర్టికులర్ మీనింగ్.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన భృంగములు, ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: స్పర్శకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు యొక్క బలము ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: సచ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్,
0: అంత బలమైనటువంటి ఏనుగు కూడాను స్పర్శ చేత బంధింపబడిపోతుండాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిఫెంట్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్.
0: మిడత అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడాను వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఎ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్డ్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని రోలుచూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: ఫిష్ ఈజ్ టెంప్టెడ్ బై ది పీస్ ఆఫ్ మటన్ అండ్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్.
0: తుమ్మెద పుష్పములోని మకరందాన్ని ఆశించి తన ప్రాణాన్ని వదులుతుంది.
1: బీ స్వేర్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది నెక్టర్ గోస్.
0: ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఒక్కొక్క ప్రాణి మాత్రమే దీనికి వశమైపోతుండాలి.
1: దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎనిమల్ ఆర్ బర్డ్ విచ్ ఈస్ స్వేర్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్ ద సౌండ్ ద ఫారమ్ అండ్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: మానవులకు ఐదు విధములైనటువంటి శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశము కాకుండా ఉంటాడు.
1: దెన్ యూ కెన్ ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ మ్యాన్ హూ ఈస్ స్వేర్డ్ బై.
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్.
0: వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: Mahabalahirudaipothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okanoka samayam lopala rakshasa chakravarti ainatundi Hiranyakashipudu tana muddu kumarudainatundi Prahladunu chentapilchi vidyabhyasam chese nimittamai chanda amakkula daggariki pampadu.
1: Emperor Hiranyakashipu once upon a time called his dear son Prahlada. And for the purpose of education, he sent them to the teachers Chanda and Amarka.
0: Tandiki viruddhamainatundi Harinamani nirantaramu smaristu vachadu.
1: He began repeating the name of Hari, the enemy of his father.
0: Tandri bharinchukolekapoyadu.
1: Father was not able to bear this.
0: Ee Chanda Amarkulanu pilichi
1: father called this Chanda and Amarka.
0: Ee Harinamamunu maninchetundi yokka margamulu bhautikamaina సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు ఎందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టు మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్,
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పచెప్పాలి అన్నాడు.
1: గివ్ హిమ్ సచ్ ఓన్లీ యాక్టివిటీ విచ్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ అబౌట్ హరి.
0: సంసార సంబంధమైనటువంటి రహస్యాలంతా కూడా ఈ పిల్లవాడికి బోధించమన్నాడు.
1: టీచ్ ఆల్ దోస్ ఇన్నర్ మీనింగ్ అండ్ అట్రాక్షన్స్.
0: అప్పుడు ఈ పారమార్థిక మార్గమును వదలి ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సంసార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తాడని అతని ఉద్దేశం.
1: హిజ్ ఐడియా వాస్ దట్ బై సచ్ ఎ మెథడ్ ప్రహ్లాద వుడ్ బి అట్రాక్టెడ్ బై ది ఫ్యామిలీ లైఫ్ అండ్ వుడ్ గివ్ అప్ ద స్పిరిచువల్ లైఫ్.
0: కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ చెండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చెండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైన యొక్క చరణము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్పులు సంభవించలేదు.
1: ప్రహ్లాద్ వాజ్ అన్మూవ్డ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: హీ వాజ్ ఫార్మ్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: అదే ప్రహ్లాదుని యొక్క ప్రతిజ్ఞ.
1: దట్ వాజ్ హిజ్ వౌ.
0: పట్టిన పట్టేదో పట్టని పట్టెను పట్టునే గిడు దాకపోవకుండే.
1: వాట్ ఎవర్ థింగ్ విచ్ హీ హెల్డ్ ఇన్ సచ్ ఎ వే హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ అంటిల్ హిజ్ విష్ వాజ్ ఫుల్ ఫిల్డ్.
0: అడిగినదేదియో అడగనే అడిగెను అడిగినదిడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాజ్ గివన్ టు హిమ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడు దాకా పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డ్రైవ్ హిమ్ అవే హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: పోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫార్ ఎ ట్రూ డివోటీ.
0: ఈనాటి విద్యార్థుల వలె ఈనాటి భక్తుల వలె క్షణక్షణమే కూడా చలించేటువంటి హృదయం కాదు ప్రహ్లాదుంది.
1: ప్రహ్లాదాస్ హార్ట్ వాజ్ నాట్ లైక్ ది హార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విచ్ ఈస్ వేవరింగ్ కంటిన్యూస్.
0: భ్రమించిన దృష్టి చలించిన మనసు ప్రహ్లాదుని యొక్క ఇది.
1: ప్రహ్లాద హ్యాడ్ అన్ అన్వేవరింగ్ మైండ్.
0: ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా కూడా తాను లెక్క చేయక
1: హీ నెవర్ కేర్డ్ ఫార్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబ్యులేషన్.
0: హరినామమును వదలక
1: హీ నెవర్ గేవ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి.
0: నిరంతరం కూడా ఆనందముతో
1: హీ వాజ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ కంటిన్యూస్లీ.
0: భగవత్ చింతన సల్పు ఉండేటువంటి వాడు.
1: హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ అవుట్.
0: ఈ దృశ్యము చెండా అమార్కులకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: చెండా అమార్క దెమ్సెల్స్ వర్ రాదర్ సర్ప్రైజ్ అట్ దిస్ సైట్.
0: చక్రవర్తి దగ్గరికి వచ్చారు.
1: దే కేమ్ నియర్ ద ఎంపరర్.
0: తన్ను నిశాచరు పొడువ
1: ద డెమన్స్ వర్ పియర్సింగ్ ఇంటూ ది బాడీ.

0: అంతనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచును సించుగాని తా కన్నుల నిరుతేడు భయకంప సమేతుడు కాడు పువ్వర. రిపోర్ట్ చేస్తున్నారు హిరణ్యకశ్యపులకు.
1: దే రిపోర్టెడ్ టు హిరణ్యకశ్యపు, వీ ట్రైడ్ బై ఆల్ మీన్స్, వీ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్, పియర్స్ హిమ్ విత్ స్పియర్స్ అండ్ వాట్ ఎవర్ వీ డిడ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి. హీ బిగాన్ ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ టు లార్డ్ హరి బై వేరియస్ డిస్క్రిప్షన్.
0: పాములతో కరిపించిన, పర్వతములపై నుంచి నూకిన, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆయుధాలతో హింసించిన, ఏమాత్రము చెలించడు.
1: This he was made to be bitten by the snakes. He was taken to the hill
0: kannulani rena tedu.
1: He was not even
0: bayakampa sametudu kaadu.
1: He is not fear ridden either.
0: Emiti ee vichitramu,
1: what is this strange sight?
0: Maa cheta kaakunnad annadu.
1: We are not able to see and we are not able to
0: kaani inka ati chinna baarudu ainappudikini భార్యాభర్తల సంబంధమైనటువంటి విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశ్యపు సెడ్ దట్ ఆల్దో హీస్ అ స్మాల్ చైల్డ్, టెంప్ట్ హిమ్ ఇన్ టు ది ఫ్యామిలీ లైఫ్ అండ్ డిస్క్రైబ్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్.
0: దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెబుతూ వస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ and he collected all his co-students and began teaching them certain lessons.
0: Pillalara naaku naradudu bodhinchinatundi oka kathallo okati pradhanamainatundi katha naaku gnapthiki vastundadi annadu.
1: Dear boys, I am remembering one of the stories narrated by Narada which is rather interesting.
0: Oka rajuku aneka mandi bharyalu undeyatundi varu.
1: A particular king had a number of wives.
0: ఈ సౌతలు కోరును భరించుకోలేక అతను నిరంతరం కూడా చింతించుకునేటువంటి వాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్, హీ వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
1: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
0: మ్యారీడ్. ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూడదు. రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
1: This king put up two pendals in order to find out whether there is any human being who is not worried after being married.
0: Prati vyakti kudunu deeni varninchi cheppatam asadhyamane gurtinchukoni oka pendala paina baaryaku lobadina vaaru evaro ikkada kurchovali.
1: On the one pendal there was a particular thing written and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendallo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendallo, varyanu lobarchukunnatunti varu maroka pendallo kurchovali ani cheppani ninnayinchadu.
1: People controlled by the wives would go into one pendal, people controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షణ ఇవ్వచ్చుననుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య చలక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆల్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ ద కింగ్ బిగాన్ గోయింగ్ ఇన్ టు ద పెండాల్ వేర్ విచ్ ఇస్
0: మెంట్ కావస్తుండాలి. ఎవ్వరు ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు.
1: దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాజ్ గోయింగ్ టు ది అదర్ పెండాల్.
0: చూస్తుంటే ఒకనొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి ఒక పెండాల్లో నిలుచుకున్నాడు.
1: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్
0: పోషించాడు. ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని
1: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దేర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యము పలకమని చెప్పాడు.
1: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్ లెట్ మీ నో వెదర్ యూ హ్యావ్ కంట్రోల్ ద వైఫ్ ఆర్ యూఆర్ బీయింగ్ కంట్రోల్ బై ద వైఫ్, లెట్ మీ నో ది ట్రూత్.
0: మహారాజా, నేను అసత్యం ఎప్పుడు చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడిన చుట్టువాడ నేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హీ సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గాన్. ఐ ఆమ్ ప్రిపేర్ టు డిజోబే యువర్ కమాండ్, బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ హావ్ కమ్ ఇన్ టు దిస్ పెండాల్. ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్. ఓ కింగ్, కమ్ వాట్ మీ.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంట చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ద వాయిస్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్, ఇట్ ఈస్ స్వేర్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్.
0: దేహం కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఇంద్రియములు.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ సట్లర్ దాన్ ది
0: ఇంద్రియముల కంటే అతి సూక్ష్మమైనటువంటిది శరీరము, అనగా మనస్సు.
1: మైండ్ ఈజ్ సట్లర్ దాన్ ది సెన్సెస్.
0: మనస్సు కంటే అతి సూక్ష్మమైనటువంటిది బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ ఈజ్ సట్లర్ దాన్
0: బుద్ధి కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఈజ్ సట్లర్ దాన్ ది ఇంటెలిజెన్స్.
0: సర్వము కూడాను ఆత్మ వశం కావాల్సిన తప్పదు.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వములో ఇంద్రియములు అనేటువంటివి మహాబలవంతరమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ వెరీ పవర్ఫుల్ విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ ఇంద్రియములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
1: వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్ ఓన్లీ వెన్ వీ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈనాడు యువకులు ఇంద్రియములను అరికట్టలేకపోవటం చేతనే వారి యొక్క నడతలు కానీ వారి యొక్క నిలకడ కానీ వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గము అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ they have not been able to control the sense organs.
0: Okkaraina kudanu classroom lo kani kadala medalaka sarina reetilo kucchune tundi yokka vidyarthi kanipinchatam ledu.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: Ye vidhanga nadachali, ye vidhanga kucchovali, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఉండినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయము కేవలం వారికి ఏమాత్రము తెలియదు.
1: దే రియలీ డు నాట్ నో ఈవెన్ ఇన్ లిమిటెడ్ వే వాట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ వాకింగ్ టాకింగ్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: ఏదైనా ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుని వైపునే దృష్టి ఉండాలి, కానీ అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ మిత్రునితో మాట్లాడకూడదు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ you should fix your vision only on your friend, should not go on looking this side
0: and that side. You
1: should not divert your vision this side and that side.
0: Idi yuvakulku chaala pramadamainatundi.
1: This is a great
0: drishtini sariyainatundi drishtiga taru nilipukovadaniki chuchukovali.
1: It is very essential for the youth to have proper vision.
0: Evartoneina maatladutunnappudu aneka rakamuluga kudanu anni angamulu kudanu kadilistu untaru.
1: When you are talking to someone, you are not steady at all.
0: Kontamandi maatladutunte upanyasalu chestunte pedda dance aadinattiga untundi, chethulu kaallu anta aadistu idantha vikaramaina chestunnaru garu pondutayi.
1: You should fix your vision only on your friend, should not go on looking this side and
0: that side. Vidhamuluga kudanu prasarimpa cheyakoodadu.
1: You should not divert your vision this side and that side.

0: పెద్ద డాన్స్ ఆడినట్టుగా ఉంటుంది అది, చేతులు కాళ్ళు అంతా ఆడిస్తూ ఇదంతా వికారమైన చేస్తున్నగా రూపొందుతాయి.
1: సమ్ పీపుల్ వెన్ దే ఆర్ టాకింగ్ ఆర్ గివింగ్ ఎ స్పీచ్ దే మేక్ సచ్ గెస్చర్స్ మూవింగ్ దర్ హ్యాండ్స్ ఎట్సెట్రా.
0: అంగమును ఆడించకుండా మాట్లాడాలి.
1: వన్ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ వితౌట్ మేకింగ్ అన్నెసరీ.
0: ఈ విధమైన యొక్క ప్రయత్నము చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణ ఇంద్రియముల అభ్యాసం చేత అవి ఆ సరైన మార్గంలో ప్రవేశిస్తాయి.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ యూ బి ఏబుల్ టు ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుకనే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి ఒక్కదానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
1: యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
1: యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్.
0: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచడం అభ్యాసం చేయాలి, పరిగెత్తడం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినడం అభ్యాసం చేయాలి, ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈటింగ్ ఫుడ్ వాకింగ్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్.
0: ఇంకా బజార్లో నడిచే సమయంలో చూస్తే ఈనాటి విద్యార్థులు
1: when they are moving in the road the way that the students conduct is
0: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku deeninta kuda nu prahladudu idi yavana sannipathaku yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chusukuntu nadachali.
1: You should fix your sight on your
0: adi sanneen
1: walk. That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి, తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ ల్యాడ్స్ యూ ఇన్ టు ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: వైల్ లైయింగ్ డౌన్ అండ్ స్లీపింగ్ సమ్ పీపుల్స్ పోస్చర్ విల్ బి రాదర్ ఆక్వర్డ్.
0: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: దే దెమ్సెల్వ్స్ బికమ్ ఇంటు ఎ స్మాల్ బండిల్ లైక్ ద బండిల్ క్యారీడ్ బై ఎ వాషర్మ్యాన్.
0: చాలా కుక్కిచ్చి పండుకుంటాడు.
1: దే బ్రింగ్ ఆల్ దీస్ లింబ్స్ సో క్లోజ్
0: ద్వారా అనేక రోగములకు కూడా గురి అవుతారు.
1: On account of such posture, people would suffer from various ailments.
0: ఇట్టు సమయం లోపల ఏ 77లో 87లో మాదిరి ఇట్లా కూర్చుంటారు. ఇది మంచిది కాదు.
1: Even sitting posture, when they sit as if
0: spinal column bend అయిపోతే అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
1: If while sitting you bend the spinal column, you get premature old age.
0: నడిచే సమయంలో చక్కగా కర్ర వలె నడచాలి.
1: While walking, you should walk like a straight stick.
0: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
1: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ స్టిక్
0: తీగ వలె చుట్టుకోకూడదు.
1: షుడ్ నాట్ బెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణా కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్ యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవు ఎందుకు ప్రవేశించాలి.
1: He goes on asking, what are they talking? Why do you bother about such a thing?
0: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
1: Some people go on talking to every person.
0: ఇది కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say? What did the other person say? Why are you bothered about such things?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
1: The sense organs go astray and cause you infinite harm.
0: ఎవరి విషయమునందు కూడా మనం ప్రవేశించరాదు.
1: Do not bother yourself about others.
0: నీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
1: Mind your business and confine to yourself.
0: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనమైపోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్.
0: ఎవరు కూడా నిన్ను గౌరవించరు.

0: పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
1: దిస్ ది మొమెంట్ దే సైట్ యూ కమింగ్ టువర్డ్స్ దెమ్ దే విల్ సే దే వుడ్ లైక్ టు అవాయిడ్ యూ అండ్ గో అవే.
0: ఏదైనా నీకు అవసరం ఉంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ అంతే, చాలు ఇంకేమో.
1: లెట్ ది గ్రీటింగ్స్ బి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్
0: యూ. ఈ బజార్ లో నించుకుని మాట్లాడేటువంటి ఒక దురభ్యాసం మహా చెడ్డది.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్ అండ్ డిఫెక్ట్ టు గో ఆన్ అండ్
0: క్వరీ. ఏదైనా అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: kada bazaar lo poye samayalo yuvakulu evvaru kudalu maatadaraaru.
1: While walking on the road, the youth should not indulge in talking.
0: Ee chupulu adupulo pettukovali.
1: Control your sight.
0: Manam manushulamu kaakulam kaadu.
1: We are not crows, we are human beings.
0: Kaakulaithe atu itu okka chadamaina kudalu sthiranga untundam.
1: It is natural for a crow to look that side and this side, not for the man.
0: Kanuka ee vidhamainatundi okka క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరైనటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
1: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటాయి.
1: ఫర్ ది యానిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలం చక్కగా ఉంటుంటుంది.
1: బట్ ఫర్ ద మ్యాన్ ఇట్ ఈస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దేర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ. అట్టు
0: కాకుండా వంగిపోతే ఇది సక్రమమైనటువంటి మార్గం అనుసరించదు.
1: ఇఫ్ ది స్పైనల్ కాలమ్ బికమ్స్ క్రూకెడ్ దెన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని యందు కూడాను 101 నాడములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 101
0: అందులో ఒక్క నాడము మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటారు.
1: దేర్ ఇస్ అ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యునిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
1: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
1: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
1: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
1: There are 33 rings in the spinal cord.
0: అందు లోపల 9 మొదలు 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
1: బిట్వీన్ ది 9th అండ్ ది 12th రింగ్
0: నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
1: ది సుషుమ్న నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములందు నీలతో మధ్యస్థ విద్యుల్ లేకే వివాసర నీవార శోకవర్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్ లేకే వవాసర, నల్లటి మేఘముల మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటిది ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
1: లైక్ ది లైట్నింగ్ ఎగ్ని ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
1: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికి నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
1: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ్,
1: యు లై డౌన్.
0: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
1: దే కీప్ ద బుక్ ఆన్
0: ద అంబుల్ వాలే ఉంచుతారు.
1: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా తలకెక్కదు.
1: For people who study in this particular posture would not be able to
0: understand anything. If you
1: raise your head on the one end and raise your legs on the other and lie down and sleep,
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరైనటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
1: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరైనటువంటి జ్ఞాపశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని చదవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఐ ఎంజాయ్,
0: ఒకవేళ నీకు ఆసక్తిగా ఉంటే బుక్ కట్టి పెట్టే, నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ ఫీల్ లైక్ రీడింగ్ బుక్, కీప్ ది బుక్ అసైడ్.
0: అనవసరంగా ఈ నిర్బంధ మార్గస్నానం ఎందుకు?
1: వై డు యూ స్టడీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోస్చర్?
0: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటగా ఉండినప్పుడు చదవకూడదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
0: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్, టేకింగ్ ద టీ, హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్, దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: Chetru kaalu adurutai.
1: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains anta prarambham avutai.
1: There will be rheumatic pains which will develop.
0: Kanukane ee manavudu vidyarthi dasa yendundinappudu sari ainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
1: That is why students should observe certain
0: ye ghana karyamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకునే కూడా దేహం ఒక పనిముట్టు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థ కామోక్షముని యందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ
0: ముఖ్యమైనటువంటిది అయినప్పటికీ
1: బాడీ ఇస్ ఇంపార్టెంట్.
0: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
0: మనం పాదములకు రక్షణ వేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
0: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షణ చేతిలో పట్టుకుంటాం.
1: వీ టేక్ ది స్లీపర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ అ రివర్.
0: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పట్టుకోవాలి?
1: Why should you take the slippers into hand? What is the need for it?
0: Ee paadalu rakshinchukune nimittame neevu danni chethilo pettukovali.
1: In order to protect your own feet you have to take the slippers.
0: Adhe vidhamugane avi cheppulu chaala viluvuganaatunte ainappatikini
1: although slippers are not valuable things
0: danini manaku avasaramainattiga vinyoginchukune samayalo daniki ivvalsina gauravanni kuda ivvali.
1: If you want to really use them properly you may have to show the type of respect.
0: Deeni valla konni pramadalu kudunu tappipothayi.
1: By such a method you can save yourself from
0: yuddha samayamulandu 9th dinamu bhishmudu pratigna chesadu.
1: On the 9th day in Mahabharata war Bhishma took a vow,
0: pandavulu hatamarstanu repati dinam lopala ani oka pratigna chesadu.
1: By the end of tomorrow I am going to destroy Pandavas.
0: Ee vaarta Draupadi chevulo padindi.
1: Draupadi heard this news.
0: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చిండాలి.
1: ప్రొఫ్యూజ్లీ
0: కృష్ణ, ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
1: కృష్ణ,
0: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
1: కృష్ణ, యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ అస్ సో ఫార్, కెన్ యూ నాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్షన్ టుడే? భీష్మస్ వౌ కెన్ నెవర్ బికమ్ ఏ లైఫ్.
0: అతను సత్యవాక్ సంపన్నుడు.
1: He is the one who is
0: అతని వాక్యములకు ఏనాడు కూడా విరుద్ధము జరగదు.
1: His word can never go wrong.
0: కనుక నా పతుల యొక్క మరణం సమీపిస్తూ వస్తుండాలి.
1: The end of my husband's is
0: ఈ జగత్తునందు నీవు తప్ప నాకు పతిపిచ్చ పెట్టి వారు మరొకరు లేరు.
1: I have none else who can give me protection excepting you.
0: అది పాదములు గట్టిగా పట్టింది.
1: She held the lotus feet of Krishna firmly.
0: కృష్ణుడు చెప్పాడు, అమ్మా ఏ ఒక్కదానికైనా కూడా కొన్ని ఉపాయములు అత్యవసరము.
1: Well, Amma, for whatever you want to achieve, certain things will have to be done carefully.
0: ఈ ప్రాకృతమైనటువంటి లోకమునందు, ఈ లౌకికమైనటువంటి జగత్తునందు కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా దీనికి అత్యవసరంగా ఉపయోగపెట్టాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దే మే బి నీడ్ ఫార్ యూజింగ్ సర్టన్ స్ట్రాటజీ.
0: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనైన కూడా మనం చేయక తప్పదు.
1: If we have to really achieve certain things, we may have to do things which are not normally not undertaken.
0: అది కూడాను అల్పుడను అనేటువంటి ఒక భేద భావాలు కూడాను పెట్టుకుని రాదు.
1: We should not have any kind of difference and idea whether we should do this or not under certain circumstances.
0: కనుక నేను చెప్పినట్టు చేయి.
1: Follow my word.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
1: ద్రౌపది టోల్ కృష్ణ,
0: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను, కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తానన్నాను.
1: I will always obey you as I have done in the past. I would never disobey you, Krishna, even at the cost of my life.
0: రాత్రి 10 గంటలైంది.
1: It was 10 o'clock in the
0: night. పాండవుల యొక్క గుడారంలో ఉంటున్నారు, కౌరవుల గుడారంలో ఉంటున్నారు.
1: Pandavas were resting in their tents and Kauravas in theirs.
0: కానీ ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారంలో.
1: Bhishma had a separate tent for himself.
0: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితులు ఎందు మాట మాత్రం అన్నాడే, కానీ తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు, అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తాను చాలా బాధపడుతూ ఉన్నాడు.
1: అండర్ ది ఫిట్ ఆఫ్ యాంగర్ అండ్ స్వేడ్ బై యాంగర్ హీ వౌడ్ దట్ హీ వుడ్ కిల్ పాండవాస్. But he began repenting, how can I kill such people who are noble, who are virtuous, who follow righteousness? And that was his state of mind at that time.
0: ye matramo aaharam teeskoledu,
1: he did not even
0: nidra raavatam ledu,
1: he was not getting sleep, he did
0: kevalam atu itu tirugutunnadu. Ini ye reethiga nenu cheyali, naa maatanu ye reethiga nenu dakkinchali, naa maatanu ye reethiga nenu nilabettukovali ani vicharam chestu tirugutunnadu.
1: He was very much worried, moving about from one end of the tent to the other end, not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
0: Leela Nataka Sutradhari ainatte Bhagavantudu enni yuttulu chethane ippudu kashtamulu tappinchavachu.
1: God, who is all powerful, can save any particular situation.
0: Draupadiki cheppadu, amma ee paristhithulu endu nenu neevu ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకులు.
1: వెల్ మదర్, హీ టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ పీపుల్ ఆర్ లైక్ క్రోస్, దే మే టాక్ ఇల్ ఆఫ్ అస్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ లేట్ అవర్.
0: ముందుగా బయలుదేరి వెళ్ళు,
1: యూ గో ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ మీ.
0: భీష్మాచార్యుని యొక్క టెంట్,
1: దట్ ఈస్ ది టెంట్ ఆఫ్ భీష్మ.
0: నేను వెనుక వస్తానన్నాడు.
1: ఐ విల్ ఫాలో యూ బిహైండ్.
0: ఈమె ఆ కాలం లోపల రాజకుమార్తెల యొక్క చెప్పులు చాలా శబ్దంతో ఉండేటువంటివి.
1: ద ఫుట్ వేర్ వోర్న్ బై ది ప్రిన్సెస్ డ్యూరింగ్ దోస్ డేస్ యూస్ టు ప్రొడ్యూస్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ సౌండ్.
0: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అనే శబ్దం ఇచ్చేటువంటివి.
1: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
0: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి యొక్క చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
1: Krishna stopped Draupadi and said, Draupadi, this kind of footwear you cannot wear now. You give those slippers to me.
0: Aa cheppulu Krishnudu tana angavastramlo chuttukunnadu, kankalo pettukunnadu.
1: He folded those slippers into his hanky and
0: Bhishmudu talavanchukoni tirugutunnadu yochistu, neevu sarrani velli atani kaadala paina padu.
1: Bhishma was moving about in his tent, bending his head. Go and fall at his feet without giving even a moment's time.
0: ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
1: యూ ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
0: పరిగెత్తిపోయింది అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాల పైన పడి గాజుల శబ్దం అయిపోయింది.
1: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్, ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ, ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
0: యోచనలో ఉండేటువంటి భీష్ముడు, ఈమె ఎవరో సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: Bhishma was in his own thinking, not knowing who it was, he blessed her, Dirgha Sumangali Bhava.
0: Tachaname ee manandinchi pitamaha nenu danil kore vachanu nindu.
1: And she got up and said, well, grandfather, I have come only seeking that from you.
0: Ee vidhanga vaaru sambhashana saluptunnappudu ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margani neeku choopincharu ani prashnistu vastunnadu ఈ భీష్ముడు.
1: భీష్మ క్వశ్చన్ ద్రౌపది, హూ ఇస్ ఇట్ దట్ ప్రాంప్టెడ్ యూ టు డూ దిస్ పర్టికులర్ థింగ్, హూ ఇస్ దట్ స్ట్రాటజిస్ట్ హూ సెంట్ యూ లైక్ దిస్.
0: భీష్ముని యొక్క వాక్కు తప్పదు,
1: భీష్మాస్ వర్డ్ కెన్ నెవర్ గో రాంగ్.
0: అతని గాంగేయుడుగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్య స్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
1: All the vows which Bhishma had taken had to get fulfilled automatically because of his own power.
0: Kontha sep ayyetappudiki Krishnudu praveshinchadu.
1: In a short while Krishna entered the tent.
0: Krishna, idi neevu cheppinatundi vidyayoga undundu kanuka idantha nee plan gaane untundadani hacharinchadu Bhishmudu.
1: Bhishma told Krishna, it looks as though
0: kaani oka entire thing kudanu santoshame.
1: This entire thing is your strategy. Bhishma was also happy with it.
0: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
1: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
0: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
1: దెన్ హీ రిమెంబర్డ్ దట్ హీ వాజ్ హంగ్రీ.
0: చింత ఉండినంత వరకు ఆకలి ఏమాత్రం మనకు తెలియదు.
1: అంటిల్ వన్ ఈస్ వరీడ్ వన్ వుడ్ నాట్ బి అవేర్.
0: దుఃఖంతో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు.
1: ఎ పర్సన్ హూ ఈస్ సాడ్ విల్ నాట్ ఆల్సో రిమెంబర్ హిస్ హంగర్.
0: ఈ దుఃఖం నివారణ అయ్యేటప్పటికి ఆకలి అతనికి కనిపించింది.
1: ది మొమెంట్ హీ వాజ్ ఫ్రీ ఫ్రమ్ దట్ సారో హీ ఫెల్ట్ హంగ్రీ.
0: కృష్ణ, ఏమిటి నీ శంకలో ఉన్నటువంటివి అని అడిగాడు.
1: భీష్మ ఆస్క్ కృష్ణ, వెల్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ క్యారీయింగ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఆ స్లిప్పర్స్ కింద వేశాడు, ఇది ద్రౌపదివి అని.
1: హీ పుట్ ది స్లిప్పర్స్, కృష్ణ పుట్ ది స్లిప్పర్స్ డౌన్ టెలింగ్ దట్ దీస్ బిలాంగ్ టు ద్రౌపది.
0: ఈ భీష్ముని యొక్క కంటిధారలు చాలా వేగంగా కారుతూ వచ్చాయి.
1: Bhishma began shedding tears profusely at this particular situation.
0: Bhakta samrachanakai neevu enni vidakamainatundi yokka baadala padtaavu idi kudanu nee neelalo okati.
1: For the protection of devotees, what extraordinary troubles you take, O Krishna.
0: Idi cheyataginida aneetundi vicharana kudanu neeku undadu.
1: You never think whether this is a thing which could be done by you or not when it comes to a matter of protecting your own devotees.
0: Kanuka ee vidhamainatundi samayamlo chese dantlo ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటి ఏమాత్రము మనం పాటించరాదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ సెన్స్ కంట్రోల్ అండ్ ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్, వన్ వుడ్ నాట్ బాదర్.
0: పరులకు ఉపకారం చేసేటువంటి విషయం నందు కానీ,
1: ఇన్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ అదర్స్,
0: పరులను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కానీ,
1: ఇన్ ఆర్డర్ టు కీప్ పీపుల్,
0: మనం ఎన్నింటినైనా త్యాగం చేయడం లోపల మనం సిద్ధంగానే ఉండాలి.
1: వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: కానీ ఆ యొక్క త్యాగం లోపు కూడాను సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
1: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్,
0: ఏదో రైతంగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
1: వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్స్.
0: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో ది ప్రాపర్ పాత్ అవర్ కల్చర్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశం నందున్నటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరియైన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
1: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take the
0: right vidyarthulaku shastram ante emito, parayanam ante emito, ramayanam ante emito emi teliyadu.
1: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
0: Bharatiya maharshulandaru kudanu ilanti pavitramaina margamunu anusarinchatam chetane variki edipyamanamainatundi okka tejasthu వారు చిన్న స్త్రీలుగా కొన్ని గౌరవ మర్యాదలు నిలుపుకోగలిగారు.
1: ద ఏన్షియంట్ వన్స్ ఎంజాయ్డ్ ఎ లాంగివిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ ద స్ప్లెండర్ బికాస్ ద ఫాలోడ్ ద రైట్ పాత్ అండ్ ద స్టడీడ్ ద స్క్రిప్చర్.
0: అట్టి మహర్షుల యొక్క సాంప్రదాయంగా ఈ విద్యార్థులు రూపొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఫాలో ది పాత్ లైడ్ డౌన్ బై దిస్.
0: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
1: యు షుడ్ రియలీ బికమ్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది కల్చర్.
0: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ అవర్ ఇండియన్ కల్చర్ విల్ షైన్.
0: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద రియల్ ఇండియన్ కల్చర్.
0: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కానీ నా ఉద్దేశము స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ ఏ కల్చర్.
1: In my own view, the essence of spirituality is culture.
0: Ante gaani ee culture veru spiritual veru ani rendu kudanu manu vibhagam cheyaradu.
1: We cannot divide culture and spirituality as two different things.
0: Idi aadhyatmikam yokka aanandamainatundi yokka rasaswaroopame mana yokka samskruti.
1: Our culture is the very essence of the entire spirituality.
0: Ee samskruti samskrutam nunchi vachinatundide.
1: The culture has come from Sanskritam.
0: ఈ సంస్కృతం అనేటువంటిది కేవలం సంస్కారంతో ఏర్పడినటువంటిది.
1: This samskrutam has come from the life itself.
0: ఈ సంస్కారమే ఆధ్యాత్మికము.
1: And that samskara is spirituality.
0: ఆధ్యాత్మిక మార్గం చేతనే అన్ని సంస్కృతులు కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: All the culture has emanated from spirituality.
0: అన్నింటి యందు ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: There is only one thing which pervades all. ఏకం
0: సత్తు ఏకం సత్తు.
1: And that is truth and that is truth.
0: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
1: ది కల్చర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఈస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ ఓన్లీ.
0: మనం ఎన్ని రకములైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో, అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Just as all sweets are prepared out of sugar, whatever may be the difference in the name and form, similarly, whatever be the cultures of various countries, they have all come from the spirituality only, and the basis is spirituality.
0: Culture and spirituality ante rendu divide cheyatam manchidi kaadu.
1: It is not proper to divide culture from spirituality as a whole entity.
0: Spirituality ani untunte andulone culture untundadi.
1: If you concentrate on spirituality, culture is
0: shariram ante emiti.
1: When you say physical body, what do you mean by that?
0: Kannu, mukku, noru, kaaru, chevu, kadupu, tala, anni cherinatundide idi oka shariram kaani.
1: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
0: ka angam pratyekinchi okka shariram kaane aradu.
1: Each limb cannot be a body in itself.
0: Kanaka mana oka shariramme anni angamlato kodinatundi shariramme ide vishyam.
1: Just as our body has different limbs, this world also has different countries.
0: Ee vishwam vishnu swarupam.
1: This entire vishwam, the world,
0: kanaka sarvamu manayante untundadi,
1: is the form of Vishnu itself. Everything is within us.
0: Dinni vibhagam cheyatam manchidi kaadu. Idi laukikamu, idi aadhyatmikamu, ee maatram kuda vibhagam cheyakoddu.
1: Dividing something as worldly and something as spiritual is also ekatvame
0: jeevi srushtiki moola kaaranam.
1: Integrating worldly life with spiritual life alone has brought about creation.
0: ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
1: యు టేక్ ఎ సీడ్, ఇట్ హాస్ టూ బ్లేడ్స్.
0: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
1: వెన్ దీస్ టూ బ్లేడ్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెన్ ఇట్ ఈస్ సీడ్,
0: రెండు రెండు బద్దలుగా చీల్చి వేస్తే దీనికి సృష్టి ఉండదు.
1: ఇఫ్ యు రిమూవ్ దాట్ ఇంటూ టూ పార్ట్స్, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఈ రెండు బద్దల పైన కూడా పైన ఒక హస్క్, ఒక చర్మం ఉండాలి.
1: ఆన్ దీస్ టూ బ్లేడ్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హస్క్. Then only it is possible to raise any crop.
0: దానినే సంస్కృతి అన్నారు.
1: That alone is real culture.
0: అయితే దీనిని అది అది దీన్ని వదిలి ఉండడానికి వీలు కాదు.
1: It is not possible for one to remain without the other.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే భారతీయ సంస్కృతి కాని, విదేశం యొక్క సంస్కృతి కాని, సర్వ సంస్కృతులు కూడాను ఈ ఏకత్వంతో కూడినటువంటివి.
1: There is unity running through all these diverse cultures, whether is bharatiya
0: ilanti vichala bhavam lenatunte varu kanukane okkokaru madoka samskruti madoka samskruti madoka ee vidhanga vibhajistu vacharu.
1: People without broad mindedness have divided this into this is my culture, this is your culture.
0: Idinadi hindu matamu, idinadi christian matamu, idinadi islam matamu, idinadi bauddha matamu ani ee vidhanga vibhajinchadam lopala idi sankuchitame kaani visalam kaadu.
1: Narrow-mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
0: Idi religion, religion ante edo oka pratyekamainatundi kaadu.
1: When you say religion, it is not something different.
0: Religion anetundi daniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
1: Realize itself is religion.
0: అంతే కాని ఇది ఒక నాలుగు రిలీజియన్, నేను ఒక రిలీజియన్, ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్.
1: ఇఫ్ వన్ హ్యాస్ రియలైజ్ వన్ ఈస్ ఫాలోయింగ్ రిలీజియన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ అట్ ఆల్. దెర్ ఇస్ ఓన్లీ వన్ రియలైజేషన్.
0: సరైన సమన్వయాన్ని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి.
1: దెర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ అబౌట్ ఎ కరెక్ట్ హార్మనీ బిట్వీన్ మెనీ థింగ్స్.
0: ఈనాడు శరీరము ఇంద్రియములకు కొంత సన్నిహిత సంబంధం ఉన్నది.
1: There is mutual relationship between
0: శరీరము, శరీరము లేని ఇంద్రియము ఉండుటకు వీలు కాదు.
1: దేర్ కెనాట్ బి బాడీ వితౌట్ సెన్సెస్.
0: అదే విధంగానే మనస్సుకు, ఇంద్రియములకు, శరీరములకు కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్, సెన్స్ ఆర్గన్స్.
0: అదే విధంగానే తిరిగి బుద్ధి, మనస్సు, ఇంద్రియము, దేహము కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంటెలిజెన్స్, మైండ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example,
0: కృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి రాయబారంగా వెళ్ళాడు.
1: కృష్ణ వెంట ధృతరాష్ట్ర యాజ్ ఎ మెసెంజర్.
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు,
1: ధృతరాష్ట్ర
0: పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలే.
1: కృష్ణ టోల్ ధృతరాష్ట్ర, ధృతరాష్ట్ర టోల్ కృష్ణ, వెల్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ ఓన్లీ బ్రదర్స్ కజిన్.
0: నీవు పాండవులపై ఇంత ప్రీతి ఎందుకు, కౌరవులపై మాత్రం ఎందుకు చూపకూడదు?
1: వై డు యూ షో సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ పాండవాస్ అలోన్? వై నాట్ ఆన్ కౌరవాస్?
0: భగవంతుడైన నీకే ఇట్టి భేదం ఉండవచ్చునా?
1: యు ఆర్ గాడ్, కెన్ గాడ్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ?
0: ధృతరాష్ట్ర, నీవు కేవలం భౌతికమైన అంధుడే కాదు, జ్ఞానాంతుడు కూడాను నీవు అన్నాడు.
1: కృష్ణ టోల్డ్, యు ఆర్ నాట్ మెర్లీ ఫిజికలీ బ్లైండ్, యు ఆర్ ఆల్సో స్పిరిచువలీ బ్లైండ్, హీ సెడ్.
0: ఇక్కడ పాండవులకు నాకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం నీకు చెప్తున్నాను.
1: ఐ విల్ టెల్ యూ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ పాండవ.
0: ఎవరు నన్ను ఆశ్రయిస్తారో,
1: హూ ఎవర్ టేక్స్ షెల్టర్ అండర్ మీ,
0: ఎవరు నన్ను సరైన మార్గంలో ఎన్నుకుంటారో,
1: హూ ఎవర్ హ్యావ్ జస్ట్ చోజన్ మీ,
0: ఎవరు నాకు శరణాగతి అవుతాడో,
1: హూ ఎవర్ సరెండర్స్ టు మీ,
0: వారిని నేను ఆదరించక తప్పదు.
1: ఐ విల్ హావ్ టు ఎక్స్టెండ్ ప్రొటెక్షన్ టు దెమ్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో నారదుడు కూడా అడిగాడు, నారాయణ నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పి కోరాడు.
1: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఏ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
0: అడ్రస్ అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్, దిస్
0: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను, ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ నారద, నారద, విచ్ ఎవర్ డివోటీ ఇన్ హిస్ హార్ట్ విత్ ఎ టోటల్ డివోషన్ thinks of me and sings me, there I get established. This is my real address.
0: పాండవులకు నాకు ఉండినటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
1: The type of relationship between Pandavas and me, let me tell you.
0: ఇది దేహము.
1: This is the physical body.
0: దీనికి రెండు కాళ్ళు ఉన్నాయి.
1: There are two legs.
0: కడుపు ఒకటి ఉంటుండాలి.
1: There is a stomach.
0: భుజములు రెండు ఉంటున్నాయి.
1: There are two shoulders.
0: శిరస్సు ఒకటి ఉంటుండాలి.
1: There is one head.
0: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
1: With all these things, it can be called a body.
0: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు.
1: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్.
0: అర్జునుడు భుజములు వంటి వాడు.
1: అర్జున మే బి కంపేర్డ్ టు మై.
0: భీముడు కడుపు వంటి వాడు.
1: భీమ మే బి కంపేర్డ్ టు మై.
0: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు.
1: నకుల సహదేవ మే బి కంపేర్డ్
0: టు మై. ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు.
1: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్.
0: ఈ గుండె లేకపోతే దేహము లేదు.
1: వితౌట్ హార్ట్ ది ఫిజికల్ బాడీ.
0: దేహము లేకపోతే గుండె మనకు కనిపించదు.
1: అండ్ వితౌట్ ది ఫిజికల్ బాడీ.
0: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవ.
0: అదే విధముగానే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
0: అన్ని చేరినటువంటిదే
1: మైండ్
0: ఒక్క రూపము.
1: అండ్ ఇంటెలిజెన్స్ అండ్
0: యోగం సత్ ఒకటే రూపమే.
1: There is only one form.
0: ఏక దేహములో అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుకు అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
1: God takes different forms, just as different bodies have different names.
0: కనుక మనము ఇంద్రియ విషయాలను, దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాము. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు, బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
1: వి హావ్ సో ఫార్ నోన్ సంథింగ్ అబౌట్ ద బాడీ అండ్ సెన్స్ ఆర్గన్స్. లేటర్ ఆన్ విల్ హావ్ టు నో ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద సెన్స్ ఆర్గన్స్ ద మైండ్ అండ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ద సోల్ విచ్ ఈస్ లైక్ అన్ అండర్ కరెంట్ which activates all these things.
0: Madhu.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Kshudram Hrudaya Daurbhalyam. Weakness of the heart is rather mean.
2: Archana, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ కమాండే అర్జున, గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
2: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
1: బాడీ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫెయింట్ హార్టెడ్నెస్.
2: ఈ దేహాత్మ భావంకు అజ్ఞాన ప్రభావమే కారణం.
1: ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాడీ కాన్షియస్నెస్.
2: ఏ తర్వాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
2: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
2: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత్మ బలహీనేన లభ్యః అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
1: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ గీతా ఉపదేశ జస్ట్ దట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్ కెనాట్ అచీవ్ అండ్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్. దిస్ హెస్ బీన్ రిపీటెడ్ బై హిమ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
2: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి.
1: ఎ పర్సన్ హూ ఈజ్ వీక్ మైండెడ్ విల్ బి హాంటెడ్ బై సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్.
2: దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
1: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఈస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టూ వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యుయేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
2: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
1: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
2: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
1: ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
2: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
1: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
1: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
2: నాది నేను నావారు అనేటువంటిదే ఒక మోహం.
1: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్.
2: ఎంత కాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ he has to go the next step of we, ours and our own people.
2: Neeru, nadi, navaru, anitundi kevalam swartha paramainatundi.
1: I, my things and my people. This is saturated with selfishness.
2: See, swartham anitundi bandhana.
1: Selfishness is bondage.
2: Kramakramina, ee swartham nundi paratmanaku manam prayanam kavali.
1: From selfishness, we must travel gradually to selflessness.
2: Vidyarthulu chakkaga gurtinchinatuvanti vishayamu. Oka SSLC aniki anukondi, leka 10th class anukondi, examination ayin tarvata వారి రిజల్ట్స్ అంతా పేపర్ లో వస్తుంటాయి.
1: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ SSLC ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్.
2: న్యూస్ పేపర్ లోపల ఒక రెండు పేజీలంతా కూడాను ఈ రిజల్ట్స్ నెంబరే ఉంటుంటాయి.
1: ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 పేజెస్ ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ హావ్ పాస్డ్ విల్ బి అనౌన్స్.
2: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
1: దేర్ కుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్ దేర్.
2: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడదు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
1: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్, హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
2: ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావం ఈ విద్యార్థిలో రాదు.
1: A student doesn't have that feeling of broad-mindedness, seeing all the numbers. So many of my friends have passed.
2: Purti swarthapadu kavatam cheta okka number kosame thanu aa pageelantha vetukutu untadu.
1: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
2: Ide swartham.
1: This is selfishness.
2: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమునందు ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
1: బేస్డ్ అపాన్ దిస్ సెల్ఫిష్నెస్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ సెల్ఫ్లెస్నెస్ ఆల్సో.
2: మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
2: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు.
1: 10 ఫ్రెండ్స్ హావ్ టేకన్ ఎ ఫోటో.
2: ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కడుంది, నా ముఖం ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
1: ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ హిజ్ ఓన్ ఫోటో అమంగ్ ద 10.
2: ఇది కూడా కేవలం ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
1: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
2: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలను కూడా మనం గమనించాలి.
1: Along with his selfish feeling of looking at his own image in that particular photo, he has to try to find out how the other's photo has come.
2: Manadi, manamu, manavaru aneetunti vishala bhavamu lopala sarvudu yokka yogachemanni kudanu chusukuntundi ee yokka manastattvam.
1: With a feeling which is saturated with we, our things and our people, one would be able to just take care of the welfare of all the people.
2: పూర్వము అర్జునుడు ఖాండవనము దహించాడు.
1: Once upon a time, Arjuna destroyed a forest of Khandava.
2: ఇంకా ఎన్నెన్నో యుద్ధములు గావించాడు.
1: He has waged a number of wars.
2: ఆ పరిస్థితి యందు తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు.
1: At the time of fighting those wars, he never got either the sorrow or attachment.
2: Aithe ee Mahabharata yuddham nandu madhyasthanamulo nilchukunnatundi Arjunudu bandhulanu mitrulanu putrulanu piratandrulanu tatalanu guruvulanu navaru anukuneetundi varini choochadu.
1: But the same Arjuna standing in the midst of Mahabharata war, he took a view of his own close relatives, his own teachers, his own uncles, grandparents, and he got a particular feeling.
2: Ikkada navaru aneetunti yokka mamattvam ee mohamu ravatam cheta taanu aneka vidhamulaga kudanu కొంత మోహములకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
1: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైనస్ అండ్ విత్ దాట్ అరోస్ ఇన్ఫాచుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
2: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
1: వెన్ కృష్ణ వాజ్ సెంట్ ఆన్ పీస్ మిషన్ అర్జున్ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేజింగ్ ఎ వార్ అండ్ హి వాజ్ ట్రైయింగ్ టు ప్రోవోక్ కృష్ణ టు సీ దాట్ దిస్ మిషన్ ఫెయిల్స్.
2: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
1: అర్జున టోల్డ్ కృష్ణ విత్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున కృష్ణ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ బై.
2: కౌరవులు రాయబారమునకు కుదిరేటువంటి వారు కాదు.
1: కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ మిషన్.
2: ఎట్లనగా?
1: హౌ దిస్ కుడ్ బి డిస్క్రైబ్.
2: కాలకూటమున అమృతము సృజింపవీలా.
1: నెక్టర్ కెనాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ది పాయిజన్.
2: భయగదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
1: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ టెర్రర్.
2: ముష్కరు నిమ్రోల హితోక్తులు మేళ ఈ సంధి మాటలిక గోపాల.
1: హి సెడ్ గోపాల వై ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ పీస్ దే విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు దెమ్. లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ మిషన్.
2: కురచ బుద్ధులా కౌరవులరబర తొరగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్ వుడ్ దే అగ్రీ ఫార్ అండ్ యాక్సెప్ట్ అవర్ ప్రపోజల్స్.
2: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టుగెదర్? సిమిలర్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బ్రింగ్ పీస్ మిషన్. వై డూ యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ ఓ కృష్ణ?
2: పాండవులు ఉత్తర దిశ అందున్నారు, కౌరవులు దక్షిణ దిశ అందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడవరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలిసడానికి వీలు కాదని చెప్పనని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ అట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
2: ఆర్ హెవెన్ ఆర్ హెల్.
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
2: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాజ్ ట్రైయింగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాజ్ ట్రైయింగ్ టు షోస్ ఎలిక్ట్.
2: కారణమేమి? తన బంధువులను తన మిత్రులను తన యొక్క గురువులను తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see anyone of his relatives, grandparents and none so ever.
2: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainatti bhavanga undinadi Arjunuku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
2: Yuddha bhoomilo madhya bhagamlo nilchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, you can look at the relatives.
2: Anadu yuddhamunaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi Krishna indari bandhu mitru guru putrula jampi varinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
2: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
1: The moment
2: విద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he admonished him by telling, it is mean-mindedness.
2: ఈ విధమైనటువంటి పిరిక పంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: Such a timid fellow as you are, why did you get ready for the war?
2: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
2: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
2: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుండదు.
1: I feel ashamed of accepting you as my disciple.
2: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
2: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
2: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
2: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
1: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of chhatra.
2: Neevu dorbhanyudu dorbhagyudavu.
1: You are an unfortunate fellow and a faint hearted one.
2: Antiye kada neevu piriki pandavu annadu.
1: You are extremely timid fellow.
2: నీ పోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
2: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ద నేమ్ ఆఫ్ అర్జున.
2: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
2: ఈ అర్జున అనగా పవిత్రము అని నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున హూ ఈస్ ప్యూర్ అండ్ హూ ఈస్ సేక్రెడ్,
2: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
1: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
2: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సను పూనుకుంటున్నాడు.
1: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్ హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
2: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము ఏ ధర్మయోగము ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
1: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
2: Asalu Krishnudu matladaniki prarambhinchatame rendo adhyayam.
1: Krishna commenced speaking only in the second chapter.
2: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
1: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
2: ఏ మాత్రము అందులో కొంచిత్ కించిత్ మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ వైల్. ఫర్ ఎ లిటిల్
2: రెండవ అధ్యాయములో ప్రారంభించింది 11వ శ్లోకం.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ ఫ్రమ్ ది 11th శ్లోక కృష్ణ బిగన్ టీచింగ్.
2: అంతవరకు ఓపిక పట్టుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ ఎక్సర్సైజ్ పేషెన్స్ అంటిల్ సచ్ టైమ్.
2: అయ్యా నీ సరుకు ఇంకా అయిపోయిందా అని ప్రశ్నించాడు.
1: He questioned, have you exhausted all your stock?
2: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillalu examination hall lo poi paper lo chutinattuga empty head ayipoyindi Arjunuki.
1: Just as students head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
2: Appudu prarambhinchadu Krishnudu.
1: Then Krishna commenced.
2: Nee enduku karpanya doshamu pravesinchindi chindi 11th shlokam.
1: In the second chapter, from the 11th shloka, Krishna began teaching.
2: Antavarku opiga pattukunnadu Krishnudu.
1: Krishna exercised

0: ఫస్ట్ చాప్టర్
1: ప్రారంభించాడు కృష్ణుడు.
0: దెన్ కృష్ణ కమెన్స్డ్,
1: నీ ఎందు కార్పణ్య దోషము ప్రవేశించింది.
0: ఇన్ యూ ది డిఫెక్ట్ ఆఫ్ మీన్ మైండెడ్నెస్, వీక్నెస్ హెస్ ఎంటర్.
1: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
0: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
1: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
0: ఇగ్నరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
1: అప్పుడే సాంఖ్యయోగమును ప్రారంభించాడు.
0: దెన్ హీ కమెన్స్డ్ సాంఖ్యయోగ.
1: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
0: సాంఖ్య యోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటియెంట్ అండ్ ఇన్సెంటియెంట్ ఆర్టికల్.
1: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
0: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నరెంట్, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
0: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
0: వెన్ ఏ పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, డాక్టర్ హ్యాస్ టు సీ దట్ హీ గోస్ అవుట్ ఆఫ్ డేంజర్.
1: తదుపరి తగినటువంటి ఉపచారము చేయాలి.
0: ఆఫ్టర్ దాట్ హీ కెన్ అండర్టేక్ ది అదర్ ట్రీట్మెంట్.
1: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
0: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
1: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
0: First save him from the danger and then give the other treatment.
1: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
0: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
1: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
0: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comforts,
1: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
0: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
1: కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
0: Therefore, in the first place, the treatment will have to be to deal
1: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
0: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్.
1: ఈ ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
0: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్, హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
1: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
0: అర్జున, విత్ ఫియర్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక నీవు ధైర్యంతో నిలిచాలి.
0: స్టాండ్ కరేజియస్లీ.
1: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
0: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
1: బీ ఫియర్లెస్.
0: బీ ఫియర్లెస్ ఇస్ సెల్ఫ్.
1: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
0: Only when you are like that, I can make you to achieve many things.
1: Krishna asanamandu kuda nu navutune untunnadu.
0: Even at that time, Krishna was found smiling.
1: Arjunudu yedustune unnadu.
0: Arjuna was crying.
1: Navvevaadu Narayanudu, yedchevaadu Narudu ani.
0: The one who is always smiling, he is Narayana. The one who cries is Nara.
1: Yedchevaadu ajnani, navvevaadu jnani.
0: A crying person is ignorant. A person who is always smiling.
1: ఈ జ్ఞానాజ్ఞానములనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
0: The difference between wisdom and ignorance can be seen there itself.
1: కృష్ణుడు ఆత్మ.
0: కృష్ణ ఇస్ ఆత్మ.
1: ఇంకా అర్జునుడు అనాత్మ.
0: అర్జున ఈజ్ అనాత్మ.
1: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
0: కృష్ణ సే, things relating to me and to you, I would like to explain.
1: Nenu neevu kavalla, neevu nenu kavalla.
0: I should become you and you should become me, he is Krishna said.
1: Nenu neevu kavalanukunte nenu oka daurbhalyudu kavali.
0: If I should become you, I should also become weak minded.
1: Naaku itti daurbhalyam naalo e maatram kodanu praveshinchadu.
0: It is impossible for any entry of such weakness in me.
1: Neeku neevu nenu kavalani aashistunnava, nannu follow chey.
0: If you want to become me, then you have to follow me.
1: అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.

0: Then Arjuna said, Swami, I would implicitly follow your command.
1: ee vidhamuga mundu adaniki daiva sahasamulu andinchi కార్యములందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
0: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
1: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ, థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
1: అర్జున, నీవు చూసినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
0: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్, యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
1: ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు?
0: హూ ఈజ్ రిలేటివ్ అండ్ హూ ఈజ్ అ ఫ్రెండ్?
1: ఎవరు దేహి, ఎవరు దేహము?
0: హూ ఈజ్ బాడీ అండ్ హూ ఈజ్ ద ఇంటర్?
1: దేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి.
0: ఆల్ ది బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
1: నీ బంధువులు, నీ మిత్రులు, చరువులు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు, చేరినటువంటి వారు కాదు.
0: All your relatives or friends, they are not present only today.
1: అనేక జన్మల నుండి వారు, నీవు, నేను కూడా వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం.
0: For a number of births, all of them are true, all of them existed, and you existed and we also existed.
1: దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
0: బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది పర్సన్.
1: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి, వస్త్రములు వంటివి.
0: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వర్న్.
1: ఇవి మనము ధరించి, ఇవి జడములైనటువంటివి.
0: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్.
1: ఈ జడములైనటువంటి దానికోసము సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు.
0: వై డు యు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్?
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ బంధువులకు, నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును.
0: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్.
1: అయితే
0: బట్
1: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
0: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
0: దేర్ ఆర్ టూ పార్ట్స్, వన్ అపోజిట్ టు ది అదర్.
1: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడటానికి పెండిండు కావు అని చెప్పాడు.
0: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
1: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
0: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
1: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
0: You have come for fighting, fight.
1: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవ శివ కిం కురువత్ సంజయ అన్నాడు సంజయుని చూచి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ, వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ, వాట్ ఆర్ దే డూయింగ్?
1: యజ్ఞయాగాది క్రతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
0: ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ మే బి డిస్క్రైబ్డ్ యాస్
1: కురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం, కనుక దీనికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది.
0: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దేర్ఫోర్ ఇట్ ఇస్
1: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన, పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
0: ఆల్ సేక్రెడ్ ఆస్పీషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దేర్ ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్.
1: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం.
0: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల, నిశ్చల, నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
0: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
1: ఎట్టి కామక్రోధ రోగ మోహముల వాచ్యమైనటువంటి ఈ అరిషడ్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు.
0: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి సంటి బిడ్డ.
0: A small child just born would always be happy.
1: ఒక ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావాలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
0: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
1: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
0: When a thief or a king, whoever takes a look at it, it smiles at them.
1: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దు ఎట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
0: ఇట్ విల్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లింగ్
1: కిస్. అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహం.
0: చైల్డ్ యాజ్ ఇట్ విల్ బి ప్యూర్, ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
1: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
0: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో,
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
0: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్, ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: జెలసీ, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్, దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
1: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
0: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
1: ఈ మంచి చెడ్డలు రెండు కుటుంబం మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
0: Both good and bad are, they find a place in our heart.
1: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
0: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
1: ఈ మంచి చెడ్డల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
0: But the war between good and bad, it goes on throughout the life.
1: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
1: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు పాండవులు కౌరవులు, నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
0: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్.
1: మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
0: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
1: Mamaka pandavas cheva, pandava anadani enti, pure adi satvikamainatundi yokka gunamulu.
0: The word pandava stands for purity and satvic nature.
1: Telladanamunaku nirmalatvaniki pandavattvam ani peru.
0: For whiteness and purity, the word used is pandavattvam.
1: Evarikaina tella jabbu vachinante pandu rogam untaru. Pandava anadani enti, tella jabbu ani, tellaga undeyatundi.
0: If any person gets a disease, it is called Pandu Rogam.
1: Pandu Rajuku adhe jabbu.
0: The king Pandu suffered from that.
1: Atani peru kudunu Pandu.
0: His name also is Pandu.
1: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
0: The children of Pandu therefore are pure.
1: Anaga deeni yokka antaratham emti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
0: In other words, the inner significance of it is a war commenced between సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమోగుణ.
1: ఈ ఇరువురు చేరి కిమకురువత్ సంజయ, ఏం చేస్తున్నారప్ప అని అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ సంజయ, దీస్ టూ పీపుల్ వాట్ ఆర్ దే డూయింగ్.
1: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
0: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
1: ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
0: But there is an inner meaning behind this question.
1: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
0: The explanation is that this is ధర్మక్షేత్రం.
1: నా కుమారుడు దుష్టులు, దుర్మార్గులే.
0: My children are bad ones, wicked ones.
1: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
0: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
1: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకేమైన కుదిరినారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
0: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
1: అయితే యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు యుద్ధమే చేస్తారు గాని ఇంకేమైన పుట్టని చేయడానికి వీలు లేదు.
0: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
1: అయితే అడిగిన వాడు ఎవడు?
0: But then, who is the person who has asked this question?
1: Atane Dhritarashtrudu.
0: He is Dhritarashtra.
1: Itane Dhritam Rashtram iti Dhritarashtramu ani. Dhritarashtra anaga evarante tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
0: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
1: Dehamu taanu kaadu.
0: He is not the body.
1: Taanu kaanatuvanti dehamu taanu ani bhavistunnadu.
0: He considers the body which he is not as he.
1: ఇంద్రియములు తాను కాదు.
0: హీ ఈజ్ నాట్ ద సెన్స్ ఆఫ్.
1: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
0: బట్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ద సెన్సస్.
1: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ఎనీ పర్సన్ హూ కన్సిడర్స్ ది కింగ్డమ్ విచ్ ఈజ్ నాట్ హిజ్ యాజ్ హిజ్ ఓన్ హీ ధృతరాష్ట్ర.
1: కనుక ఎవరు ధృతరాష్ట్రులు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు, దాని నిమిత్తమై అనేక విధమైన సోహమోహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ధృతరాష్ట్రుడే. ఆ ధృతరాష్ట్రం అనేటువంటి అంతర్ధృతరాష్ట్రానికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
0: If you ask all people of Dhritarashtras because they identify themselves with the body which is not a fact, they identify themselves with the senses which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtras only.
1: Kanuka ikkada vinnatuvanti vaadavadu Arjunudu.
0: Who is the person who heard the entire thing? It was Arjuna.
1: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
0: అమంగ్ ద పాండవాస్ దర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్
1: ధర్మజునికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
0: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజా?
1: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
0: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
1: పూరి భుజబలము బుద్ధిబలము గదబలం ఉండేటువంటి వాడు చూస్తామంటే దేవుడు ఉన్నాడు కదా.
0: If you take the physical prowess, there was Bhima.
1: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
0: It could have been taught to Bhima, but why not?
1: Aithe Arjunike maatrame enduku bodhinchali?
0: What is the reason for teaching this?
1: Deenini paramo manam Geeta lo motta motta koncham gurtinchali.
0: In the first place, we'll have to understand the inner significance of this.
1: Dharmajudu manchi vaadi, dharmamurti.
0: Dharmaja is the embodiment of dharma, no doubt.
1: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
1: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
0: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
1: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
0: ఇఫ్ యు టేక్ భీమ, ఆఫ్ కోర్స్ హీ హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
1: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఇంతతోన పోట్లాటానికి సిద్ధమవుతాడు.
0: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ వుడ్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
1: కానీ బుద్ధిబలము తక్కువ.
0: But he did not have much of intelligence.
1: Arjuna ki ye balam untundadi ante purva tapame untundadi.
0: Arjuna on the other hand had foresight.
1: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvullandarni mitrullandarni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganni purva tapame thanu anubhavinchadu.
0: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere, but not fight this war, because it means so much of suffering.
1: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni, yo na bandhuvulandaru poyire, na varandaru vellire, inka nenu ilanti rajyam niyeli prayojanam emtu ani appudu vicharistu vachadu papa.
0: In contrast to this, Dharmaraja, after the ways of war was raised, and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
1: Anukani tamaruseyanga variyu karyamunu gurchi manchi chiddalu chankaga bondukorachi cheyutuppunuga katti chintaleka vegirinchinatonade vishamiyagunu unnadu.
0: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in haste does anything which is bad, he will have to repent.
1: Idi Dasharatha Maharaju yokka swabhavam.
0: దిస్ ఇస్ ది నేచర్ ఆఫ్ దశరథ, కింగ్ దశరథ.
1: తానేదు దేవాసుల యుద్ధమునందు తాను వారిని జయించుటకై రథమునెక్కి తన యొక్క మూడో భార్య అయినటువంటి కైకను తీసుకుని వెళ్లాడు.
0: ఇన్ ది వార్ బిట్వీన్ ది గాడ్స్ అండ్ డెమన్స్ హీ వెంట్ అండ్ పార్టిసిపేటెడ్ టేకింగ్ కైకేయి ఇన్ హిస్ చారియట్.
1: కైకేయి కేకేయి రాజపుత్రి, అనగా కాశ్మీర్ దేశం రాజు యొక్క పుత్రి.
0: కైకేయి ఈజ్ ది డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
1: ఆమెకు అస్త్రశస్త్ర విద్యములు చాలా గొప్పగా తెలిసినటువంటిది.
0: షీ వాజ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ది
1: అసలు రామునకంతా కూడా అస్త్రశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని.
0: ఇట్ వాజ్ కైకేయి ఇన్ ఫ్యాక్ట్ హూ టాట్ రామ ఆర్చరీ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు వార్.
1: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అస్త్రశస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వారు.
0: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
1: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శిల ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాపం.
0: దెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దేర్ వాజ్ ఎ పర్టికులర్ రోప్ విచ్ వాజ్ మిస్సింగ్ అండ్ విచ్ వాజ్
1: అది ఊడిపోయిందంటే చక్రం క్రింద పడిపోతుంది.
0: ఇట్ ఈస్ లైక్ దట్ ది వీల్ వుడ్ కమ్ ఆఫ్ ది చారియట్.
1: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
0: In that particular situation, Kaikeyi used her finger to insert and see that the wheel does not come off the chariot and save.
1: ee vijayanni sadinchina tarvata chuchadu Dasharatha Maharaju raktam kaaripothukundadi Kaikeyi chey nunchi.
0: After achieving victory, King Dasharatha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
1: ee visheyanni chuchi Kaika, నీ వల్ల నేను విజయం సాధించగలిగాను, కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ దిస్ పర్టికులర్ ప్లైట్ హీ వాస్ సో ప్లీజ్డ్ విత్ కైకేయి సర్వీసెస్ హీ సెడ్ కైకా యూ కెన్ ఆస్క్ ఎనీ టూ బూల్స్.
1: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
0: వైల్ గివింగ్ వైల్ గ్రాంటింగ్ బూన్స్ హీ డిడ్ నాట్ స్పెసిఫై ఏ టైం పీరియడ్ హీ డిడ్ నాట్ స్పెసిఫై ది స్పెసిఫిక్ బూన్స్ యాస్ సచ్.
1: నీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
0: He has given the freedom to ask for two boons anytime, any of the boons.
1: ఒక కాలమైన నిర్ణయం చేయాలి, కోరికలైన నిర్ణయం చేయాలి.
0: Either the time of granting the boons will have to be specified.
1: కనుకనే ముందు వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు.
0: Without thinking the consequences, he has just granted the
1: boon. ఆమెకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకుంది. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథం తప్ప. దశరథం తప్పు.
0: Kaikeyi asked for the boons at a time which was appropriate for her and the boons also were decided by her. It is not the mistake of Kaikeyi, it is the mistake of the
1: Kanukane vegirinchinatonadi vishamyagunu unnadu adu tondara pattamu konni vishayam lopala chaala pramadam avutundi.
0: Therefore haste makes waste and it becomes poisonous, that is what it is said.
1: Adi vidamugane ikkada అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పని చేయలేదు.
0: దేర్ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున హీ లుక్డ్ టు ఆల్ ది ఎఫెక్ట్స్ అండ్ ఇంప్లికేషన్స్ అండ్ దెన్ హీ టాట్ హిమ్ గీత.
1: కనుక అర్జును యొక్క ముందు వెనుకలు యోచించి తదుపరి ఈ విధంగా తాను యుద్ధములకు సిద్ధమయ్యాడు అర్జునుడు. ముందు వెనుక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు
0: అర్జున. ఫోర్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అవుట్ ఫైటింగ్ ద వార్ అండ్ దేర్ఫోర్ హీ జస్ట్ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు ఫైట్ బికాస్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్.
1: కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
0: He was not feeling sorry after the event was over. Before the event took place, he was feeling sorry.
1: ee purva tapam elanti variki vastundi parishuddha hrudayam kaliginatundi varike vastundi.
0: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
1: Anduvarane Arjuna angane pavitramu oka parishuddhamu ayinatundi hrudayam kalavadu ani artham.
0: Therefore Arjuna refers to a pure and a sacred heart. Read one.
1: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
0: నియర్ షూర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
1: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: దేర్ ఆర్ టూ ఎంటిటీస్ మల్లికార్జున అండ్ భ్రమరాంబదే.
1: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏం వీరి అర్థమని పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు.
0: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వరం.
1: మల్లిక అర్జున అనగా మల్లి అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
0: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
1: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున, తెల్లటి మల్లె పువ్వు.
0: వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాస్మిన్? ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్.
1: తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు.
0: మల్లికార్జున ఇస్ వన్ హూ ఈస్ లైక్ జాస్మిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వైట్.
1: అతని ఈశ్వరుడు.
0: ఈశ్వర హింస.
1: భ్రమర అంబ, అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట.
0: భ్రమరాంబ రెఫర్స్ టు ది పార్వతి హూ మే బి కంపేర్డ్ టు ఎ బీ.
1: ఆ అంబ అనేటువంటి భ్రమరము తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు? భ్రమరము. కాబట్టి భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
0: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి హూ ఇస్ హూ మే బి కంపేర్డ్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాస్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
1: కనుక ఈ మల్లె పువ్వులో ఉండేటువంటి మకరంధానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి. ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
0: బికాస్ షీ డ్రాస్ షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
1: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
1: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
1: అలాంటి నిర్మల పవిత్రమైన హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసి నిలిచి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
0: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
1: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడా భగవద్గీత బోధించలేదు.
0: ఆల్దో దే లివ్డ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత టు అర్జున.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది?
1: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము, బావా బావా బావమరుదులు.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ నాట్ టెలింగ్ గీత? త్రూ అవుట్ దీస్ 75 ఇయర్స్ హీ వాస్ ట్రీటింగ్ హిస్ కృష్ణ యాస్ హిస్
1: అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ లివింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
1: ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
0: బట్ ద మోమెంట్ అర్జున సరెండర్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ద.
1: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
0: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
0: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీవన్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఫ్రమ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: ఉద్దాలకుడు మహాజ్ఞాని.
0: ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
1: అతని కుమారుడు నచికేతుడు.
0: హిస్ సన్ వాజ్ నచికేతస్.
1: కానీ ఉద్దాలకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
0: అట్ దట్ టైమ్ దర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
1: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
0: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
1: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
0: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ దిస్ సన్ రీజన్.
1: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది కానీ శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
0: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సన్ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
1: కనుక మనము బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడా ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
0: సో లాంగ్ యాజ్ the relationship is brother-in-law and brother-in-law, would not be able to just get sacred knowledge.
1: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి, పరమాత్మ భావంలో నీవు ప్రవేశించబడ్డావు.
0: Remove this feeling from your heart, and with this feeling of paramatma, if you approach me, then I will be able to teach.
1: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమత్మక్తో మధ్యాధీమా నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రత్యా అనే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా భావం కాదు.
0: When Arjuna said that you are my father, you are my mother, you are my teacher, you are my everything, you are my wealth, and surrendered himself, then only Krishna declared, well, you are my disciple, you do my work, and you do everything for me, I will take care of you.
1: Kanuka, ee saranagata tattvaniki teppinchukuneetundi yokka yukti upayogapettadu Sankhya Yogamlo.
0: In Sankhya Yoga, Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
1: Inni chesi Arjunaki dehaatma bhavani dooram gaavinchadu. Idi motta motta ee mandu chesina pani.
0: The most important thing which Krishna did was, Krishna freed Arjuna from the feeling of body consciousness.
1: Nijamga dehaatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
0: So long as people are having body consciousness, any of this marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
1: that. Soka dukkamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
0: Attachment, infatuation are full in the heart.
1: Nanu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా.
0: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
1: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్ థింగ్.
1: టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
0: ఇఫ్ ఎ టమ్మర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ యూ కెన్.
1: కనుక అర్జున నీ శోకం మోహంలో చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
0: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: వీటిని ముందు పారవే,
0: త్రో దెమ్ అవుట్.
1: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
0: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్ విత్
1: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
0: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
1: Arjuna, ఏనాడు కాండవనము చే దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు.
0: Arjuna, while destroying Kandava forest mercilessly without any hesitation, you destroyed it.
1: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
0: అట్ ద టైమ్ ఆఫ్ ఆఫరింగ్ ప్రొటెక్షన్ టు ద కౌస్ ఆల్సో యూ డిడ్ నాట్ హెసిటేట్ ఆర్ రిపెంట్ ఆర్ థింక్ ట్వైస్.
1: ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు.
0: ఫర్ టుడేస్ సారో దేర్ ఈస్ డెఫినెట్ రీజన్.
1: నీకు ఈ అజ్ఞానమే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా?
0: హ్యావ్ యూ క్రైడ్ ఫార్ గాడ్ అండ్ ధర్మ?
1: ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
0: ద మూమెంట్ యూ క్రై ఫర్ గాడ్, యూ క్రై ఫర్ రైచియస్నెస్, ఇట్ బికమ్స్
1: ఆ నిమిత్తమై నీవు ఏడు, అప్పుడు అది యోగంగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ క్రై ఫర్ మీ,
1: విషాద యోగంగా వచ్చింది.
0: ఇఫ్ యూ క్రై ఫర్ మీ, ఇట్ బికమ్స్ యోగ.
1: పుట్టినప్పుడు ఏడ్చుతారు.
0: When they are, when person is born,
1: వచ్చినప్పుడు ఏడ్చుతారు.
0: వాళ్ళు డైయింగ్ ఈ క్రై.
1: మధ్య మధ్య విషయాలకు ఎందెందుకు ఏడ్చుతారు?
0: ఇన్ ద మిడిల్ ఆల్సో ఫర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ క్రై.
1: ధర్మ జ్ఞాని గరుగుచుండ ఉద్ధరింప ఏడ్చున్నారా?
0: వెన్ దర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ డూ పీపుల్ క్రై?
1: మనం ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి.
0: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్.
1: కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
1: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ వి షుడ్ నెవర్ డెవలప్.
1: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
1: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనత కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Therefore, we should not give room for any weakness and any fear in our
1: heart. We should wear the weapon of courage.
0: ఒక
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెయిన బెదిరిస్తుందట.
0: If you do not have a stick in hand, even a sheep will frighten you.
1: కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు.
0: If you do not have courage, anyone can just terrify you.
1: దాని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: You must have the capacity to face.
1: పరిగెత్తుకుపోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది.
0: If you are running away, even a monkey is
1: not easy. జీవితంలో తగినటువంటి అనుభూతులే. తీసుకుని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
0: This is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
1: కనుక మనము వెన్ను చూపకూడదు.
0: Don't show your back.
1: నీ ముఖాన్ని చూపాలి.
0: You should show your face.
1: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
0: Then only you will be able to achieve.
1: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. Be
0: The same thing has been told by Vivekananda.
1: Fearless annadu.
0: Be fearless, he said.
1: Daityamtone manam deenina sadinchadu. Daityam sarvasadakam annaru.
0: Courage can become instrument of all success, it has been said.
1: Kanuka vidyarthulainatundi meeru ee pavitramaina vidyanu abhyasinchi sadinche nimittamai daityamto utsahamto kevalam daityam undi prayojanam ledu utsaham kuda untundali.
0: Students, as you are, you should have courage, you should have enthusiasm also.
1: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
1: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
0: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
1: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
0: యు షుడ్ హ్యావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
1: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
0: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
1: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనం చెప్పుకుందాం.
0: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
1: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
0: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

యజ్ఞ సముదాయము గాని దానము గాని యజ్ఞ

0: மறி எதியை நங்கானி பிரேமதோ புருடுராது காது விசாரண ஜேசி சுச்சின விசாரண ஜேசி சுச்சின.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: స్వరూపజ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya anityam samadabadi sampatti mumuchchattvam visheyalochana ee chaturvida varnamulannu chaturvida vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj anetunte dhatuvu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti andu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnetic power untunnadi bhoomi andu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chaavuto samanamu.
1: If you inquire that life without faith and love is just death.
0: Premane manavuniki pranamu, premane jagattuniki sarvamu.
1: Love is life and it's everything for this world.
0: Panchabhutamul yokka prabhavam kudanu prema nundi aavirbhavinchunnadi.
1: You find the effects of the five elements around that had their origin out of love.
0: Prati manavuni nundi kudanu premane anni vidhamuluga kudanu prakashistunnadi.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: Kani ee prema prabhavamunu manavudu chakkaga gurtinchukonaleka tama sama savya sambandha bandhavyamunu gurinchi deenini aneka rakamuluga peru pettukuntunnaru.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kani aa premanu vatsalyam ani cheptunnaru pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kani deenini moham ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువులు మిత్రుల పైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ది రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్ఛాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God. It is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
0: Ee premane paramatma swaroopam unnaru.
1: Love is God.
0: Kanaka premanu manamu chulakanga manam bhavincharadu.
1: We should now consider love cheap.
0: Laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupriyogam chesukuntunnamu.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంతవాసంతో కారణములు ఎందు సంచరిస్తూ క్రూరమృగములు ఎందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate friendly relationship with the wild animals because of their innate
0: prema cheta maranatvanti jagatlo marokati ledhu.
1: There's nothing that cannot be transformed by love.
0: Katinaya silakudanu karigi pravahinchetvanti prema ga marutundi ee prema cheta.
1: Even hard stone can be transformed by love.
0: Prati manavuni yendu udinatvanti prema tattvanni ekatvanga visanchinchinappudu viswa prema ga marutundi.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashistunnara?
1: Do you want love?
0: Anugraham aneetvanti aakarani meeru abhivruddhi parchukondi.
1: Have this thirst yearning for grace more and more.
0: Mee yokka daaham emiti?
1: What is this thirst?
0: Aaradhana emi yokka daahamu? Aaradhana.
1: This worship is thirst.
0: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవనండి ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamulainatvanti prayatnam chesadu.
1: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
0: Kani sarvakala sarvavastha yendukudunu Prahladudu daiva prema cheta నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahalada went on repeating God's name, Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learned.
0: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learned?
0: నారాయణ

0: நாராயண பரம் தப சர்வம் நாராயண சமா. தன்றி நாராயணனுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine. దానికి
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపమన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివికి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావం చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహం ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడాను ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీ విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator.
0: ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.

0: ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భవం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకని అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ee naati manavudu ee naati sadhakudu aneka vidhamaina sadhanalu chestunnadu.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: Jhanam chestunnadu, japam chestunnadu, tapam chestunnadu, yogam chestunnadu, ivanninti endukunu prema antarpravahame kaakundina ivi cheyataniki veele kaadu.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేదా లవ్ షుడ్ బి ద అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్ మంత్ర.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: ఇమ్మోర్టాలిటీ ఇస్ నథింగ్ బట్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectar.
0: ఆనందమయమైనటువంటిది.
1: It's blissful.
0: అనంతమైనటువంటిది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all
0: చేదును వదలించటము తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: లేక మిత్రుడే ఈ యొక్క దేగర జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ అన్ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమును కూడాను అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖమైనటువంటి భావి నుండి ఆనందమైనటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్. వన్
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది హెయిర్ దట్ ఇస్ డార్క్ యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వీ ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమూ ఆకర్షించడం లేదు.
1: But man today watches only bad, unmindful of good there.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిది.
1: Every human activity is under divine control.
0: భూమి ఒక్క సెకండ్కు 18.5 మైళ్లు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: Earth revolves at the rate of 18.5 miles per second.
0: ఒక్క సెకండ్కు 18.5 మైళ్లు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of
0: 18.5.
1: It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క

0: సంవత్సరం పడుతుంది.
1: అండ్ ఫర్ ద ఎర్త్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇట్ ఈస్ 1 ఇయర్.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: ద సన్ లైట్ అండ్ ద స్టార్స్ మూవ్ వెరీ ఫాస్ట్.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ దిస్ లైట్ రే?
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్
0: 1,86,284 మైళ్లు తిరుగుతుంటుండాలి. 1,86,284 మైళ్లు
1: 24 మైల్స్
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని, భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ యూ షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ ఇట్ టేక్స్ 22,000 crores.
0: Yes. ఇంత కాలం పట్టేటువంటి యొక్క ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్. విశ్వం
0: విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విశ్వమంతా కూడా విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 crores సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి?
1: హూ కెన్ లివ్ దట్ లాంగ్?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శన చేయాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మోమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదక్షిణ చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చును, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమతత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈస్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ ఫోర్ వీ ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: మేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: లెట్ యువర్ యాక్షన్స్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: లెట్ యువర్ లైఫ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈ ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైనా కూడా స్థానం లేదు.
1: In fact, there's no place for love within the human heart.
0: హృదయమంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: వేర్ ఇస్
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: ఐఆమ్ ఐఆమ్ ఐఆమ్ ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్,
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
0: గెట్. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్తెన్ యువర్ ఫెయిత్ యు విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్.
0: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపం సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore, human life has got to be protected and sustained by these three sacred qualities.
0: Manavuni yokka dayane neeti, dharmame neeti.
1: In fact, dharma, righteousness is morality.
0: Manavuni yokka satyame reeti.
1: Satya, the truth, is procedure, reeti.
0: Manavuni yokka tyagame khyati.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati. Moodinti yokka sammilitamainatuvadi manava jati.
1: Human life, human race, jati is a combination of neeti, reeti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human?
0: Kevalam aakaranni patti manavattvama? Kaadu kaadu.
1: Can you call yourself a human being because of the form?
0: Niyandu dharmam aneetvanti neetini nee abhiruddhi pachukovali.
1: Develop the morality of righteousness.
0: Niyandu satyam aneetvanti reetini poshinchukovali.
1: Sustain that truth which is the procedure of life.
0: Tyagam aneetvanti khyatini nee sadhinchali.
1: And have that reputation of sacrifice.
0: Ee neeti, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైన మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డు యు ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును,
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ దెమ్ ఎవరీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైన యొక్క దివ్య శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, లీడ్ యువర్ లైఫ్ విత్ కంపాషన్.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్యా.
1: అట్లీస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ వన్స్ ఎ డే.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంకా సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: Kalimi galigina naadu kalimi galigite kappa gantulu vestaraya.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: Kalimi tarigite chinta padataraya.
1: When once money is lost, they get worried.
0: Goppalaku potaru govinda kodtaru.
1: They go on for show and lose everything else.
0: Dabulu dambalu manandayya.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadayya, devudu unnadayya.
1: There is God, God exists.
0: Kannulaku kanipinchakunnadayya.
1: God is present, hidden, non-apparent.
0: Dharamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneerayya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu ప్రజలు ధనము చుట్టూ గిరగిరా గిరగి తిరుగుచుంటారయ్యా.
1: ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ మనీ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: మనం దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: We struggle for money and
0: ధనం కూడా ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: It should be under certain limits.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు?
1: But we have a lot.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: Let's make use of time in rendering service to everybody.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: Let's spend our life full of service.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: Let's love everybody.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: Let's offer surrender our love to God.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing more than the divine love.
0: సర్వ విశ్వము కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: In fact, the entire universe is in God.
0: అది అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: Veda says that God is in you, above you, below you, around you.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: God is everywhere.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటి మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరి,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్. ఇన్ అసోసియేషన్ ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఇదే విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్,
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక గృహము లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్,
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: What is this Guru Purnima?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ది క్రియేటర్ ఇస్
0: విత్ నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫార్మ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: దీన్నే గాయత్రి యందు భూర్ భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvanaga Bhulokamu.
1: The first one is
0: ee Bhulokam ante emiti deeni yokka swarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials tho chernatundi dehame Bhulokamu.
1: The body which is made up of material is Bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine Bhur annaru.
1: This is called భూ.
0: భూహా,
1: భూహా.
0: దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుంది.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్.
0: మానసిక స్వరూపము.
1: అండ్ దట్ ఈస్ సైకలాజికల్ మెంటల్.
0: కాదు, అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞాన శక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస విశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాస దేశము.
1: రేడియేషన్ ఇస్ రిలేటెడ్ టు అవర్ బ్రీతింగ్ ప్రాసెస్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: అండ్ ద బాడీ సిగ్నిఫైస్ మెటీరియలైజేషన్.
0: ఈ దేహము మెటీరియలైజేషన్, మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: బాడీ సింబలైజెస్ మెటీరియలైజేషన్, ద మైండ్ స్టాండ్స్ ఫర్ వైబ్రేషన్.
0: దీన్ని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: దిస్ వేద కాల్స్ ఇట్ అస్
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు
1: ప్రజ్ఞాన.
0: సర్వము మన యొక్క మనసు నందే ఉంటుంది.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: Therefore, the true man, if you find in him the mixture of body, mind, and wisdom,
0: మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: In fact, you don't need to go anywhere in search of God.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: Turn within, have inward look.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: There you find the divinity.
0: ప్రత్యక్ష రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది, అది ప్రేమ చేత.
1: Because of love you can fight as a matter of right.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడాను సాధించలేడు.
1: In fact, the one without love cannot achieve anything in this world.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: So love is most important.
0: కనుక పూర్ణిమ
1: పూర్ణిమ
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: Full moon.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: Full moon.
0: అనగా చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: Our face stands for Indra.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: The face with all five senses, the qualities stand
0: for Indra. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: And the mind is the master of Indriya senses.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎంత ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in everyone.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone.
0: పిచ్చివాడి యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపం అనేటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్ టు గివ్ యు దట్.
0: దీనిలో ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: ఎప్పుడు కూడాను పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. మీరు
0: పేపర్లో చూస్తుంటారు.
1: You will be watching this.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: You also must have come to know that this Pakistan war.
0: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
1: What had happened Pakistan war is for good of Bharat.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోటాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: చైనీస్,
1: Chinese,
0: Americans,
1: Americans,
0: Russians, భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: this suffering, this war has given us very good name in the world.
0: Pakistan war chesindi manchidi kaadu ani andaru atanni vimarsistu vacharu.
1: We go on criticizing, attacking Pakistan.
0: Bharat desham yokka shantiye deeni yokka gunamunaku sariyaina moola kaaranam.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ అప్హోల్డ్ ద సీక్రెట్ క్వాలిటీ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: బొంబాయి లోపల,
1: ఇన్ బాంబే,
0: మున్షీ అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ మున్షీ, ద వైస్ ఛాన్సలర్,
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: ఈ ది హెడ్ ఆఫ్ భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: హి కన్వీన్డ్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: దట్ డే భగవాన్ వాస్ టు అడ్రెస్.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: వన్ పర్సన్ గాట్ అప్.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: ఇన్ అవర్ భారత్,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్ ఎనీ లాంగర్.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్ ఇస్
0: డూయింగ్? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు.
1: వై నాట్ వీ మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వీ డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సేడ్,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: Five Pandavas are important in Mahabharata.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడో వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులుడు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ ది హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వీ హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ, యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మనంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: దట్
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విల్ నాట్ ప్రొటెక్ట్ యు.
0: దైవ ప్రేమని, దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యూ.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడాను దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యములపైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ యు హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే,
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: ఎస్ దే డెవలప్.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ఇఫ్ యు డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు వంటి వారు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా? అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కటకటిపై ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెంసెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోయండి, ధర్మయాత్రకి సరిడంజ్ వచ్చండి.
1: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడాను సరెండర్ అయితే నకులు సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమా అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: సో వాట్ ఈస్ నీడెడ్ ఇన్ భారత్ టుడే? ధర్మాస్త్ర ద వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఇవి రెండు కూడా ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ విదిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: యు ఫైండ్ ఎగ్ ద
0: పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: ఇట్ బికమ్స్ క్వైట్ ఇండిపెండెంట్.
0: విత్తు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: అండ్ సీడ్ జర్మినేట్స్.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ద జైజాంటిక్ ట్రీ.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డునందే ఈ జగత్ అంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనిటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా, దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ whose property is love.
0: అందర్నీ ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యు ఆల్ హియర్.
0: కనుకనే ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూట్ ఇన్ ది స్కై అండ్
0: ఇది అంతా కూడా సర్వశక్తి ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సాక్షంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్. ఫిజిక్స్,
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుల హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్ వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: ఆయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే ఆయస్కాంతము.
1: అండ్ ద ఎర్త్ స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ పవర్.
0: వెయ్యి మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: ఎనీ ఆబ్జెక్ట్ మైల్స్ అవే ఫ్రమ్ ఇట్ ఈస్ డ్రోన్ బై ఎర్త్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: నో ద పవర్ ఎక్సెల్స్ ద మ్యాగ్నెట్ పవర్.
0: అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ పవర్ ఇస్ జస్ట్ అటామిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: కనుక దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
1: హౌ డు attract this love.
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో దనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో హెడ్ ఆఫీస్.
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్
0: నారాయణ చెప్పాడు. రాసుకో అడ్రస్, నా అడ్రస్.
1: అండ్ నారాయణ సెడ్ జస్ట్ టేక్ డౌన్ మై అడ్రస్.
0: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God is drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడి.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడి.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడి.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: Poyina varam vachi, Swami, mana college lopala music college anetundi prayatninchali, dinni meeru prarambhinchandi, nenu 10 crore isthanu annadu.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: Kalu eenadu 10 crore ichadu, repadi dinam ga prarambhistunnam mem.
1: Bhagavan and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: Kanukane ippudu manamu prashanthi nilayamlo kudanu ee music ane dani valla ye vidhanga undi bharatiya samskruti anta kudanu music lo untundadi.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు. ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ఫాస్టర్ ది ఇండియన్ కల్చర్.
0: ప్రపంచమంతకును లలిత కళలతో కూడినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ హాస్ గాట్ ఆల్ ది ఫైన్ ఆర్ట్స్.
0: కనుకని ఈ కాలేజీ కూడాను ఈ యొక్క మాసం దాటుతానే ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసం లోపల
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
0: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదు అని, కట్టకూడదు అని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: ఇట్స్ యూజువల్ కస్టమ్ అండ్ ట్రెడిషన్ నాట్ టు ఎంబార్క్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ ద ప్రెసెంట్ మంత్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: ఇతను పూరి అని, నాట్ పొటాటో.
1: హిస్ నేమ్ ఇస్ పూరి.
0: ఈయన 10 crore మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: హి గేవ్ 10 crore ఫర్ స్టార్టింగ్ మ్యూజిక్ కాలేజ్.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ బెంగళూరు.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ వచ్చేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపర్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, you have started super specialty hospital there in
0: Pallalu. Varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: Pallalu vasulukanta kodunu e maatramu upayogam lekunda untunta. Ikkada
1: the city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi, shavukariki vastundi. Rogam evariki tappindi kadu.
1: Sick and poor also suffer from diseases.
0: Kanuka idi Bengaluru lopala okati super specialty hospital kattal annadu.
1: And chief minister prayed to Bhagavan, we need a super specialty hospital in Bangalore.
0: Anaga heart ku
1: heart,
0: లంగ్స్ కు
1: లంగ్స్,
0: తలకు
1: అండ్ ది హెడ్,
0: కిడ్నీకి మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నారు.
1: 3 specialties ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: సరే, నేను నవ్వి నాను ఊరుకున్నాను.
1: స్వామి సింప్లీ స్మైల్.
0: 2nd week
1: నెక్స్ట్ వీక్
0: ఆ చీఫ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 acres భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: Next week what happened? Chief Minister accompanied by Finance Minister, Revenue Minister, 10 members of his cabinet,
0: andaru
1: came and offered 70 acres.
0: Swami karpitam chesaru.
1: They surrendered to God, Bhagavan.
0: Ippudu akkada okoka ekkara 1.5 crore avutundi.
1: Each acre costs 1.5 crores.
0: Anaga information technology ki pakkalone maaku chaala manchi naalugu vaipula kuda roads unnai. Kaveri nunchi neeru techicharu maaku, roads anta vesaru, current anta icharu.
1: The location is very close to information technology park there in Bangalore.
0: Manchi karyam cheseyatundi vyakti manu kanipinchadam ledu kani manchi karyanike munduste mana deshamanta entaina sahayam chestundi.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharat deshamu dayagala hrudayamainatundi Bharat deshamu.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma hrudayamto kudinatundi Bharat deshamu.
1: It's one of righteousness.
0: Daya hrudayamainatundi Bharat deshamu.
1: And Bharat is full of
0: compassion. Tyaga hrudayamainatundi Bharat deshamu.
1: It's the land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharat deshamu.
1: And full of love.
0: Kanukane manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ గాడ్?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: హూ ఇస్ జీవా ఇండివిజువల్, హూ ఇస్ దేవా గాడ్?
0: సమష్టి దేవుడు.
1: ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ యూనివర్స్.
0: కాబట్టి మీరందరూ సమష్టిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆల్ టుగెదర్ ఆర్ ద డైటీస్ దేవతా.
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు డూ, దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ సపోర్ట్ యు. హాస్పిటల్
0: నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for the super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు, గోల్డ్, గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: సో ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్ నాట్ వేవర్.
0: త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: In fact, we have not asked anybody.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ doesn't approve it.
0: అది చీప్ అయిపోతుంది.
1: You become cheap.
0: నేను అట్ట కాకూడదు.
1: స్వామి విల్ నెవర్ ఎండోర్స్ దట్. అన్నిటికీ
0: నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితో మనం ఉండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్ లవ్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రుల వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. భగవాన్ వాంట్స్ యూ టు లివ్ ఇంటిమేట్లీ ఇన్ క్లోజ్ అసోసియేషన్ రిలేషన్.
0: ఈనాడు ఆ ప్రేమ మానవునియందు శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ డెమన్ బికాజ్ లవ్ ఇస్ లాస్ట్.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయుడిగా ఉండాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికి దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow
0: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఒకరినొకరు
0: హలో హలో హలో ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛనతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛనతో కాదు, స్వార్థమైన వాంఛనతో కాదు,
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మంత యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు కూడా ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బికమ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛనగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్ యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ
0: అలాంటి జ్ఞానంతో మీరు జగత్తును మోహింప చేయాలి, జగత్తునంతా భ్రమింప చేయాలి, జగత్తునంతా ఆనందింప చేయాలి.
1: ద హోల్ వరల్డ్ should be carried away by the divine melody.
0: మీకందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను.
1: ఫ్రీ ఎడ్యుకేషన్
0: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంత వ్యాపింపచేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ ఎన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఏ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagattunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దిస్ పేరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖము లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ యందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ యందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యు,
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కాని సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament, therefore we suffer and cry.
0: ee pasuttamo leka chanchalattamo tana hrudayamulo aavarinchinadi kaani nijanga bhagavat yokka amshamu atani hrudayamulo aavarinchaledu.
1: In fact his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: Inka bhagavad geetanu chadivi prayojanam emiti?
1: Then what's the fun of going through bhagavad geeta?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనిటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనిటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకెందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: Arjuna, నిజముగా నీవు నీ రథంపైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anuruchyata anusmaranacha anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kaalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైన బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be nowhere anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami, nenu samanya kutumbudiku.
1: I am an ordinary alubiddalato
0: aastipaastulato rajya vaanchato nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veedavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and
0: ee prakrutamaina baadhalu nemiinu antanaru.
1: This worldly suffering will be nowhere anywhere around you.
0: Mam anusvarajyacha.
1: Yes, you indulge in

0: ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
1: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
0: These are your duties. You don't need to give them up.
1: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
0: You have to necessarily take care of your wife and children.
1: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
0: You have to discharge your responsibilities, no doubt.
1: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
0: You have to necessarily discharge the responsibility given to you by God.
1: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
0: As you do, take it as the gift of God.
1: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటావు అన్నాడు.
0: ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ ప్రాపర్లీ థింకింగ్ ఆఫ్ ద డివైన్ యూ నెవర్ బి పుట్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
0: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పార్ట్స్.
1: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
0: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: అపేక్షతో చేసేటువంటివి,
0: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: రెండవది నిరపేక్ష,
0: which does not expect any results or fruits thereby.
1: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
0: నిరపేక్ష డస్ నాట్ మీన్ దట్ యు డోంట్ ఎంటిసిపేట్ ఎనీ రిజల్ట్.
1: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
0: దిస్ వీ కెన్ ఆల్సో సే ఉపేక్ష.
1: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
0: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
1: మారక తారకములన్నటువంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ దీస్ టూ పాత్స్. వన్ ఇస్ తారక, అదర్ ఇస్ మారక.
1: మారకం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై మారకము?
1: ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు.
0: దేర్ ఇన్ ఎ కాలేజ్ వీ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ డూయింగ్ హిస్ జాబ్.
1: ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వసామాన్లు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క అధీనంలో ఉంటున్నవి.
0: ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఎవ్రీ రైట్ on all the belongings, furniture of the college.
1: Furniture e kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
0: Not merely furniture, the equipment and the machines.
1: Ee viluvainatvanti padarthamulu kudanu atani swadhinamende untunnavi.
0: All these valuables of the college campus are under the control of the principal.
1: Kaani ataniki oka transfer vachindatte.
0: Yet when he is transferred,
1: inni saamanlu, inni deskulu, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
0: హీ విల్ నెవర్ బాదర్, హీ వుడ్ నెవర్ క్రై హౌ టు పార్ట్ విత్ ఆల్ ది బిలాంగింగ్స్ దే ఎక్విప్మెంట్.
1: ఏది నాది కాదు,
0: నన్ ఆఫ్ దెం బిలాంగ్ టు మీ.
1: ఇదంతా ప్రభుత్వందే.
0: దే ఆల్ బిలాంగ్ టు గవర్నమెంట్.
1: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
0: ఐ వాస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ.
1: నేను ఒక ప్రిన్సిపల్.
0: ఐ యామ్ ద ప్రిన్సిపల్.
1: కానీ దీన్నన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
0: In my responsibility lies in keeping them in safe custody.
1: ఏ పదార్థం కూడా నష్టం కలుక్కోకుండా,
0: I should see nothing is
1: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
0: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
1: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
0: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
1: ఏమీ వరి చేయడు.
0: హి వరీస్ నో మోర్.
1: ఎట్టి బాధలు పడడు.
0: హి విల్ నాట్ సఫర్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఇది ఏది నాది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
1: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
0: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
1: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పడటంలో ఏమాత్రం అర్థం లేదు.
0: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
1: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
0: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
1: అదే ప్రిన్సిపల్,
0: ద సేమ్ ప్రిన్సిపల్,
1: ఆ గ్రామం నందే ఉండి
0: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్
1: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
0: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
1: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి.
0: ఆన్ ట్రాన్స్ఫర్ హి గోస్ టు అనదర్ విలేజ్.
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
1: కేవలం సామాన్లే కాదు,
0: not merely the
1: పాత చెప్పులు పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హి నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
1: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
0: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
1: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి పరకలు చెప్పులు అన్ని కూడా

0: ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైండ్ దట్ మేక్స్ హిమ్ దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము ఏది మారకము,
1: హియర్ వాట్ ఈస్ తారకము వాట్ ఈస్ మారకము.
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ హిస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ we should uphold the good name.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: బట్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ అవర్ మైండ్
0: విచారం చేస్తూ ఉంటే ఎంతకాలం విచారం చేయగలవు?
1: ఇఫ్ వీ గో ఆన్ వరింగ్ హౌ లాంగ్ కెన్ యూ వరీ?
0: ఎంతకాలం దీన్ని వదలకుండా ఉండగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ లివ్ విదౌట్ గివింగ్ దెమ్ అప్?
0: ఇవన్నీ కేవలం ఒక మాయా ప్రభావములే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇల్యూజన్.
0: కనుక మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇంత కూడాను భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ
1: we experience this mundane world.
0: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక
1: we should not have too much of attachment on any
0: ee kartavyanni nirvartistu povali
1: and we'll have to discharge our duty
0: appude manaku sariyainatundi oka shanti manaku labhistundi
1: then we'll have the true peace in the strict sense of the word
0: kaani atti shanti ki viruddhamainatundi margamulo manam anubhavistu povatam cheta
1: because we go against the path of peace
0: దాని వల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలెవెంట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివే.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తు పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక
1: not only this
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally dissatisfactory.
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగ తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తి ఏ నిజమైన వ్యక్తి?
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past
0: future ni vicharam cheskuntu
1: worrying for the future
0: vartamanaanni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past worry for the future and forget the present therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: Prema prema chetane manaku labhyam avutundi kaani desham chetane labhyam kaadu.
1: Love can be acquired by love only not by hatred.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కాని డౌట్స్ కాని ఏమాత్రమూ ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: లవ్ ఇస్ ద రిజల్ట్ ఫర్ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి
1: వీ షుడ్ ఫాలో దట్ లవ్.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: యాజ్ వీ ట్రెడ్ అలాంగ్ ద డివైన్ పాత్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక ప్రేమ అందరి యందు ఉన్నది.
1: లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
0: ఈ ప్రాకృతమైన జీవితములో,
1: in this physical life,
0: ఈ లౌకికమైన జీవితములో,
1: in this worldly sojourn,
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి జీవితములో,
1: in this ephemeral world,
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: It's not merely one way traffic.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: We have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes, he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There is no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఈజ్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్ మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్, హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: Poorest man ever.
1: Who is the poorest man?
0: He who has much desire is the poorest man.
1: He who has much of the desire is the poorest man.
0: కనుకని ఈ డిజైర్స్ ని మనము క్రమక్రమేణా కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే,
1: when we lessen reduce our
0: desires, భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: We have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: Therefore we have to lessen reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: We have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: When we follow this path, we will reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి ఒక మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: Today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్,
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: Though these are true, no doubt, since ancient times, these stories have entertained a benefit of doubt.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు తెలుసుకుంటూ వస్తున్నారు.
1: We have so many names in this world, such as Vishnu and Shiva.
0: Brahma yavaru?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్, ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
1: ద పైయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
0: మన యందు ఉన్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని యందు ఉన్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐస్ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi,
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwarudu.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep, not see the movement. Nasikagram
0: paina drushti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మౌన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ. నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హెస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ అ సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగము.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనుగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యూ ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
0: విష్ణు అనగా ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విష్ణు?
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
1: విష్ణు ఈజ్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
0: మానవుడు జన్మించిన తర్వాత,
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైన బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
0: అతన్ని సుక్షేమైన మార్గానికి చేర్చటము.
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
0: బ్రహ్మ అనగా,
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
1: నాట్ మియర్లీ క్రియేట్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్.
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్.
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్,
0: త్రిగుణాతీతులు.
1: బియాండ్ త్రీ అట్రిబ్యూట్స్,
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: ద ఫార్మ్స్ సీమ్ టు బి డిఫరెంట్.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
0: శబ్దము.
1: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
0: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
1: వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
0: కాలము,
1: ద టైమ్.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడా భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Karuka kalamu,
1: time,
0: kevalam oka shabdamu,
1: the sound,
0: balamu
1: and strength.
0: Ee moodu kudanu bhagavanti oka swadhinamlo untunnayi.
1: The time, sound and energy are under the control of God.
0: Karukane trigunam tridalakaram.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chayayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam unnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalamu oka shivuniki matrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, హీస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు,
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్, మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ ఆర్ యాక్షన్స్.
0: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్, When I think that I am God, I get divine thoughts, not wicked thoughts.
0: Darwin Tarayaka Guru Vainatwenty Henslin. Atani Smarinchitam Cheta, I Henslin. Ayaka Swarupani Pondadu.
1: Darwin thought of his preceptor Henslow, and he became identified one with him.
0: Daralu Vatte Donga Inatwenty Ratnakarudu, Ramachintana Chetam Cheta, Tanaku Ramakalagavan Utti Padipoyindi.
1: Ratnakara a robber. As he thought of Rama, he had on his face the
0: brilliance
1: of Rama. Prahlada was in constant thinking of the Lord, and therefore the brilliance of his law, of the divinity on his face. As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్ యు
0: నేను దైవాన్ని ఈ పనులు చేయవచ్చునా నేను.
1: ఐఎమ్ గాడ్ ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డూ సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్ సేక్రెడ్ వర్డ్స్.
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred things.
0: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred
0: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: On the other hand, if you think that God and you are separate, you can never think of merger in the divine.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: God is not certainly not
0: separate. దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకుడను ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: God is in the present in the form of Atma in everyone.
0: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
1: And the name of God is conscience.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: You follow your conscience.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు నాలుగు F's.
1: భగవాన్ రిఫర్స్ టు 4 F's.
0: F, F, F.
1: These are 4 F's, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్.
1: థర్డ్ ఎఫ్.
0: ఎఫ్, ఎఫ్, ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్.
0: అదే మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: And we certainly attain divinity during our lifetime.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: Everything is within us.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is nothing more valuable than man.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is trying to investigate the latent strength of man. మానవునియందున్నటువంటి
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
1: The human strength is as good as the divine strength. The divine strength is equal to human strength.
0: ప్రయత్నించి ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: By putting effort, you can achieve anything.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish anything.
0: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ, వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
0: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
1: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
0: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned
0: everybody. మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith
0: went. నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that he's a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తనపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain.
0: ఎవరు
1: నమ్మకంతో
0: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected.
0: అదే విధంగానే కృష్ణ యొక్క మహత్తరమైన శక్తులు, తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
1: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
0: Cheyadam kaadu Balaramuni yokka pani.
1: In fact, it's not the job of Balarama.
0: Talliki Krishnudu intati vaadu aneetuvanti yokka tattvam gurtinchalani ee pani chesadu.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma.
1: Mother.
0: Mana intilo kavalsinanni untunnayi.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికి కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికి తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి.
1: You go to the neighbor.
0: ఎన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in Simarasi Dakar. In addition to that, do you eat clay and mud like that?
0: Cheyi pattukundi noru terchu.
1: She caught hold of his hand, asked him to open the mouth.
0: Ani chempalu kottindi Yashoda.
1: And Yashoda slapped him on the cheek.
0: Krishnudu navutu cheptunnadu.
1: Krishna smilingly said,
0: amma,
1: mother,
0: mannu tinanga nee shishuna.
1: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను ఫూలిష్ కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా.
1: Oh mother.
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: నాకు ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not foolish.
0: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమన్నా అర్థం ఉందా?
1: Is there any meaning when you say that I'm eating sand?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: శ్రీమంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was visualized.
0: దాని చూసింది యశోద.
1: And Yashoda.

0: ఏవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోధర కాదా?
1: ఏమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహోర ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ. యొక్క
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలి తలంచి.
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala koduku kaadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balaramudu.
1: Balarama said truth.
0: Kaani velli talli daggara cheppadu, amma nenu nee koduku kaadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగా చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ది క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: అప్పుడు రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fault?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండది.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: Kausalya was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా, రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనప్పుడు ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: Every incarnation time, the two mothers, one who has given birth, other
0: కారణం
1: మదర్
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: Both feel sad. The reason is that the divinity must be publicized to the entire humanity.
0: తండ్రి ఆజ్ఞ నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the Father.
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one, but he needs to act in different styles.
0: మీకు అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone, but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you,
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water.
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: So God, incarnation, may accuse you, charge you, beat you. Well, that's all love.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: When incarnation beats you, as if hitting the
0: ఐస్ లో కూడాను జలమే ఉన్నది.
1: The hailstone has water
0: content. అందులో కూడాను ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know the truth that there is.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: Whatever God does, it's full of love.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: God may make you suffer or pass through the difficulty and anxiety. It's all out of love.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: We should not worry to any extent.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: స్పార్క్ ఆఫ్ ద డివైన్
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దెర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకు ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరి మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ అనదర్ జిలేబీ.
0: చాపల్యమే కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్, ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: అది వారి ప్రీతి.
1: That's what they like.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుక దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: We have here in this August Assembly the seekers, aspirants and foreigners.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra
1: life.
0: Entati paneyina chestundi.
1: Mantra can do a lot.
0: Entati sahajamaina kuda alakattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swaroopudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha cheskovali.
1: Let us install him at the altar of our heart.
0: Atani nivasamu hrudayame.
1: God's dwelling place is our heart.
0: Kanuka hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ది ఇన్వర్డ్ లుక్ వి హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వి ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వి నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వి కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ
0: ఏమాత్రం
1: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చు.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word శాంతి peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్?
0: కానీ నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్స్?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: వై థ్రైస్?
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దేహ సంబంధమైన శాంతి,
1: పీస్ ఎట్ ద బాడీ లెవెల్,
0: మానసిక సంబంధమైన శాంతి,
1: సైకలాజికల్ పీస్,
0: ఆత్మ సంబంధమైన శాంతి,
1: ఆత్మిక్ పీస్.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు.
1: You may have peace
0: spiritually. కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందుకు ఉంటుండాలి.
1: సో పీస్ ఇస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ is followed by the ancient sages and his parents and seekers, and in fact they have propagated and
0: liberated.
1: Many did penance in search of God to know where he is.
0: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహ వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యుల కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసుకు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మ నాశించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగటివ్.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్
0: ఆఫ్ టైం. కాదు సంవత్సరాలు, కాదు యుగాలు, కాదు.
1: Not days, months, years and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మొమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ ప్రాక్టీసెస్
0: తో కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్
0: ఈ స్వార్థం దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం.
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టత్వ టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హెస్ నో.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of god as we see our own reflection in a mirror.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ

0: రాజ్యమేలగవచ్చు. హేమం భూదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Inadu prapanchamunaku kavalsinatuvantidi dhanakaraka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varala paine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: ఇదియే నిజమైన భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిక పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలి యందు ధర్మం చేరి ఉన్నది.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: మనము నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: The dust of Bharat has got the principle of truth.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire sand all over is full of compassion.
0: గంగయందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: హియర్ యు ఫైండ్ ద గంగెస్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: వీ నోటీస్ దిస్ ఫర్బేరెన్స్ ఇన్ ప్లెంటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: ద భారత్ హ్యాస్ బీన్ ఫాస్టరింగ్ ఎంకరేజింగ్ ది సీక్రెట్ క్వాలిటీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamunaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatham chesaru.
1: They have welcomed truth.
0: Prachina rushulu yokka prabhavamu anadi kalam nundi Bharat deshamunu aneka vidhamuluga samrakshistu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కాని దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: కాల కర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharatadeshamulake kaadu yavat prapanchamulake ee sanskruti chaala moolaadharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desham vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desham anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact, they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకోలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati Bharat bhavatur paurulu mire,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును తరదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకని ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యు,
0: నీతోనే,
1: విత్ యు,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యూ
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యూ
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: Therefore, we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth and second, follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నేర్చి విలువ సున్నా
1: ఆల్ ద ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఎ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా
1: Acts of charity, acts of love and kindness, they are of no value if we do not have human values.
0: Satya dharma prema shantulu lekunna padavula nenina phalamu sunna
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya
1: peace and
0: dharma,
1: law?
0: Prema, shantulu lekunna, bahula satkarya labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva. గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharulaku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Boga bhagyamulo muniki terutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage of wealth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హీస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హి హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టూ
0: ఈ భ్రాంతును తాను అరికట్టుకోలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడప్పటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గాన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: షేకింగ్. దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రేయర్
0: ప్రయాణికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు.
1: Hiranyakashipu so powerful, highly educated.
0: దైవమును ద్వేషిస్తూ వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము.
1: That is hatred.
0: అది ఏ క్రోధము.
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది.
1: Anger. To what extent has it
0: తన కలిమి భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగి
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గును గలుగు.
1: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
0: కోపము బలులను చేయును.
1: హి కమిట్ సిన్స్.
0: చి బొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: ఇంక దుర్యోధనుడు ఎలాంటి వాడు తెలిసినా వారి తమ్ముడే.
1: దుర్యోధన ఆల్మోస్ట్ హిస్ బ్రదర్.
0: అతను తనది కాని రాజ్యమును కూడాను తనదిగా అపహరించి,
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్డ్ అదర్స్ ప్రాపర్టీ ది కింగ్డమ్.
0: తాను ఏలుతూ
1: రూలింగ్ ఇట్.
0: దీనికి నాయకులైనటువంటి వారు, దీనికి అధిక హక్కులైనటువంటి వారు, అధికారులైనటువంటి పాండవులను వనవాసం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ సెంట్ అవుట్ ది లీగల్ హైర్స్ ఆఫ్ ది కింగ్డమ్ పాండవస్ ఇన్ టు ది ఎగ్జైల్.
0: ఇది ఏ గుణము చేత?
1: వాట్ ఫార్? వై డి
0: లోభము చేత.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్.
0: కామ క్రోధ లోభములు మూడు కూడాను మానవునికి గొప్ప శత్రువులు.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from the hatred of them.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: that. సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: when any bad feeling comes to you,
0: కాలం తీసుకోవద్దు. తక్షణమే దాన్ని, is it good or bad, is it right or wrong అని ఒక పరిశోధన చేయాలి.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము,
1: unfortunately today,
0: ఇదిలో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్
0: కమ్యూనిటీ.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనమైపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశం అంతా కూడాను నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైన భావములంతా అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ, గివింగ్ ఏ ప్లేస్ టు వికెడ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంతకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణం నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం
1: చేయండి. ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Educational institutions in ancient times are highly sacred.
0: సర్వే లోక హితే రతః, అందరు కూడా లోక హితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణైహి, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఈస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ the truth that comes out of your heart.
0: Cheppina satyanni chetto cheyali.
1: And the truth having been said must be acted upon.
0: Trigunam tridanakaram triyatranta tiyayudam tijanma papa samharam ekabilvam sivarpanam. Adi yedi sivarpanam cheyavalsinattu.
1: What is to be offered to God is the unity of the harmony of thought, word and deed.
0: Ee dehame oka bilvamu.
1: Your body is this bilva leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లీఫ్.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: అండ్ యువర్ హార్ట్ ఇస్ ఫ్రూట్.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
0: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే కానీ శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: యూ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: శోకములకు అర్థమేమిటి?
1: వై షుడ్ యూ గ్రీవ్?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: ద సాడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్.
0: శోకానికి మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: We should never give scope to
0: nirantaram aanandam aanandam aanandam.
1: We should be happy.
0: Aanandam ekkada nunchi undi?
1: Where is happiness?
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Aa daivam tho koodi undali.
1: We should be
0: appude manaki etti badalu undavu.
1: Then you will never suffer.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్.
0: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptors.
0: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like great presiding deities.
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కనుక గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకు ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము
1: వెరీ ఆర్ ఐడియల్.
0: ఏమిటి ఆదర్శము?
1: వాట్ ఈస్ ఐడియలిజం?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ భారత్ వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వి ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: అప్పుడే ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: వాట్ ఈస్ రైచియస్నెస్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్
0: ధర్మం? ధర్మం కాదు.
1: వాట్ ఈస్ నాట్ ధర్మ?
0: నువ్వు చక్కగా విచారించు.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణం.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారైతి ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్, దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్
0: చల్లదనం?
1: ఇట్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెన్ ఇస్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవుని గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లనే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది
0: వరల్డ్.
1: Whatever we say or lie,
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ నన్ టు హు రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the advantage
0: పరో ధర్మ? సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్,
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏం పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he speaks truth.
0: ఏం సత్యమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగా, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job any time.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్
0: ప్రిన్సిపల్. ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఏ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్ ఎంప్లాయ్మెంట్.
0: కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యు బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: దెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్టెడ్ ధర్మ.
0: ఈనాడు చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది. సంస్కృతి
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: సేక్రెడ్. అనాది కాలం నుండి కూడాను
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్యధర్మములు ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్. యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడు అని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్. ఎదగొట్టి
0: నిలవనేరని బతికిన పీను ఒక్కండు వస్తుంది కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అన్నిటికీ
0: ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: నన్ గాట్ లెస్ దాన్ 90%.
0: అందరూ 95 96 97 98.
1: ఆల్ గాట్ 95 97 98
0: లైక్. ఇద్దరు మాత్రమే 100 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ యు. ఏ సంస్థ ఎందైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరియందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కాని సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: The discipline in Satya Sai institutions is highly
0: sacred. ఏ దేశమైనా పోని,
1: you go to any country,
0: ఏ కాలమునందైనా పోని,
1: any time,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: And they bring a good name to the institution.
0: Satya Sai samsthalu anukunte enta goppa peru gaane untundadi.
1: Satya Sai institutions are highly famous and reputed.
0: Edo okari ithiri endu tappappulu lekunda undavu.
1: One or two may have defects.
0: Kanukane ee Satya Sai samsthalu yokka Satya Sai vidya samsthalu yokka వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: The discipline of Satya Sai education institutions is mighty and highly powerful.
0: ఎవరు చూచినా కానీ ఈ అబ్బాయిని చూచిన తక్షణమే సత్య సైన్స్ ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నా.
1: ఎనీవన్ ఇఫ్ హి నోటీసెస్ యు హి షుడ్ సే హి ఇస్ ఎ బాయ్ ఆఫ్ సత్య సైన్స్ ఎడ్యుకేషన్.
0: అంత అతి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: The eyes should carry the looks of
0: compassion. పలుకులెప్పుడు సత్యం అలుకుచుండు.
1: Your words should be full of truth.
0: తమ మోము యందు నా నమృత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్ ఆయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్ ఆయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: You are getting into your classes now.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: You may go anywhere.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: But treasure your qualities.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: You should follow the sacred behavior.
0: ఇది నేను ఆశించేది.
1: This is what Bhagavan wants from you.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: Right from the beginning, not even one naya paisa is accepted.
0: Free education.
1: We have free education.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: Even stationery paper is supplied free of cost.
0: Examination fees and it muttatam ledu.
1: There is no examination fee here.
0: Prati dani endukudunu free free free free.
1: Everything is given free and
0: uchitam uchitam uchitam.
1: Everything is free.
0: Ee uchitam aneetundi padam kuda deeniki upayoginchukokoddu.
1: And that we should not.
0: Endukante meeru naa varu nenu mee vaadni.
1: Because Swami belongs to you and you belong to him.
0: Evariki uchitanga ichchedi.
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంట్ షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంట్ షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or
0: ఆ విధంగా రైట్గా నన్ను అడుక్కోవటానికి మీకు అధికారం ఉంటుంది.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యూ గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్ అండ్ దేర్. ఈ తత్వాన్ని
0: చక్కగా గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. నథింగ్ ఇస్ మోర్ దెన్ దట్.
0: కనుక
1: సో
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేయించాలి.
1: సత్య సాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: దరగనక వస్తువు అహనాదులు ఎందుకు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: అఫైర్స్. ఏ ధనము
1: వాట్ వెల్త్ వి హావ్
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడి.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తన పనా అనే భేదమని పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30
0: స్టే. ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: దేర్ మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్
0: ప్రావిన్సెస్. ఈ వేదం కూడాను వాళ్ళను చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్
0: సస్టైన్. ఏ దేశం పోయినా
1: మే గో ఎనీవేర్.
0: ఏ కాలంలో పోయినా
1: ఎనీ టైం.
0: ఏ పరిస్థితి ఎందైనా
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఈ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యూఆర్ హంబుల్ దేర్
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యు విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దట్ యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ఇట్ సచ్ సైన్స్ యూ. Swami does not want anything from you.
0: Take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adhe na kavali.
1: That's what Bhagwan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాదు.
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: ఆ విధంగా కఠినంగా పాటకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: Watching your humility, that elderly person will bless
0: you. You cannot always oblige.
1: But you can speak always obligingly. That you learn.
0: అది నేర్చుకోవటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: భగవద్భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడిని నీవు చూచావు.
1: You might have come across a wicked man.
0: కానీ ఆ దుర్మార్గుడిని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is
0: present as in you.
1: కాబట్టి
0: నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ కోఆర్డినేషన్. ఏ దేశం యొక్క కల్చర్ని
0: కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి
1: ది మదర్ ల్యాండ్
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దుకుడును స్వర్గమును కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ద వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైన మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులు అంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్
0: పైన కాషాయము.
1: One may have ochre robes
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోబ్ కషాయ ది పాయిజన్ ఇస్ విత్ ఇన్ ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణము చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
1: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

పోయే పరిపాటయిపోయను దుష్కృతంబిలను.

0: మతింతనమే చేకూరచేయుసుకంబు మానవా.
1: The fear of sin has gone, and all wicked actions have become a routine matter. There is no devotion, and all bad actions are on the rise. Therefore, at this moment, we should surrender to His lotus feet and repeat and sing His glory.
0: Bhaktireva paramarthadayini, bhaktireva bhavaroganasini, bhaktireva paravedana pradhan, bhaktireva paramochakarini, bhaktirevam paramarthadayini, paramarthadayini. Prema swarupulara,
1: embodiments of love.
2: Paramartha margamunaku భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని.
2: జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is the only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక దేశము ఈ భారతదేశము.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటి దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ యూ విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్ షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పుడు బ్రహ్మ యొక్క భావమే బృహత్ భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇది తురియా స్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియా స్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమున కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్ కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదములు యొక్క చేరికనే ఓం.
1: The combination of these three, A-U-M, is Om.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: This was the teaching in that age of Dwapara Yuga by all the saints, Treta Yuga, by all the saints and seers of the time.
0: Lakshmanudu.
1: Is Lakshmana.
0: Bharatudu.
1: Is Bharata.
0: Ma Shatrugh్నుడు.
1: Ma is Shatrughna.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: The unity of all these three, A, U, M, Om is Rama.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore, the unity of this Trinity is that of the Spirit, ఆత్మారామం.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇతి రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: That which delights, that which draws attention, that which attracts, is that of the soul spirit.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: నామం, నామం అనగా ఏమి?
1: వాట్ డూ యూ మీన్ బై నేమ్? నామం,
0: నా ఆ మా, నామ.
1: ఇట్ హస్ త్రీ, నా ఆ మా నామ.
0: నా ప్లస్ ఆ ప్లస్ మా, నామ.
1: నా ప్లస్ ఆ ప్లస్ మా ఇస్ ఈక్వల్ టు
0: నా. సంఖ్యాశాస్త్రంలో జీరో ఏమీ లేదు.
1: ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఆఫ్ నా ఇస్ జీరో థింగ్నెస్.
0: ఆ నంబర్ టూ, రెండవ నంబర్.
1: ఆ స్టాండ్స్ ఫర్ నంబర్ టూ.
0: మా ఐదవ నంబర్.
1: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్,
1: జీరో
0: అవుతుంది.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
0: కనుకనే ఈ సప్త స్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ రామ, ద డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
0: నామము. సప్త స్వరములను బోధిస్తుంటుండాలి.
1: ఇట్స్ ద నేమ్ దట్ స్పాన్స్
0: సప్త వర్ణములను బోధిస్తుంటుండాలి.
1: ద సెవెన్ కలర్స్,
0: సప్త సముద్రములను బోధిస్తుండాలి.
1: సెవెన్ ఓషన్స్,
0: సప్త సాగరములను బోధిస్తుండాలి.
1: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
0: సప్త ఋషులను బోధిస్తుండాలి.
1: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
0: సప్త అహం, సప్తాహం, ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణమేమిటి?
1: సప్తాహ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: Therefore, as we celebrate Saptaha, a festival for 7 days, singing the glory of God, it amounts to bring out the 7 colors, the 7 melodies.
0: And 7 sounds.
1: And 7 sounds.
0: Deenini sa ri ga ma pa da ni. Idi 7.
1: These are the 7 sounds.
0: Sa ri ga ma pa da ni. Ee 7 aksharamulu yende sarva bhavamulu kudunu imidi untunnavi.
1: In these 7 letters, all feelings are present there.
0: దీనిని సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర, 7 melodies.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: చరాచరమయీ,
1: దట్ మొబిలిటీ.
0: జ్యోతిర్మయీ,
1: లైట్.
0: వాంగ్మయీ,
1: ద టాక్.
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరాత్పరమయీ,
1: సుప్రీం డైటీ.
0: పరాత్పరమయీ, ఈ సప్త స్వరములతో కూడినటువంటిది పరాత్పరమయీ.
1: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ది 7 sounds.
0: కనుకనే రామ అనేటువంటి దాని కొందరు రా ప్లస్ మా రామ.
1: రా ప్లస్ మా ఇస్ రామ.
0: రా రెండు నంబరు.
1: రా స్టాండ్స్ ఫర్ నంబర్.
0: మా ఐదు నంబరు.
1: మా ఫైవ్.
0: రెండు చేతి 7 నంబరు.
1: బౌత్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 7.
0: కనుకనే రామనామ సప్తాహం జరుపుతున్నామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
1: యు హియర్ దిస్ దట్ సప్తాహ 7 day సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సంగ్.
0: కనుక 7 అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: దెర్ఫోర్ నంబర్ 7 ఆర్ డివైన్. అండ్
0: ఈ నామముని ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్
0: నేమ్? ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: వై షుడ్ వి ప్రే?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్,
0: ఈ జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, తాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయము కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్?
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీవన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునకు ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnate prarthana.
1: The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai.
1: That which is immanent.
0: Agocharamai.
1: Non-apparent.
0: Apramanamai.
1: That is beyond all measure.
0: Atitamai undinatuvanti yokka divya shaktini melkolapatame prarthana.
1: The transcending, latent divinity is awakened.
0: Dinini upanishattulu uttishtata jagrata prapya varanya bodhata.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu. Ajnana nidram nundi melkomu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Nee jeevithamanta anandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina anandame.
1: Everywhere there is bliss.
0: Nee jeevithame anandamayi undaga inka anandamunu vetikete ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకని మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బహిర్ ప్రపంచమునందు ప్రాకులాడుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్ సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి.
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఈస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఈస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
0: కానీ తన రాక్షస గుణము మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
1: వాట్ హి సేస్ అవుట్వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
0: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
1: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
0: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడమవుతాం.
1: అన్లెస్ యూ గివ్ యూ డిజర్వ్ టు రిసీవ్.
0: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
1: ఇఫ్ యూ పే 10 రూపీస్ టు షాప్ కీపర్, హీ విల్ గివ్ ఇన్ టర్న్ ద కర్చీఫ్.
0: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్ కి అందించినప్పుడు, అందించకలేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
1: వెన్ యూ డూ నాట్ పే 10 రూపీస్ యూ డోంట్ గెట్ ద కర్చీఫ్.
0: అది ఏ వైశ్చాన్సలర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: That's what Vice Chancellor said. Upanishads teaches you in a subtle, simple
0: way. నీవు ప్రపంచంలో ప్రపంచం బరబత్తులకు అందించనక్కర్లేదు.
1: You don't need to give anything in this world.
0: పత్రము,
1: a leaf,
0: పుష్పము,
1: a flower,
0: ఫలము,
1: a fruit,
0: చోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వశుడవగుట సత్యమేని.
1: If it were to be true that you submit yourself to one of devotion, you will certainly balance to
0: patramo,
1: a leaf,
0: ye marede patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: It's not leaf plants like marede or tulasi.
0: Ekkada marede chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi nee vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or marede.
0: Dehame manaku oka patramu.
1: The body is the leaf.
0: Pushpamu,
1: a flower.
0: Ee pushpamu emiti?
1: What is this?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము,
1: ఆర్ ఫ్రూట్,
0: మనోఫలము.
1: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్.
0: ఆ మనోఫలం ఏ రీతిగా ఉండాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: in what way you offer it to God.
0: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: You don't take every flower and offer it to God.
0: ఆ పుష్పమును తీసుకొని ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహం మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
1: you pick up flowers and remove all the insects of anger, greed, lust.
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: and make them fresh.
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: And you offer such flowers
0: to God. ఏ ఫలమును నీవు భగవంతునికి అందించాలి.
1: What sort of fruit should you offer?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: Not any fruit that's available.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు కలిగి ఉండాలి.
1: You should pick up that fruit which is fully ripe and
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: It should be
0: అది ఏ ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్
0: తోయం ఏ ట్యాప్ వాటరు ఏ గ్యాంజెస్ వాటరు ఏ వెల్ వాటరు ఏ రివర్ వాటరు కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్ గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఈదర్
0: నీ ఆనంద భాష్పమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమ పడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు నారములు ప్లస్ నయనములు నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు కర్పించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్ నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్ నారాయణ
0: రాకూడదు.
1: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి నారాయణుడికి అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi.
1: That is here in this declaration.
0: Ayamatma brahma ade turiya avastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga emiti ayam atma ayam brahma ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am atma I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati. తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్ రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్ సో దట్ ద నోర్ బ్రహ్మ.
0: ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఇస్ క్షేత్ర ద ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో డెడ్.
0: కరెంటు లేని వైరు
1: ఎ వైర్ వితౌట్ కరెంట్
0: నీరు లేని పైరు
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్ పంపులు లేని బడి
1: అండ్ స్కూల్ వితౌట్ టీచర్
0: దేవుడు లేని గుడి
1: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా ముక్కుతారా?
1: విల్ ఎనీవన్ గో దేర్ టు ద టెంపుల్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యు ఫైండ్ ఎ స్కూల్ విత్
0: కరెంట్? లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుత్రేయ రాగ తాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: Yedo evaku rama rama ani marokaru paata paadutunte veedu mundu raaboyeyatundi paataku suti chusukuntuntadu.
1: As one starts singing rama song,
0: indulo rendu rakamlanti aanandamu
1: sing later.
0: Keertanam sankeertanam anundali.
1: Keertanam sankeertanam chorus together singing.
0: Keertanam lopala kevalamu oka vidhamainatundi swartham maatrame untadi.
1: In the individual solo there is a trace of selfishness.
0: Adi vaari yokka peru pratishthana nimittamai gauravam maryadala nimittamai aa yokka keertanalu vaaru upayogistuntaru.
1: As if it is a solo it brings a good name and fame.
0: Vaariki bhavam le maatram akkaraledu.
1: They are not mindful of the thought or feeling behind.
0: Sutraya raga taalamulaku cherthe chaalu.
1: They only think of the tune and the rhythm and the beat.
0: Kaani sankeertanam adi aanandanni andincheetundi.
1: Sankeertanam the chorus gives you the joy.
0: Yatta samyak keertanam iti hi sankeertanam. Nee gontu yokka deerini nuvu chusukovaddu.
1: Don't be bothered with the voice.
0: 10 mandi vintunnare anetundi vicharam cheyavaddu.
1: Don't think whether all listen to you.
0: Paripurna prema chetane samyak keertanam swechchaga neevu gaanam cheyi.
1: With the total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune in the rhythm of
0: ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థుతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ
0: తాళ
1: తాళ ది బిగ్
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావరాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రం టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
1: బట్ ఇఫ్ యు సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్, ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా నువ్వు కలగాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్
0: హార్ట్ అన్నారు.
1: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దట్ ఇస్ ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: అది ఏ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్.
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
0: మనం ప్రార్థన చేయాలి.
1: వీ షుడ్ ప్రే.
0: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ మెనీ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చూసినప్పుడు అశాంతి.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: ఎవ్రీవేర్ అజిటేషన్.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: దేర్ ఫైట్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: బికాస్ ది సెల్ఫిష్నెస్ ఈజ్ ఆన్ ద రైజ్.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: దే హావ్ ఫర్గాటెన్ ద కర్టెసీ అండ్
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: దే హావ్ ఫర్గాటెన్ ద హ్యూమన్
0: మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గివెన్ అప్.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థములకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
1: టుడే ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ హెస్ గాట్ వాల్యూ బట్ మ్యాన్ హెస్ నో వాల్యూ.
0: కానీ మానవునికున్నంత విలువ ఎవరికీ లేదు.
1: బట్ ది హ్యూమన్ వాల్యూస్
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు ఎ డైమండ్.
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ అటాచెస్
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: హూ అటాచెస్ వాల్యూ.
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి ఈనాడు విలువ తగ్గిపోయింది.
1: మ్యాన్ హూ అటాచెస్ వాల్యూ హాస్ లాస్ట్ హిజ్ ఓన్
0: వాల్యూ. ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
0: Men are more valuable than all the wealth of the world. బంగారు కాదు విలువైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ద గోల్డ్.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: నాట్ ద డైమండ్.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యూ.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని విలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సిటీ ఈస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకర ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు యొక్క సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్
0: విలువగా పెరుగుతుండాలి.
1: వేర్ దేర్ సొసైటీ.
0: ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: ఐఎమ్ చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీఫ్. చీఫ్.
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హీ సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
1: This is the first teaching of Krishna in Bhagavad Gita.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: is only my Atma present in all creatures.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: The Atma in you and in me are same.
0: There
1: are no two.
0: ఒక హాల్ లోపల
1: There in a hall,
0: మట్టి పాత్రలు ఒక నూరు పెట్టావు.
1: You bring an earthen pot.
0: పిత్తాడి పాత్రలు ఒక నూరు పెట్టావు.
1: An enamel pot.
0: రాగి పాత్రలు ఒక నూరు పెట్టావు.
1: And copper vessel.
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క ఉలోహముల యొక్క పాత్రలు పెట్టావు.
1: And you have the pots of
0: కానీ
1: metals.
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
1: But only one sun appears to be separate and individual to everybody.
0: అన్ని పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Only the reflection of the same sun you find in all of these parts.
0: గోల్డ్ వెసల్ కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి డిఫరెంట్.
0: మట్టి దీనికి వేరు విలువగా ఉండొచ్చు.
1: దట్ ఇస్ వర్దన్ పాట్ డిఫరెంట్.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండొచ్చు.
1: వాల్యూ ఆఫ్ కాపర్ వెసల్ ఇస్
0: డిఫరెంట్. అన్నిటి కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ The sun in all these vessels is one and the same value.
0: Atma anetundi ee deham ane paathra lopala manas anetundi jalam lopala pratibimbistu untundadi ee atma tattvam.
1: Therefore atma is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
0: Ee mind anedi kadellinappudu aa sun kudunu kadellinattuga kanipistundi.
1: As the water the mind tilts starts to move, you find also the reflection moving.
0: Kadaladu.
1: But the sun doesn't move.
0: Ye sunnu, S-U-N sun, not S-O-N sun.
1: What sun? S-U-N, but not S-O-N.
0: ఎప్పుడు కూడా నువ్వు కదలడు.
1: He will not move.
0: కానీ కదిలేది మన యొక్క మనసే.
1: That which moves is our mind.
0: మనసు కదలటం చేతనే.
1: Because the movement of mind.
0: దైవం కూడా నువ్వు కదిలినట్టుగా కనిపిస్తుండాలి.
1: It appears.
0: ఆత్మ కూడా నువ్వు చలించినట్టుగా ఉంటుండాలి.
1: It appears.
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
1: The ignorant people say that my Atma is wavering.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: Atma has no wavering
0: నిర్గుణం,
1: nature.
0: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటంలో ఎంత అజ్ఞానం.
1: If you say that your Atma is wavering, it's a sign of ignorance.
0: కాదు కాదు అది కదిలేటువంటిది కాదు.
1: It doesn't waver.
0: మారేటువంటిది కాదు.
1: It doesn't change.
0: మెదిలేటువంటిది కాదు.
1: It doesn't waver.
0: కరిగేటువంటిది కాదు.
1: It doesn't
0: కఠినమైనది కాదు.
1: It's not strong either.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: It is sweet.
0: రమ్యమైనటువంటిది.
1: It's attractive.
0: ఆకర్షణీయమైనటువంటిది.
1: It attracts.
0: ఆనందమయమైనటువంటిది.
1: It's wonderful.
0: ఆహ్లాదమయమైనటువంటిది.
1: It gives you delight and joy.
0: అమృతమయమైనటువంటిది.
1: It's nectarine.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: You are not able to know
0: భౌతికము భౌతికము భావమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైన పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: యు హావ్ టు టేక్ ద బాడీ ఇంటు
0: దేహము ద్వారానే దైవాన్ని చూడాలి.
1: విత్ దిస్ బాడీ ఓన్లీ యూ కెన్ సీ గాడ్.
0: దేహం ఒక చారియట్.
1: బాడీ ఇస్ ఎ చారియట్. Body is a chariot.
0: ఈ రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: యు కెన్ ట్రావెల్ ఇన్ దిస్ చారియట్.
0: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కాని ఆ రథము నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only charioteer, driver.
0: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు. అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు ఈ రథానికి తోలేటువంటి డ్రైవర్ ఒకడు ఉన్నాడు లోపల.
1: But there's a driver different from that.
0: ఈ స్టీరింగ్, యాక్సిలరేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్ or under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: సో బాడీ ఇస్ ఎ
0: చారియట్. ఇది ఒక కారు.
1: దిస్ ఇస్ ఎ కార్.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: దిస్ హ్యూమన్ బాడీ ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: గాలి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్స్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: దిస్ ఎయిర్ ఆఫ్
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్.
1: మైండ్ ఈస్ ది స్టీరింగ్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఈస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్.
1: స్టమక్ ఈస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffane deeniki aayudu.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkada ee mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres unnatte povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: You see the tire that moves.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్, అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్లా నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: ధర్మార్థ కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇన్
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోజు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యూ లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్.
0: దేహానికులను ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి.
1: In what way you should be humble
0: to teachers దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి.
1: In what way you should respect
0: your teachers. తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి.
1: How you should love your parents.
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి.
1: How should you pray.
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి.
1: In what way should we discharge our duties.
0: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి.
1: How to discharge your responsibility.
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి. శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యు డు టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నా అనుకో.
1: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్. అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కానీ నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
1: దేర్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నువ్వు చేసుకో, తప్పులేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరుల్ని నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరుల్ని ఏమాత్రం బాధించవు కదా.
1: యు నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమ స్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుండాదో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: మన హృదయం purity గా ఉంటుంది
1: and the heart symbolizes
0: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి తక్షణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
1: before the enmity steps in
0: divinity లో మనం చేరిపోవాలి.
1: Merge in the divinity.
0: Unity, purity, divinity.
1: Unity, purity and then the divinity.
0: కానీ దురదృష్టవశాత్తు
1: but unfortunately
0: we have no unity.
1: There's no,
0: no
1: unity.
0: Purity,
1: no purity.
0: No divinity.
1: No divinity.
0: Only community. Enmity. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ నో యూనిటీ నో
0: ఎనిమిటీ.
1: చెప్పండి
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితి అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: కారణం
0: అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడాను దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యు ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వి హావ్ కమ్ ఇవాల్వ్.
0: ఇది మనం విమర్శించకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తునికంతా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వి షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideals. You should be ideal boys.
0: Ideal boys.
1: Ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what we should.
0: ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి.
1: That renders
0: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
1: That which makes others happy.
0: అది ఆదర్శము.
1: That's idealism.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: The noble ideals you should cultivate.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: If you get that good name,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
1: Parents will be happy.
0: సొసైటీ ఆనందిస్తుంది.
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: When one is perfect, the whole society would be perfect.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రలయ్యేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: ఎంజాయ్ ది ఇన్ఫినిట్ గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు. అదే త్యాగరాజు కూడా చెప్పాడు. రామా
1: రామా
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్ ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడాను చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్ వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫర్ ఆర్ ది ఐస్? వాట్ ఫర్ ఆర్ ది లుక్? ఇఫ్ ఐ కెనాట్ లుక్,
0: చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాస్,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen.
0: కాబట్టి నేను
1: melodious music.
0: అంగహీనుణ్ణి.
1: If I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ.
0: అది మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: సుకుమార నీకే మృక్కెద రారమా ఇంటినాక.
1: Oh beautiful Lord, come home, come home.
0: రారా దశర

0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సఫరింగ్. ఐ కెనాట్ బేర్ సఫరింగ్.
1: దశరథ కుమార నన్నేలు కోరా నే తాళలేర.
0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, యూ ప్రొటెక్ట్ మీ, యూ టేక్ కేర్ ఆఫ్ మీ. హి ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హౌస్.
1: ఒకవైపు నిన్ను విడిచి నేను ఉండలేనని అంటున్నాడు, మరొక వైపున రారా ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు, రారా రారా అని చెప్తున్నాడు.
0: ఆన్ వన్ హ్యాండ్ ఈజ్
1: అనగా ఏమిటి, ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ యు అడ్రస్ పీపుల్ ఇన్ సింగులర్ నంబర్,
1: నేను ప్లస్ నేను,
0: ఐ ప్లస్ ఐ,
1: మేము,
0: వి,
1: వాడు ప్లస్ వాడు,
0: హీ ప్లస్ హీ,
1: వారు,
0: దే,
1: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది.
0: యూ ఫైండ్ ఓన్లీ సింగిల్ నంబర్ దేర్.
1: కనుకనే రారా మా ఇంటి దాకా.
0: సో అడ్రస్ హిమ్ సో.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రస్ గాడ్ ఇన్ సింగిల్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాస్ గాడ్ ఈజ్
1: పాతవాడిని రారా పోరా అని మనం సంభాషించుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్స్.
1: కొత్తవారెవరైతే రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటారు.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: Until this hospitality and courtesy is extended, the person is
1: like you. If you consider him as your old
0: friend, be free. The end of wisdom
1: is freedom. The end of wisdom is freedom.
0: The end of freedom.
1: The end of culture is perfection.
0: The end of culture is
1: the end of knowledge is love.
0: The end of knowledge
1: the end of
0: is
1: education
0: love.
1: Is character.
0: The end of education is character.
1: Adiye nijamainatundi friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్.
1: భగవంతుడు పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడు కాదు.
0: యూఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంకా అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యూఆర్ వన్.
1: రెండు లేనే లేవు పాతాకృత.
0: దెర్ ఆర్ నో టూ న్యూ అండ్ ఓల్డ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions and epidikini vakkate.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics lo number one ikkada.
0: In mathematics number,
1: number
0: one there.
1: Number nine ikkada.
0: Nine over there.
1: E number peddadi ani evarine pillalu adiginappudikini chaduvurani vaadu kunu 9th number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number 9 is big.
1: Kaadu kaadu vakkate peddadi.
0: No, one is a big
1: one number. 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 9 I think.
0: So if you go on adding 1 plus 1 plus 1 plus
1: 9. 9 ledu.
0: Without 1 there's no 9.
1: One is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
1: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
1: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఎ హీరో.

0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసః. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
0: Narada said love is indefinable.
1: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్.
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
0: Therefore, the eternal truthful love is always directed towards God.
1: ఇంతియే కాదు, ఇది ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ అన్ ఆల్జీబ్రా నంబర్.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటుంది.
0: You may put any number on either side, but it remains same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Inaadu bhautika jagattunandu ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్షన్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ది లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహమని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్ మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: The attachment relates to the body but not to the spirit.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: We love the body.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: We love the one in authority.
1: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: How long they last.
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ divine love, you can only know it through love only.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ ఎట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ee naati manavuni yokku hrudayamu kevalamu marubhumiga maaripothundadi.
0: The heart of human has become barren. Barren land.
1: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalamu kalmashamainatuntidiga untundadi.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుంటాది.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైనటువంటి భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ ఎ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ ఎ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
1: కడపటికి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he'll be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు?
0: Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: దిస్ లవ్ ఈజ్ నాట్ ట్రూ.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్ఫినిట్ లవ్.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ వన్ ద చేంజెస్.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించినటువంటిది.
0: ద డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: ద వరల్డ్లీ లవ్ డెల్యూడ్స్ యూ.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: యత్ దృశ్యం తన్నస్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడి హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజి వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారునకు ఆస్తిని ఇవ్వడానికి ఎనుకంచి వేస్తున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: how would he expect others to give property?
1: ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ అండ్ జస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ టాప్ టు టో కంటిన్యూస్లీ.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంది.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డైరెక్ట్ అవర్ లవ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడా ఇతనికి చెంత చేర్చదు.
0: ద వరల్డ్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ యూ ఇఫ్ యూ హావ్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the actual
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కాని ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: But one student ate these sweets and got them digested, and he could be strong and remain there with all the courage.
1: Anaga emiti indulo unnatundi antaratham.
0: What is the inner significance here?
1: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu bhagavat upadeshamulu bhadram cheskovatam kaadu.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulu తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేదా తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

ప్రేమ సుధావర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్ష ధలధార లింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed.
0: Regadi masakalona. In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: This love is transcendental.
1: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
0: Love is not there in the nature, the nature is present in love.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలాను భిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది,
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్,
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truths.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము అన్యాయము అక్రమము అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: Atma has no definite form.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The pure love is ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: Sacred love is ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Selfless love is ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Egoless love is ఆత్మ.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The love which is
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of the sweetness, no one can say.
1: కేవలము స్వీట్ అని చెప్పొచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యు ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యు విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యు కెన్ సే స్వీట్ బట్ యు కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ది లవ్ ఇన్ ఫుల్.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: దేర్ఫోర్ ది లవ్ విచ్ రిలేట్స్ టు ది స్పిరిట్ ఇస్ ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో మనస్సుతో బుద్ధితో ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: వేర్ ఆస్ ది వరల్డ్లీ లవ్ రిలేట్స్ టు అవర్ బాడీ ది మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమలు నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును అశాంతిని కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ది వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్ విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుందవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్?
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నాట్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజెనరేటెడ్.
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత, గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమును పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ ది సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొనక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ ఇన్ ద వే వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు, యూ ఫైండ్ ద పీస్ ఎట్ ఆల్ లెవెల్.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: యూ కెన్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పీస్ బికాస్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, శాంతాకారం భుజగ శయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగ శయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ but yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela koladi sirasulu kalinatunti oka దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: Though he is reclining on the serpent with 1,000 hooks, he always remains in
1: peace. శాంతిగా ఉంటున్నాడు.
0: Why? What is the reason?
1: తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore, we should put the sensual desire under control and
1: check. Ariye Bhagavantudu Shantakaram Bhujagasayanam Bhujagasayanam Ayukudanu Narayanudu Shantanga Untunnadu.
0: Lord Narayana, though he reclines on the serpent, he maintains
1: Narayana.
0: His peace. Where is Narayana?
1: Sarvula Hudayamu Narayana Yokka Sthaname.
0: Narayana resides in the altar of the heart
1: Karuk,
0: of everybody.
1: Hudayam Anetvantidi Korikalaku Ematramu Avakasam Untam.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is the due scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards God.
1: అది ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct
1: it. అన్నింటిని అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: Mind is expansive, it is so vast.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: Kanukane master nu manam sarinatte aadharanga teeskunnappudu ee chillara devatalanta kuda manlo praveshisthayi.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: Sugrivudu valitu yuddham cheyatalanchi aneka rakamulaina entu yokka master plans vesukuntu vachadu.

0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudano samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudano praveshapettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kani vaalini champalante వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామ ఆల్సో ఎగ్జామిన్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హి ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారి కంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి. హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసుర కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful who could have Ravana in one arm.
1: Ramula pain unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamainatundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: Daivam painu kaliginatundi prema tattvam yokka balame idantha kudanu moola karanam.
0: All this strength is due to his love for God.
1: Moodava dinamu
0: third day
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ
1: ఇంకా రావణుని కుమారుడు అందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, every strong man came there.
1: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatrame nee anagadottavante inga jagattanta kuda nee sadhinchina vaadu avtavu, lankananta poorthi nee hastagatham gaavinchukunna vaadu avtavu annaru.
0: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
1: itane Ravanu kante mahashakti sampannudu,
0: he is more powerful than Ravana.
1: Athani kante peddavadu,
0: he is elder than Ravana.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రాముడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్ధం పోరాడుమన్నాడు చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for a few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: And you will never win.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: This I am telling out of love.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Rama chintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi.
0: He got up.
1: Swami, idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani neevu padipovataniki kaaranam enti?
0: So okay, then why did you fall on the ground like that?
1: Swami, idi dehanu bandham cheta kontha anuraga paadam chetane ee vidhamainatvanti yokka spruha tappipoyindi annadu.
0: Swami, I fell down because of this body attachment and
1: anuragam yokka sambandhame.
0: Is only body attachment.
1: Enduvallanaga aa balavantudainatvanti vyakti naa kumarudu.
0: Because that powerful man, strong man,
1: Vibhishana
0: is my own son. He is the son of Vibhishana.
1: Vichara bhagavantuni vijayanni sadhinchavalani cheptani tana kodukaina sariye danini marninchayamani cheppi koraadu.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like
1: porapaatu kada?
0: Is not a mistake.
1: Nee modale naaku cheppakudadu naa kumarudani.
0: Why did not tell in the beginning that he is your son?
1: Cheppadu.
0: Then he said,
1: Swami, elanti vishayam nandaina kodanu మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి, ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: మీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులైనా ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యం ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kooli poyedi kaali poyedi raali poyetuvantivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidayyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandham entundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamo kuda sambandham entundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి
0: యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entu vadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్.
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్స్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is vedam.
0: Ide vedam cheppinatundi oka ghanamainatundi oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kuda ee premanu varninchadaniki veeru kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kuda chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Lapdapuman, Icha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even the Anek Rakmanga Chaputu Chadu, Kari Wakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema Waka Ratram Vantidi and Nadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయు పయోరేమైని రామరత్నం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: లవ్ ఇస్ ఎ హైలీ వాల్యుబుల్ డైమండ్.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ యూ గెట్ ఇట్?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: విచ్ మార్కెట్?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యు డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని బయలు పెట్టే ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చును.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పత్తిని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: it.
1: It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay.
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కో

0: They interpret and give various meanings to this very word, God.
1: దినము కానటువంటిదే దైవము అని నీకు అర్థం.
0: That which is not dinamu or a day is God, daivam.
1: Anaga, daivam anaga, dini yok antaratmanaku, sariyaina tuvanti yok arthamu, velugu ani artham.
0: The true meaning of daivamu God is velugu, light.
1: Ee velugu prati manavuni yandu kuda untunnadi.
0: This light is in everyone.
1: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీన.
0: ఏన్షియన్స్ కంపేర్ దిస్ విత్ వర్డ్స్ లైక్ లైట్, ఎఫల్జన్స్, రేడియన్స్, బ్రిలియన్స్ అండ్ సో ఆన్.
1: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది, ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
0: దిస్ వెరీ లైట్ changes into darkness and the dark converts itself into light.
1: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
0: The light and dark do not coexist at the same time.
1: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: This is also called the ignorance and wisdom.
1: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
0: In the darkness that he takes one to the light.
1: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
0: The light converts itself into dark.
1: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాషయందు అభావము అన్నారు.
0: This in Vedanta is called abhava.
1: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
0: Abhava is that which is not simply bhava or feeling.
1: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
0: This word bhava has so many meanings.
1: Bhavamu cheta bhagavantuni prarthinchadam okati.
0: Praying God with bhava the feeling is one.
1: Gunamu cheta maroka reetiga bhavinchadam okati.
0: Considering God full of attributes.
1: Leelalu cheta inkoka vidhanga bhavinchadam okati.
0: Taking all leelas of God.
1: Namamu cheta maroka vidhanga bhavinchadam okati.
0: Chanting the name of God is the fourth one.
1: Kanukane bhagavat prarthana yandu leela prarthana, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
0: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: Following these four paths, man understands the reality.
1: Bhavamu, rupamu, namamu, kirtana, annitikudanu hrudayame moolasthanamu.
0: For all these four, the feeling, the form, the name and the singing, the heart is the center.
1: Kanukane

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపము కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికి ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the sharira is called the shariri, indweller.
1: ఈ దేహం అనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: కనుకనే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుకనే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the basis of the body is
1: మనో ఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరి అయినటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కూడాను గడియారం పెండులం వలె అటు ఇటు మనసును చలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కూడాను అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దేర్ ఆల్ టెంపరీ.
0: అస్థిరం, యౌవనం, ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వము లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింద నీరు వలె కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉంది అని నువ్వు చూసుకుంటావు.
1: యూ వాచ్ ద 100 రూపీ కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు.
1: యూ సే దిస్ ఇస్ మై 100 రూపీ నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 రూపీ నోట్ విల్ లాఫ్ ఎట్ యూ.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ
0: స్టే విత్ యూ? బజారు పోయిరా, నేను వెళ్ళిపోతున్నా నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యూ ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ఇలాంటి ముఖాలు ఎన్ని ముఖాల్లో చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీ పిల్లలు వాచ్ చేయండి.
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాయి?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం, యౌవనం, ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్, వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నేను ఈ వివాహం జరిగిన తర్వాతనే షీఈస్ మై వైఫ్ అంటాను.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే షీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ
0: సే ఇంతకు పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.

0: Truth and reputation or good name, they are permanent.
1: దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది.
0: The body may die, but the name will remain.
1: సత్యం తికాల భాగ్యం.
0: Truth is changeless in all three periods of time.
1: మన పుట్టక పూర్వము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుంది అది. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుంది అది సత్యం.
0: Truth was there before we were born. It will be there during our lifetime thereafter. Truth doesn't change.
1: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
0: Truth is only one and not two.
1: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
0: What are those things that will stay permanently? What are those things that will pass off?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవము.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.
1: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
0: We should take the help of
1: సత్యం. మన స్వరూపమే.
0: We are the forms of truth.
1: మనం కృతగా కొనుక్కున్నటువంటిది కాదు.
0: It's not the one newly bought.
1: అయితే
0: however
1: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: However, when you are in solitude, the truth will manifest.
1: అయితే ఏకాంతం అంటే ఏమి?
0: What do you mean by solitude?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తలంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెడర్థములకు భావిస్తున్నారు.
0: They take distorted version to this solitude and interpret it in a
1: wrong way. ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
1: ఏకాంతం కాదు, ఏకాకి.
0: It is not solitude, it is loneliness. ఏకాకి
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందును మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it is a life of solitude when we go to the forest, sit under a tree, spend the time in cave.
1: Adi kaadu ekantam.
0: It is not solitude.
1: Andari madhya untundu.
0: Be amidst all.
1: Ekkadaina untundu bazaar lo kurcho.
0: You sit in the street, on street.
1: Nee yokka samaveshamlo kurcho.
0: You sit in an assembly.
1: Ekkada kurchunnappudiki.
0: Wherever you are.
1: Nee manasu daivam paina lagnam kavatame ekantam.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: Direct your mind towards God.
1: నీ యొక్క దేహం కానీ, నీ యొక్క భావం కానీ, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కానీ ఏమాత్రమూ మనస్సు చెలించకూడదు.
0: Let not your mind waver on grounds of your body and family consideration.
1: Between you and God. Between you.
0: It should be linked between you and God only.
1: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
0: That which relates you and God.
1: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
0: Nothing should come out of
1: way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
0: Not even a mosquito.
1: అది ఏకాంతము.
0: That is solitude.
1: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింపు చేసుకుంటున్నారు.
0: There are so many meanings. We interpret in various way.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్లో పో, ప్లేన్లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపై అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: One should not have any connection with anybody and meditate and concentrate on God.
1: ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
0: That which comes out as brilliance is love.
1: అడవి లోపల చెట్లు ఉంటాయి.
0: You find trees there in a forest.
1: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
0: The branches rub against each other.
1: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: Ade vidhamgane.
0: Likewise.
1: Neevu, devudu, jeevudu, devudu, ee rendinti yokka sambandhamulone aa prema aneetundi yokka jyoti velugutu vastu.
0: Likewise, the relationship between you and God, would naturally lead to the production of the fire of love.
1: లేక భార్యాబిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: క్షణికమైనటువంటివి.
0: They're all momentary.
1: కదిలిపోయేటువంటివి.
0: They pass off.
1: స్థిరము కానటువంటివి.
0: They're not steady.
1: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి.
0: దే విల్ రన్ అవే, దే విల్ డ్రాప్ డౌన్, దే ఆర్ టూర్ టు డిక్లైన్.
1: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము తెలించేటువంటిది కాదు.
0: బట్ ది డివైన్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి డెలూడెడ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have this love, the eternal truth, will have under their control everything on earth.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So Tyagaraj also said,
1: Rama,
0: Rama,
1: నీ అనుగ్రహ బలం ఒక్కటంటే నాకు చాలు.
0: It's enough if I have the strength of your grace.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: All the 9 planets will be under my control.
1: ఎందుకు ఈ కన్నులు?
0: Why?
1: పురందర్దాస్ కూడా చెప్పాడు.
0: పురందర్దాస్ also

0: లరా కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు, నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Aya Suradasu, ekkadiki velutunnaru?
1: He says, Suradasu, where are you going?
0: Kani neevevaru nayana ani adigaadu Suradasu.
1: Suradasu asked him,
0: who are you? Cowboy.
1: Ee cowboy.
0: Ee cowboy lo rendu arthalu untunnayi.
1: Cowboy, this word has two meanings.
0: Pasuvulu meepeyatunti vaadu ani okati.
1: The one who will be rearing cows.
0: Govullu kaapadetunti vaadu okadu gopaludu. Athanu kuda cowboy.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
1: యు టేక్ ఎనీ మీనింగ్.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
0: ఎక్కడ పోతున్నారు?
1: వేర్ ఆర్ యు గోయింగ్?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రూట్.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: దెన్ వే, వాట్ ఎల్స్?
0: నేను చూపిస్తాను రా.
1: హీ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who
0: you
1: I am?
0: Cowboy, he said.
1: You are a cowboy.
0: Cowboy, when you get there, so?
1: How do you know that I am a cowboy?
0: You have told me.
1: You yourself said.
0: I think you are a cowboy, you know. But do
1: you know what sort of cowboy I am?
0: I am Gopala.
1: I am Gopala.
0: You are making an effort to go to the place
1: where Gopala Krishna is.
0: Gopala.
1: Gopala is there in Dwaraka.
0: Kanuka. నీవు ఎక్కడున్నాడో చూస్తాని నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: సలే గ్రాంట్ యు ద విజన్ సో యాజ్ టు సీ గోపాల.
0: పొద్దన్నాడు సూరదాస్.
1: సూరదాస్ సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐ సోర్స్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఎవరైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరు వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ ఆణిముత్యములు అనేటువంటి యొక్క ఈ ప్రాప్తమైనటువంటి నాణ్యం నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain, the comforts, what all that is asked for, why do I need this pebble?
1: O Gopala, నీవు కేవలము కౌబాయి కాదు.
0: You are not merely a cowboy.
1: నీవు సాక్షాత్ గోపాలుడవే.
0: You are Gopala, Krishna himself.
1: ఎట్ట తెలుసుకున్నావు?
0: He said, how do you know?
1: నీ మధురమైనటువంటి మాటలు ఎండి నీ స్వరూపం నాకు గుర్తించడానికి వీలవుతుంది.
0: యువర్ వాయిస్, యువర్ స్వీట్ వర్డ్స్ మేడ్
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మధురమైనటువంటి రీతిగా మాట్లాడతాడు.
0: గాడ్ స్పీక్ విత్ ఆల్ స్వీట్.
1: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైందరాధిపతే మధురం మధురం మధురం మధురం, అంతా మధురమే.
0: Everything is sweet that's related to God.
1: Kanukane Tulsidas kuda cheppesestadu.
0: Tulsidas also said,
1: hasta kamalam, pada kamalam, mukha kamalam, netra kamalam, anni kamalamule bhagavantunaku.
0: Tulsidas compared the hands of God with the lotus flower, the feet lotus flower, the face and eye, everything they look like lotus flower.
1: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై ఇస్ దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేర్ డు దే లివ్?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఇస్ బోర్న్.
1: తన నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: నార్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లో.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వజన్మం అనేటువంటి యొక్క బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. ద బర్త్ ఎర్లీ.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
1: పూర్వం అనేటువంటిదంతా బురద.
0: ఆల్ ద పాస్ట్ ఈస్ దిస్ మడ్.
1: ప్రెజెంట్ అనేటువంటిది వాటర్.
0: ప్రెజెంట్ ఈజ్ వాటర్.
1: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
0: I stand on the surface of water.
1: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
0: Without the present, it's all useless.
1: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
0: Without the past, present can't be there.
1: రెండింటిని ఉండి కూడాను రెండింటిని నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: So both are there, I don't take any one of them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
0: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: You are in the present.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: On what? On this water of the world.
1: నీవు చేర్చుకోవద్దు.
0: Don't take anything around.
1: Past.
0: Past.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: Past life is also
1: the world. ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్రా అనగా వికాసము.
0: ప్రా మీన్స్ షైనింగ్.
1: పంచమనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం.
0: ఆల్ ది ఫైవ్, ది సౌండ్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: వేర్ ఎవర్ యు మే గో యుల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్.
1: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
0: యూ క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
1: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
0: వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత దిస్ భూత ద డెవిల్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుకనే
0: సో
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: Therefore, the prapancha,
1: ఈ ప్రపంచము ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: Having been born in this world, I have no relationship with it.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: Ladies apply eye text to their eyes.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా.
0: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: ఈట్ ఆల్ ఆయిలీ స్టఫ్.
1: కానీ నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టిక్కీ.
1: ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
0: Though I am in the world, I am not touched by the world.
1: దుఃఖం కాని లేక ఆనందం కాని,
0: either the pain or pleasure,
1: లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కానీ లేక డిటాచ్మెంట్ కానీ,
0: either attachment or detachment, either,
1: ఈ సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు.
0: I am not anyway connected with this union or separation.
1: శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది, దేహ సంబంధం ఉంది, కానీ మానసిక సంబంధం లేదు.
0: There is atmic relationship.
1: ఆ మనసే దైవం వైపుని మరల్చాలి.
0: That mind has got to be directed towards God.
1: అది ఏకాంతం.
0: That is solitude.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: There is no place where there is no God.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: God is present everywhere.
1: సర్వము దైవ స్వరూపమే.
0: Everything is divine.
1: కనుక ఇంకా దేవతని ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సెపరేట్లీ.
1: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మము అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ. It gives rise to prema
1: love.
0: Then there will be no more beyond this.
1: సత్యంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never resort to violence.
1: ధర్మంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one who follows dharma would never be violent.
1: శాంతితో జీవించేటువంటి వాడు హింసలో పాల్పడడు.
0: The one who remains in peace will never be
1: violent. ప్రేమతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one full of love will never be violent.
1: ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంటే అంత అహింస అక్కడ చేరిపోతుంటాయి.
0: When once there is love, it's సత్యము
1: అక్కడ ఉంటే అహింస అక్కడే ఉంటుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నాన్ వైలెన్స్.
1: ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే అహింస ఉంటుంది.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నాన్ వైలెన్స్.
1: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో
0: అహింస నాన్ వైలెన్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి.
0: The truth should dance on the tongue.
1: Dharmam chetulito manamu danni acharinchali.
0: You should act with both of your hands along the path of righteousness.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manu shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akra himsane ledu.
0: Then there's no violence.
1: Kaku ee satya dharma shantilu rendu untunnappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness
1: మనకు సంకల్పం కూడా
0: no
1: హింస అనే సంకల్పం కూడా రాదు.
0: యూ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ
1: లోకంలో ఎక్కడ చూసినా గానీ హింసాకృతులు అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యూ ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, everything will submit to you.
1: కనుక
0: సో
1: ప్రేమ తత్వాన్ని మనం ఏనాడు కూడాను వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
0: ఇన్ ఆల్ డిస్కోర్సెస్ మోస్ట్ నెసెసర్లీ భగవాన్ రిఫర్
1: నాకు ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసం.
0: దిస్ లవ్ అండ్ ధర్మ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ బ్రీతింగ్ ప్రాసెస్.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: వాట్ ఎవర్ మే బి ది సబ్జెక్ట్,
1: ఈ రెండింటిలో కూడా కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: దిస్ లవ్ అండ్ రైచియస్నెస్
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
0: దట్ ఇస్ స్టాండర్డ్.
1: సత్యం వద ధర్మం చర.
0: బి ట్రూత్ అండ్ ఫాలో ధర్మ రైచియస్నెస్
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: దే షుడ్ బి ప్రెసెంట్ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: యు సర్టెన్లీ గో త్రూ మెనీ టెక్స్ట్.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్స్పైర్డ్ ఆఫ్ థరో
1: రీడింగ్, ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము బద్ధం చేసుకుంటున్నాం.
0: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్ ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ లవ్ అండ్ రైచియస్నెస్.
1: సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్.
1: సేవలు అంటే ఎట్లాంటివి?
0: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ సో యాజ్ టు కిల్ అవర్ ఈగో.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సబ్డ్యూడ్.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: Many pray to Swami, Swami give us good mind.
1: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I would go, I'll be treading along the path of righteousness. ఈ విధంగా
1: అడిగేటువంటి వారు భక్తులే కాదు.
0: Those that ask like that are not devotees at all.
1: ఎందుకనగా?
0: Why?
1: నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
0: You pray for a good mind. In fact, you have good mind.
1: ఇది ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది.
0: యూ హ్యావ్ ద గుడ్ మైండ్.
1: కానీ నీ ఉపయోగపెట్టడం లేదు.
0: బట్ యూ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము.
0: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ద
1: ప్లేట్. తింటే కదా నీ ఆకలి తీరుతుంది.
0: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి
1: అపీజ్డ్. ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: ఇఫ్ యూ డోంట్ ఈట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎనర్జీ.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: యూ డోంట్ ఈట్ అండ్ సర్వ్.
1: నీవు బలహీనుడిగా భావిస్తున్నావు.
0: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కాని ఈనాటి ఆచరణ ఎట్లా ఉంటుందంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఉన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడా లోపల నిల్చవు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకని అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: What is the use of listening to number of discourses this way?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice, you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: You'll have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యు డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a matter of
1: fashion. ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen to
1: this. అక్కడ ప్రసంగం అంటే అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things are said.
1: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
0: They ask, at least tell a little.
1: ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Then what have gone?
1: ఒక భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టమో పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంతో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాజ్ దే మిస్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
2: The scholar should have all the pride of talking to masses, large crowd.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
2: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
2: one day
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
2: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
2: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: సరే, సీట్ ఫిలప్ కావాలంటే అంతే కానీ ఎవరు వస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
2: The pandit said, the vacant seat should be occupied, doesn't matter, send your son.
1: సరే, ఇంటికి పోయాడు.
2: He went home.
1: ఒరి, ఈ పండితుడు వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
2: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki, astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam vastundo emto, vaadu avanni vadala petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
2: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
2: This person approached the pandit.
1: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
2: సార్, ఈ టోల్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, but if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: హృదయానికి నాటుకుని పోయేటట్టుగా చెప్పాడు.
2: This pandit told straight away so as to be imprinted on his heart.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
2: You have been listening to my talks in 16
1: years. మీకు ఎంత వైరాగ్యం వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది.
2: To what extent you developed this renunciation?
1: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
2: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: అట్టనే ఈనాడు సంవత్సరాలు కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
2: Same thing, year and year after year we come here.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
2: నాట్ ఇన్ ఏ బిట్, నాట్ ఈవెన్ ఏ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఏ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: వినేంత వరకు హాయిగా ఉంటుంది.
2: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
2: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
2: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంత కాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
2: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
2: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
2: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
2: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్ట చేసేది?
2: వి స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
2: హౌ డూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ ఎషేమ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
1: అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా?
2: ఆర్ యూ డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
2: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
2: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
2: యు హావ్ బీన్ హియరింగ్ ఓవర్ ఇయర్స్.
1: ఇంకా మన వ్యాపారాలు ఏమీ తగ్గలేదు.
2: స్టిల్ అవర్
1: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
2: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి, మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
2: స్టిల్ వీ వాంట్ స్వామి, యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
2: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: Cheppinattu nadchukondi.
2: You follow as per his command.
1: Nadchukotaniki zero, adagataniki hero.
2: In practice we are zero, to ask we are heroes.
1: Kanuka ee naadu bhaktulanta etta undante paniki parar, tindiki tayar.
2: Tindiki tayar, we are ready for food. Paniki parar, for work we will run away.
1: Cheppinatundi aagnalu maatram e maatramu paatinchatam ledhu.
2: We don't observe, practice anything that is said.
1: Kanuka motta mota ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ, దట్ ఈస్ సేమ్.
1: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబుల్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మహా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసేది.
2: The number of sacred texts are there. They are not meant for simply going
1: through.
2: All religious books are not meant for mere
1: reading. They
2: are meant so as to be
1: practiced. Today
2: we just go through them repeatedly.
1: Oh, రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
2: ఓవర్ ఇయర్స్ వి గో
1: చేసిన పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. పారాయణాలు పరిగెత్తిపోతుంది.
2: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ. ద రీడింగ్
1: కనుక ఎందుకోసం పారాయణ చేయటము?
2: వై షుడ్ యూ రీడ్ దెన్?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒకటైనా ఆచరణలో పెట్టి
2: at least practice one.
1: అదే చాలు.
2: That's enough.
1: ఎందుకనగా
2: the reason
1: గంగ గోవు పాలు గంటడైనను చాలు.
2: Just a spoonful of cow milk is enough.
1: కడవడైన నీళ్ళ కరవు పాలు.
2: Why barrels and barrels of donkey milk?
1: కనుక నీ barrels of donkey milk కంటే ఒక టీస్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
2: A teaspoon of cow milk is useful.
1: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
2: So practice what is there.
1: అధిక భాష లేకుండా చూసుకోండి.
2: Don't talk too much.
1: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
2: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
2: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
1: ప్రేమను మాత్రం వదలకండి.
2: నెవర్ గివ్ అప్ లవ్.
1: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
2: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
1: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్.
1: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
2: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో ఎంతో ఎంతో కొంచెం ఫలితం వస్తుంది.
2: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
1: జీవించడం ఆశ్రమంలో,
2: వీ లివ్ ఇన్ ఆశ్రమ్.
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
2: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
2: Why should we be here in the ashram?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమం కావాలి.
2: In order to be free from all anxiety.
1: అన్ని అటాచ్మెంట్లు వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
2: Though we are here, we have so many attachments.
1: ఈ శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమంకు చేరినటువంటిది కాదు.
2: It is full of suffering శ్రమ. It's not ashrama. That is a relief to all the kind of suffering.
1: శ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
2: You should not be tired. You should not have any exertion.
1: అశ్రమ
2: అశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
2: That which is not శ్రమ, which is not suffering.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివే వస్తుంటాయి. కానీ విన్నటువంటివి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
2: Many of the things we hear time and again, we should listen to them. At the same time, start practicing them.

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ సత్వం.

0: சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్, లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై, సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే ధర్మ, న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు

0: undertake search for truth. Lokahitame Bharatiyulaku Abhimatam. The attachment of Bharatiyas is the welfare of the world.
1: Adiye yuvakula yokka vratam.
0: That must be the avowed duty of the youth.
1: Adiye mana matam.
0: And that must be our religion.
1: Kanuka itti pavitramaina satyamunu samskrutini ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
1: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
0: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
1: భుజబలము బుద్ధి బలము అధికార బలము ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు.
0: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్.
1: విజయం ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటుంది.
0: విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్.
1: ఎన్ని విద్యలు నేర్చినా ఎంతటి అధికారములు నేరినా మానవతకు కూడా మనం మరువకూడదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్, వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్, అథారిటీ వీ అక్వైర్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీస్.
1: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
0: Indian culture is unparalleled and very unique.
1: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
0: students of today have given up such a great magnificent culture.
1: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki kevalam aalavalamai tama yokka divyatvanni taamu vismaristu vastunnaru.
0: They have become victims of modern habits and traditions and given up their own real nature.
1: ee naadu ati vegamuga abhruddhi gaantutunnatvanti sankethika vignana shastramu parishramikamu aneetvanti penugali samajamunandu aneka rakamulaintundi maarpulanu kaavistu vachu.
0: The whirlwind of extraordinary technical progress and industrial progress is creating tremendous problems to the society.
1: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
0: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
1: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
0: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
1: కానీ పారలౌకికము,
0: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
1: నిస్వార్థము,
0: సెల్ఫ్లెస్నెస్,
1: దివ్యత్వము,
0: డివినిటీ,
1: ఆత్మతత్వాన్ని
0: ప్రిన్సిపుల్ ఆఫ్
1: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
0: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
0: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
1: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
1: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇచ్చాతి పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చల్లుతూ వస్తుంది సమాజంలో.
0: Added to this, excessive talk, ostentation, all these things are doing death dance on the society.
1: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
0: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
1: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక తమ యొక్క

0: లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ
0: విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: What has to be protected by the students today is not the nation.
0: Satya dharmamunu maatrame rakshinchali.
1: They have to protect and foster
0: satya dharmamune desamunu rakshistayi.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: Kevalam satya dharmamunu vismarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
1: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
0: Vidyalu nechinanta maatramane vivekulu kaadu.
1: By merely book learning, people cannot become wise.
0: Kevalam jeevanopadi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristu unnaru.
1: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
0: Jeevita paramavadhini kuda nu lakshyam nanduchukovali.
1: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
0: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుట కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్ దెమ్సెల్ఫ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరి అయినటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika vilavalu koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vrutti?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శ్రస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskruti mana vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalamu nundi deshamunika kaaka aneka deshamunakudunu aadarshanni andinchinatuvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetuvanti oka balahinatanu ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యమును ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్
0: పాత్. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేషభాషల యందే కాక
1: నాట్ మెయిర్లీ రెస్ట్రిక్టెడ్ టు
0: ఆచార విచారములు యందే కాక
1: అండ్ నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటి అంతా కూడాను భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటం సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
1: Sanskriti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
0: Chinna udaharanam.
1: Here is a small example.
0: Manam nityamu biyamunu bhujistunnam.
1: We partake rice every day.
0: Aithe ee bhujinchadaniki ee sthayiki raavadaniki purvam enni vidhamulaina samskaramulu pondindi.
1: How many types of processes the rice had to undergo before it is
0: gaddita undinatvanti vaddanu వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్.
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఈజ్ బీయింగ్ కుక్డ్.
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఈజ్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మై కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ from 100 rupees to 600 rupees value. ఈ వడ్డను
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ దిస్ ప్యాడీ
0: మన చేతియందు ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వి వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ దిస్.
0: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1,000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Dini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1,000 rupees in one.
0: Idi vidhamgane bharatiyulu ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికేమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే A man should not remain in the raw state the way that he was born.
0: మానవాతీతమైనటువంటి దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is necessary to transform ourselves into divinity.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We should undertake to do efforts to become divine.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: Today's students along with education
0: వివేకము
1: డిస్క్రిమినేషన్,
0: వివేకంతో పాటు వినయము,
1: హ్యూమిలిటీ,
0: వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఎ సీడ్ ఇన్ టు అవర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలమును మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ట్రీ ఆఫ్ హ్యూమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్
0: మైండెడ్నెస్ విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధిపరచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటి పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుందని.
1: ఎవ్రి వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్.
0: ప్రతి ఆలోచన ఎందుకు దూరదృష్టి నశించిపోతుందని.
1: ఎవ్రి థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుందని.
1: దెర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
0: ఆధ్యాత్మికం ఆశాస్పదమైపోతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: ప్రాంతీయ దురభిమానములు
1: రీజనల్
0: స్వార్థ ప్రయోజనం అనేటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుంది.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుంది.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుంది.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ సర్చింగ్ ఫార్ ద రీజన్.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి
1: వీఆర్ ఫాలోయింగ్ ద సిన్ఫుల్ పాత్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున
1: Therefore, humanity is hidden in human beings.
0: Vishyasanti kidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems in the world. Vishyasanti sambhavistundadante karanam emi?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva priti sangha niti ni kolupoyina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: కేవలము మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: Human beings in form alone can never do any good for the world.
0: ఆచార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
0: ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
0: గ్రంథము వేదము.
1: Veda is the very basis of Bharatiya culture.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్ లెసన్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: Dharmamu ucharistunnare kani acharinchatam ledu.
1: They only speak righteousness but do not follow righteousness.
0: Dharmamunu acharinchali.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitaha. Dharmame manam rakshinchestundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manasyekam vachasyekam karman yekam. Ide manavini yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought,
0: the
1: word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude trikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ide mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Inadu matalu endu veru talampulu endu veru kriyalu marokatiga maruthu raavatam chetane dharmam chininchi poyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: సత్యాన్న ప్రవధతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ స్పీకింగ్ ట్రూత్.
0: పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ and under even such circumstances
0: harishchandrudu sadhinchinatvanti vratam,
1: that is the vow which satya harishchandra has achieved and practiced.
0: Ilanti pavitramainatvanti yokka upanishadulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatvanti vadu ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ.
0: సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధ భూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హీ క్వశ్చన్ సంజయ, సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్, విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ,
0: మీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
0: సంజయుడుగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ.

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
1: Puranamulu em cheptu vachayi,
0: what have the epics told?
1: Puranamulu kuda nu ee satya dharmamune prabodhistu vachayi.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sti paro dharmaha, dharmam anetundi satyam paina aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఏ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్నా, పలికి బొంకుట కన్న పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటిన్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి తాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean name.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chadivi chadivi chadivi chavanganeetiki.
0: What is the use of studying such education?
1: Chaulemi chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untundali.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో.
0: Whoever has followed the path,
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకని ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వులు యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: అన్ని మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థము కాని కదిలిపోయే మేఘములే.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: చదవద్దని చెప్పని కాదు.
0: I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు.
0: So many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ.
1: దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of eating out life.
1: Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Itti uttama adarsham cheta enta mandaina kodunu mundu abhivruddhi gaagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Aki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaram bratikina manaku chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are essential.
1: Mottamata gurtincheetundi tallini tandri.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంత విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై నేషన్.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: భారతదేశం. ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, we are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenetundi ye deshamlo kodalu led.
0: What does not exist in Bharat